ఆకాశవాణి వరంగల్ కేంద్రం శక సంవత్సరం 1948 ఆషాఢమాసం 23వ రోజు క్రీస్తు శకం 2026వ సంవత్సరం జూలై నెల 14వ తేదీ మంగళవారం ఎఫ్ఎం బ్యాండ్ 103.5 మెగాహెడ్స్పై ఈనాటి ప్రభాత ప్రసారం ప్రారంభం. నిలయంలో సమయం సరిగ్గా 5:59:04. ప్రేమైన మా శ్రోతలందరికీ నమస్కారం, శుభోదయం.

దేశభక్తి గీతం విన్నారు. ఆకాశవాణి వరంగల్ కేంద్రం, సమయం 6:05. ఇక ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి రిలే వింటారు.

ఆకాశవాణి వరంగల్ కేంద్రం సమయం 6:45 గా వస్తుంది. ఇక ప్రాంతీయ వార్తలు హైదరాబాద్ కేంద్రం నుండి రిలే వింటారు.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కేసుగుణ. ముఖ్యాంశాలు. ఆగస్టు 14 నాటికి గోదావరి జలాలను విశాఖ జిల్లాకు విడుదల చేస్తామన్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. తెలంగాణలో వివిధ అభివృద్ది ప్రాజెక్టులకు కేంద్రం నుంచి అనుమతులు సాధించాలని పార్లమెంటు సభ్యులకు సూచించిన ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి. ఆంధ్రప్రదేశ్లోని ప్రభుత్వ వైద్య కళాశాలలకు అదనంగా 175 సీట్లు కేటాయించిన కేంద్ర ప్రభుత్వం. ఆంధ్రప్రదేశ్లో ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియలో భాగంగా ఎన్యుమరేషన్ పత్రాలను బీఎల్ఓలకు అందజేయడానికి ఈ రోజే చివరి రోజు. వార్తల వివరాలు. వచ్చే 6 నెలల్లో పోలవరం ప్రాజెక్టు కాలువ పనులన్నీ పూర్తి చేస్తామని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. ఆయన నిన్న పోలవరం ప్రాజెక్టును సందర్శించి అక్కడ జరుగుతున్న పనులు పరిశీలించారు. రాష్టంలోని ఇతర ప్రాజెక్టులపైనా ముఖ్యమంత్రి అధికారులతో సమీక్ష నిర్వహించారు. అనంతరం జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, గడిచిన 2 ఏళ్లలో పోలవరం ప్రాజెక్టుపై 7,100 కోట్ల రూపాయలు ఖర్చు చేశామని, 2027 మార్చి నాటికి అన్ని పనులు పూర్తి చేస్తామని పేర్కొన్నారు. పోలవరం ప్రాజెక్టు పూర్తయితే 194 టీఎంసీల నీరు నిల్వ ఉంటుందని, 200 టీఎంసీల మేర వరద నీరు వినియోగించుకోవచ్చని, ఈ ప్రాజెక్టు ద్వారా 7.2 లక్షల ఎకరాలు నూతన ఆయకట్టు కిందకు చేరతాయని తెలిపారు. ఆగస్టు 14 తేదీన అనకాపల్లి వద్ద గోదావరి జలాలను విడుదల చేస్తామని ముఖ్యమంత్రి చెబుతూ,
1: ఇప్పటి వరకు 89% పనులన్నీ ఆల్ ఆస్పెక్ట్స్ లో పూర్తయినాయి. 19.24% పనులు పూర్తి చేస్తే ఈ 2 ఏళ్లలో 15% పూర్తి చేశాం. అక్టోబర్ 26 100% కంప్లీట్ చేస్తాం. కుడి కాలువ ఎర్త్ వర్క్స్ 100% అయిపోయినాయి. ఎడమ కాలువ 99% అయినాయి. విశాఖపట్నం జిల్లాకు నీళ్లు ఇస్తాం. ఆగస్టు 14 అనకాపల్లిలో గోదావరి జలాల్ని స్వాగతం పలుకుతున్నాం.
0: తెలంగాణకు చెందిన

నీటిపారుదల ప్రాజెక్టులు మౌలిక వసతుల అభివృద్దికి కేంద్ర ప్రభుత్వం నుంచి అవసరమైన అనుమతులు సాధించేందుకు ప్రత్యేక దృష్టి సారించాలని ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి రాష్ట్రానికి చెందిన పార్లమెంటు సభ్యులకు సూచించారు. ఈ నెల 20 నుంచి పార్లమెంటు సమావేశాలు ప్రారంభమవుతున్న నేపథ్యంలో కేంద్రం వద్ద పెండింగ్లో ఉన్న పలు అంశాలను ఆయన నిన్న పార్లమెంటు సభ్యులకు హైదరాబాద్లో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్తో చర్చించి హైదరాబాద్లో ఐఐఎం మంజూర్కు విజ్ఞప్తి చేయాలని సూచించారు. హైదరాబాద్లో మెట్రో ఫేజ్ 1 స్వాధీనం, మెట్రో ఫేజ్ 2 విస్తరణకు సంబంధించి కేంద్ర ప్రభుత్వంతో చర్చలు జరపాలని కోరారు. రాష్ట ప్రయోజనాలే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వంతో సహకరిస్తున్నామని, రాష్ట అభివృద్ది విషయంలో రాజకీయాలకు అతీతంగా అందరం కలిసి ముందుకు సాగుతామని రేవంత్ రెడ్డి సూచించారు. వియత్నాం సముద్ర తీరంలో శనివారం జరిగిన బోటు ప్రమాదంలో మరణించిన వారి మృతదేహాలు మరికొద్దిసేపట్లో హైదరాబాద్లోని శంషాబాద్ ఎయిర్పోర్టుకు చేరుకోనున్నాయి. ఆంధ్రప్రదేశ్ ప్రవాసాంధ్రుల సాధికారత సంబంధాల శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ ఎయిర్పోర్టులో ఉండి ఏర్పాట్లు పర్యవేక్షిస్తున్నారు. వియత్నాం బోటు ప్రమాదంలో ఆంధ్రప్రదేశ్కు చెందిన ముగ్గురు పర్యాటకులు మృతి చెందారు. మృతదేహాలను మృతుల స్వస్థలాలు మచిలీపట్నం, కడప, హిందూపురం, నల్లపేటకు తరలించేందుకు ఏపీ ఎన్ఆర్టీ అధికారులు ప్రత్యేక అంబులెన్సులు సిద్దం చేశారు. తుంగభద్రా నది పరివాహక ప్రాంతంలో రాష్ట్రాలు ఎదుర్కొంటున్న సమస్యలపై అధ్యయనం చేసేందుకు కేంద్ర జలశక్తి శాఖ 9 మంది సభ్యులతో కూడిన ఉన్నతస్థాయి కమిటీని ఏర్పాటు చేసింది. ఈ మేరకు కేంద్ర జలవనరుల శాఖ నిన్న ఉత్తర్వులు జారీ చేసింది. గత నెల 25న తుంగభద్ర డ్యాం కొత్త గేట్ల ప్రారంభ కార్యక్రమానికి హాజరైన కేంద్ర జలశక్తి శాఖ మంత్రి సిఆర్ పాటిల్తో ఉభయ తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు నారా చంద్రబాబు నాయుడు, ఏ రేవంత్ రెడ్డి, కర్ణాటక ముఖ్యమంత్రి డీకే శివకుమార్లు ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఈ సందర్భంగా తుంగభద్రా జలాల వినియోగం, పరివాహకంలోని రాష్ట్రాలు ఎదుర్కొంటున్న సమస్యలు, కేంద్ర ప్రభుత్వం నుంచి అందించాల్సిన సహకారంపై వారు చర్చించారు. సుదీర్ఘంగా ఉన్న సమస్యలను పరిష్కరించేందుకు చొరవ చూపాల్సిందిగా 3 రాష్ట్రాలు కేంద్రాన్ని కోరాయి. ఈ నేపథ్యంలో కేంద్ర జలశక్తి శాఖ ఉన్నతస్థాయి కమిటీని ఏర్పాటు చేస్తూ ఆదేశాలిచ్చింది. ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ ఆదేశాలతో చింతూరు అటవీ ప్రాంతంలో డ్రోన్ల ద్వారా సీడ్ బాల్స్ చల్లే ప్రక్రియను అధికారులు నిన్న ప్రారంభించారు. మనుషులు ప్రవేశించలేని అటవీ ప్రాంతాల్లో చెట్లు అంతరించిపోయిన ప్రాంతాలను గుర్తించి అక్కడ పచ్చదనం పునరుద్ధరించేందుకు విత్తన బంతులు చల్లుతున్నారు. చింతూరు అటవీ పరిధిలో 440.50 హెక్టార్లలో అడవులు అంతరించినట్లు గుర్తించిన అధికారులు పునరుద్ధరణ చర్యలు చేపట్టారు. లక్కవరం రిజర్వ్ ఫారెస్టులో సీడ్ బాల్స్ చల్లారు. కన్సులూరు, మరిగూడ, దేవరపల్లి, రేపాక, వాలి, సుగ్రీవ, భద్రాచలం అటవీ బ్లాకుల్లో సీడ్ బాల్స్ చల్లే ప్రక్రియను అధికారులు త్వరలో చేపట్టనున్నారు. ఆంధ్రప్రదేశ్లోని ప్రభుత్వ వైద్య కళాశాలలకు అదనంగా 175 సీట్లు కేటాయిస్తూ కేంద్ర ప్రభుత్వం అనుమతులు మంజూరు చేసిందని ఆంధ్రప్రదేశ్ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి వై సత్యకుమార్ యాదవ్ చెప్పారు. వీటిలో పిడుగురాళ్ల వైద్య కళాశాలలో 100 సీట్లు, విజయవాడ సిద్ధార్థ వైద్య కళాశాలలో 75 సీట్లు పెరగనున్నాయి. అమరావతి సచివాలయంలో మంత్రి నిన్న మాట్లాడుతూ ఈ విద్యా సంవత్సరంలోనే రాష్ట్రంలోని 4 ప్రభుత్వ వైద్య కళాశాలల్లో కలిపి మొత్తం 325 అదనపు MBBS సీట్లు అందుబాటులోకి వచ్చినట్లు తెలిపారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 1055 MBBS సీట్లు అందుబాటులోకి వచ్చాయని మంత్రి వివరించారు. ఈ నిర్ణయం వల్ల ప్రైవేటు వైద్య కళాశాలల్లో పేద మధ్యతరగతి విద్యార్థులకు ప్రయోజనం చేకూరేలా కన్వీనర్ కోటాలో 50% సీట్లు అందుబాటులో ఉండడం మరింత ఉపయుక్తంగా మారనుందని తెలిపారు. ఆంధ్రప్రదేశ్లో ఓటర్ల జాబితా సవరణ ఎస్ఐఆర్ ప్రక్రియలో భాగంగా ఓటర్లు తమ వివరాలను నింపిన ఎన్యుమరేషన్ పత్రాలను బీఎల్ఓలకు అందజేయడానికి ఈ రోజు చివరి రోజు. ఈ రోజు పూర్తి చేసిన ఎన్యుమరేషన్ పత్రాలు బీఎల్ఓలకు అందజేయకపోతే 1 జూలై విడుదలయ్యే ముసాయిదా జాబితాలో ఓటరు పేరు ఉండదు. ఇప్పటికే బీఎల్ఓలకు ఎన్యుమరేషన్ పత్రం సమర్పించి ఉన్న ఓటర్లు దాన్ని అధికారులు పోర్టల్లో అప్లోడ్ చేసి డిజిటలైజ్ చేశారో లేదో ఈసీఐ నెట్ యాప్ లేదా voters.eci.gov.in ద్వారా పరిశీలించవచ్చు. కాగా వివిధ రాజకీయ పార్టీల విజ్ఞప్తుల మేరకు ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియ గడువును పెంచాలని కోరుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట ఎన్నికల ప్రధాన అధికారి వివేక్ యాదవ్ కేంద్ర ఎన్నికల సంఘానికి ప్రత్యేకంగా లేఖ రాశారు. నీటి సంరక్షణ, నిర్వహణతో పాటు ముఖ్యంగా వర్షపు నీటిని సద్వినియోగం చేసుకోవడానికి కేంద్ర జలశక్తి అభియాన్ వర్షపు నీరు ఒడిసిపట్టే క్యాచ్ ది రెయిన్ అనే కార్యక్రమాన్ని చేపట్టింది. దేశవ్యాప్తంగా అనేక

0: జిల్లాలలో ఈ ప్రచారాన్ని నిర్వహిస్తోంది. ప్రజలు వర్షపు నీటిని సేకరించి భవిష్యత్తులో ఉపయోగించుకునేలా ప్రోత్సహించాలనే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని అమలు చేస్తోంది. ఇందులో భాగంగా వాతావరణ మార్పుల ద్వారా పెరుగుతున్న నీటి కొరత నేపథ్యంలో నీటి భద్రత, వర్షపు నీటి సంరక్షణ, భూగర్భ జలాల పునరుజ్జీవనం ప్రాముఖ్యతపై పలు అవగాహన కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో ఈరోజు కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం నిర్వహించనున్నారు. జూలై 17 వచ్చే అణివార ఆస్థానం సందర్భంగా ఆలయాన్ని శుద్ది చేయనున్నారు. ఏడాదిలో 4 సార్లు ఆలయాన్ని శుద్ది చేస్తారు. ఇందులో వైకుంఠ ఏకాదశి, ఉగాది, అణివార ఆస్థానం, బ్రహ్మోత్సవాలకు ముందుగా వచ్చే మంగళవారం నాడు కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం నిర్వహించి ఆలయాన్ని శుద్ది చేస్తారు. వాతావరణం. ఆంధ్రప్రదేశ్లోని రాయలసీమ, యానంలలో ఈరోజు పొడి వాతావరణం ఏర్పడే అవకాశముందని, కొన్ని ప్రాంతాల్లో వడగాల్పులు వీస్తాయని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. రాష్ట్రంలో వాతావరణ విశేషాలను సంబంధిత అధికారి ఎల్ నారాయణ వివరిస్తూ,
1: ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ మరియు యానంలో ఈరోజు పొడి వాతావరణం ఏర్పడే అవకాశం ఉంది. బలమైన గాలులు గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది. ఇక దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్ లో ఈరోజు పొడి వాతావరణం ఏర్పడే అవకాశం ఉంది. వడగాలులు 1 లేదా 2 చోట్ల వీచే అవకాశం ఉంది. రాయలసీమలో ఈరోజు పొడి వాతావరణం ఏర్పడే అవకాశం ఉంది. బలమైన గాలులు గంటకు 50 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది. వేడి, తేమ మరియు అసౌకర్యమైన వాతావరణ పరిస్థితులు ఏర్పడే అవకాశం ఉంది.
0: ఇదిలా ఉండగా తెలంగాణలో రాబోయే 2 రోజుల్లో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు లేదా చెదురుమదురు జల్లులు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. 14 నాటికి గోదావరి జలాలను విశాఖ జిల్లాలకు విడుదల చేస్తామన్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. తెలంగాణలో వివిధ అభివృద్ది ప్రాజెక్టులకు కేంద్రం నుంచి అనుమతులు సాధించాలని పార్లమెంట్ సభ్యులకు సూచించిన ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి. ఆంధ్రప్రదేశ్లోని ప్రభుత్వ వైద్య కళాశాలలకు అదనంగా 175 సీట్లు కేటాయించిన కేంద్ర ప్రభుత్వం. ఆంధ్రప్రదేశ్లో ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియలో భాగంగా ఎన్యూమరేషన్ పత్రాలను బీఎల్ఓలకు అందజేయడానికి ఈ రోజే చివరి రోజు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
2: ఆకాశవాణి వరంగల్ కేంద్రం.

ఎఫ్ఎం బ్యాండ్ 103.5 మెగాహెర్ట్స్పై మా శ్రోతలకు అందించబోయే కార్యక్రమాల వివరాలు, ప్రసార విశేషాలు. ఈ ఉదయం 7 గంటలకు జిల్లా సమాచార లేఖ, 7:05 తెలుగులో వార్తలు, 7:15 ప్రసారమయ్యే ఉదయతరంగిణి కార్యక్రమంలో ఆరోగ్యామృతం. ఈ శీర్షికన చెవి, ముక్కు, గొంతుకు సంబంధించిన వ్యాధులు నివారణ. ఈ అంశంపై డాక్టర్ కడుకుంట్ల నీతూ కిరణ్ గారితో పరిచయ కార్యక్రమం ఉంటుంది. 8:00 శాస్త్రీయ సంగీత కార్యక్రమం, 8:15 మార్నింగ్ న్యూస్ ఢిల్లీ నుండి, 8:30 ఎన్సీఈఆర్టీ వారి ప్రాయోజిత కార్యక్రమం ప్రసారమవుతుంది. 9:00 చిత్రసీమ తెలుగు చిత్రగీతాలు వినొచ్చు. 10:00 వివిధ భారతి ఆకాశవాణి తెలుగు కార్యక్రమాలు హైదరాబాద్ కేంద్రం నుండి ప్రసారమవుతాయి. 12:30 తెలుగులో వార్తలు, 12:40 నుండి వివిధ భారతి కార్యక్రమాలు కొనసాగుతాయి. 1:10 ప్రాంతీయ వార్తలు, అనంతరం వివిధ భారతి ఆకాశవాణి కార్యక్రమాలు హైదరాబాద్ కేంద్రం నుండి కొనసాగుతాయి. 3:00 వివిధ భారతి కార్యక్రమాలు ముంబై కేంద్రం నుండి రిలే వినవచ్చు. 5:00 చిత్రసీమ, 6:00 దేశభక్తి గీతం, 6:05 ఆంగ్లంలో వార్తలు, 6:10 ప్రాంతీయ వార్తలు, 6:25 సమాచార దర్శిని, 6:30 యువవాణి యువజనుల కార్యక్రమం ప్రసారమవుతుంది. 7:00 ఉద్యోగవాణి, 7:05 తెలుగులో వార్తలు, 7:15 కిసాన్ వాణి వ్యవసాయదారుల కార్యక్రమం ప్రసారమవుతుంది. 7:45 వికసిత్ భారత్, ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి.

8 గంటలకు మనోరంజని. శ్రోతలు ఉత్తరాలు మరియు వాట్సాప్ ద్వారా కోరిన సినీ చిత్రగీతాలు. 9 గంటలకు న్యూసెట్ 9 ఆంగ్లంలో వార్తలు వినవచ్చు. 9:15 స్పాట్లైట్ ఢిల్లీ నుండి. 9:30 శాస్త్రీయ సంగీత కార్యక్రమం ప్రసారమవుతుంది. 10 గంటలకు మధుర గీతాలు, అలనాటి ఆణిముత్యాలు లాంటి సినీ గీతాలు వినవచ్చు. ఇవి ఎఫ్ఎం బ్యాండ్ 103.5 MHz పై మా శ్రోతలకు అందించే కార్యక్రమాలు.

గీత కార్యక్రమం ప్రసారమవుతుంది. 10 గంటలకు మధుర గీతాలు, అలనాటి ఆణిముత్యాల లాంటి సినీ గీతాలు వినవచ్చు. ఇవి ఎఫ్ఎం బ్యాండ్ 103.5 మెగాహెడ్స్పై మా శ్రోతలకు అందించే కార్యక్రమాలు.

ఆకాశవాణి సమయం 7 గంటలు కావస్తోంది. మరికొద్ది క్షణాల్లో జిల్లా సమాచార లేఖ ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి రిలే వింటారు.

0: ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం హైదరాబాద్ జిల్లా సమాచార లేఖ విందం అందిస్తారు శ్రీ పి నాగేంద్ర బాబు.
1: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరిగిన తెలంగాణ తొలి డిజిటల్ కేబినెట్ భేటీలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. రాష్ట వ్యాప్తంగా పాఠశాలలు, జూనియర్ కళాశాలల్లో 12వ తరగతి వరకు విద్యార్థులతో పాటు ఉపాధ్యాయులు, లెక్చరర్లు, సిబ్బందికి కూడా ఉచితంగా అల్పాహారం, పాలు, మధ్యాహ్న భోజనం అందించాలని మంత్రిమండలి నిర్ణయం తీసుకుంది. మూసీ నది ప్రక్షాళన ప్రాజెక్టు మొదటి దశ కోసం 7,345 కోట్ల రూపాయలతో టెండర్లు పిలవాలని నిర్ణయించారు. కేంద్రం తెచ్చిన వీబీజీ రామ్జీ చట్టంపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తూనే రాష్ట్రంలో అమలు చేయాలని, దీనిపై సుప్రీంకోర్టులో న్యాయ పోరాటం చేయాలని కేబినెట్ తీర్మానించింది. తెలంగాణ ప్రభుత్వం విద్యార్థులకు ఇచ్చిన కీలక హామీని నెరవేర్చింది. హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో జరిగిన కార్యక్రమంలో గవర్నర్ శివప్రతాప్ శుక్లా, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కలిసి విద్యార్థులకు యంగ్ ఇండియా ఎడ్యుకేషన్ కిట్లను అందజేశారు. దాదాపు 15,000 మంది విద్యార్థుల సమక్షంలో ఈ పంపిణీ జరిగింది. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ, విద్యార్థుల భవిష్యత్ కోసం విద్యా బడ్జెట్ను 8.5% పెంచి 26,600 కోట్ల రూపాయలు కేటాయించినట్లు ప్రకటించారు. కాగా క్యాంపస్లను డ్రగ్స్ రహితంగా తీర్చిదిద్దేలా గవర్నర్ విద్యార్థులతో ప్రతిజ్ఞ చేయించారు. రాష్ట్రంలో పర్యాటక ప్రాంతాలను ప్రధాన ఆదాయ వనరులుగా మార్చాలని ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క అధికారులను ఆదేశించారు. ఆదాయ వనరుల సమీకరణపై జరిగిన కేబినెట్ సబ్ కమిటీ భేటీలో ఆయన మాట్లాడుతూ, టెంపుల్ ఎకో హెల్త్ టూరిజం అభివృద్దిపై ప్రత్యేక శ్రద్ద పెట్టాలన్నారు. వారాంతాల్లో హెలికాప్టర్ టూరిజం, శ్రీశైలం, సాగర్ బ్యాక్ వాటర్ పర్యాటకాన్ని పీపీపీ మోడల్లో వృద్ధి చేయాలని సూచించారు. రాష్ట్రంలో పేదల సొంతింటి కల సాకారం చేసేందుకు ప్రభుత్వం శరవేగంగా అడుగులు వేస్తుందని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. గోషామహల్ నియోజకవర్గంలో నిర్మించిన డబుల్ బెడ్రూమ్ ఇళ్ల పట్టాలను మంత్రులు ప్రజాప్రతినిధులతో కలిసి లబ్ధిదారులకు అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, పేదలను నగరానికి దూరం చేయకుండా వారి ఉపాధికి దగ్గరగా ఇళ్లు కట్టిస్తామని స్పష్టం చేశారు. ఆర్టీసీ కార్మికులకు ఇచ్చిన ప్రతి హామీని ప్రభుత్వం తప్పక అమలు చేస్తుందని రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ స్పష్టం చేశారు. డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క నేతృత్వంలో చర్చించి 32 డిమాండ్లపై ఏకగ్రీవ నిర్ణయాలు తీసుకున్నామని తెలిపారు. యాజమాన్యం పరిధిలోని 29 అంశాల పరిష్కారానికి చర్యలు చేపట్టామన్నారు. 11% పీఆర్సీ ఈ జూలై నుంచే అమల్లోకి వస్తుందని మంత్రి ప్రకటించారు. విలీన కమిటీలో కార్మిక ప్రతినిధుల భాగస్వామ్యం కోసమే గుర్తింపు సంఘాల ఎన్నికలు నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు. అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్ లో యోగా వేడుకలు ఘనంగా జరిగాయి. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ 24 గంటల కౌంట్ డౌన్ కార్యక్రమానికి భారీ స్పందన లభించింది. ఈ వేడుకల్లో గవర్నర్ శివప్రతాప్ శుక్లా, భారత మాజీ ఉపరాష్టపతి వెంకయ్యనాయుడు, ఎంపీ లక్ష్మణ్, బీజేపీ నేత ఎన్ రామచంద్రరావు, మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ ముఖ్య అతిథులుగా హాజరై ఆసనాలు వేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, యోగా అనేది శరీరం, మనస్సు,

0: ఆత్మలను అనుసంధానం చేసి ఒక అద్భుతమైన జీవన విధానమని కొనియాడారు. గడిచిన 12 ఏళ్లలో కేంద్ర ప్రభుత్వం సాధించిన విజయాలపై హైదరాబాద్ పిఐబి ఆధ్వర్యంలో వార్తా ముఖాముఖి కార్యక్రమం జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన రాజ్యసభ సభ్యులు లక్ష్మణ్ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అవినీతి రహిత దూరదృష్టి పాలనను కొనియాడారు. జనధన్ ఖాతాల ద్వారా దళారీ వ్యవస్థను అంతం చేశారన్నారు. దేశంలో 100% రైల్వే విద్యుదీకరణ జరిగిందని, తెలంగాణకు రైల్వే బడ్జెట్ ను 5,500 కోట్ల రూపాయలకు పెంచారని స్పష్టం చేశారు. నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ లో నిర్వహించిన బీజేపీ బూత్ అధ్యక్షుల సమ్మేళనంలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నవీన్ ముఖ్య అతిథిగా హాజరై కీలక వ్యాఖ్యలు చేశారు. గ్రేటర్ హైదరాబాద్ సహా ఇతర నగర నిగం ఎన్నికల్లో కమలం జెండా ఎగరడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. నిరుద్యోగులకు ఇచ్చిన హామీలను కాంగ్రెస్ నెరవేర్చలేదని విమర్శించారు. గత ప్రభుత్వం కాళేశ్వరాన్ని ఏటీఎంల వాడుకుంటే ప్రస్తుత ప్రభుత్వం దాన్ని కప్పిపుచ్చుతోందని ఆరోపించారు. హైదరాబాద్ సిఎస్ఐఆర్ ఐఐసిటీలో అత్యాధునిక నూతన పరిశోధన ల్యాబ్లను కేంద్ర శాస్త్ర సాంకేతిక శాఖ సహాయ మంత్రి జితేంద్ర సింగ్ ప్రారంభించారు. అలాగే సంస్థలో నిర్మించనున్న కొత్త హాస్టల్ భవనానికి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి మాట్లాడుతూ దేశవ్యాప్తంగా ఉన్న 37 సిఎస్ఐఆర్ ల్యాబ్లు సరికొత్త ఆవిష్కరణలతో దూసుకుపోతున్నాయని కొనియాడారు. 1 వీక్ 1 ల్యాబ్ వంటి కార్యక్రమాల ద్వారా ఈ ల్యాబ్ల గుర్తింపు ప్రజాబాహుళ్యంలోకి బాగా పెరిగిందన్నారు. కేవలం ఆవిష్కరణలకే పరిమితం కాకుండా పరిశ్రమలతో గట్టి అనుసంధానం ఏర్పరచుకున్నప్పుడే స్టార్టప్లు దీర్ఘకాలం నిలబడతాయని, దేశ ప్రగతి సాధ్యమవుతుందని మంత్రి స్పష్టం చేశారు. హైదరాబాద్ జిల్లా వార్షిక రుణ ప్రణాళిక ఖరారైంది. 2026-27 ఆర్థిక సంవత్సరానికి గాను మొత్తం 481,936 కోట్ల రూపాయలతో రూపొందించిన ఈ ప్రణాళికను జిల్లా అదనపు కలెక్టర్ జితేందర్ రెడ్డి విడుదల చేశారు. ఇందులో ప్రాధాన్యత రంగానికి 1,41,208 కోట్ల రూపాయలను కేటాయించారు.
1: హైదరాబాద్ జిల్లా సమాచార లేఖ విన్నారు. ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి వెలువడింది. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం సమయం 7:05 కావస్తోంది. తెలుగులో వార్తలు వింటారు.
2: ఆకాశవాణి వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. 2028-29 కాలానికి ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలో శాశ్వతేతర సభ్యదేశంగా ఎన్నికవడం కోసం భారత్ తన ప్రచారాన్ని అధికారికంగా ప్రారంభించింది. ఒక దేశం ఒకే ఎన్నిక ప్రతిపాదిత విధానాన్ని పరిశీలిస్తున్న సంయుక్త పార్లమెంటరీ కమిటీ నిన్న లక్నోలో వివిధ భాగస్వామ్య పక్షాలు, నిపుణులతో చర్చలు జరిపింది. అసోం, మేఘాలయ, బీహార్, గంగానదీ తీర పశ్చిమ బెంగాల్లో ఈరోజు నుంచి భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. 3 మ్యాచ్ల పురుషుల వన్డే క్రికెట్ సిరీస్లో భాగంగా ఎడ్జ్ బాస్టన్లో ఈరోజు జరిగే మొదటి వన్డే మ్యాచ్లో భారత్ ఇంగ్లాండ్తో తలపడుతుంది. 2028-29 కాలానికి ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలో శాశ్వతేతర సభ్యదేశంగా ఎన్నికవడం కోసం భారత్ తన ప్రచారాన్ని అధికారికంగా ప్రారంభించింది. నిన్న రాత్రి న్యూయార్కులోని ఐక్యరాజ్య సమితి ప్రధాన కార్యాలయంలో భారతదేశ అభ్యర్థిత్వాన్ని ప్రారంభిస్తూ విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ భారతదేశ శాంతి విజన్ను ఆవిష్కరించారు. ప్రపంచ శాంతి, భద్రత, సమానమైన అభివృద్ధిని పెంపొందించడానికి ఇది మార్గదర్శక విధానమని పేర్కొన్నారు. ప్రపంచం ప్రస్తుతం ఘర్షణలు, అస్థిరతను ఎదుర్కొంటోందని, అందువల్ల ఐక్యరాజ్య సమితి పాత్ర గతంలో కంటే ఇప్పుడు మరింత కీలకంగా మారిందని అన్నారు. ఐక్యరాజ్య సమితి ఏర్పడిన నాటి నుండి ఇప్పటి వరకు జరిగిన దాదాపు 50 శాంతి భద్రతల మిషన్లలో భారత్ దాదాపు 300,000 మంది సిబ్బందిని అందించిందని జయశంకర్ తెలిపారు. ప్రస్తుతం 10 ఐక్యరాజ్య సమితి శాంతి భద్రతల మిషన్లలో 4,300 మందికి పైగా భారతీయ సిబ్బంది సేవలందిస్తున్నారని పేర్కొన్నారు. భారత్ నిరంతరం చర్చలు, దౌత్యానికి మద్దతిస్తోందని, గ్లోబల్ సౌత్ ఆందోళనలు వినిపించడానికి ప్రయత్నిస్తోందని అన్నారు.
3: In a world with too many conflicts and tensions, India has consistently fostered dialogue and diplomacy. We have sought to bridge differences, we have sought to find common ground. Our focus has been on mitigating the impact of these developments for the global system. From this, you can judge for yourself the level of India's commitment to a more secure, stable, prosperous world. These goals are best achieved through wider consultation.

0: harmonizing different interests. We believe that India's presence in the Security Council will help strengthen decision making in this vital body.
1: శాశ్వతేతర సభ్యదేశంగా ఒకవేళ ఎన్నికైతే భారత్ 2028 నుండి ప్రారంభమయ్యే 2 ఏళ్ల కాల పరిమితిలో సేవలందిస్తుంది. భారతదేశం గతంలో భద్రతా మండలిలో 8 సార్లు శాశ్వతేతర సభ్యదేశంగా పనిచేసింది. చివరిగా 2021-22 పనిచేసింది. ఒక దేశం ఒకే ఎన్నిక ప్రతిపాదిత విధానాన్ని పరిశీలిస్తున్న సంయుక్త పార్లమెంటరీ కమిటీ నిన్న లక్నోలో వివిధ భాగస్వామ్య పక్షాలు నిపుణులతో చర్చలు జరిపింది. ప్రతిపాదిత ఎన్నికల సంస్కరణలపై వారి అభిప్రాయాలు సేకరించడానికి కమిటీ రాష్ట్ర ప్రభుత్వ ఉన్నతాధికారులు, ముఖ్య ఎన్నికల అధికారి, బ్యాంకర్లు, న్యాయ రంగానికి చెందిన సభ్యులతో చర్చలు జరిపినట్టు కమిటీ సభ్యుడు ఎంపీ అనురాగ్ ఠాకూర్ తెలిపారు. ఈ సందర్భంగా ఠాకూర్ మాట్లాడుతూ, జాతీయ రాష్ట్ర ఎన్నికలు ఒకేసారి నిర్వహించడం వల్ల వనరులు భారీగా ఆదా అవుతాయని, తరచూ విధించే ఎన్నికల ప్రవర్తనా నియమావళి వల్ల ఏర్పడే పాలనా స్తబ్దత తగ్గుతుందని, పరిపాలన నిరంతరం కొనసాగుతుందని చెప్పారు. దేశవ్యాప్తంగా ఒకేసారి ఎన్నికలు నిర్వహించే అంశంపై రాజకీయ పార్టీల ప్రతినిధులు, భాగస్వామ్య పక్షాల అభిప్రాయాలను తెలుసుకునేందుకు కమిటీ ఈరోజు వారితో సమావేశమవుతుంది. భారీ వర్షాలు, కొండచర్యలు విరిగిపడడం వల్ల తీవ్రంగా దెబ్బతిన్న కేరళలోని వాయనాడును సందర్శించకపోవడంపై లోక్సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ, కాంగ్రెస్ ఎంపీ ప్రియాంక వాద్రాలను బీజేపీ విమర్శించింది. బీజేపీ ప్రతినిధి డాక్టర్ సుధాంశు త్రివేది న్యూఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ, రాహుల్ గాంధీ ప్రజలకు సేవ చేయడం గురించి పెద్ద పెద్ద మాటలు మాట్లాడతారని, అయితే నియోజకవర్గానికి వారి అవసరం ఎంతో ఉన్న తరుణంలో ఆయన, ఆయన సోదరి అక్కడ కనిపించడం లేదని వ్యాఖ్యానించారు. ఇద్దరు ఎంపీలు బాధిత ప్రజలకు అండగా నిలబడలేదని ఆరోపించారు. గత లోక్సభలో రాహుల్ గాంధీ వాయనాడుకు ప్రాతినిధ్యం వహించగా, ప్రస్తుతం ఆ నియోజకవర్గానికి ప్రియాంక వాద్రా ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఈ నెల 5వ తేదీ నుంచి పశ్చిమ బెంగాల్ తీరంలో కనిపించకుండా పోయిన ఒక చేపల వేట పడవ బంగాళాఖాతంలో బోల్తాపడి కనిపించింది. అందులో 9 మంది మత్స్యకారులు మరణించగా మరో 6 ఇంకా కనిపించకుండా పోయారు. ఈ ట్రాలర్ ఈ నెల 2వ తేదీన 15 మంది మత్స్యకారులతో శంకర్పూర్ సముద్ర నౌకాశ్రయం నుంచి బయలుదేరింది. కోస్ట్ గార్డ్, ఇండియన్ నేవీ, రాష్ట్ర ప్రభుత్వ సంస్థలు సంయుక్తంగా చేపట్టిన గాలింపు చర్యల్లో ఆదివారం నాడు బంగాళాఖాతంలో బోల్తాపడిన ఈ పడవను గుర్తించారు. బాధిత కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుందని ఆ రాష్ట్ర మత్స్యశాఖ మంత్రి రాజేష్ మహతో పేర్కొన్నారు. ఈ విషాద ఘటనపై రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము, ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు వారు తమ సంతాపం తెలియజేశారు. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. మరణించిన ప్రతి ఒక్కరి కుటుంబానికి ప్రధానమంత్రి జాతీయ సహాయ నిధి నుండి 2 లక్షల రూపాయల ఎక్స్గ్రేషియా, అలాగే గాయపడిన వారికి 50,000 రూపాయల సహాయాన్ని ప్రధానమంత్రి ప్రకటించారు. రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్, కేంద్ర రోడ్డు రవాణా రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ, ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్తో కలిసి నిన్న లక్నో కాన్పూర్ ఎక్స్ప్రెస్ వేను ప్రారంభించారు. ప్రారంభోత్సవానికి ముందు వారు ఉన్నావ్లో ఎక్స్ప్రెస్ వేను పరిశీలించారు. ఈ సందర్భంగా రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ మాట్లాడుతూ, అతి త్వరలోనే కొన్ని భారీ పరిశ్రమలు లక్నోకు రానున్నాయని తెలియజేశారు.
2: कानपुर के पास ऐतिहासिक रूप से डिफेंस प्रोडक्शन की ये पुरानी विरासत है, जो कि अभी ब्रह्मोस मिसाइल की इंडस्ट्री जो यहाँ पर स्थापित हुई है. और मैं आपको यह भी बतलाना चाहता हूँ कि वह समय दूर नहीं है, कुछ ही महीनों के अंदर कुछ और बड़ी बड़ी इंडस्ट्री लखनऊ के आसपास स्थापित होने जा रही है, और अब मुख्यमंत्री जी ने सहज रूप से उसकी अपनी स्वीकृति दे दी है.
1: असम, मेघालय, बिहार, పశ్చిమ బెంగాల్లో ఈరోజు భారీ నుండి అతి భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. రానున్న 2-3 రోజుల్లో అరుణాచల్ ప్రదేశ్, తూర్పు ఉత్తరప్రదేశ్, నాగాలాండ్, మణిపూర్, మిజోరాం

0: త్రిపుర, ఒడిశా, పశ్చిమ బెంగాల్, సిక్కిం, ఉత్తరాఖండ్లలో కూడా భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. ఆంధ్రప్రదేశ్, బీహార్, జార్ఖండ్, ఒడిశా, తెలంగాణ, అండమాన్ నికోబార్ దీవులు, జమ్మూకాశ్మీర్, లద్దాఖ్లలో ఈ నెల 16వ తేదీ వరకు ఉరుములతో కూడిన ఈదురుగాలులు వర్షాలు కురుస్తాయని ఐఎండీ తెలిపింది. కాగా కోస్తా ఆంధ్రప్రదేశ్లో అక్కడక్కడ వడగాల్పుల పరిస్థితులు కొనసాగే అవకాశం ఉందని, ఒడిశా, తమిళనాడు, పుదుచ్చేరి, కారైకాల్లో రేపటి వరకు వేడి, తేమతో కూడిన వాతావరణ పరిస్థితులు నెలకొంటాయని వాతావరణ శాఖ తెలియజేసింది. 3 మ్యాచ్ల పురుషుల వన్డే సిరీస్లో భాగంగా బర్మింగ్హామ్లోని ఎడ్జ్బాస్టన్లో ఈరోజు జరిగే మొదటి వన్డే మ్యాచ్లో భారత జట్టు ఇంగ్లాండ్తో తలపడుతుంది. ఈ మ్యాచ్ భారత కాలమానం ప్రకారం 3:30 ప్రారంభమవుతుంది. భారత జట్టులో సీనియర్ ఆటగాళ్లు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ తిరిగి జట్టులోకి వస్తుండగా, పేస్ బౌలింగ్ అగ్రగామి జస్ప్రీత్ బుమ్రా కూడా పునరాగమనం చేస్తున్నారు. ఐర్లాండ్, ఇంగ్లాండ్లలో జరిగినటువంటి T20 అంతర్జాతీయ సిరీస్లలో పరాజయాల తర్వాత భారత్ మళ్లీ పుంజుకోవాలని చూస్తోంది. గురువారం నాడు కార్డిఫ్లో 2వ వన్డే ఆడనుండగా, సిరీస్లో 3వది చివరి మ్యాచ్ ఈ నెల 19వ తేదీన లార్డ్స్ మైదానంలో జరుగుతుంది. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. 2028-29 కాలానికి ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో శాశ్వతేతర సభ్యదేశంగా ఎన్నికవడం కోసం భారత్ తన ప్రచారాన్ని అధికారికంగా ప్రారంభించింది. ఒక దేశం ఒకే ఎన్నిక ప్రతిపాదిత విధానాన్ని పరిశీలిస్తున్న సంయుక్త పార్లమెంటరీ కమిటీ నిన్న లక్నోలో వివిధ భాగస్వామ్య పక్షాలు, నిపుణులతో చర్చలు జరిపింది. అస్సాం, మేఘాలయ, బీహార్, పశ్చిమ బెంగాల్లో ఈరోజు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి 12:30 జాతీయ వార్తలు వింటారు.
1: ఆకాశవాణి వరంగల్ కేంద్రం.

0: ఉదయతరంగిణి కార్యక్రమానికి శ్రోతలందరికీ స్వాగతం, నమస్కారం. ఈనాటి కార్యక్రమంలో ఆరోగ్యామృతం ఈ శీర్షికన చెవి, ముక్కు, గొంతుకు సంబంధించిన వ్యాధులు నివారణ. ఈ అంశంపై డాక్టర్ కడుకుంట్ల నీతూ కిరణ్ గారితో పరిచయ కార్యక్రమం ఉంటారు. వీరిని మనకు పరిచయం చేస్తున్నారు శ్రీమతి గాదేవాణి.
1: శ్రేష్టమైన చికిత్సకి విశిష్టమైన చిరునామా క్యూర్వెల్ హాస్పిటల్. బీమార్ ఏదైనా ఫికర్ లేదు, క్యూర్వెల్ కి పోదాం, పరేషాన్ వద్దు. డాక్టర్ హేమా వద్దిరాజు, డాక్టర్ వద్దిరాజు రాకేష్ గారి పర్యవేక్షణలో పిల్లలు కలగని వారికైనా, పిల్లల్ని కనబోయే అమ్మలకైనా, పసిపాపలకైనా, పెద్దలకైనా, అనారోగ్యం ఏదైనా ఎవరికైనా క్యూర్వెల్ హాస్పిటల్ ఉంది అండగా. ఫోన్ నెంబర్ 9550135343.
2: శ్రోతలకు నమస్కారం. మన ఆరోగ్యమే మనకు అతిపెద్ద సంపద. మన దైనందిన జీవితంలో చెవి, ముక్కు, గొంతు ఆరోగ్యం ఎంతో కీలకమైంది. చిన్నపిల్లల నుండి వృద్ధుల వరకు ప్రతి ఒక్కరికి ఈ భాగాలకు సంబంధించిన సమస్యలు ఎప్పుడో ఒకప్పుడు ఎదురవుతూ ఉంటాయి. అయితే సరైన అవగాహన, సరైన సమయంలో వైద్యుడిని సంప్రదించడం ద్వారా అనేక సమస్యలను నివారించవచ్చు. ఈ అంశంపై మనతో మాట్లాడడానికి మన ఆకాశవాణి వరంగల్ కేంద్రానికి విచ్చేశారు ప్రముఖ చెవి, ముక్కు, గొంతు వైద్య నిపుణురాలు డాక్టర్ నీతూ కిరణ్ గారు. వీరిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. నమస్కారం డాక్టర్ గారు.
3: నమస్కారం అండి.
2: ముందుగా డాక్టర్ గారు, వర్షాకాలం స్టార్ట్ అయింది కదా, కాబట్టి ఈ సీజన్లో ప్రజలు ఎలాంటి జాగ్రత్తలు

0: తీసుకోవాలి చిన్నపిల్లల నుంచి వృద్ధుల వరకు?
1: మంచి ప్రశ్న. మనం వర్షాకాలంలో ముఖ్యంగా మనం చూసినట్టయితే చాలా మందికి ఎక్కువ జలుబు చేయడం, చెవి నొప్పి రావడం, తర్వాత గొంతు నొప్పి రావడం చాలా మందికి చూస్తుంటాం. వర్షాకాలంలో మనం ఎండాకాలం కంటే వేరే కాలాల కంటే ఎక్కువ ఇన్ఫెక్షన్స్ రావడానికి ఛాన్స్ ఉంటుంది. సో ముఖ్యంగా మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు, చిన్నపిల్లలు చల్లటి వస్తువులు తీసుకోకూడదు. ఐస్ క్రీమ్స్, కూల్ డ్రింక్స్, తర్వాత ఫ్రిడ్జ్ నుంచి డైరెక్ట్గా తీసిన నీళ్లు, ఐస్ కానీ ఇవన్నీ అవాయిడ్ చేయాలి. చిన్నపిల్లలకి ముఖ్యంగా టాన్సిల్స్ అయ్యే అవకాశం ఉంటుంది. ఆల్రెడీ టాన్సిల్స్ ఉన్న వాళ్ళకి దాని మీద ఇన్ఫెక్షన్ అవ్వడము, తర్వాత ఈ టాన్సిల్స్ అనేవి సైజ్ పెద్దగా అవ్వడము అయ్యే ఛాన్స్ ఉంటుంది. దీనివల్ల పిల్లలు మింగలేకపోవడము, గొంతు నొప్పి ఉండడము, జ్వరం రావడం ఇవన్నీ అయ్యే అవకాశాలు ఉంటాయి. సో చల్లటి వస్తువులు అవాయిడ్ చేయడం వల్ల మనం గొంతు నొప్పి అనేది, గొంతు ఇన్ఫెక్షన్స్ అనేది మనం అవాయిడ్ చేయొచ్చు. తర్వాత ఇదే చల్లటి వస్తువుల వల్ల మనకు ముక్కులో కూడా ఇన్ఫెక్షన్స్ వస్తాయి. కానీ ముక్కులో ఇన్ఫెక్షన్స్ కి ఓన్లీ చల్లటి వస్తువులే కాదు, మన బయట పొల్యూషన్ లో తిరగడము, వర్షంలో తడిసినప్పుడు రావడం ఎక్కువ ప్రాబ్లం అవుతుంది. ముక్కులో ప్రాబ్లం అనేది ఆల్రెడీ అలర్జీ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి, ఆల్రెడీ అలర్జిక్ సైనోసైటిస్, అలర్జిక్ రైనైటిస్ ఉన్న వాళ్ళకి వర్షాకాలంలో ఆ ప్రాబ్లం ఇంకా ఎక్కువ అయ్యే ఛాన్స్ ఉంటుంది. చెవి ప్రాబ్లమ్స్ అనేవి ముఖ్యంగా వర్షంలో తడిసినప్పుడు ఆ వర్షపు నీరు, చెడు నీరు ఏదైనా చెవి లోపలికి వెళ్ళినప్పుడు దానివల్ల ఫంగల్ ఇన్ఫెక్షన్స్, ఇంకా వేరే ఇన్ఫెక్షన్స్ కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి. సో ఎవరైనా వర్షంలో తడిసినప్పుడు కొంచెం ఆరబెట్టుకోవాలి. అలా అని చెప్పి ఇయర్ బడ్ తో క్లీన్ చేయకూడదు, ఎందుకంటే మనం ఇయర్ బడ్ తో క్లీన్ చేసినప్పుడు మనం ఇంకా వేరే ఇన్ఫెక్షన్స్ ని లోపలికి తీసుకెళ్తాం. సో ఎలాంటి ఇయర్ బడ్ తో క్లీన్ చేయకూడదు, చెవిల్లోకి నీళ్లు పోకుండా చూసుకోవాలి. ఒకవేళ వెళ్ళినట్టయితే దానికి కొంచెం టైం ఇవ్వాలి, మెల్లగా అది క్లియర్ అయిపోతుంది. లేదు మీకు ఇంకా చెవి నిండుగా ఉంది, చెవిలో ఏదో ఉన్నట్టుగా అనిపిస్తుంది అంటే ENT వైద్యుడిని సంప్రదించాలి.
0: ఇప్పుడు మీరు చెవి నొప్పి అన్నారు కదా డాక్టర్ గారు, మనము చాలా ఇళ్లలో చూస్తుంటాం చిన్నపిల్లలు చెవి నొప్పి అని ఎక్కువగా ఏడుస్తూ ఉంటారు, బాధపడుతూ ఉంటారు. మరి ఇది ఎందుకు ఎక్కువగా వస్తుందంటారు? ఈ విషయంలో పిల్లల యొక్క తల్లిదండ్రులు ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే మంచిదంటారు?
1: సాధారణంగా పెద్దవాళ్ళకంటే పిల్లలకి చెవి నొప్పి ఎక్కువగా వస్తుంది. ఎందుకు అంటే ప్రతి మనిషికి ముక్కుకి చెవి కనెక్ట్ చేసే ట్యూబ్ అనేది, ఒకటి యూస్టీషియన్ ట్యూబ్ అనేది ఉంటుంది. దాని తెలుగులో కంఠకర్ణ నాళము అని అంటారు. ఈ నాళం ఎలా ఉంటుందంటే మన చెవిలో ప్రెషర్ ని బ్యాలెన్స్ చేస్తుంది. అది మనకు చాలా అవసరమైనది. కానీ పిల్లల్లో దీని సైజ్ చాలా చిన్నగా ఉంటుంది. ఈ సైజ్ చిన్నగా ఉండడం వల్ల జలుబు చేసిన ప్రతిసారి బ్యాక్టీరియా, వైరస్ ఇవన్నీ ఆ నాళం ద్వారా చెవికి వెళ్తాయి. నాళం అనేది ప్రాపర్ గా ఓపెన్ అవ్వాలి, క్లోజ్ అవ్వాలి. జలుబు చేయడం వల్ల ఆ ఓపెన్ అవ్వడం, క్లోజ్ అవ్వడం అనేది అఫెక్ట్ అవుతుంది. సో అందువల్ల చిన్నపిల్లలకి ఎక్కువ వస్తాయి చెవి ఇన్ఫెక్షన్స్ అవన్నీ. సో చాలా మంది ఏం చేస్తారంటే చెవి నొప్పి రాగానే చెవి డ్రాప్స్ వేయడము ఇవన్నీ చేస్తారు. అది చాలా తప్పు, ఎందుకంటే ఈ కంఠకర్ణ నాళంలో ఉన్న ఇబ్బంది వల్లనే చెవి నొప్పి అనేది ఎక్కువగా వస్తుంది. మనం దానికి చెవిలో డ్రాప్స్ వేస్తే దాన్ని మనం సమస్యని ట్రీట్ చేసినట్టు అవ్వదు, దానికి ఇంకా మనం ఎక్కువ ప్రాబ్లం చేసినట్టే అవుతుంది. సో మనం ఏం చేయాలి, ముందు ఎవరికైనా చెవి నొప్పి వస్తే జలుబు ఉందా లేదా అనేది చూసుకోవాలి. జలుబు తగ్గితే చాలా వరకు చెవి నొప్పి కూడా తగ్గుతుంది. చాలా వరకు చెవి ఇన్ఫెక్షన్స్ అనేవి జలుబుతోనే స్టార్ట్ అవుతాయి. జలుబు, తర్వాత యూస్టీషియన్ ట్యూబ్ ఓపెన్ అవ్వకపోవడము, తర్వాత మన ముక్కు వెనకాల అడినాయిడ్ అని ఒక టిష్యూ ఉంటుంది. ఈ అడినాయిడ్ అనేది ఏంటంటే మన నార్మల్ ఇమ్యూనిటీకి హెల్ప్ చేసే టిష్యూ. మన ఇమ్యూనిటీ మంచిగా ఉండడానికి మన బాడీ అక్కడ మన తీసుకునే గాలిలో ఏదైనా బ్యాక్టీరియా ఉంటే దానికి ఇమ్యూనిటీ ఉండడానికి టిష్యూ. కానీ కొంతమందిలో ఏమవుతుంది, దాని సైజ్ పెరుగుతుంది. ఉండడానికంటే ఎక్కువ సైజ్ ఉన్నప్పుడు దాని వల్ల ఈ కంఠకర్ణ నాళం అనేది క్లోజ్ అయిపోతుంది. ఇది పిల్లల్లో ఎక్కువ అవుతుంది. 10 ఏళ్ల వయసు 8 ఏళ్ల వయసు కంటే చిన్నగా ఉన్న పిల్లల్లో ఈ అడినాయిడ్ టిష్యూ అనేది సైజ్ పెరగడము, దానివల్ల ఈ నాళం క్లోజ్ అవ్వడము, దీనివల్ల ఇయర్ ఇన్ఫెక్షన్స్ అనేది స్టార్ట్ అవుతాయి. చెవి నొప్పి మాత్రమే ఉంది అంటే ముందు జలుబు ఉందా లేదా చూసుకోవాలి. అండ్ చెవి నొప్పి తగ్గట్లేదు అంటే ఇమీడియట్ గా చిన్నపిల్లల్లో ENT డాక్టర్ ని కన్సల్ట్ అనేది అవ్వడం అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే కొన్నిసార్లు మనము రిపీటెడ్ గా చెవి ఇన్ఫెక్షన్స్ వస్తే దానివల్ల కర్ణబేరిలో రంధ్రం అనేది ఏర్పడవచ్చు. ఈ కర్ణబేరిలో రంధ్రం అనేది ఏర్పడితే వినికిడి పైన కూడా దాని ఎఫెక్ట్ ఉంటది. సో చిన్న వయసులో ఉన్నప్పుడు చెవి నొప్పిని మనం వదిలేయద్దు, ఖచ్చితంగా డాక్టర్ కి చూపించాలి,
0: వైద్యుల సలహా తీసుకోవాలి.
1: వైద్యుల సలహా తీసుకోకుండా ర్యాండమ్ గా ఫార్మసీలో తెచ్చి డ్రాప్స్ వేయడము లేదంటే ఇయర్ బడ్ పెట్టి క్లీన్ చేయడం అనేది చాలా తప్పు.
0: ఇప్పుడు మీరు చెవి నొప్పి గురించి చెప్తూ ఉన్నారు కదా, చాలా మంది ఈ హెడ్ ఫోన్స్, ఇయర్ ఫోన్స్ ఎక్కువగా ఉపయోగిస్తుంటారు కదా, దీనివల్ల చెవికి వినికిడి శక్తిపై ప్రభావం ఏమైనా చూపిస్తుందండి?
1: అవును, అయితే ఈ మధ్యకాలంలో ఇయర్ ఫోన్స్ అనేది చాలా కంపల్సరీగా అయింది. ప్రతి వారి దగ్గర స్మార్ట్ ఫోన్ ఉంటుంది అండ్ దానికి అసోసియేట్ ఇయర్ ఫోన్స్ కూడా ఉంటున్నాయి. ప్రతి వారు చాలా మంది జాబ్ పర్పస్ లో కూడా ఇయర్ ఫోన్స్ వాడాల్సి ఉంటుంది. ఇయర్ ఫోన్స్ వాడినప్పుడు ఏమవుతుంది

0: అంటే దాని మెయిన్ గా సౌండ్ మన కంట్రోల్లో లేకుండా ఎక్కువ పెట్టుకొని వాడతారు. సో మనం ఎప్పుడైనా 50-60% వాల్యూమ్ పెట్టుకొని వింటే ఇయర్ ఫోన్స్ వల్ల ఎక్కువ ప్రమాదం రాదు. కొంతమందికి ఇయర్ ఫోన్స్ టైట్ గా పెట్టుకోవడం వల్ల, పెద్ద సైజ్ ఇయర్ ఫోన్స్ పెట్టుకోవడం వల్ల ఈ చెవిలో అంతా ఎర్రగా అయిపోవడము, నొప్పి లేవడము అవుతుంది. అది ఇయర్ ఫోన్స్ తీసేసి కొంచెం రెస్ట్ ఇస్తే ఆటోమేటిక్ గా సెట్ అవుతుంది. చాలా తక్కువ మంది రేర్ గా ఇయర్ ఫోన్స్ పెట్టుకొని ఆర్ ఇయర్ బర్డ్స్ యూజ్ చేయడం వల్ల కొన్నిసార్లు ఇన్ఫెక్షన్ వచ్చే ఛాన్స్ ఉంది. అప్పుడు మాత్రం మందులు వాడాల్సి ఉంటుంది, ఈఎన్టీ డాక్టర్ ని కన్సల్ట్ అవ్వాల్సి ఉంటుంది. కానీ ప్రతి ఒక్కరూ, ఇయర్ ఫోన్స్ వాడే ప్రతి ఒక్కరు కూడా 60% or 50% కంటే తక్కువ శబ్దం పెట్టుకుని మాత్రమే వినాలి. సో మనం ఇంకా పెద్ద శబ్దం వింటే దానివల్ల మెల్లగా మన చెవి నుంచి మన బ్రెయిన్ కి వెళ్లే నరాల మీద ఎఫెక్ట్ పడుతుంది. సో నరాలు మెల్లగా వీక్ అయిపోయి ఈ సౌండ్ ఎక్కువ వినడం వల్ల వినికిడి శబ్దం అనేది తగ్గుతుంది. అలా తగ్గినప్పుడు దానికి హియరింగ్ ఎయిడ్ పెట్టుకోవడం మాత్రమే సొల్యూషన్ ఉంటుంది. మళ్ళీ దానికి సర్జరీస్ అని ఇంకా వేరే ట్రీట్మెంట్స్ అని ఏముండవు. సో మనం ముందే జాగ్రత్తగా ఉండి మనం సౌండ్ తక్కువ పెట్టుకొని వినడమే చాలా మంచిది.
1: సాధారణంగా వాతావరణ మార్పుల వల్ల జలుబు చేస్తూ ఉంటుంది, కానీ సైనసైటిస్ అంటే ఏమిటి, సాధారణ జలుబు అంటే ఏమిటి, దానికి ఉన్న తేడా ఏమిటో తెలియజేయండి.
0: ఇది చాలా మందికి యూజ్ అవుతుంది, ఎందుకంటే చాలా మంది సైనసైటిస్ అనే పదం విని చాలా భయపడతారు, ఇదేదో పెద్ద ప్రాబ్లమ్ అలా అనుకుంటారు. యాక్చువల్ గా సైనసైటిస్ అనేది ఒక ఇన్ఫ్లమేషన్. మన ముక్కు పక్కన చాలా స్పేసెస్ ఉంటాయి, అంటే మన ఫేస్ లో ముక్కు పక్కన చాలా ఎయిర్ స్పేసెస్ ఉంటాయి, అవన్నీ ముక్కు లోపలికి ఓపెన్ అవుతాయి, దాన్నే సైనస్ అంటారు. ఈ గాలి ఉన్న ప్రదేశంని మాత్రం సైనస్ అంటారు. ఈ సైనస్ అనేది ఎప్పుడైనా జలుబు వల్ల గానీ, ఇన్ఫెక్షన్ వల్ల గానీ, ఏదైనా మాంసం పెరగడం వల్ల గానీ బంద్ అయిపోతే, ఆ సైనస్ ఓపెనింగ్ బంద్ అయిపోతే అప్పుడు సైనస్ లోపల నీళ్లు లాగా లేకపోతే మ్యూకస్ లాగా నిండుకోవడం అవుతుంది, దాన్ని మాత్రమే సైనసైటిస్ అనాలి. ప్రతి ఒక్కరికి సైనస్ ఉంటుంది, కానీ ఆ సైనస్ లో ఇన్ఫెక్షన్ అనేది చాలా తక్కువ మందికి ఉంటుంది. సాధారణ జలుబు అనేది వైరల్ ఇన్ఫెక్షన్స్ వల్ల చాలా కామన్ గా వస్తుంది, చాలా తక్కువ మందికి బ్యాక్టీరియా వల్ల కూడా వస్తుంది. సో అలా రిపీటెడ్ గా జలుబు వచ్చి జలుబు ఉన్న వాళ్ళకి ఏమవుతుందంటే ఈ సైనస్ ఎంట్రన్స్ అనేది ముక్కు లోపలికి ఓపెన్ అవుతాయి సైనసెస్, ఆ ఓపెన్ అయ్యే ఎంట్రన్స్ దగ్గర బ్లాక్ అయిపోతుంది. ఈ బ్లాక్ అవ్వడం వల్లనే తలనొప్పి, ముక్కు పట్టేయడము, మన మొహం మీద అంతా నొప్పిలాగా ఉండడము, బరువుగా ఉండడము, ఇవన్నీ ఉంటాయి. ఇలా ఉన్నప్పుడు సైనసైటిస్ యాక్టివ్ గా ఉంది అని అర్థం. అంటే ఒక్కసారి సైనసైటిస్ వచ్చిందంటే లైఫ్ లాంగ్ ఉంటుంది అనేది అయితే ఏం లేదు. ఎప్పుడైనా వర్షాకాలంలో అది ఎక్కువ అవుతుంది, వర్షాకాలంలో, చలికాలంలో, ఈ కాలాలలో జలుబు చేయడం వల్ల, జలుబు అంటే వైరస్ ఇవన్నీ ఇన్ఫెక్షన్స్ ఎక్కువ రావడం వల్ల ఈ సైనసెస్ అనేది బ్లాక్ అవుతాయి, బ్లాక్ అయ్యి వాళ్ళకు సింప్టమ్స్ వస్తాయి. ఈ సైనసైటిస్ అనేది మళ్ళీ రెండు రకాలు ఉంటుంది. కొంతమందికి అలర్జీ ప్రాబ్లం వల్ల సైనసైటిస్ వస్తుంది, ఇంకొంతమందికి ఎలా ఉంటుంది, నార్మల్ గా ముక్కు మనం ఫామ్ అయ్యేటప్పుడే కొంచెం ముక్కు మధ్యలో ఆ దూలం, ఆ బోన్ అనేది కొంచెం వంకరగా ఉండడము, తర్వాత వేరే ఏదైనా సరిగ్గా ఫామ్ అవ్వకపోవడం బై బర్త్ అట్లా ప్రాబ్లం ఉండి కూడా సైనసైటిస్ అయ్యే ఛాన్స్ ఉంది. సో ఇప్పుడు ఫస్ట్ మనం అలర్జీ సైనసైటిస్ చూసుకుంటే, అలర్జీ అనేది కొంతమందికి దుమ్ము గానీ, వంటలో వేసినప్పుడు ఆ పోపు అది గానీ, తర్వాత పర్ఫ్యూమ్స్ గానీ ఇలాంటివి కొన్ని పడవు. అది పీల్చినప్పుడు ముక్కు మొత్తం రియాక్ట్ అవుతుంది. మన బాడీ ఎట్లయితే, మనం ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఒక, కొంతమందికి ఒక రకమైన కూరగాయలు పడవు, ఆ కూరగాయ తిన్నప్పుడు ర్యాషెస్ రావడం అట్లా అవుతాయి, సేమ్ అలాంటి మెకానిజం అవుతుంది. ఇప్పుడు ఏమవుతుంది అంటే, మనం ఫర్ ఎగ్జాంపుల్ దుమ్ము పీల్చినప్పుడు ఆ దుమ్ము అనేది పడకపోవడం వల్ల ముక్కు రియాక్ట్ అవుతుంది, చాలా రకమైన మీడియేటర్స్ ని చాలా దాన్ని రిలీజ్ చేస్తుంది. ఇవన్నీ ఏం చేస్తాయి, తుమ్ములు కాజ్ చేస్తాయి, తుమ్ములు వస్తాయి, తర్వాత ముక్కు అంతా ఎర్రగా అయిపోతుంది. ఇవన్నీ అయినప్పుడు సైనసెస్ బ్లాక్ అవుతాయి. సో తలనొప్పి రావడము, మొత్తం నీళ్లు నిండుకున్నట్టుగా ఉండడం, బరువు బరువుగా ఉండడం, ఇవన్నీ అయ్యే ఛాన్స్ ఉంటుంది. బాగా ఎక్కువ తుమ్ములు రావడము, కళ్ళ నుంచి నీళ్లు గారడము, ముక్కు నుంచి నీళ్లు గారడము, ఇవన్నీ ప్రాబ్లమ్స్ ఉంటాయి. అలర్జీ ప్రాబ్లం చాలా మందికి జీవితకాలం ఉండే అవకాశం ఉంటుంది. సో అలర్జీ ఉన్న వాళ్ళు స్పెషల్ గా ఎక్కువ జాగ్రత్తలు తీసుకోవాలి. రెగ్యులర్ గా మాస్క్ పెట్టుకోవడము, బయట ట్రావెల్ చేస్తున్నప్పుడు మాస్క్ పెట్టుకోవడము, ఎక్కువ ఒకవేళ ఏదైనా పర్టికులర్ దుమ్ము గానీ ఏదైనా ఉంటే దాన్ని అవాయిడ్ చేయడం. ఫర్ ఎగ్జాంపుల్ మనకే దుమ్ము ఉంది కానీ ఇంట్లో పని చేసుకోకుండా ఉండలేం, సో మాస్క్ పెట్టుకొని మాత్రమే ఇల్లు ఉడవడము, ఇలాంటివన్నీ చేయాలి. చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకుంటే డెఫినెట్ గా యూజ్ ఉంటుంది.
1: చాలా మంది పడుకున్నప్పుడు గురుకు పెడుతూ ఉంటారు కదా, ఇది సాధారణ సమస్యనా లేక ఆరోగ్య సమస్యకి ఏమైనా సంకేతమా?
0: గురక అనేది చాలా మందికి చూస్తుంటాం, మన ఇంట్లలో ఎలాంటి హెల్త్ ప్రాబ్లం లేని వాళ్ళకి కూడా నార్మల్ గా గురక కూడా చూస్తుంటాం. గురక అనేది ఎందుకు వస్తుంది అంటే, మనం పడుకున్నప్పుడు ముక్కు నుంచి గాలి ఊపిరితిత్తుల వరకు వెళ్ళాలి. చాలా మన గొంతులో ఇవన్నీ ఉన్న కండరాలని దగ్గరికి అవ్వకుండా మన మెదడు నుంచి రెగ్యులర్ గా పడుకున్నప్పుడు సంకేతాలు వస్తూ ఉంటాయి.

0: మన గాలి తీసుకునే దారి మొత్తం, అంటే ముక్కు, ముక్కు వెనకాల భాగము ఫారింగ్స్ అని అంటారు, అది మొత్తము, తర్వాత గొంతు ఫారింగ్స్ ఒకటి ఉంటుంది, తర్వాత లారింగ్స్ అని ఉంటుంది, ఇవన్నీ తెరుచుకుంటూ మూసుకుంటూ ఉండాలి. ఇదంతా ఒక కోఆర్డినేటెడ్ ప్రాసెస్ లాగా అవుతుంది. అంటే మన నార్మల్ గా ఎలాంటి ఇన్ఫెక్షన్స్ ఉండకూడదు, అన్ని నార్మల్ గా ఉండాలి. తర్వాత మెదడు నుంచి కూడా సంకేతాలు ప్రాపర్ గా రావాలి. ఇవన్నీ ఒక ఆర్డర్ లో ఉన్నప్పుడే మనకు నిద్రలో బ్రీతింగ్ అనేది పాసిబుల్ అవుతుంది. ఈ అంత ప్రాసెస్ లో ఎక్కడైనా ఇబ్బంది ఉన్నప్పుడు మనకు గురక అనేది వస్తుంది. సో నార్మల్ గా గురక ఎవరికి వస్తుంది అంటే బరువు ఎక్కువ ఉండి, కొంచెం ఈ మెడ దగ్గర అక్కడంతా ఫ్యాట్ అదంతా ఉండి, ఆర్ కొన్నిసార్లు నాలుక పెద్దగా ఉన్న వాళ్ళకి నాలుక వెనకాలకి పడిపోయి అలా కూడా గురక వస్తుంది. చిన్న పిల్లల్లో కూడా కొంతమందికి గురక మనం చూస్తాం. వాళ్ళకి నేను ఇందాక చెప్పినట్టు అడినోయిడ్ టిష్యూ అనేది ముక్కు వెనకాల ఉంటది, అందరికీ ఆ టిష్యూ ఉంటది, కానీ కొంతమందికి మాత్రమే అది సైజ్ పెరుగుతుంది. అది సైజ్ బాగా పెరిగిపోయినప్పుడు కూడా గురక అనేది వస్తుంది. అయితే గురక మనం చూసుకున్నట్టయితే మనకు గురక అనేది నార్మల్ కాదు. మనకు చాలా మందికి చూస్తాము కానీ గురక అనేది నార్మల్ కాదు. కొంతమందిలో అది గురక సౌండ్ మాత్రమే వస్తుంది, వాళ్ళకు వేరే ఇబ్బంది ఏమి ఉండదు. కానీ కొంతమందికి అసలు కంప్లీట్ గా నిద్రలో శ్వాస అనేది కంప్లీట్ గా ఆడకుండా క్లోజ్ అయిపోతుంది. ఇది మొత్తం దీన్ని అబ్స్ట్రక్టివ్ స్లీప్ యాప్నియా అంటారు. సో గురక కూడా దీనిలో ఒక పార్టే. ఒక అబ్స్ట్రక్టివ్ స్లీప్ యాప్నియా ఉన్న పేషెంట్స్ కి వాళ్ళకు ఓన్లీ గురకనే ఉండొచ్చు, ఆర్ డైరెక్ట్ గా నిద్రలో అసలు గాలి తీసుకోవడానికి కూడా ఇబ్బంది ఉండొచ్చు. అలా గాలి తీసుకోవడానికి ఇబ్బంది ఉన్న వాళ్ళకి చాలా ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఉన్నాయి. కొన్ని మెషిన్స్ ఉంటాయి, దాన్ని యూస్ చేసుకుని మనం రీఓపెన్ చేసి పెట్టడము అలాంటివన్నీ కూడా చేయొచ్చు. దానికి థెరపీస్ కూడా ఉన్నాయి, చాలా స్టడీస్ ఉన్నాయి. సో గురక ఎక్కువ వస్తుంది అంటే ఫస్ట్ మనం చేయాల్సింది మన లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ చేసుకోవాలి. అంటే రెగ్యులర్ గా ఎక్సర్సైజ్ చేయడం, నార్మల్ బరువు మెయింటైన్ చేయడం, వెయిట్ ఎక్కువ ఉంటే మనం వెయిట్ తగ్గించుకోవడం, తర్వాత కొన్నిసార్లు థైరాయిడ్ ఇష్యూస్ వల్ల కూడా మనకు బరువు పెరగడము, గురక రావడము ఇవన్నీ కూడా అవుతాయి. సో మనం ఒక హెల్త్ థైరాయిడ్ ప్రొఫైల్, లిపిడ్ ప్రొఫైల్ ఇవన్నీ టెస్ట్ చేయించుకోవడము చేయాలి. ఒక ఈఎన్టీ వైద్యుడిని కలిస్తే ఇవన్నీ టెస్ట్లు చేస్తారు, ఇంకేమైనా అబ్నార్మాలిటీస్ ఉన్నా చూస్తారు. సో గురక అనేది లైట్ గా తీసుకోకూడదు,
1: వైద్యుడిని
0: సంప్రదించాలి డెఫినెట్ గా.
1: ప్రజలు గట్టిగా మాట్లాడినప్పుడు, వృత్తిరీత్యా గట్టిగా అరిచినప్పుడు గొంతు బొంగురుపోతూ ఉంటుంది, ఈ విషయంలో వైద్యుని సంప్రదించాలా?
0: అవునండి, తప్పకుండా సంప్రదించాలి. మనకు గట్టిగా అరిచినప్పుడు ఏమవుతుందంటే మన గొంతులో ఓకల్ కార్డ్స్ అనేవి ఉంటాయి. ఓకల్ కార్డ్స్ అవి ఏం చేస్తాయి, దగ్గరికి అవుతూ దూరం అవుతూ ఉంటాయి. ఆ దగ్గరికి దూరం అయినప్పుడు మనకు ఆ మాట అనేది ప్రొడ్యూస్ అవుతుంది. మనం గట్టిగా అరిచినప్పుడు ఏమవుతుంది అంటే దీని మీద స్ట్రెయిన్ అవుతుంది, అవి స్ట్రెయిన్ అయిపోయి దగ్గరికి అవడం, దూరం అవడం ఈ ప్రాసెస్ మీద ఎఫెక్ట్ అవుతుంది. దాన్ని కొన్నిసార్లు చిన్న ఇన్ఫెక్షన్స్ వచ్చినా అవి వచ్చినా మన గొంతు బొంగురు పోవడం అనేది కామన్. అవి మళ్ళీ ఇన్ఫెక్షన్ తగ్గంగానే నార్మల్ అయిపోతాయి. కానీ గట్టిగా అరిచినప్పుడు మన లారింగ్స్ మీద, మాట్లాడే దాని మీద బాగా ఎఫెక్ట్ పడుతుంది. అలా ఎఫెక్ట్ పడి బొంగురు గొంతు అనేది చాలా ఎక్కువ పర్మనెంట్ గా ఉండొచ్చు. ఇంకొకటి ఏంటంటే గట్టిగా ఒక వృత్తిరీత్యా అరిచే వాళ్ళకి, టీచర్స్ కి, లైక్ సింగర్స్ కి కూడా, వీళ్ళకి ఎలా ఉంటుందంటే ఎక్కువ మాట్లాడి మాట్లాడి మాట్లాడి చిన్న చిన్న గడ్డల్లాగా అవుతాయి, ఓకల్ నాడ్యూల్స్ అని కూడా అంటారు. కొంతమంది కొన్ని పెద్దగా కూడా అవుతాయి. ఇట్లా ఓకల్ నాడ్యూల్స్ ఇవి అయినప్పుడు దానికి స్పీచ్ థెరపీ తీసుకోవాలి, మళ్ళీ దానికి ట్రీట్మెంట్ ఉంటుంది. అవి కొంచెం సైజ్ నార్మల్ అయ్యేంత వరకు కూడా గట్టిగా అరవకుండా దానికి థెరపీ ఉంటుంది. సో మనం ఎప్పుడైనా బొంగురు గొంతు ఉంది అని అంటే మాత్రం వెంటనే మనం ఒక ఈఎన్టీ వైద్యుల్ని సంప్రదించి వాళ్ళు టెస్ట్ చేస్తారు. మన ఓకల్ కార్డ్స్ ఎలా ఉన్నాయి అనేది మనం చూపించుకోవాలి. ఓకల్ కార్డ్స్ నార్మల్ గా ఉన్నాయి అంటే స్పీచ్ థెరపీ కూడా ఉంటది, మళ్ళీ గొంతు నార్మల్ గా అవ్వడానికి కూడా మనకు ఉంటది. ఓకల్ కార్డ్స్ నార్మల్ గా లేవు, దానికి ఏమన్నా ఉంది అంటే అప్పుడు వైద్యులు డిసైడ్ చేస్తారు సర్జరీ ఏమన్నా అవసరం ఉంటుందా, లేదంటే స్పీచ్ థెరపీతోని వాయిస్ జస్ట్ రెస్ట్ ఇస్తే మళ్ళీ నార్మల్ అవుతుందా అనేది కూడా చూస్తారు. ఇప్పుడు చాలా అడ్వాన్స్ టెక్నాలజీతోని చిన్న చిన్న డిఫరెన్సెస్ ని కూడా మనం కనుగొట్టగలుగుతున్నాం.
1: ఇప్పుడు కొంతమంది చిన్నపిల్లలు ఉంటారు కదండి, వాళ్ళు పుట్టుకతోటే వినికిడి శక్తిని కోల్పోయి ఉంటారు, అది మనం తెలుసుకోవడం ఎలా?
0: ఇది చాలా అవసరం. ఇప్పుడు యాక్చువల్ గా చాలా మంది మా హాస్పిటల్ కి వస్తుంటారు, పిల్లవాళ్ళు 4 ఏళ్ళు 5 ఏళ్ళు వచ్చే వరకు కూడా తల్లిదండ్రులు రియలైజ్ అవ్వరు, వాళ్ళకు వినిపించట్లేదు, వాళ్ళు రెస్పాండ్ అవ్వట్లేదు అని రియలైజ్ అవ్వరు. కానీ మనం డెఫినెట్ గా మనం చూసుకోవాలి. ప్రతి తల్లిదండ్రులు 6 నెలల నుంచే ఏదైనా సౌండ్ వస్తే పిల్లలు ఉలికి పడుతున్నారా, సౌండ్ సైడ్ తిరిగి చూస్తున్నారా అనేది చూసుకోవాలి. అది 6 నెలల వయసులో. అదే సంవత్సరం పిల్లవాడు తన పేరు చెప్తే తల తిప్పి చూడాలి, ఏదైనా పెద్ద సౌండ్ వస్తే అక్కడ నుంచి వెళ్ళిపోవాలి, ఉలికి పడాలి. ఇవన్నీ ఉన్నాయా లేదా అనేది తల్లిదండ్రులు చూసుకోవాలి. ఇవన్నీ లేదంటే ఇమీడియట్ గా మనం హియరింగ్ టెస్ట్ చేయాలి. మనం హియరింగ్ టెస్ట్ సరిగ్గా టైంకి చేయకపోతే వెంటనే దానివల్ల మాట కూడా ఎఫెక్ట్.

0: అవుతుంది. మనము ఏదైతే వింటామో అది మాత్రమే మాట్లాడతాం. సో మనం వినికిడి కరెక్ట్గా లేకపోతే మాట కూడా కరెక్ట్గా ఉండదు.
1: గొంతు క్యాన్సర్ జనాల్లో ఎక్కువగా ఎందుకు పెరుగుతుంది? దీనికి గల కారణాలు వివరించండి.
0: గొంతు క్యాన్సర్ ఈ మధ్య చాలా పెరిగింది. గొంతు క్యాన్సర్ ప్రతి 100,000 మందిలో 4-5 వస్తుంది. అంటే ప్రతి 30,000 మందిలో ఒకరికి గొంతు క్యాన్సర్ వస్తుంది ఈ మధ్యలో. గొంతు క్యాన్సర్ అనేది ముఖ్యంగా రెగ్యులర్ పాపులేషన్ లో నేను చెప్పినట్టుగా 30,000 మందిలో ఒకరికి వస్తుంది. కానీ అదే మనం స్మోకర్స్ ని తీసుకుంటే, అంటే బీడీ గానీ చుట్ట గానీ సిగరెట్ గానీ తాగే వాళ్ళలో చూసుకుంటే ప్రతి 1,000 మందిలో 4-5 క్యాన్సర్ అనేది వస్తుంది. సో దీనికి చాలా రిస్క్ ఫ్యాక్టర్స్ ఉన్నాయి. అందులో మెయిన్ది స్మోకింగ్. సో సిగరెట్, బీడీ ఇవన్నీ తాగే వాళ్ళకి గొంతు క్యాన్సర్ వచ్చే అవకాశాలు నార్మల్ పీపుల్ కంటే 10 times ఎక్కువ ఉంటాయి. సో ఇది మెయిన్ రిస్క్ ఫ్యాక్టర్. ఇవి కాకుండా మందు తాగడము, తర్వాత మద్యపానం, ఆల్కహాల్, తర్వాత ఫ్యాక్టరీస్ లో పనిచేసినప్పుడు ఈ డస్ట్, వుడ్ ఇండస్ట్రీ, రేకులు, ఆస్బెస్టోస్ ఇండస్ట్రీస్ ఇట్లా ఎక్స్పోజ్ అయినప్పుడు కూడా అది గొంతు క్యాన్సర్ కి దారి తీసే అవకాశాలు ఉంటాయి. అవి కాకుండా కొన్ని వైరల్ ఇన్ఫెక్షన్స్ వల్ల కూడా గొంతు క్యాన్సర్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. కానీ ఈ గొంతు క్యాన్సర్ అనేది ఊపిరి తీసుకోలేకపోవడము, తర్వాత మాట మారడము, మింగినప్పుడు సరిగ్గా అది లోపలికి వెళ్లకుండా ఇక్కడే తట్టుకున్నట్టు అవ్వడము, ఇవన్నిటితో ప్రజెంట్ అవుతారు. కానీ చాలా మంది ఇట్లా ఏదైనా మాట మారినప్పుడు లేదంటే గొంతు మింగడానికి ఇబ్బంది ఉన్నప్పుడు దాన్ని పట్టించుకోరు, చాలా లేట్గా చూయించుకుంటారు. అప్పుడు ఆ క్యాన్సర్ ఒకవేళ ఉంటే అది చాలా లేట్గా పెద్దగా అయ్యాక మనం చూసే అవకాశాలు ఉంటాయి. సో ఎప్పుడైనా గొంతు 2 వారాల కంటే ఎక్కువ గొంతు బొంగురుపోతుంది, మింగడానికి ఇబ్బంది అవుతుంది, ఊపిరి తీసుకోవడానికి ఇబ్బంది అవుతుంది అంటే వెంటనే వైద్యుడిని సంప్రదించాలి. దానికి కావలసిన పరీక్షలు చేసి క్యాన్సర్ లేదు అని నిర్ధారించుకోవడం ముఖ్యం. అండ్ అందరూ ఇట్లా స్మోకింగ్ ఇవన్నీ అలవాట్లు మానేస్తేనే మంచిది. స్మోకర్ ఉన్న వాళ్ళకి రిస్క్ నార్మల్ వాళ్ళకంటే ఎక్కువ ఉంటుంది.
1: డాక్టర్ గారు, చెవి ముక్కు గొంతు పరంగా వచ్చే వ్యాధులు, వర్షాకాలంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, వీటి గురించి మా శ్రోతలకు మీ సలహాలు ఇవ్వండి.
0: సో ఇప్పుడు వర్షాకాలం స్టార్ట్ అవబోతుంది. సో డెఫినెట్గా చెవి ఇన్ఫెక్షన్లు కానీ ముక్కు సైనస్ వాళ్ళు కానీ చాలా ఇంకా ఎక్కువ ఇబ్బంది పడే అవకాశాలు ఉన్నాయి. సో ముఖ్యంగా చెవికి సంబంధించి ఈతకి వెళ్ళాలి అనుకునే వాళ్ళు కొంచెం చెవిలు కవర్ చేసుకోవడం, అంటే ఇయర్ ప్లగ్స్ లాంటివి ఏమైనా పెట్టుకోవడము, చెవిలోకి చెడు నీరు వెళ్లకుండా చూసుకోవడము అనేది ముఖ్యం. అలాగే ఆల్రెడీ అలర్జిక్ ప్రాబ్లం ఉన్నవాళ్ళు, ఆల్రెడీ సైనసైటిస్ వచ్చిన వాళ్ళు, అలా ప్రాబ్లం ఉన్నవాళ్ళు మాస్క్ వాడడము, చల్లటి వస్తువులు ఏమి తీసుకోకపోవడము, తర్వాత వర్షంలో తడిసినప్పుడు వెంటనే జాగ్రత్తలు తీసుకోవడము, కొంచెం జలుబు కాగానే ఒక వైద్యుల్ని సంప్రదించి దానికి తగిన మాత్రలు తీసుకోవడము అనేది చేయాలి. అలానే చిన్నపిల్లలు కూడా ఈ సీజన్ లో ఎక్కువ ఇన్ఫెక్షన్స్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఈ ఇన్ఫెక్షన్స్ రాకుండా చల్లటి వస్తువులని అవాయిడ్ చేయడం ఎక్కువ ఇంపార్టెంట్. దాంతో పాటు ముక్కు ఇన్ఫెక్షన్స్ అంటే జలుబు చేయడము, గొంతు నొప్పి అయినప్పుడు వెంటనే చెవి నొప్పి కంప్లైంట్ చేస్తారు పిల్లలు. సో జలుబు అండ్ గొంతు నొప్పి వీటికి ట్రీట్మెంట్ తీసుకోవాలి.
1: చాలా బాగుంది డాక్టర్ గారు, మీ సమయాన్ని వెచ్చించి విలువైన సమాచారాన్ని మాకు అందించినందుకు ధన్యవాదాలు.
0: ధన్యవాదాలండి.
1: నమస్తే అండి.
0: నమస్తే అండి.
2: ఇంతవరకు మీరు ఆరోగ్యామృతం ఈ శీర్షికంలో చెవి ముక్కు గొంతుకు సంబంధించిన వ్యాధులు నివారణ ఈ అంశంపై డాక్టర్ కడుకుంట్ల నీతు కిరణ్ గారితో పరిచయ కార్యక్రమం విన్నారు. వీరిని మనకు పరిచయం చేశారు శ్రీమతి గాదివాణి.
3: విశ్వాసం క్యూర్వెల్ హాస్పిటల్ ఆర్థోపెడిక్స్ లో డాక్టర్ వద్దిరాజు రాకేష్, జనరల్ సర్జరీలో డాక్టర్ వినయ్ బాబు, ఆంకో సర్జరీలో డాక్టర్ హేమంత్ గార్ల విశిష్టమైన సేవలు, ఆధునిక మాడ్యులార్ ఓటీ, 24 గంటల ఎమర్జెన్సీ, ఐసీయూ, ఆరోగ్యశ్రీ, ఈహెచ్ఎస్ సౌకర్యాలు. క్యూర్వెల్ హాస్పిటల్ ఎంజిఎం దగ్గర శ్రీనివాస కాలనీ, వరంగల్. ఫోన్ నంబర్ 9550135343.

0: స్వాతి కిరణం చిత్రం కోసం వాణిజయరాం పాడిన పాట అది.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
2: మన్నికకి మరో పేరు, దర్జాకి దర్పానికి మరో పేరు. మహారాజ్ ప్రైండ్ సర్దార్ పాపారాయుడు లుంగిలు ధోవతులు టవల్.

0: అన్ని రిటైల్ షాపుల్లో లభిస్తాయి. ప్రతి సందర్భంలో మిమ్మల్ని ప్రత్యేకంగా నిలుపుతాయి. మహారాజ్ బ్రాండ్ సర్దార్ పాపారాయుడు లుంగీలు, ధోవతులు, టవల్స్. నాణ్యతలో ఉన్నతం, నడకలో హుందాతనం.
1: ముఖాన మొటిమల గజ్జా బొబ్బలా, నడుగులో కామరా బురద పుల్లా.
2: 80 సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రేయోభిలాషి సైబాల్.

తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచు

0: ఉండి ఓటర్ ఎన్యుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయువారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: గుడ్ మార్నింగ్ పిల్లలు.
2: గుడ్ మార్నింగ్ మేడం.
3: మేడం, నాకు పీరియడ్స్ వచ్చినప్పుడు దురదగా చిరాగ్గా ఉంటుంది మేడం.
4: నాకు లీకేజ్ అయిపోతుందేమో అని భయం వేస్తూ ఉంటుంది మేడం.
5: నాసి రకం శానిటరీ ప్యాడ్స్ వాడడం వల్ల కేవలం చిరాకు మాత్రమే కాదు, అనేక ఆరోగ్య సమస్యలు కూడా రావచ్చు. అందుకే పీరియడ్ సమయంలో మెరుగైన పరిశుభ్రత రక్షణ కోసం భారత ప్రభుత్వం శానిటరీ నాప్కిన్, రీయూజబుల్ శానిటరీ ప్యాడ్, పీరియడ్ ప్యాంటీ వంటి ఉత్పత్తులకు ISI మార్క్ తప్పనిసరి చేసింది. ISI మార్క్ లేదు అంటే ప్యాడ్ సురక్షితంగా లేదని అర్థం.
6: BIS నమ్మకానికి, నాణ్యతకు హామీ.
7: పూజ ఈ చిత్రం కోసం వాణిజయరాం పడిన బాటా.

0: పోలీస్?
1: మిస్ సీమా
0: చెప్పండి.
1: ఇప్పటికిప్పుడే పోలీస్ స్టేషన్ కి వచ్చేయండి. ఆగండి, లేదంటే ఇంటికే వస్తా.
0: కానీ నేను ఎందుకు?
1: ఒక్కరే వేరే గదిలోకి వెళ్ళండి. మీ బాబు మా కస్టడీలో ఉన్నాడు, ఇంకా మీరేమో డిజిటల్ అరెస్ట్ లో ఉన్నారు.
0: డిజిటల్ అరెస్ట్?
1: 100,000 రూపాయలు ఇవ్వండి, బతికిపోతారు.
0: ఇంత డబ్బా?
1: సరే ఒక పని చేయండి, ఒక లింక్ పంపాము, ఇప్పుడు ప్రాసెసింగ్ కోసం 30,000 పంపండి, లేదంటే మీ బాబు జైలుకి వెళ్తాడు.
0: జైలుకి నువ్వే వెళ్తావు. నీ మొహం రికార్డ్ అయింది. డిజిటల్ అరెస్ట్ అనేది ఏదీ లేదు, ఇదంతా మోసం. అందుకే కంగారు పడకండి. పోలీస్, బ్యాంక్, ఆర్బీఐ వంటి వాటి పేర్లతో వచ్చే సైబర్ నేరగాళ్ల ఫోన్ లేదా వీడియో కాల్ పట్ల అప్రమత్తంగా ఉండండి. వారికి డబ్బులు పంపకండి, ఇంకా వెంటనే పోలీస్ కి రిపోర్ట్ చేయండి.
2: హలో మమ్మా.
3: ఆర్బీఐ అంటుంది,
0: విషయాలు తెలుసుకోండి, జాగరూకంగా ఉండండి.
4: ఎల్ఐసి యొక్క బీమా కవచ్ మీ జీవిత అవసరాలకు అనుగుణంగా మారుతూ ఉండే ఒక ప్యూర్ ప్రొటెక్షన్ ప్లాన్. కీలకమైన లైఫ్ స్టేజెస్ లో మీ సమ్ అష్యూర్డ్ ని పెంపొందించుకునే అవకాశం. ఫ్లెక్సిబుల్ ప్రీమియం పేమెంట్ ఆప్షన్స్ ని ఎంజాయ్ చేస్తూ 100 సంవత్సరాల వరకు అందుబాటులో ఉండే లైఫ్ టైమ్ రిస్క్ కవర్ తో ఎల్లప్పుడూ సురక్షితంగా ఉండండి. ఎల్ఐసి హర్పల్ ఆప్కే సాథ్.

ఆకాశంలో సగం ఈ చిత్రం కోసం గోపికా పూర్ణిమ పాడిన ఆ పాటతో ఈనాటి ఉదయతరంగిణి కార్యక్రమాన్ని ఇంతటితో ముగిస్తున్నాం.

ఆకాశవాణి వరంగల్ కేంద్రం శాస్త్రీయ సంగీత కార్యక్రమం. ఈనాటి ఈ కార్యక్రమంలో కద్రి గోపాల్నాథ్ గారి సాక్సోఫోన్ వింటారు.

రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఆ ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగి ఇచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.

ఆకాశవాణి వరంగల్ కేంద్రం చిత్రసీమ తెలుగు సినీ గీతాలు కార్యక్రమంలో ముందుగా 16 ఏళ్ల వయస్సు ఈ చిత్రం కోసం ఎస్ జానకి

ఆకాశవాణి వరంగల్ కేంద్రం చిత్రసీమ తెలుగు సినీ గీతాలు కార్యక్రమంలో ముందుగా 16 ఏళ్ల వయస్సు ఈ చిత్రం కోసం ఎస్ జానకి పాడిన పాట విందాం. వేటూరి గీతానికి చక్రవర్తి సంగీతం.

0: ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఆ ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: సాగర సంగమం. ఈ చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, ఎస్ జానకి పాడిన పాట. వేటూరి గీతానికి ఇళయరాజా సంగీతం.

0: పోలీస్?
1: మిస్ సీమా
0: చెప్పండి.
1: ఇప్పటికిప్పుడే పోలీస్ స్టేషన్ కి వచ్చేయండి. ఆగండి, లేదంటే ఇంటికే వస్తా.
0: కానీ నేను ఎందుకు?
1: ఒక్కరే వేరే గదిలోకి వెళ్ళండి. మీ బాబు మా కస్టడీలో ఉన్నాడు. ఇంకా మీరేమో డిజిటల్ అరెస్ట్ లో ఉన్నారు.
0: డిజిటల్ అరెస్ట్?
1: 100,000 రూపాయలు ఇవ్వండి, బతికిపోతారు.
0: ఇంత డబ్బా?
1: సరే, ఒక పని చేయండి, ఒక లింక్ పంపాము, ఇప్పుడు ప్రాసెసింగ్ కోసం 30,000 పంపండి, లేదంటే మీ బాబు జైలుకి వెళ్తాడు.
0: జైలుకి నువ్వే వెళ్తావు. నీ మొహం రికార్డ్ అయింది. డిజిటల్ అరెస్ట్ అనేది ఏదీ లేదు, ఇదంతా మోసం. అందుకే కంగారు పడకండి. పోలీస్, బ్యాంక్, ఆర్బీఐ వంటి వాటి పేర్లతో వచ్చే సైబర్ నేరగాళ్ల ఫోన్ లేదా వీడియో కాల్ పట్ల అప్రమత్తంగా ఉండండి. వారికి డబ్బులు పంపకండి. ఇంకా వెంటనే పోలీస్ కి రిపోర్ట్ చేయండి.
2: హలో మమ్మా.
0: హాయ్.
3: ఆర్బీఐ అంటుంది.
0: విషయాలు తెలుసుకోండి, జాగరూకంగా ఉండండి.
4: సితారా ఈ చిత్రం కోసం ఎస్ జానకి పాడిన పాట, వేటూరి గీతానికి ఇళయరాజా సంగీతం.

0: मुखान मोटीमला
1: सही बोल
0: गज्जा बबला
1: सही बोल
0: నడువులో తామర
1: సై బాల్
0: బురద పుల్ల
1: సై బాల్
2: 80 సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రీ అభిలాషి సై బాల్
3: శ్రీవారికి ప్రేమలేఖ ఈ చిత్రం కోసం వేటూరి గీతానికి సత్యం సంగీతం గానం ఎస్ జానకి

జెంటిల్మెన్ ఈ చిత్రం కోసం ఎస్బి బాలసుబ్రహ్మణ్యంతో కలిసి పాడిన పాట జానకి. రాజశ్రీ గీతానికి ఏఆర్ రెహమాన్ సంగీతం.

క్షమించాలి. కొన్ని అనివార్య కారణాల వల్ల ఆ పాట వినిపించలేకపోతున్నాం. ఇప్పుడు వినండి సప్తపది. ఈ చిత్రం కోసం వేటూరి గీతానికి కేవీ మహదేవన్ సంగీతం సమకూర్చగా ఎస్ జానకి పాడిన పాట.

0: మీ మార్కెట్ రిటర్న్స్ ను వేగంగా పెంచుకోవడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? ఎల్ఐసి ఇండెక్స్ ప్లస్ నెలకి కేవలం 2,500 రూపాయల ప్రీమియం తో ఫ్లెక్సీ స్మార్ట్ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 50లోని స్టాక్స్ లో పెట్టుబడి పెడుతుంది. లేదా ఫ్లెక్సీ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 100 పై దృష్టి సారించి అభివృద్ధిని లక్ష్యంగా ఉంచుతుంది. ఎల్ఐసి హర్ పల్ ఆప్కే సాథ్.
1: స్వయం కృషి ఈ చిత్రం కోసం జానకి పాడిన పాట సిరివెన్నెల గీతానికి రమేష్ నాయుడు సంగీతం.

0: కోసం ఎటువంటి సామాన్లు కొనేటప్పుడైనా ముందుగా బిఏఎస్ క్వాలిటీ మార్క్ అంటే ఐఎస్ఐ మార్క్ ను తప్పనిసరిగా చెక్ చేసుకోండి. ఆ చిహ్నం ఉందంటే అంతా బాగున్నట్టే.
1: ఆ చిహ్నం లేకపోతేనో?
0: ఒకవేళ మార్క్ లేదంటే ఆ ఉత్పత్తి మీకు సురక్షితం కాదని అర్థం చేసుకోండి. భారత ప్రభుత్వం 750కి పైగా ఉత్పత్తులపైన బిఏఎస్ మార్క్ ను తప్పనిసరి చేసింది. ఈ రోజే బిఏఎస్ యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి.
2: సోదరా, భద్రత విషయంలో కామెడీ చేయకండి.
3: బిఐఎస్, నమ్మకానికి నాణ్యతకు స్ఫూర్తి.
4: జారీ చేయవారు బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్, హైదరాబాద్.
5: డాక్టర్ సి నారాయణ రెడ్డి గీతానికి సత్యం సంగీతం సమకూర్చగా ఎస్ జానకి పాడిన పాట. చిత్రం బాలమిత్రుల కథ.

0: ప్రధానమంత్రి సూక్ష్మ ఆహార ప్రాసెసింగ్ ఎంటర్ప్రైజెస్ పథకం. ఈ పథకంలో మొదటిగా వ్యక్తిగత సూక్ష్మ ఆహార ప్రాసెసింగ్ యూనిట్లు ఎస్హెచ్జీస్ ఎఫ్పిఓలు సహకార సంఘాలకు అర్హత గల ప్రాజెక్ట్ వ్యయంలో 35% క్రెడిట్ లింక్ క్యాపిటల్ సబ్సిడీ, ఒక్కో వ్యక్తిగత యూనిట్ కు 10 లక్షల గరిష్ట పరిమితితో మరియు కామన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ గ్రూప్ యూనిట్స్ కు 3 కోట్ల గరిష్ట పరిమితితో సహాయం అందించబడుతుంది. లబ్ధిదారుడు కనీసం 10% స్వయం పెట్టుబడి సమకూర్చుకోవాలి. పీఎంఎఫ్ఎంఈ అమలులో రాష్ట్ర స్థాయిలో తెలంగాణ ఫుడ్ ప్రాసెసింగ్ సొసైటీ నోడల్ ఏజెన్సీగా, జిల్లా స్థాయిలో డిఐసి, గ్రామీణ పట్టణ ప్రాంతాల్లో సెర్ఫ్ మరియు మెప్మా లబ్ధిదారులకు మార్గనిర్దేశం చేస్తూ బ్యాంకులు మరియు సంబంధిత శాఖలతో సమన్వయం ద్వారా రుణాల మంజూరు, సబ్సిడీ అనుసంధానం, ఆహార ప్రాసెసింగ్ యూనిట్లు స్థాపన మరియు అభివృద్ధి ఈ పథకం ద్వారా అమలు చేయబడుతుంది. ఈ పథకం కింద దాదాపు అన్ని ఆహార ప్రాసెసింగ్ కార్యకలాపాలు అర్హత కలిగినవి. అయితే ప్రాసెస్ చేయని ముడి ఉత్పత్తుల కొనుగోలు, అమ్మకాలు, లూస్ పాలు, తేనె, నూనె విక్రయం, పశుశోషణ, తాజా మాంసం లేదా చేపల విక్రయం, అలాగే క్యాంటీన్లు, హోటళ్లు, టిఫిన్ సెంటర్లు వంటి ఆహార సేవల వ్యాపారాలు ఈ పథకంలో అర్హత కలిగినవి కావు.
1: పీఎంఎఫ్ఎంఈ పథకాన్ని మరింత ప్రభావవంతంగా అమలు చేయడానికి ఈ కేంద్ర ప్రభుత్వ పథకాలతో సమన్వయం చేసుకోవచ్చు. ఏఐఎఫ్, పిఎంకేఎస్వై, పిఎంఎంఎస్వై, ఏహెచ్ఐడిఎఫ్, ఎంఐడిహెచ్, ఎన్హెచ్బి, ఎన్ఆర్ఎల్ఎం, ఎన్యుఎల్ఎం, స్టాండప్ ఇండియా, ముద్ర, CGTMSE.
0: మరిన్ని వివరాల కోసం జిల్లా స్థాయిలోని డిఐసి కార్యాలయాలను మరియు రాష్ట్ర స్థాయిలోని తెలంగాణ ఫుడ్ ప్రాసెసింగ్ సొసైటీ DGFPS ను సంప్రదించగలరు.
2: ఆకలి రాజ్యం ఈ చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యంతో కలిసి పాడిన పాట, ఆచార్య ఆత్రేయ గీతానికి MS విశ్వనాథన్ సంగీతం.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: ఆరాధన ఈ చిత్రం కోసం మహమ్మద్ రఫీతో కలిసి పాడిన పాట. డాక్టర్ సి నారాయణరెడ్డి గీతం, ఎస్ హనుమంతరావు సంగీతం.

చిత్రసీమలో చివరిగా వినండి అందులేని కథ. ఈ చిత్రం కోసం జానకి పాడిన పాట, ఆత్రేయ గీతానికి ఎంఎస్ విశ్వనాథన్ సంగీతం.

0: ఆకాశవాణి సమయం 10 గంటలు కావస్తుంది. ఇక వివిధ భారతి ఆకాశవాణి తెలుగు కార్యక్రమాలు హైదరాబాద్ కేంద్రం నుండి రిలే వింటారు.
1: ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. సంగరేణి సంస్థ విస్తరించిన ప్రాంతాల్లో

0: వివిధ భారతి ఆకాశవాణి తెలుగు కార్యక్రమాలు హైదరాబాద్ కేంద్రం నుండి రిలే వింటారు.
1: ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. సింగరేణి సంస్థ విస్తరించిన ప్రాంతాల్లో నిన్నటి నుంచి కొనసాగుతోన్న సింగరేణి భరోసా యాత్ర ఈరోజు రెండవ రోజు భూపాలపల్లి, గోదావరిఖని, మంచిర్యాలలో కొనసాగుతోంది. ఉదయమే భూపాలపల్లి కేటీకే 8 గనిని సందర్శించిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి బృందం అనంతరం తాడిచెర్లకు బయలుదేరి వెళ్లింది. సింగరేణికి కేటాయించిన తాడిచెర్ల 2 గనిని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మరికొద్దిసేపట్లో పరిశీలిస్తారు. గత 10 కాంగ్రెస్, బీఆర్ఎస్ వైఫల్యాల వల్ల సింగరేణి కార్మికుల్లో ధైర్యం, భరోసా సన్నగిల్లాయని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. భూపాల్పల్లి కేటీకే 8 గని వద్ద ఆయన కార్మికులతో మాట్లాడుతూ, తాము రాజకీయం చేయడానికి రాలేదని, కార్మికుల కుటుంబాల్లో సంతోషం నింపడానికే వచ్చామని స్పష్టం చేశారు. సింగరేణి ప్రయోజనాల దృష్ట్యా ప్రధాని మోదీని ఒప్పించి తాడిచెర్ల 2 కోల్ బ్లాక్ను ఎలాంటి వేలం లేకుండా కేటాయించామని వివరించారు. భవిష్యత్తులో తెలంగాణలో బీజేపీ అధికారంలోకి రాగానే సింగరేణిని బలోపేతం చేసి మళ్లీ లాభాల బాట పట్టిస్తామని ఆయన హామీ ఇచ్చారు. ఒక దేశం ఒకే ఎన్నిక ప్రతిపాదిత విధానాన్ని పరిశీలిస్తున్న సంయుక్త పార్లమెంటరీ కమిటీ నిన్న లక్నోలో వివిధ భాగస్వామ్య పక్షాలు, నిపుణులతో చర్చలు జరిపింది. ప్రతిపాదిత ఎన్నికల సంస్కరణలపై వారి అభిప్రాయాలు సేకరించడానికి కమిటీ రాష్ట్ర ప్రభుత్వ ఉన్నతాధికారులు, ముఖ్య ఎన్నికల అధికారి, బ్యాంకర్లు, న్యాయ రంగానికి చెందిన సభ్యులతో చర్చలు జరిపినట్టు కమిటీ సభ్యుడు ఎంపీ అనురాగ్ ఠాకూర్ తెలిపారు. సింగరేణిలో విధులు నిర్వహిస్తున్న సుమారు 2200 మంది అధికారుల సమస్యలను వీలైనంత త్వరగా పరిష్కరించాలని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క సింగరేణి యాజమాన్యాన్ని ఆదేశించారు. కోల్ ఇండియా తరహాలో అధికారుల వేతన సవరణ, పెర్ఫార్మెన్స్ రిలేటెడ్ పేమెంట్ అమలు చేయాలన్న అధికారుల విజ్ఞప్తులను ప్రాధాన్యతగా పరిశీలించాలన్నారు. రాష్ట్రంలో యునాని వైద్య సేవలను ప్రజలకు మరింత చేరువ చేసి నాణ్యమైన చికిత్స అందించాలని ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనరసింహ అధికారులను ఆదేశించారు. ఆయుష్ శాఖ పనితీరు, నిజామియా టీబీ హాస్పిటల్ సేవలపై సమీక్ష నిర్వహించిన మంత్రి, హాస్పిటల్లో నిర్మాణంలో ఉన్న ఓపీ బ్లాక్, ఫార్మసీ భవన పనులను వేగవంతం చేసి వచ్చే జనవరి నాటికి పూర్తి చేయాలన్నారు. ఆసుపత్రిలో ఖాళీగా ఉన్న వైద్యులు, సిబ్బంది పోస్టుల భర్తీకి వెంటనే ప్రతిపాదనలు సిద్ధం చేయాలన్నారు. అసోం, మేఘాలయ, బీహార్, పశ్చిమ బెంగాల్లో ఈరోజు భారీ నుండి అతి భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AARNews_HVDని ఫాలో అవ్వండి. ఏఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు సమాప్తం.
0: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం, సమయం 10:03. ఎవర్ గ్రీన్ హిట్స్. ఇవాళ ఎవర్ గ్రీన్ హిట్స్లో 2000 నుంచి 2005 వరకు రిలీజ్ అయినటువంటి సినిమాల నుంచి హిట్ సాంగ్స్ విందాం. మీకు నచ్చిన హిట్ సాంగ్ వినాలనుకుంటే 0402324085 నెంబర్కి వాట్సాప్ మెసేజ్ చేసేయండి. ముందుగా మీకోసం వచ్చేస్తుంది అనుకోకుండా ఒకరోజు సినిమా నుంచి స్మిత పాడిన పాట, సెలివెన్నెల రచన, ఎంఎం కీరవాణి సంగీతం. ఈ పాటను అడిగిన శ్రోతలు నిర్మల్, బీరవెల్లి నుంచి జిందం భూమయ్య వనమాల, నందిపేట నుంచి వెంకటేష్.

0: మీ మార్కెట్ రిటర్న్స్ ను వేగంగా పెంచుకోవడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? ఎల్ఐసి ఇండెక్స్ ప్లస్ నెలకి కేవలం 2500 రూపాయల ప్రీమియం తో ఫ్లెక్సీ స్మార్ట్ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 50లోని స్టాక్స్ లో పెట్టుబడి పెడుతుంది. లేదా ఫ్లెక్సీ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 100 పై దృష్టి సారించి అభివృద్ధిని లక్ష్యంగా ఉంచుతుంది. ఎల్ఐసి హర్ పల్ ఆప్కే సాథ్.
1: మీరు వింటున్నారు ఎవర్ గ్రీన్ హిట్స్. ఇప్పుడు నిజం సినిమా నుంచి పాట నడుతున్నారు కరీంనగర్, అమ్మన్ గుర్తి నుంచి భూమిదేని లక్ష్మీనారాయణ విజయ అభినయ్, ఇంకా ఆర్మూర్ నుంచి జిందం నరహరి లక్ష్మి వీళ్ళ కోసం ఈ పాట. ఆర్పి పట్నాయక్ స్వీయ సంగీతంలో ఉషతో కలిసి పాడిన పాట, కులశేఖర్ రచన.

నువ్వు వస్తానంటే నేను వద్దంటాను. సినిమా నుంచి పాట నడుతున్నారు పాపిరెడ్డి కాలనీ నుంచి సిహెచ్ హనుమంతరావు, ఇంకా నిజామాబాద్ నందిపేట నుంచి నరేష్ నందిని స్నేహిత, ఇంకా మూసాపేట నుంచి నరేష్ రోజా, రంగారెడ్డి శంకరంపల్లి నుంచి మోటకృష్ణ సంతోష స్పందన, వీళ్ళందరి కోసం ఈ పాట. ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాడారు, సిరివెన్నెల రచన దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించారు.

మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి. శ్రోతలకు గమనిక, ఈ నెల 15వ తేదీ అనగా ఈ బుధవారం ఉదయం 10 గంటల నుంచి 11 గంటల వరకు తెలంగాణలో స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ సర్ గురించి ప్రత్యక్ష ఫోనిన్ కార్యక్రమం నిర్వహిస్తోంది ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం. ఈ కార్యక్రమంలో తెలంగాణ ప్రధాన ఎన్నికల అధికారి శ్రీ సి సుదర్శన్ రెడ్డి పాల్గొని శ్రోతల సందేహాలకు సమాధానాలిస్తారు. మీరు ఫోన్ చేయవలసిన మా ఫోన్ నెంబర్లు 0402324052, 2324085 3, మరో నెంబర్ 2955092.

నువ్వు నాకు నచ్చావు సినిమా నుంచి చిత్ర శ్రీరామ్ ప్రభు పాడిన పాట అది, సిరివెన్నెల రచన, కోటి సంగీతం. ఈ పాట నడిగిన శ్రోతలు ఆర్ఆర్ చౌరస్తా నుంచి రాజు ఉమా, నల్లకుంట నుంచి మీనా అని, గీతానగర్ నుంచి చోడవరపు నాగేశ్వరరావు రమాదేవి.

0: అందరినీ అలరించే బాలల కార్యక్రమాలు బాలానందం, బాల వినోదం. మీ స్కూల్ గురించి కూడా అందరికీ తెలియజేయాలనుకుంటున్నారా? మీ స్కూల్ ప్రచారంలో భాగంగా మీ విద్యార్థులు బాలానందం, బాల వినోదం కార్యక్రమాల్లో పాల్గొనడానికి సంప్రదించండి. 7671892674 7671892674. మీ ఈ ప్రయత్నం మీ విద్యార్థులకు తప్పకుండా ఒక జ్ఞాపకంగా నిలిచిపోతుంది.
1: మీరు వింటున్నారు ఎవర్ గ్రీన్ హిట్స్. ఇప్పుడు విందాం ఖడ్గం సినిమా నుంచి పాట నడుపుతున్నారు పీర్జాదిగూడ నుంచి శ్రీనివాస్, శ్రీకర్ అభిరామ్, ఇంకా పార్సిగుట్ట నుంచి నోముల భాగ్యమ్మ వెంకటేష్, ఎడవల్లి నుంచి జనకంపేట నుంచి శ్యామ్లాల్ జగన్మోహన్. సుమంగళి పాడారు ఈ పాటని. సిరివెన్నెల రచన దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించారు.

జయం సినిమా నుంచి పాటను అడుగుతున్నారు. లంగర్ హౌస్ నుంచి సంగీత, శ్రవణ్, ఇంకా కొత్తగూడెం నుంచి రాజేష్ కన్నా చిన్నపాసి, నిజామాబాద్ నుంచి అరుణ రాజేందర్. ఉషా పాడారి పాటని కులశేఖర్ రచన, ఆర్పి పట్నాయక్ సంగీతం.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఆ ఫామ్ ని పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
1: చంద్రమతి సినిమా నుంచి పాటను అడుగుతున్నారు. తూర్పు గోదావరి జిల్లా ఎన్టీఆర్ నగర్ నుంచి బండారు త్రిమూర్తుడు నాగలక్ష్మి, ఇంకా భూదాన్ పోచంపల్లి, మాధవరెడ్డి చౌరస్తా నుంచి బావుండ్ల రాజు, మమత, ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం పాడారు ఈ పాటని. భువన చంద్ర రచన, విద్యాసాగర్ సంగీతం అందించారు.

0: సహాయకం.
1: వైద్య రంగంలో అత్యుత్తమమైన సేవలు, ఎమర్జెన్సీ సేవలు అందిస్తున్న మీ హాస్పిటల్ గురించి అందరికీ తెలియజేయాలని అనుకుంటున్నారా? ఆరోగ్యవంతమైన సమాజాన్ని నిర్మిద్దామనుకుంటున్నారా? మరింకెందుకు ఆలస్యం? మీ సేవలు, సౌకర్యాల గురించి మా రేడియోను మీ గొంతుగా వినిపించండి. 9490463863 నంబర్కు కాల్ చేసి మీ యాడ్స్ను ఇప్పుడే బుక్ చేసుకోండి. నెంబర్ మరవకండి, 9490463863.
2: ఆరోగ్య జీవనం ఆనందదాయకం.
3: నాని సినిమా నుంచి పాట నడుపుతున్నారు. హన్మకొండ నుంచి, తరాలపల్లి నుంచి బుచ్చయ్య, ఇంకా పార్సిగుట్ట నుంచి స్వర్ణలత. హరిహరన్ హరిణి పాడారి పాటని చంద్రబోస్ రచన, ఏఆర్ రెహమాన్ సంగీతం అందించారు.

0: చిత్ర కథల వివరణం గాయని గాయకుల స్వర నిరాజనం.
1: పమ పని పమ పని పమ పని గమ పని సని సగ సని సగ సని సగ పని సగ గమ గ సాని బమ గమ గ సగ సని ఆనతి నీయరా.
0: మధుర గీతాల సినీ విశేషపు సమాహారం గుర్తుకొస్తున్నాయి. ప్రతిరోజు ఉదయం 11 గంటలకు ఆకాశవాణి వివిధ భారతిలో
2: ఎవర్గ్రీన్ హిట్స్ లో చివరిగా విందాం. ఇంద్ర సినిమా నుంచి ఈ పాటను అడుగుతున్న శ్రోతలు ములుకులపల్లి నుంచి రవళి, నాగ నిర్వాణ్, యాదాద్రి వలిగొండ నుంచి ఇదునూరి లక్ష్మయ్య, బుధన్ పోచంపల్లి, గాంధీనగర్ నుంచి ఎలగందల సిద్ధులు శారద, ఉమ్మడి నుంచి దివాకర్ బల, భువనగిరి మీనానగర్ నుంచి సుదర్శన్ విజయ, వీళ్ళందరి కోసం ఈ పాట కేకి మహాలక్ష్మి పాడారు. సిరివెన్నెల రచన, మణిశర్మ సంగీతం అందించారు.

ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. కేంద్ర బొగ్గుగనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న సింగరేణి భరోసా యాత్ర

భూపాలపల్లిలో యాత్ర మొదలైంది. ముందుగా కేటీకే 8 గనికి వెళ్లిన కేంద్ర మంత్రి కార్మికులతో ఏర్పాటు చేసిన సమావేశంలో ప్రసంగించారు. కాగా కొద్దిసేపటి క్రితం సింగరేణి భరోసా యాత్ర తాడిచెర్ల చేరుకుంది. సింగరేణికి కేటాయించిన తాడిచెర్ల 2 గనిని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పరిశీలిస్తున్నారు. కిషన్ రెడ్డి వెంట బీజేపీ రాష్ట అధ్యక్షులు రామచంద్రరావుతో సహా పలువురు నాయకులు ఉన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీలో పర్యటిస్తున్నారు. కేంద్ర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడుతో సమావేశమై వరంగల్, ఆదిలాబాద్ ఎయిర్పోర్టుల డిజైన్ల ఖరారు, మెయింటెనెన్స్ సదుపాయాలపై మాట్లాడనున్నారు. అలాగే కేంద్ర మంత్రులు మనోహర్ లాల్ ఖట్టర్, నితిన్ గడ్కరీలతో సమావేశమై మెట్రో 2వ దశ విస్తరణ, ఆర్ఆర్ఆర్ ప్రాజెక్టులపై చర్చిస్తారు. మహాత్మా జ్యోతిబా పూలే బీసీ గురుకుల విద్యాలయాల్లో సీట్లను కేవలం మెరిట్ ప్రాతిపదికన మాత్రమే కేటాయిస్తున్నట్టు సంస్థ కార్యదర్శి బడుగు సైదులు స్పష్టం చేశారు. సీటు ఇప్పిస్తామంటూ ప్రలోభపెట్టే మధ్యవర్తులను నమ్మి మోసపోవద్దని తల్లిదండ్రులకు విజ్ఞప్తి చేశారు. సీట్ల కోసం ఎవరూ ప్రధాన కార్యాలయానికి గాని పాఠశాలల చుట్టూ గాని తిరగవద్దని ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఎలక్ట్రానిక్స్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ డ్రోన్ ఫెడరేషన్ ఇండియా సహకారంతో స్వయాన్ చొరవ కింద డ్రోన్ అప్లికేషన్ పరిశోధన కోసం జాతీయ ఆవిష్కరణ సవాలు 2వ ఎడిషన్ను నిన్న ప్రారంభించింది. జూలై 2022లో దాదాపు 90 కోట్ల రూపాయల వ్యయంతో ఆమోదించబడిన ఈ చొరవ భారతదేశ డ్రోన్ రంగానికి అవసరమైన నైపుణ్యం కలిగిన శ్రామిక శక్తిని నిర్మిస్తుంది. చైనాలో జరిగిన తొలి ఆసియా అండర్-23 అథ్లెటిక్ ఛాంపియన్షిప్ మహిళల 400 మీటర్ల రిలేలో స్వర్ణపతకం సాధించిన తెలంగాణ క్రీడాకారిణి ప్రవల్లిక నరిమళ్లకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అభినందనలు తెలిపారు. నల్గొండ ఎస్సీ గురుకుల డిగ్రీ కళాశాల విద్యార్థిని, తాపీ మేస్త్రి కూతురైన ప్రవల్లిక ప్రతిభ క్రీడాకారులందరికీ స్ఫూర్తిదాయకమని ముఖ్యమంత్రి కొనియాడారు. వియత్నాంలోని ఫ్యూకాక్ ద్వీపం వద్ద స్పీడ్ బోట్ ప్రమాదంలో మరణించిన 15 భారతీయ పర్యాటకుల పార్థివ దేహాలను స్వదేశానికి తీసుకొచ్చారు. హోచిమిన్ సిటీ నుంచి వియత్నాం ఎయిర్లైన్స్ విమానంలో పార్థివ దేహాలను ముంబైకి తీసుకొచ్చినట్టు వియత్నాంలోని భారత రాయబార కార్యాలయం తెలిపింది. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @ANR_HVD ఫాలో అవ్వండి. ఏఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు సమాప్తం.

ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియో క్లాక్ లో సమయం 11:04 దాటి 20 సెకండ్లు. మరికొద్ది క్షణాల్లో మనందరికీ ఎంతో ఇష్టమైన గుర్తుకొస్తున్నాయి

0: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం శ్రోతలందరికీ శుభోదయం. గుర్తుకొస్తున్న కార్యక్రమం వింటున్నారు మీ రేడియో నేస్తం పద్మినితో. శ్రోతలకు ఒక ముఖ్య గమనిక. ఈ నెల 15వ తేదీ అనగా రేపు బుధవారం ఉదయం 10 గంటల నుండి 11 గంటల వరకు తెలంగాణలో స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ SIR గురించి ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమం నిర్వహిస్తోంది ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం. ఈ కార్యక్రమంలో తెలంగాణ ప్రధాన ఎన్నికల అధికారి IAS శ్రీ సి సుదర్శన్ రెడ్డి గారు పాల్గొని శ్రోతల సందేహాలకు సమాధానమిస్తారు. మీరు ఫోన్ చేయవలసిన మా ఫోన్ నంబర్స్ STD కోడ్ 040 జతచేసి 232408 232408 295 ఈ నంబర్లకు కాల్ చేసి తెలంగాణలో స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ గురించి ఏమైనా సందేహాలుంటే నేరుగా తెలంగాణ ప్రధాన ఎన్నికల అధికారి IAS శ్రీ సుదర్శన్ రెడ్డి గారితో మాట్లాడవచ్చు. ఫోన్ నంబర్లు మరొకసారి 0402324085223240853 2955 0923.
1: మ్యూజిక్ అండ్ మస్తీ ఫిల్మీ న్యూస్.

0: తో పాటు మనల్ని అప్డేటెడ్ గా ఉంచడానికి బౌలెడంత గప్షాప్ వాట్సాప్ రిక్వెస్ట్ సాంగ్ డెడికేషన్స్ ఇంకా ఎన్నెన్నో ఓన్లీ ఆన్ వివిధ భారతి ఆకాశవాణి తెలుగుడు ప్రపంచమంతా వినొచ్చు. ఎలా అంటారా? సింపుల్, మీ ఆండ్రాయిడ్ లేదా ఐఓఎస్ ఫోన్స్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేయండి. రేడియో ఐకాన్ క్లిక్ చేయండి. వీబీ తెలుగు సెలెక్ట్ చేయండి. వివిధ భారతి ఆకాశవాణి తెలుగు, తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం.
1: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం గుర్తుకొస్తున్నాయి, వింటున్నారు గుర్తుకొస్తున్నాయి కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం అంటోంది మీ రేడియో నేస్తం పద్మిని. ప్రతి మంగళవారం గుర్తుకొస్తున్నాయి ప్రత్యేకంలో నిజ జీవితం ఆధారంగా వచ్చిన బయోపిక్స్ని గుర్తు చేసుకుంటున్నాం. మరి ఈరోజు ఏ బయోపిక్ గురించి మాట్లాడుకోబోతున్నామో తెలుసా? కొన్ని ఆధారాలు ఇస్తాను, మీరే గుర్తుపట్టేయండి ఆ చిత్రం ఏంటో. తెలుగు కన్నడం తమిళంలో కూడా అదే పేరుతో వచ్చిన ఒక క్లాసిక్ చిత్రం ఇది. 6 దశాబ్దాలు దాటినా వన్నె తగ్గని వన్నె చెదరని పౌరాణిక దర్శక బ్రహ్మ అద్భుత సృష్టి. చదువు అంటే తెలియని ఒక గొర్రెల కాపరి మహాకవిగా మారిన అద్భుత దృశ్యకావ్యం. అప్పట్లో స్కూల్లో కాలేజీల విద్యార్థుల కోసం ప్రత్యేకంగా సినిమా షోలు అంటే ఎడ్యుకేషనల్ టూర్స్లా వేసి ప్రదర్శించారట ఈ చిత్రాన్ని. ఇన్ని విశేషాలు అనుకుంటున్నారా? అవును, ఇన్ని విశేషాలున్న ఆ క్లాసిక్ బయోపిక్ ఏంటి? మీరు గుర్తుపడితే 0402324082 ఈ నంబర్కు నాకు సందేశం పంపించండి. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి, తరతరాలు తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం.

0: వస్తున్నాయి. గో రెట్రో విత్ ఆకాశవాణి తెలుగు.
1: గుర్తుకొస్తున్నాయి వింటున్నారు శ్రోతలు. చాలా మంది గుర్తుపట్టి సందేశాలు పంపించారు, ఒక్కరిద్దరు మాత్రమే కాస్త తడబడ్డారు. మరి శ్రోతలు గుర్తుపట్టింది నేను చెప్పబోయే సినిమా ఏంటంటే 1960 వచ్చిన ఒక సంస్కృత కవి నిజ జీవిత కథ ఈ బయోపిక్. మరి గుర్తుపట్టిన వారు వడ్లమాని రవికుమార్ గారు, మాణిక్యాలరావు గారు కాకినాడ నుండి, అపర్ణ గారు, రేణుకా గోపరాజు గారు, వీరందరూ సరిగ్గా గెస్ట్ చేసి నాకు సమాధానం పంపించారు. ఈరోజు మనం మాట్లాడుకోబోతున్నాం ఒక సంస్కృత కవి నిజ జీవిత కథ ఆధారంగా వచ్చిన ఒక చిత్ర కావ్యం, నట సామ్రాట్ అక్కినేని నాగేశ్వరరావు గారి మహాకవి కాళిదాసు. 1955 జాతీయ అవార్డును అందుకున్న కన్నడ చిత్రం మహాకవి కాళిదాస ఆధారంగా వచ్చిన ఒక తెలుగు రీమేక్ మహాకవి కాళిదాస్ చిత్రం. మరి ఆ చిత్ర విశేషాలన్నీ ఈనాటి బయోపిక్లో. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి.

0: గుర్తుకొస్తున్నాయి వింటున్నారు మహాకవి కాళిదాసు బయోపిక్ విశేషాలు మాట్లాడుకుంటున్నాం. స్టూడియో క్లాక్ల సమయం 11:16 దాటి 25 సెకండ్లు. అయితే ఈ మహాకవి కాళిదాసు చిత్రం విడుదలైన మొదట్లో మిశ్రమ స్పందన వచ్చిందిట. అమ్మో, ఇన్ని సంస్కృత శ్లోకాల, ఈ వీటి అర్థాలు మాకు తెలియవు అంటూ కొంతమంది మాత్రమే థియేటర్స్కి వచ్చి చూడటం ప్రారంభించారు. కానీ ఆ తర్వాత మాత్రం అద్భుతమైన క్లాసిక్ హిట్గా నిలిచింది మహాకవి కాళిదాసు. 8వ జాతీయ చలనచిత్ర పురస్కారాల్లో ఉత్తమ తెలుగు చిత్రంగా రజత పథకం అందుకున్న గొప్ప చిత్రం మహాకవి కాళిదాసు. మరి ఆ బయోపిక్ చిత్ర విశేషాలు మనందరి కోసం.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్లు ఆ ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
0: మహాకవి కాళిదాసు బయోపిక్ విశేషాలు వింటున్నారు. మీకు అందరికీ ఎంతో ఇష్టమైన గుర్తుకొస్తున్నాయి కార్యక్రమంలో. ఇక కథ, మహాకవి కాళిదాసు కథ క్లుప్తంగా చెప్పుకుంటే, ఒక అమాయకపు గొర్రెల కాపరి కాలుడు. చదువు రాకపోయినా పండితుల బలవంతంపైన రాకుమారి విద్యుద్ధరిని పెళ్లి చేసుకుంటాడు. భార్య అడిగిన సంస్కృత ప్రశ్నలకు జవాబివ్వలేక, ఎందుకంటే ఆయన చదువుకోలేదు కదా, జవాబివ్వలేక ఘోర అవమానానికి గురై కన్నీటితో కాళికాదేవి పాదాలను ఆశ్రయించి ప్రార్థిస్తాడు కాలుడు. ఆ జగన్మాత అనుగ్రహించి బీజాక్షరాలతో కటాక్షిస్తుంది. ఆ సన్నివేశం అత్యద్భుతంగా ఉంటుంది. మరిన్ని విషయాలు మాట్లాడుకుందాం. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి.

సుశీలమ్మ గానం అమృత ధారలా ఉంటుంది. ముఖ్యంగా ఈ పాటలో సరస్వతీదేవికి అమృతాభిషేకం చేసినట్టే ఉంటుంది వారి గానం. మహాకవి కాళిదాసు చిత్ర విశేషాలు, బయోపిక్ చిత్ర విశేషాలు మాట్లాడుకుంటున్నాం. అయితే ఆ జగన్మాతను ఆశ్రయించి ప్రార్థిస్తాడు కాలుడు. జగన్మాత అనుగ్రహించి బీజాక్షరాలతో కటాక్షిస్తుంది అని చెప్పుకున్నాం కదా. అపర పాండిత్యంతో మహాకవి కాళిదాసుగా అవతరిస్తాడు కాలుడు. తన గతమంతా మర్చిపోతాడు. ఎందుకంటే దేవికి ప్రార్థించినప్పుడు చెప్తాడు, నా గతాన్ని మర్చిపోయి కొత్త జ్ఞానాన్ని ప్రసాదించమని ఆ కాళికాదేవిని వేడుకుంటాడు. అలా అపర పాండిత్యం లభిస్తుంది దేవి ఆశీస్సులతో. రఘువంశం, అభిజ్ఞాన శాకుంతలం, మేఘదూతం వంటి అమర కావ్యాలు సృష్టించి భోజరాజు ఆస్థానంలో మహాకవిగా ఎలా కీర్తి గడించాడు, తిరిగి ఆ దేవి దయతోనే గతం గుర్తుకొచ్చి భార్యని గుర్తుపట్టి మహాకవిగా వారి ప్రయాణం ఎలా సాగిందో చెప్పే ఒక అద్భుత దృశ్య కావ్యం ఈ మహాకవి కాళిదాసు చిత్రం. మరి ఆ చిత్ర విశేషాలు ఇంకా ఎన్నో అన్టోల్డ్ ఫ్యాక్ట్స్ మన కోసం మన గుర్తుకొస్తున్నాయిలో. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి.

గుర్తుకొస్తున్నాయి వింటున్నారు మహాకవి కాళిదాసు బయోపిక్ చిత్ర విశేషాలు మాట్లాడుకుంటున్నాం. అసలు ఈ నిజ జీవిత ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమాని మనం ఎందుకు చూడాలి, ఏం నేర్చుకోవాలి అంటే, భక్తి, మానవ విలువలు, పాండిత్యం అన్నీ సమపాళలో ఉన్న చిత్రం ఇది. భారతదేశ చరిత్రలోనే మహాకవిగా నిలిచిన కాళిదాసు జీవితాన్ని అజరామరమైన చిత్రంగా అందించారు దర్శకులు కమలాకర కామేశ్వరరావు గారు.

0: గుర్తుకొస్తున్నాయి వింటున్నారు మహాకవి కాళిదాసు బయోపిక్ చిత్ర విశేషాలు మాట్లాడుకుంటున్నాం. కొన్ని విశేషాలు చెప్పుకునే ముందు శ్రోతలకు ఒక ముఖ్య గమనిక. ఈ నెల 15వ తేదీ అనగా రేపు బుధవారం ఉదయం 10 గంటల నుండి 11 గంటల వరకు తెలంగాణలో స్పెషల్ ఇంటెన్సివ్ డివిజన్ SIR గురించి ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమం నిర్వహిస్తోంది ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం. ఈ కార్యక్రమంలో తెలంగాణ ప్రధాన ఎన్నికల అధికారి ఐఏఎస్ శ్రీ సి సుదర్శన్ రెడ్డి గారు పాల్గొని శ్రోతల సందేహాలకు సమాధానమిస్తారు. మీరు ఫోన్ చేయవలసిన మా ఫోన్ నంబర్స్ STD కోడ్ 040 జత చేసి 2324085252 2324085359 ఈ నంబర్లకు కాల్ చేసి తెలంగాణలో స్పెషల్ ఇంటెన్సివ్ డివిజన్ SIR గురించి ఏమైనా సందేహాలుంటే నేరుగా తెలంగాణ ప్రధాన ఎన్నికల అధికారి ఐఏఎస్ శ్రీ సుదర్శన్ రెడ్డి గారితో మాట్లాడవచ్చు. ఫోన్ నంబర్లు మరొకసారి 0402324085 2324085329550923. మర్చిపోకండి, రేపు ఉదయం 10 గంటల నుండి 11 గంటల వరకు తప్పకుండా ఫోన్ చేయండి, మీ సందేహాలకు సమాధానాలు పొందండి.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ SIR 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఆ ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత BLOకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
2: గుర్తుకొస్తున్నాయి గో రెట్రో విత్ ఆకాశవాణి తెలుగు.
0: మహాకవి కాళిదాసు బయోపిక్ చిత్ర విశేషాలు మాట్లాడుకుంటున్నాం. కాళిదాసుగా అక్కినేని నాగేశ్వరరావు గారు, రాణి విద్యుద్ధారిగా జూనియర్ శ్రీరంజని, భోజరాజుగా SV రంగారావు గారు, కవి రాక్షసగా CSR ఆంజనేయులు, రాజనర్తకిగా రాజసులోచన ముఖ్య పాత్రలో కనిపిస్తారు ఈ సినిమాలో. కథా సంభాషణలతో పాటు సినిమాలోని అన్ని పాటలు, ముఖ్యంగా కాళిదాసు పౌరాణిక శ్లోకాలను సామాన్యుడికి సైతం అర్థమయ్యేలా తెలుగులోకి అనువదించడంలో రచయిత పింగళి నాగేంద్రరావు గారి కలం అద్భుతం చేసింది.

ఎంత అద్భుతమైన శ్లోకం అది. మహాకవి కాళిదాసు చిత్రం అక్కినేని నాగేశ్వరరావు గారి సినీ ప్రస్థానంలో ఒక మైలురాయి. ముందు అమాయకత్వంగా నటించి కాళికాదేవి అనుగ్రహం పొందాక ముఖంలో దైవిక వర్చస్సు, పండితులతో వాదించేటప్పుడు ప్రదర్శించే పాండిత్యం, ఇలా కాళిదాసు పాత్రలో అక్కినేని నాగేశ్వరరావు గారు నటించలేదు, జీవించారనే చెప్పాలి. ఒక అమాయకుడిగా, విద్వాంసుడిగా నటనలో నాగేశ్వరరావు గారు చూపించిన వేరియేషన్స్ అత్యద్భుతం. అందుకే ఈ చిత్రం వారి సినీ ప్రస్థానంలో టాప్ 10లో ఉంటుంది అని చెప్పేవారు నాగేశ్వరరావు గారు. ముఖ్యంగా ఇందాక మనం విన్న ఆ పాట, 4పై బీజాక్షర సన్నివేశం, జ్ఞానోదయమై ఒక్కసారిగా గంభీరమైన కంఠంతో మాణిక్య వీణాం శ్లోకం చదువుతూ ఆయనిచ్చే ఎంట్రీ సీన్, ఆ సన్నివేశం సినిమాకే హైలైట్. ఆ సన్నివేశం చూడటానికి మళ్ళీ మళ్ళీ వచ్చేవారట అభిమానులందరూ. అంత గొప్ప సన్నివేశం ఆ పాటది.

0: మనకి ఆర్ఎస్ఆర్ మూర్తి గారు సందేశం పంపించారు. ఇందాకలు మనం వినిపించిన మాణిక్య వీణం ఆ శ్లోకం కోసం వారు 10 సార్లు మహాకవి కాళిదాస్ చిత్రాన్ని చూశారట. మీ సందేశానికి ధన్యవాదాలండి. మరి మహాకవి కాళిదాసు బయోపిక్ చిత్ర విశేషాలు మాట్లాడుకుంటున్నాం. ఆర్ట్ డైరెక్టర్ మాధవపతి గోఖలే గారు వేసిన అప్పటి ఉజ్జయిని ధారానగరాల వైభవాన్ని సెట్స్ రూపంలో చూపించిన తీరు అత్యద్భుతం. ఈ సినిమా కోసం అక్కినేని గారు సంస్కృత శ్లోకాలను పలకడానికి, వాటి భావాలను అర్థం చేసుకోవడానికి షూటింగ్కి ముందే ప్రత్యేకంగా పండితుల వద్ద శిక్షణ తీసుకున్నారట. కాళిదాసు తన వాక్చాతుర్యంతో పండితులను ఓడించే సన్నివేశాల్లో సంభాషణలు, శ్లోకాలు అత్యద్భుతంగా ఉంటాయి. ఇద్దరు మహానటులు ఎస్వి రంగారావు గారు, అక్కినేని నాగేశ్వరరావు గారు. అసలు ఎవరి నటన చూడాలా అనేట్టుంటుంది కొన్ని సన్నివేశాల్లో. మరి మీరు, మీకు ఎలాంటి అనుబంధం ఉంది మహాకవి కాళిదాసు చిత్రంతో నాకు వాట్సాప్ చేయండి.
1: గుర్తుకొస్తున్నాయి రెట్రో విత్ ఆకాశవాణి తెలుగు.

గుర్తుకొస్తున్నాయి వింటున్నారు. స్టూడియోలో సమయం 11:48 దాటి 25 సెకండ్లు. పెండ్యాల గారి సంగీతంలో ఘంటసాల గారు పాడిన శ్లోకాలు పాటలు ఇప్పటికీ ఎందరినో మంత్రముగ్ధులను చేస్తున్నాయి. చాలామంది శ్రోతలు మనకు సందేశం పంపించారు, మాణిక్య వీణ ఆ పద్యం అంటే మాకు చాలా ఇష్టం, ఎన్నోసార్లు వింటూ ఉంటామని. ముఖ్యంగా ఇందాక మనం చెప్పుకున్నట్టు శ్యామలా దండక మాణిక్య వీణ ముపులాలయంతి, భోజరాజు సభలో పాడే రసికరాజ తగువారము కామానే గీతాలు అజరామరం. ఒక విషయం చెప్పాలి, రికార్డింగ్ థియేటర్లో ఈ మాణిక్య వీణ శ్యామలా దండకాన్ని రికార్డ్ చేస్తున్నప్పుడు అక్కడున్న వారంతా భక్తి పారవశ్యంతో కన్నీళ్లు పెట్టుకున్నారట. పెండ్యాల గారైతే వెళ్ళి ఘంటసాల గారిని కౌగిలించుకొని మరి అసలు కన్నీటి పర్యంతం అయిపోయారట. అంత గొప్ప సంగీతం సాహిత్యం, ఎందరో దిగ్గజాల సమిష్టి పనితనం ఈ చిత్రాన్ని ఒక క్లాసిక్ చిత్రంగా నిలబెట్టింది.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: మనకి ఒక శ్రోత సందేశం పంపించారు, కరీంనగర్ నుండి రామగిరి సత్యనరావు గారు. వారు 6వ తరగతి చదువుతున్నప్పుడు ఈ సినిమా చూశారట. ఇప్పుడు నా వయసు 74 సంవత్సరాలమ్మ. ఎస్వీఆర్ ఏఎన్ఆర్ గారు పోటీ పడి నటించారు. నేను చాలాసార్లు ఈ మహాకవి కాళిదాస్ చిత్రాన్ని చూశాను, నాకు ఎంతో ఇష్టం అంటున్నారు. మీ ఆత్మీయ సందేశానికి ధన్యవాదాలండి. ఇక మహాకవి కాళిదాసు బయోపిక్ చిత్ర విశేషాలు మాట్లాడుకుంటున్నాం. కథారచయిత పింగళి నాగేంద్రరావు గారు కాళిదాసు జీవితాన్ని, విక్రమాదిత్యుని కాలానికి సంబంధించిన చారిత్రక ఆధారాలను లోతుగా అధ్యయనం చేసి మొత్తం ఈ కథ, ఈ సినిమా స్క్రిప్ట్ అంతా రాసుకున్నారట. ఈ సినిమాలో కాళిదాసుగా అక్కినేని నాగేశ్వరరావు గారు వారి నటన గుర్తింపుగా మధ్యప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మక కాళిదాస కౌస్తుభ అనే అవార్డుతో సత్కరించింది. అయితే బహుశా ఇది అందుకున్న తెలుగువారు అక్కినేని నాగేశ్వరరావు గారు ఒక్కరేనేమో అని నా అనుమానం. ప్రముఖ సంస్కృత అకాడమీ పండితులు అక్కినేని నాగేశ్వరరావు గారు పలికిన సంస్కృత శ్లోకాల్లో ఉచ్చారణను ఎంతో ప్రశంసించారట. అప్పట్లో ఇందాక చెప్పుకున్నట్టు ఆంధ్రప్రదేశ్ మద్రాసు రాష్ట్రాల్లో అనేక స్కూళ్ళు కాలేజీల విద్యార్థుల కోసం ప్రత్యేకంగా మార్నింగ్ షోలు, ఎడ్యుకేషనల్ టూర్స్లా వేసి చూపించిన గొప్ప చిత్రం మహాకవి కాళిదాసు.

0: గుర్తుకొస్తున్నాయి వింటున్నారు మహాకవి కాళిదాసు బయోపిక్చిత్ర విశేషాలు మాట్లాడుకుంటున్నాం. పట్టుదల ఉంటే ఏదైనా సాధించవచ్చు అని నిరూపించే స్ఫూర్తిదాయకమైన చిత్రమే ఈ మహాకవి కాళిదాసు. వీలుంటే ఒకసారి చూడండి, పిల్లలకి కూడా చూపించండి. మన చరిత్ర, మన సంస్కృతి అన్నీ తెలుస్తాయి. ఇది ఇవాల్టి బయోపిక్ మహాకవి కాళిదాసు. మీకు నచ్చిందని ఆశిస్తూ నమస్కారం అంటోంది మీ రేడియో నేస్తం పద్మిని.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
0: శ్రోతలకు ఒక ముఖ్య గమనిక. ఈ నెల 15వ తేదీ అనగా రేపు బుధవారం ఉదయం 10 గంటల నుండి 11 గంటల వరకు తెలంగాణలో స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఎస్ఐఆర్ గురించి ప్రత్యక్ష ఫోన్ఇన్ కార్యక్రమం నిర్వహిస్తోంది ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం. ఈ కార్యక్రమంలో తెలంగాణ ప్రధాన ఎన్నికల అధికారి ఐఏఎస్ శ్రీ సుదర్శన్ రెడ్డి గారితో పాల్గొని శ్రోతల సందేశాలకు సమాధానమిస్తారు. మీరు ఫోన్ చేయవలసిన మా ఫోన్ నెంబర్స్ ఎస్టీడీ కోడ్ 0400 జత చేసి 2324085239 5359 5359 ఈ నెంబర్లకు కాల్ చేసి మీ సందేహాలకు సమాధానాలు పొందవచ్చు. మీరు ఫోన్ చేయవలసిన మా నెంబర్స్ మరొకసారి 0402324052 0402324085329550923. గమనికి విన్నారు. ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియో క్లాక్ల సమయం 12 గంటలకు వస్తుంది. మరికొద్ది క్షణాల్లో ఢిల్లీ కేంద్రం నుండి వార్తలు వింటారు.

ఎన్నో విషయాలు చెప్పబోతున్నాను. సూపర్ హీరోస్ అంటే ఏవో అద్భుత శక్తులు, మాయలు చేసేవారు మాత్రం కాదు. మన చుట్టూ ఉంటారు, మన మధ్యలోనే ఉంటారు, కానీ మనం కొంతమందిని గ్రహించం, గుర్తుపట్టలేకపోతాం. అలాంటి ఒక సూపర్ హీరో, ఒక సాధారణ మనిషి సమాజంలో మహిళల కోసం ఒక పెద్ద మార్పును తీసుకొచ్చారు. ఎవరు ఎవరు ఆయన? అరే, ప్యాడ్మ్యాన్గా పిలువబడే పద్మశ్రీ అరుణాచలం మురుగనాథం గారు. ఇటీవల 2026 నోబెల్ శాంతి బహుమతికి నామినేట్ అయిన వారి ఇన్స్పైరింగ్ జర్నీ ఈనాటి మన చైతన్య స్ఫూర్తిలో. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి, తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం.

కొంచెం ఇష్టం కొంచెం కష్టం ఈ చిత్రం నుండి హేమచంద్ర సిరియో బృందం కలిసి ఆలపించిన పాట విన్నారు. సంగీతం శంకర్.

0: ఎసాన్ లాయ్, రచన చంద్రబోస్. చైతన్య స్ఫూర్తి కార్యక్రమం వింటున్నారు. స్టూడియోల సమయం 12:11 దాటి 33 సెకండ్లు.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగి ఇచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
0: చైతన్య స్ఫూర్తి కార్యక్రమం వింటున్నారు. మరి ఈరోజు ప్యాడ్ మ్యాన్ గా పిలువబడే పద్మశ్రీ అరుణాచలం మురుగనాథన్ గారి గురించి మాట్లాడుకుంటున్నాం. తమిళనాడులో కోయంబత్తూర్లో ఒక పేద చేనేత కుటుంబంలో పుట్టారు అరుణాచలం గారు. 5వ తరగతి వరకే చదువుకున్నారు, కానీ ప్రపంచమంతా గర్వపడేలా గొప్ప పనిచేస్తున్నారు, ఆదర్శమూర్తిగా నిలిచారు. భార్య కోసం మొదలైన ప్రయాణం అసలు ఎలా జరిగింది ఏంటి అంటే, ఆడవాళ్లు ఋతు సమయం పీరియడ్ సమయంలో శానిటరీ నాప్కిన్స్ కొన్ని స్తోమత కూడా లేదు తన భార్యకి, అది గమనించారు. అలాంటి సమయంలో పాత బట్టలు వాడడం ఆయన చూశారు. ఇలాంటి అలవాట్లు ఎన్నో ఇన్ఫెక్షన్స్ అనారోగ్యానికి దారితీస్తుందని ఆలోచనలో పడ్డారట అరుణాచలం గారు. మరి ఆ ఆలోచన, ఆ రోజు పడిన పునాది, ఆయన చేసిన ఆవిష్కరణ ఈరోజు ప్రపంచం మొత్తం అభినందిస్తుంది. ఆ విషయాలని ఏంటి, అసలు ఏం చేశారు ఆయన, ఎందుకు వారికి పద్మశ్రీ వచ్చింది, ఎందుకు 2026 నోబెల్ శాంతి బహుమతికి నామినేట్ అయ్యారు, ఈ విషయాలన్నీ మాట్లాడుకుందాం. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి.

గమ్యం సినిమా నుండి సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారి రచనలో ఆ పాట విన్నారు. శ్రోతలకు ఒక ముఖ్య గమనిక. ఈ నెల 15వ తేదీ అనగా రేపు బుధవారం ఉదయం 10 గంటల నుండి 11 గంటల వరకు తెలంగాణలో స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఎస్ఐఆర్ గురించి ప్రత్యక్ష ఫోన్ఇన్ కార్యక్రమం నిర్వహిస్తోంది ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం. ఈ కార్యక్రమంలో తెలంగాణ ప్రధాన ఎన్నికల అధికారి ఐఏఎస్ శ్రీ సి సుదర్శన్ రెడ్డి గారు పాల్గొని శ్రోతల సందేహాలకు సమాధానమిస్తారు. మీరు ఫోన్ చేయవలసిన మా ఫోన్ నంబర్స్ ఎస్టీడీ కోడ్ 040 జతచేసి 2324052 2324085359 ఈ నంబర్లకు కాల్ చేసి తెలంగాణలో స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఎస్ఐఆర్ గురించి ఏమైనా సందేహాలుంటే

నేరుగా తెలంగాణ ప్రధాన ఎన్నికల అధికారి ఐఏఎస్ శ్రీ సి సుదర్శన్ రెడ్డి గారితో మాట్లాడవచ్చు. ఫోన్ నెంబర్లు మరొకసారి 0402324052, 2324083, 2955093. మర్చిపోకండి, రేపు ఉదయం 10 గంటల నుండి 11 గంటల వరకు తప్పకుండా ఫోన్ చేయండి, మీ సందేహాలకు సమాధానం పొందండి. చైతన్య స్ఫూర్తి కార్యక్రమం వింటున్నారు. పద్మశ్రీ అరుణాచల మురుగనాథన్ గారి గురించి మాట్లాడుకుంటున్నాం. మరి ఆయన ఒక ఆవిష్కరణ చేశారు, ప్రపంచం మొత్తం ఆయన్ని ప్రశంసిస్తుంది. ఆ ఇన్స్పైరింగ్ జర్నీలో ఎన్నో విషయాలు మాట్లాడుకుంటున్నాం. ఎన్నో సవాళ్లు, ఎన్నో అనుమానాలు పడ్డారు వారు ఈ మొత్తం ఇదంతా చేస్తూ ఉంటే, ఈ ఇన్నోవేషన్ చేస్తూ ఉంటే. మహిళల సమస్యను అర్థం చేసుకోవడానికి ప్యాడ్స్ ఎలా పనిచేస్తాయో, శానిటరీ నాప్కిన్స్ ఎలా పనిచేస్తాయో తెలుసుకోవడానికి అరుణాచలం గారు పెద్ద సాహసమే చేశారు. స్వయంగా ప్యాడ్ని ధరించి వారం రోజుల పాటు తిరిగారట. ఒక పురుషుడు పీరియడ్స్ పెయిన్ని, అంటే ఋతుక్రమంలో వచ్చే బాధని, ఆ ఇబ్బందిని అనుభవించడానికి ఇలా చేశారట. బహుశా ప్రపంచంలో ఇదే మొదటిసారి కావచ్చు ఒక పురుషుడు ఆ పీరియడ్స్ పెయిన్ని అనుభవించడం. మరి ఆయన ప్యాడ్స్ గురించి రీసెర్చ్ చేస్తూ ఉంటే ఆ ఊర్లో ఉన్న జనాలందరూ ఆయనకి ఏదో ఇబ్బంది అయింది, అనారోగ్యం వచ్చింది, దెయ్యం పట్టిందేమో అని పిచ్చివాడిలా అవహేళన చేశారట. చివరికి భార్య కన్న తల్లి కూడా ఆయన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయారట. అయినా సరే ఆయన తన ప్రయత్నాన్ని పక్కన పెట్టలేదు, కొనసాగిస్తూనే ఉన్నారు. ఈరోజు ప్రపంచమంతా శాసించేలా, ప్రపంచాన్ని ఆయన పొగిడేలా చేసుకున్నారు. మరి ఏం చేశారు, ఎందుకు ప్రపంచమంతా నోబెల్కి ఆయన నామినేట్ అయ్యారు, ఆ విషయాలన్నీ కూడా మాట్లాడుకుందాం.

0: చింతకాయల రవిచిత్ర నుండి విజయప్రకాష్ హన్సిక ఆలపించిన పాట విన్నారు. సంగీతం విశాల్ శేఖర్, రచన చంద్రబోస్. చైతన్య స్ఫూర్తి కార్యక్రమం వింటున్నారు. స్టూడియోలో సమయం 12:24 అవుతోంది.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
0: చైతన్య స్ఫూర్తి కార్యక్రమంలో పద్మశ్రీ అరుణాచలం మురుగునాథన్ గారి గురించి మాట్లాడుకుంటున్నాం. మరి ఆ యంత్రాన్ని కనిపెట్టారు, ఎన్నో కష్టాలు పడ్డారు, ఎన్నో సవాళ్లు, 4.5 ఏళ్ల కఠిన శ్రమ తర్వాత ఆయన అతి తక్కువ ఖర్చుతో కూడిన మిషన్ని కనిపెట్టారు. శానిటరీ నాప్కిన్స్ ని తయారు చేసే మిషన్ అన్నమాట. జాతీయ ఆవిష్కరణ పోటీల్లో మొదటి బహుమతి లభించింది ఆ మిషన్లకి. నా ఆవిష్కరణ వ్యాపారం కోసం కాదు, పేద మహిళల ఆరోగ్యం కోసం అంటూ ప్యాడ్స్ తయారీ మిషన్ల ద్వారా లక్షలాది మంది గ్రామీణ మహిళలకు ఉపాధి లభించేలా చేస్తున్నారు పద్మశ్రీ అరుణాచలం మురుగునాథన్ గారు. మహిళా సాధికారతని ప్రోత్సహిస్తున్నారు వారు. మరి ఇలాంటి మనిషి గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే, ఎందుకంటే భారత ప్రభుత్వం నుండి పద్మశ్రీ పురస్కారాన్ని అందుకున్నారు. గ్రామీణ మహిళల్లో ఆయన తెచ్చిన విప్లవం ఆధారంగా రూపొందించిన పీరియడ్ ఎండ్ ఆఫ్ సెంటెన్స్ అనే షార్ట్ డాక్యుమెంటరీకి ప్రతిష్టాత్మక ఆస్కార్ అవార్డు కూడా దక్కింది. వారి స్ఫూర్తితోనే వారి కథనే హిందీలో ప్యాడ్మ్యాన్ అనే బయోపిక్ని కూడా అందించారు. దానికి కూడా జాతీయ ఉత్తమ చిత్రంగా అవార్డు లభించింది. ప్రపంచ సినిమా వేదికపై ఒక భారతీయ గ్రామీణ కథ సగర్వంగా నిలిచింది. ఆయన అంటారు, సమస్యలకి భయపడి వెనకడుగు వేయకుండా ఒక గొప్ప మార్పు తెచ్చిన స్ఫూర్తిదాతగా మనం ఎప్పుడూ 4 to 10 మందికి స్ఫూర్తినివ్వాలి అంటున్నారు. ఇది ఈ స్ఫూర్తిదాత అరుణాచలం మురుగునాథన్ గారి కథ.

ఆకాశవాణి వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. భారత్లో అతిపెద్ద గ్లోబల్ టెక్స్టైల్ ఈవెంట్ భారత్ టెక్స్ 2026 ఈరోజు న్యూఢిల్లీలో ప్రారంభమైంది. భారత్ బ్రిటన్ల మధ్య కుదిరిన సమగ్ర ఆర్థిక వాణిజ్య ఒప్పందం రేపటి నుండి అమల్లోకి రానుంది. ప్రపంచం ప్రస్తుతం పెరుగుతున్న ఘర్షణలు అస్థిరతను ఎదుర్కొంటోందని, అందువల్ల ఐక్యరాజ్య సమితి పాత్ర గతంలో కంటే ఇప్పుడు మరింత కీలకంగా మారిందని విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ అన్నారు. ఫిఫా ప్రపంచకప్లో భాగంగా ఈరోజు రాత్రి అమెరికాలోని డల్లాస్ స్టేడియంలో జరగనున్న మొదటి సెమీఫైనల్స్లో ఫ్రాన్స్ స్పెయిన్తో తలపడుతుంది.

0: భారత్లో అతిపెద్ద గ్లోబల్ టెక్స్టైల్ ఈవెంట్ భారత్ టెక్స్ 2026 ఈరోజు న్యూఢిల్లీలోని భారత్ మంటపంలో ప్రారంభమైంది. కేంద్ర జౌళి శాఖ మంత్రి గిరిరాజ్ సింగ్ ఈ 4 రోజుల కార్యక్రమాన్ని ప్రారంభించారు. టెక్స్టైల్స్, ఫ్యాషన్, సుస్థిరత, సాంకేతికత, ఆవిష్కరణలు, పెట్టుబడులు, అంతర్జాతీయ వాణిజ్యంలో ఎదుగుతున్న భారత్ ప్రపంచ నాయకత్వాన్ని ఈ కార్యక్రమం ప్రదర్శిస్తోంది. ఈ ఎక్స్పో తయారీదారులు, ఎగుమతిదారులు, గ్లోబల్ కొనుగోలుదారులు, పెట్టుబడిదారులు, విధానకర్తలు, అంతర్జాతీయ ప్రతినిధులు, కళాకారులు, స్టార్టప్లు, సాంకేతిక పరిజ్ఞానాన్ని అందించేవారిని ఒకే వేదికపైకి తీసుకొచ్చింది. భారత్ టెక్స్ 2026 3వ ఎడిషన్లో దాదాపు 7,000 మంది కొనుగోలుదారులు, 20,000కు పైగా టెక్స్టైల్ ఉత్పత్తులు ప్రదర్శితమవుతున్నాయి. ఈవెంట్లో 14 దేశాలకు చెందిన అంతర్జాతీయ ప్రదర్శనకారులు పాల్గొంటున్నారు. భారత్ బ్రిటన్ల మధ్య కుదిరిన సమగ్ర ఆర్థిక వాణిజ్య ఒప్పందం రేపటి నుండి అమల్లోకి రానుంది. ఈ ఒప్పందం ద్వారా యూకే మార్కెట్లోని 99% భారతీయ ఎగుమతులకు సుంకం లేని ప్రవేశం లభిస్తుంది. తమ వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేయడానికి భారత్ బ్రిటన్లకు ఉన్న ఉమ్మడి నిబద్ధతను ఇది ప్రతిబింబిస్తుంది. ఈ ఒప్పందం వల్ల 2030 నాటికి ద్వైపాక్షిక వాణిజ్యాన్ని రెట్టింపయ్యి 100 బిలియన్ యుఎస్ డాలర్లకు చేరుతుందని భావిస్తున్నారు. 2026-27 ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికంలో భారత సంచార్ నిగమ్ లిమిటెడ్ కార్యకలాపాల ద్వారా వచ్చే ఆదాయంలో తాత్కాలికంగా దాదాపు 10% వృద్ధిని నమోదు చేసిందని కేంద్ర కమ్యూనికేషన్ల శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా తెలిపారు. నిన్న న్యూఢిల్లీలో జరిగిన బీఎస్ఎన్ఎల్ సమీక్ష ప్రణాళిక సమావేశానంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ, గత ఏడాది మొదటి త్రైమాసికం ముగిసే సమయానికి ఈ ఆదాయం 4,017 కోట్ల రూపాయలుగా ఉండగా ఈ ఏడాది అది 4,418 కోట్ల రూపాయలకు చేరుకుందని, అంటే 401 కోట్ల రూపాయల ఆదాయం పెరిగిందని ఆయన వివరించారు. దేశంలోని పౌర విమానయాన రంగాన్ని ఆధునీకరించే లక్ష్యంతో తీసుకొచ్చిన భారతీయ వాయుయాన్ అధినియం 2024 చట్టం కింద రూపొందించిన నిబంధనలను 2 వారాల్లోగా రికార్డుల్లో ఉంచాలని సుప్రీంకోర్టు కేంద్రాన్ని ఆదేశించింది. ఒక పిల్పై విచారణ చేపట్టిన జస్టిస్ విక్రమ్నాథ్, జస్టిస్ సందీప్ మెహతాలతో కూడిన ధర్మాసనం ఈ నిబంధనలను కోర్టుకు సమర్పించాలని కేంద్రాన్ని కోరింది. నిబంధనల ముసాయిదా సిద్ధంగా ఉందని, ప్రస్తుతం వాటి అనువాద ప్రక్రియ జరుగుతోందని కేంద్రం తరపున హాజరైన న్యాయవాది చెప్పారు. ఈ నిబంధనలను పార్లమెంటు ముందు ఉంచాల్సి ఉందని న్యాయవాది తెలియజేశారు. కాగా ఈ కేసు తదుపరి విచారణను 3వ తేదీకి వాయిదా వేశారు. ఒక దేశం ఒకే ఎన్నిక ప్రతిపాదిత విధానాన్ని పరిశీలిస్తున్న సంయుక్త పార్లమెంటరీ కమిటీ నిన్న లక్నోలో వివిధ భాగస్వామ్య పక్షాలు, నిపుణులతో చర్చలు జరిపింది. ప్రతిపాదిత ఎన్నికల సంస్కరణలపై వారి అభిప్రాయాలు సేకరించేందుకు కమిటీ రాష్ట్ర ప్రభుత్వ ఉన్నతాధికారులు, ముఖ్య ఎన్నికల అధికారి, బ్యాంకర్లు, న్యాయ రంగానికి చెందిన సభ్యులతో చర్చలు జరిపినట్టు కమిటీ సభ్యుడు ఎంపీ అనురాగ్ ఠాకూర్ తెలిపారు. ఈ సందర్భంగా ఠాకూర్ మాట్లాడుతూ, జాతీయ, రాష్ట్ర ఎన్నికలు ఒకేసారి నిర్వహించడం వల్ల వనరులు భారీగా ఆదా అవుతాయని, తరచూ విధించే ఎన్నికల ప్రవర్తనా నియమావళి వల్ల ఏర్పడే పాలనా స్తబ్దత తగ్గుతుందని, పరిపాలన నిరంతరం కొనసాగుతుందని చెప్పారు. దేశవ్యాప్తంగా ఒకేసారి ఎన్నికలు నిర్వహించే అంశంపై రాజకీయ పార్టీల ప్రతినిధులు, భాగస్వామ్య పక్షాల అభిప్రాయాలు తెలుసుకునేందుకు కమిటీ ఈరోజు వారితో సమావేశమవుతుంది. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. 2028-29 కాలానికి ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో శాశ్వతేతర సభ్యదేశంగా ఎన్నికవడం కోసం భారత్ తన ప్రచారాన్ని అధికారికంగా ప్రారంభించింది. న్యూయార్క్లోని ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యాలయంలో భారతదేశ అభ్యర్థిత్వాన్ని ప్రారంభిస్తూ విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్, ప్రపంచం ప్రస్తుతం పెరుగుతున్న ఘర్షణలు, అస్థిరతను ఎదుర్కొంటోందని, అందువల్ల ఐక్యరాజ్యసమితి పాత్ర గతంలో కంటే ఇప్పుడు మరింత కీలకంగా మారిందని అన్నారు.
1: As a candidate, it is natural that member states would like to understand

0: what India brings to the table. One part of that is our vision of the priorities that the world and the United Nations must address. The other is a track record which enables the international community to make its own judgment. Let me address the priorities first. As we contemplate the global order, India's focus will be on working for a secure, peaceful, and equitable world.
1: ఐక్యరాజ్య సమితి ఏర్పడినప్పటి నుండి ఇప్పటి వరకు జరిగిన దాదాపు 50 శాంతి భద్రతల మిషన్లలో భారత్ దాదాపు 3 లక్షల మంది సిబ్బందిని అందించినట్టు జయశంకర్ తెలిపారు. ఒకవేళ భారత్ శాశ్వతేతర సభ్యదేశంగా ఎన్నికైతే 2028 నుండి ప్రారంభమయ్యే 2 ఏళ్ల కాల పరిమితిలో సేవలందిస్తుంది. భారతదేశం గతంలో భద్రతా మండలిలో 8 సార్లు శాశ్వతేతర సభ్యదేశంగా పనిచేసింది, చివరిగా 2021-22 పనిచేసింది. విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ నిన్న న్యూయార్క్లో ఐక్యరాజ్య సమితి సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెరెస్తో సమావేశమయ్యారు. పశ్చిమాసియా, ఉక్రెయిన్, సుడాన్తో సహా ప్రపంచవ్యాప్త పరిణామాలపై తాము చర్చించినట్టు డాక్టర్ జయశంకర్ ఒక సోషల్ మీడియా పోస్టులో తెలిపారు. ఖతార్ ఫాదర్ అమీర్ షేక్ హమీద్ బిన్ ఖలీఫా అల్దానీ మరణం పట్ల భారత్ తరపున సంతాపం తెలియజేయడానికి పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు ఈరోజు దోహాకు బయలుదేరారు. ఆధునిక ఖతార్ నిర్మాణంలో అల్ధానీ కీలక పాత్ర పోషించారని, ఆయన భారత్కు మంచి మిత్రుడని విదేశాంగ మంత్రిత్వ శాఖ తెలిపింది. భారత్ ఖతార్ సంబంధాల బలోపేతానికి ఆయన చేసిన కృషికి గాను ఫాదర్ అమీర్ ఎల్లప్పుడూ గుర్తుండిపోతారని మంత్రిత్వ శాఖ పేర్కొంది. వియత్నాంలో జరిగిన బోటు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన ఆంధ్రప్రదేశ్కు చెందిన 3 పర్యాటకుల పార్థివ దేహాలు ఈ ఉదయం హైదరాబాద్ చేరుకున్నాయి. ఆంధ్రప్రదేశ్ సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమల శాఖ మంత్రి కె శ్రీనివాస్ హైదరాబాద్ విమానాశ్రయంలో మృతదేహాలను స్వీకరించారు. బాధితుల స్వస్థలాలైన మచిలీపట్నం, హిందూపురం, కడపకు మృతదేహాలు తరలించే ఏర్పాట్లను ఆయన స్వయంగా పర్యవేక్షించారు. బాధిత కుటుంబాలకు అవసరమైన అన్ని సహాయ సహకారాలు అందించామని రాష్ట ప్రభుత్వం తెలిపింది. ఈ ఘటనలో చిక్కుకున్న రాష్ట్రానికి చెందిన ఇతర పర్యాటకులు అంతకుముందే సురక్షితంగా స్వదేశానికి చేరుకున్నారని కూడా అధికారులు ధృవీకరించారు. ఫిఫా ప్రపంచకప్లో భాగంగా ఈరోజు రాత్రి అమెరికాలోని డల్లాస్ స్టేడియంలో జరగనున్న మొదటి సెమీఫైనల్స్లో ఫ్రాన్స్ స్పెయిన్తో తలపడుతుంది. ఈ మ్యాచ్ భారత కాలమానం ప్రకారం 12:30 ప్రారంభమవుతుంది. క్వార్టర్ ఫైనల్లో మొరాకోను 2-0 ఓడించి ఫ్రాన్స్ సెమీఫైనల్కు చేరుకోగా, బెల్జియంపై 2-1 విజయం సాధించి స్పెయిన్ సెమీస్కు చేరుకుంది. 3 మ్యాచ్ల పురుషుల వన్డే క్రికెట్ సిరీస్లో భాగంగా బర్మింగ్హామ్లోని ఎడ్జ్బాస్టన్లో ఈరోజు జరిగే మొదటి వన్డే మ్యాచ్లో భారత జట్టు ఇంగ్లాండ్తో తలపడుతుంది. ఈ మ్యాచ్ భారత కాలమానం ప్రకారం 3:30 ప్రారంభమవుతుంది. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. భారత్లో అతిపెద్ద గ్లోబల్ టెక్స్టైల్ ఈవెంట్ భారత్ టెక్స్ 2026 ఈరోజు న్యూఢిల్లీలో ప్రారంభమైంది. భారత్ బ్రిటన్ల మధ్య కుదిరిన సమగ్ర ఆర్థిక వాణిజ్య ఒప్పందం రేపటి నుండి అమల్లోకి రానుంది. ప్రపంచం ప్రస్తుతం పెరుగుతున్న ఘర్షణలు, అస్థిరతను ఎదుర్కొంటోందని, అందువల్ల ఐక్యరాజ్యసమితి పాత్ర గతంలో కంటే ఇప్పుడు మరింత కీలకంగా మారిందని విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ అన్నారు. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి 1:10 ప్రసారమయ్యే ప్రాంతీయ వార్తల్లో కలుద్దాం.
2: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియో క్లాక్ల సమయం 12:40 దాటి 40 సెకండ్లు. మరికొద్ది క్షణాల్లో ఈట్ ఫిట్.
3: ఇంటి కోసం ఎటువంటి సామాన్లు కొనేటప్పుడైనా ముందుగా BIS క్వాలిటీ మార్క్ అంటే ISI మార్క్ను తప్పనిసరిగా చెక్ చేసుకోండి. ఆ చిహ్నం ఉందంటే అంతా బాగున్నట్టే.
4: ఆ చిహ్నం లేకపోతేనో?
3: ఒకవేళ మార్క్ లేదంటే ఆ ఉత్పత్తి మీకు సురక్షితం కాదని అర్థం చేసుకోండి. భారత ప్రభుత్వం 750 ఉత్పత్తులపైన BIS మార్క్ను తప్పనిసరి చేసింది. ఈ రోజే BIS యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి.
5: సోదరా, భద్రత విషయంలో కామెడీ చేయకండి.
6: BIS నమ్మకానికి నాణ్యతకు స్ఫూర్తి.
7: జారీ చేయవారు బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ హైదరాబాద్.
2: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం శ్రోతలకు ఒక ముఖ్య గమనిక. ఈ నెల 15వ తేదీ అనగా రేపు బుధవారం ఉదయం 10:00 నుండి 11:00

0: వరకు తెలంగాణలో స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఎస్ఐఆర్ గురించి ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమం నిర్వహిస్తోంది ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం. ఈ కార్యక్రమంలో తెలంగాణ ప్రధాన ఎన్నికల అధికారి ఐఏఎస్ శ్రీ సి సుదర్శన్ రెడ్డి గారు పాల్గొని శ్రోతల సందేహాలకు సమాధానమిస్తారు. మీరు ఫోన్ చేయవలసిన మా ఫోన్ నెంబర్స్ ఎస్టీడీ కోడ్ 040 జతచేసి 2324085239 2955592 ఈ నంబర్లకు కాల్ చేసి తెలంగాణలో స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఎస్ఐఆర్ గురించి ఏమైనా సందేహాలుంటే నేరుగా తెలంగాణ ప్రధాన ఎన్నికల అధికారి ఐఏఎస్ శ్రీ సి సుదర్శన్ రెడ్డి గారితో మాట్లాడవచ్చు. ఫోన్ నెంబర్లు మరొకసారి 0402324085223240853 2955092 3. మర్చిపోకండి, రేపు ఉదయం 10 నుండి 11 గంటల వరకు తప్పక ఫోన్ చేయండి, మీ సందేహాలకు సమాధానాలు పొందండి.
1: శబ్ద తరంగాలపై శ్రవ్య సౌరభాలను దరిచేర్చే సారథి,
2: విజ్ఞాన వినోదాలను శ్రోతలకు అందించే వారధి,
1: ఆపాత మధురం ఆలోచనామృతాల నిధి.

ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం ఈట్ ఫిట్ కార్యక్రమం వింటున్నారు. మీ రేడియో నేస్తం పద్మినితో. ఈట్ ఫిట్లో రోజు ఎన్నో ఫిట్నెస్ విశేషాలు మాట్లాడుకుంటున్నాం కదా, ఈరోజు ఒక సూపర్ ఫుడ్ గురించి చెప్పుకుందాం. అదేంటో మీరే ఊహించాలి. వేసవికాలం అయిపోయింది, మామిడి పళ్ళు కూడా మళ్ళీ వచ్చే సంవత్సరమే అంటూ బాయ్ బాయ్ చెప్పేస్తున్నాయి. అయితే ఇప్పుడు చెప్పుకోబోయే ఒక పసుపచ్చటి పండు ఒక సూపర్ ఫుడ్. ఈ పండు విత్తనాలు అలా పెరట్లో పడేస్తే చెట్టు వస్తుంది, ఓలెడని కాయలు వస్తాయి. ఆ చెట్టు కాయలు పళ్ళు ఆకులు కూడా పోషకాలమయం అంటున్నారు పోషకాహార నిపుణులు. ఇంతకీ ఏంటి ఆ సూపర్ ఫుడ్? అతి చవగ్గా అందరిళ్లల్లో, చాలామంది ఇళ్లల్లో, ముఖ్యంగా గ్రామాల్లో పెరట్లో కనిపిస్తూ ఉంటుంది ఈ చెట్టు. మరి ఆ సూపర్ ఫుడ్ ఏంటో గుర్తుపట్టి నాకు 0402324852 ఈ నంబర్కు వాట్సాప్ సందేశం పంపించండి. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి, తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం.

సూపర్ హుషారైన పాటతో మన ఈట్ఫిట్ కార్యక్రమాన్ని స్టార్ట్ చేసుకున్నాం కదా. ట్రిపుల్ ఆర్ చిత్రం నుండి కాలభైరవ రాహుల్ సుప్లిగంజ్ ఆలపించిన పాట విన్నారు. సంగీతం ఎంఎం కీరవాణి, రచన చంద్రబోస్. ఈట్ఫిట్ కార్యక్రమంలో మరి మీరే గుర్తించండి ఆ సూపర్ ఫుడ్ ఏంటో అన్నాను. చాలామంది శ్రోతలు గుర్తుపట్టారు, కొంతమంది మాత్రం తప్పులో కాలేశారు. జయలక్ష్మి గారు ఖైరతాబాద్ నుండి, అర్చన గారు నర్సంపేట నుండి, మాదర్సు సత్యనారాయణ గారు భువనగిరి మండలం రాయగిరి నుండి, అలాగే మియాపూర్ నుండి చారి గారు మనకి గుర్తుపట్టి సరైన సందేశం పంపించారు. కొంతమంది ఏంటో జాంపండు అన్నారు. జాంపండు పసుపచ్చగా ఉండదు కదండి. ఇంకొంతమంది అరటిపండు అన్నారు. కొంతమంది మొక్కజొన్నని కూడా రాశారు. కాదు, ఈరోజు మనం మాట్లాడుకోబోయే ఆ తీయనైన సూపర్ ఫుడ్ పసుపచ్చటి పండు, బొప్పాయి పండు. ఏంటి బొప్పాయి పండు సూపర్ ఫుడ్ అని అనుకుంటున్నారా? అన్ని కాలాల్లో చవకగా దొరికే బొప్పాయి పండు పోషకాలకు కానీ. మరి ఆ విషయాలేంటో చెప్పుకుందాం ఈ పాట తర్వాత. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి.

0: అల వైకుంఠపురంలో ఈ చిత్రానికి అర్మాన్ మాలిక్ ఆలపించిన పాట విన్నారు. సంగీతం మేజిస్తామన్, రచన రామజోగయ్య శాస్త్రి. ఈట్ఫిట్ కార్యక్రమం వింటున్నారు. అసలు ఈట్ఫిట్ కార్యక్రమానికి చాలామంది స్పెషల్ శ్రోతలు ఉన్నారని నాకు ఇప్పుడే బాగా తెలుస్తుంది. ఎందుకంటే ఇన్ని సందేశాలు పంపిస్తున్నారు ఈట్ఫిట్ కార్యక్రమం అంటే మాకు చాలా ఇష్టం, మేము రోజు ఎదురు చూస్తాం ఈ కార్యక్రమానికంటూ. మరి ఈట్ఫిట్ కార్యక్రమంలో ఈరోజు మనం మాట్లాడుకుంటున్నాం సూపర్ ఫుడ్ బొప్పాయి పండు గురించి. మరి బొప్పాయి పండు అలసుగా చూడద్దు, బోలెడన్ని పోషకాలు కానీ అదేంటో చెప్తానన్నాను కదా. వర్షాకాలంలో జీర్ణశక్తి కాస్త నెమ్మదిస్తుంది. మనం గమనిస్తే కొంచెం డల్గా అయిపోతాం, పొట్ట కొంచెం అజీర్తి లేకపోతే జీర్ణశక్తి మందగించడం వల్ల. అలాంటప్పుడు బొప్పాయి తింటే దానిలో ఉండే పెపైన్ అనే ఎంజైమ్ మీ పొట్టలో గ్యాస్ అజీర్తి ప్రాబ్లమ్ని చాలా తొందరగా తరిమేస్తుంది అంటున్నారు పోషకాహార నిపుణులు, వైద్యులు. మరి అస్సలు ఆలస్యం చేయకండి, మీకు ఇష్టం ఉన్నా లేకపోయినా తప్పకుండా బొప్పాయి పండు ఇలాంటి సూపర్ ఫుడ్ని తీసుకోవాల్సిందే. ఇంకా పోలడని విషయాలు ఉన్నాయి బొప్పాయి పండుకి సంబంధించి, మాట్లాడుకుందాం.
1: ఆరోగ్య జీవనం ఆనందదాయకం.
2: వైద్య రంగంలో అత్యుత్తమమైన సేవలు, ఎమర్జెన్సీ సేవలు అందిస్తున్న మీ హాస్పిటల్ గురించి అందరికీ తెలియజేయాలనుకుంటున్నారా? ఆరోగ్యవంతమైన సమాజాన్ని నిర్మిద్దామనుకుంటున్నారా? మరింకెందుకు ఆలస్యం? మీ సేవలు సౌకర్యాల గురించి మా రేడియోను మీ గొంతుగా వినిపించండి. 9490463863 నంబర్కు కాల్ చేసి మీ ఆడ్స్ను ఇప్పుడే బుక్ చేసుకోండి. నెంబర్ మరవకండి, 9490463863.

సర్కారు వారి పాట చిత్రానికి ఎస్ఎస్ శ్రీరామ్ ఆలపించిన పాట విన్నారు. రచన ఆనంద్ శ్రీరామ్, సంగీతం ఎస్ఎస్ థమన్. ఈట్ ఫిట్ కార్యక్రమం వింటున్నారు. నేను మీ రేడియో నేస్తం పద్మిని. స్టూడియోల సమయం 12:58 దాటి 20 సెకండ్లు అవుతోంది. మరి వర్షం పడితే మేం రెడీ అంటూ వచ్చేస్తాయి జ్వరాలు, కొన్ని వైరస్లు. వాటిని తరిమేసే శక్తి ఈ బొప్పాయికి ఉంది అంటున్నారు వైద్యులు. బొప్పాయిలో ఉండే విటమిన్ సి శరీరంలో ఇమ్యూనిటీ, రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. రోజు కాస్త మితంగా తింటే జలుబు జ్వరాలు రాకుండా కాపాడే దోస్త్ ఈ సూపర్ ఫుడ్ మన బొప్పాయి. ఇది తినాలంటే ఒక రూల్ మాత్రం తప్పకుండా పాటించాలి. మరి ఆ రూల్ ఏంటో ఈ పాట తర్వాత చెప్తాను. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి.

వారసుడు చిత్రం నుండి అనురాగ్ కుల్కర్ణి, ఎంఎం మానసి అల్పించిన పాట విన్నారు. సంగీతం మేసిస్తామని రచన రామజోగయ్య శాస్త్రి. ఎంతైనా అసలు ఇలాంటి ఫాస్ట్ బీట్ పాటలు వింటే ఆ మజాయ వేరు కదా. మనకు ఒక సందేశం పంపించారు, సంపూర్ణ ఆరోగ్యానికి రోగనిరోధక శక్తిని పెంచడంలో బొప్పాయి పండు అమృత ఫలం. దీన్ని మేము మా ప్రాంతంలో పప్పాయ పొప్పడి పండు పేరుతో పిలుస్తామంటున్నారు. జనగామ చంద్రశేఖర శర్మ గారు నిజామాబాద్ నుండి మనకు సందేశం పంపించారు, ధన్యవాదాలండి. మరి ఒక రూల్ ఉంది బొప్పాయి పండు తినాలంటే, ఆ రూల్ ఏంటో చెప్తానన్నాను కదా, ఏంటో చెప్పండి మేడం అంటూ మనకు పోలేపల్లి శ్రీనివాస్ గారు సందేశం పంపించారు. ఇదిగో చెప్తున్నాను, బొప్పాయి పండు అయినా ఎలాంటి పండు తాజా పండు తినాలన్నా ఒకటే రూల్, మీరే స్వయంగా ఇంటికి తెచ్చుకొని కడుక్కొని కోసుకొని తినండి. అంతేగాని రోడ్డు పక్కన ముందుగానే తొక్క తీసి కోసి పెట్టిన పళ్ళ ముక్కలను మాత్రం అస్సలు కొనకండి, తినకండి. ఎందుకంటే అవి తింటే వర్షాకాలపు బ్యాక్టీరియా పొట్టలో సర్కస్ చేసేస్తాయి, చాలా అనారోగ్యాలకి దారితీస్తాయి. కాబట్టి తప్పకుండా గుర్తుపెట్టుకోవాలి, ఇంటికి తెచ్చి ముఖ్యంగా వర్షాకాలంలో ఎలాంటి బ్యాక్టీరియా వైరస్లు దాన్ని చుట్టుకొని ఉంటాయో మనకు తెలియదు. కాబట్టి తప్పకుండా ఏం తిన్నా వేడివేడిగా ఆరోగ్యంగా తినండి. పళ్ళు ముఖ్యంగా ఇంటికి తెచ్చుకొని కడుక్కొని శుభ్రపరచుకొని తినండి. ఎలాంటి ఆహారం తిన్నా ఏం తిన్నా మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఒక్కటే మంత్రం, ఒకటే సూత్రం, ఎప్పుడు చెప్పుకునేదే, మితం హితం. అందుకే మితంగా తినండి, ఆరోగ్యంగా ఉండండి. స్టే హెల్తీ, స్టే హ్యాపీ, ఆరోగ్యంగా ఉండండి, ఆనందంగా ఉండండి. ఇది ఇవాళ ఈట్ ఫుడ్ సూపర్ ఫుడ్ బొప్పాయి పండు గురించి. మీకు నచ్చిందని ఆశిస్తూ మీ రేడియోని ఇస్తాం పద్మిని.

భగవంత్ కేసరి చిత్రానికి ఎస్పి చరణ్ ఆలపించిన పాట విన్నారు. సంగీతం ఎస్ఎస్ తమన్, రచన అనంత్ శ్రీరామ్. ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియో క్లాక్లో సమయం 1:10 కావస్తోంది. మరికొద్ది క్షణాల్లో తెలుగులో ప్రాంతీయ వార్తలు వింటారు.

ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది త్వరగా ఉషారమణి. హైదరాబాద్లోని మ్యారియట్ హోటల్లో ఈరోజు బ్రిక్స్ ట్రేడ్ యూనియన్ ఫోరం సమ్మిట్ 2026ను కేంద్ర కార్మిక ఉపాధి శాఖ మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవ్య ప్రారంభించారు. సింగరేణి ప్రయోజనాల దృష్ట్యా ప్రధానమంత్రి నరేంద్ర మోదీని ఒప్పించి తాడిచెర్ల 2 కోల్ బ్లాక్ను ఎలాంటి వేలం లేకుండా సింగరేణి కేటాయించామని కేంద్ర బొగ్గుగనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి సింగరేణి భరోసా యాత్రలో తెలియజేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాష్ట్రానికి సంబంధించిన పలు పెండింగ్ ప్రాజెక్టులపై కేంద్ర మంత్రులతో ఢిల్లీలో వరుస సమావేశాలు నిర్వహిస్తున్నారు. రాష్ట్రంలో రాబోయే 3 రోజుల పాటు అక్కడక్కడా చెదురుమదురుగా వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం తెలియజేసింది. హైదరాబాద్లోని మ్యారియట్ హోటల్లో ఈరోజు బ్రిక్స్ ట్రేడ్ యూనియన్ ఫోరం సమ్మిట్ 2026ను కేంద్ర కార్మిక ఉపాధి శాఖ మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవ్య ప్రారంభించారు. ఈ అంతర్జాతీయ సదస్సులో కార్మిక శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామితో పాటు బ్రిక్స్ సభ్య దేశాలకు చెందిన ప్రతినిధులు, కార్మిక సంఘాల నాయకులు పాల్గొన్నారు. కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న సింగరేణి భరోసా యాత్ర 2 రోజు కొనసాగుతోంది. నిన్న కొత్తగూడెం, మణుగూరులో పర్యటించిన కేంద్ర మంత్రి బృందం ఈరోజు భూపాలపల్లి, గోదావరిఖని, మంచిర్యాల ప్రాంతాల్లో పర్యటిస్తోంది. ఈ ఉదయమే భూపాలపల్లిలో యాత్ర మొదలైంది. ముందుగా కేటీకే 8 గనికి వెళ్లిన కేంద్ర మంత్రి కార్మికులతో ఏర్పాటు చేసిన సమావేశంలో ప్రసంగించారు. కార్మికుల కుటుంబాల్లో సంతోషం నింపడానికే తాము వచ్చామని స్పష్టం చేశారు. సింగరేణి ప్రయోజనాల దృష్ట్యా ప్రధానమంత్రి నరేంద్ర మోదీని ఒప్పించి తాడిచెర్ల 2 కోల్ బ్లాక్ను ఎలాంటి వేలం లేకుండా కేటాయించామని వివరించారు. అనంతరం తాడిచెర్ల 2 గనిని కేంద్ర మంత్రి పరిశీలించారు.

0: అక్కడ సింగరేణి కార్మికులను ఉద్దేశించి కిషన్ రెడ్డి మాట్లాడుతూ,
1: కోలు తీసేటువంటి అవకాశం ఉన్నటువంటిది 350 టన్స్, గ్రేడ్ 8 అది, అద్భుతమైనటువంటి కోలు, 3530 రూపాయలు టన్ అమ్ముడుపోతుంది ఆ కోలు. అటువంటి కోల్ బ్లాక్ ఈ రోజు మనకి ఇవ్వడం జరిగింది. వచ్చేటువంటి 45 నుంచి 50 సంవత్సరాలు ఆ కోల్ బ్లాక్ మన సింగరేణికి ఉపయోగపడుతుంది. అంతేకాదు ఇది ఈ రోజు ఉన్నటువంటి కోల్ రేట్ ప్రకారం 1,20,000 కోట్ల రూపాయల టర్న్ ఓవర్ తాడిచెర్ల 2 ద్వారా మన సింగరేణికి లాభం జరుగుతుంది.
0: అనంతరం సింగరేణి భరోసా యాత్ర కొద్దిసేపటి క్రితం రామగుండం ప్రాంతానికి చేరుకుంది. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి వెంట బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు సహా పలువురున్నారు. దేశ జనాభాలో 2.5% ఉన్న తెలంగాణ జీడిపిలో మాత్రం 5% వాటా కలిగి ఉందని, రాష్ట్రం మరింత అభివృద్ధి చెందాలంటే అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో కూడిన విమానాశ్రయాలు ఎంతో అవసరమని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. ఢిల్లీ పర్యటనలో ఉన్న ముఖ్యమంత్రి కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడుతో సమావేశమై మామునూరు, ఆదిలాబాద్ ఎయిర్పోర్టుల డిజైన్ల ఖరారు, వసతుల కల్పనపై చర్చించారు. ఈ 2 విమానాశ్రయాల పనులను 2028 జూన్ 2 నాటికి పూర్తి చేసి ప్రారంభించడమే లక్ష్యంగా పెట్టుకున్నామని ఆయన వెల్లడించారు. అనంతరం కేంద్ర రోడ్డు రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీతో సమావేశమైన ముఖ్యమంత్రి రీజనల్ రింగ్ రోడ్ నార్త్ పార్ట్ పనులకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలపాలని, అలాగే సౌత్ పార్ట్ కూడా త్వరగా అనుమతులు మంజూరు చేయాలని విజ్ఞప్తి చేశారు. అభివృద్ధి లక్ష్యంగా కేంద్ర రాష్ట్రాల మధ్య సహకార స్ఫూర్తి కొనసాగుతుందని పేర్కొన్న ముఖ్యమంత్రి త్వరలోనే కేంద్ర మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్తో కూడా సమావేశం కానున్నారు. ప్రతిష్టాత్మక 8వ ఖేలో ఇండియా యూత్ గేమ్స్ 2026 ఆతిథ్య హక్కులను తెలంగాణకు కేటాయించడంపై రాష్ట్ర ప్రభుత్వం హర్షం వ్యక్తం చేసింది. ఈ సందర్భంగా హైదరాబాద్కు వచ్చిన కేంద్ర యువజన వ్యవహారాలు క్రీడల శాఖ మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవ్యను, రాష్ట్ర క్రీడల శాఖ మంత్రి వాకిటి శ్రీహరి, కార్మిక మంత్రి వివేక్, ప్రభుత్వ సలహాదారు జితేందర్ రెడ్డి, సాట్స్ చైర్మన్ శివసేనారెడ్డి మర్యాదపూర్వకంగా కలిసి శాలువాతో ఘనంగా సన్మానించారు. కేంద్ర ప్రభుత్వ ప్రోత్సాహంతో రాష్ట్రాన్ని క్రీడారంగంలో అగ్రగామిగా నిలుపుతామని మంత్రి వాకిటి శ్రీహరి ఈ సందర్భంగా చెప్పారు. నవంబర్లో జరిగే ఈ మెగా టోర్నీలో దేశవ్యాప్తంగా సుమారు 8,000 మంది అథ్లెట్లు పాల్గొంటారు. సింగరేణిలో విధులు నిర్వహిస్తున్న సుమారు 2,200 మంది అధికారుల సమస్యలను వీలైనంత త్వరగా పరిష్కరించాలని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క సింగరేణి యాజమాన్యాన్ని ఆదేశించారు. కోల్ ఇండియా తరహాలో అధికారుల వేతన సవరణ, పర్ఫార్మెన్స్ రిలేటెడ్ పేమెంట్ అమలు చేయాలని అధికారుల విజ్ఞప్తులను ప్రాధాన్యతగా పరిశీలించాలన్నారు. సింగరేణి సీఎండీ బుద్ధప్రకాష్ జ్యోతి ఇతర ఉన్నతాధికారులతో ఆయన నిన్న సమీక్ష నిర్వహించి అధికారుల అసంతృప్తి నివారించేలాగా 2-3 నెలల్లో సానుకూల నిర్ణయం తీసుకోవాలని స్పష్టం చేశారు. తాడిచెర్లట్టు బొగ్గు గనితో స్థానికులకు పెద్ద ఎత్తున ఉపాధి అవకాశాలు వస్తాయని కార్మిక మైనింగ్ శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి అన్నారు. మంచిర్యాల జిల్లా చెన్నూరు నియోజకవర్గంలో మంత్రి మాట్లాడుతూ,
2: తాడిచెర్లలో ఈ మైన్ అయితే నేను ఎంపీగా ఉన్నప్పుడు అక్కడ ప్రైవేటైజేషన్ చేయొద్దని చెప్పి అప్పుడు అందరు ఎమ్మెల్యేలు మినిస్టర్స్ తోని రిప్రజెంటేషన్ అప్పుడు ఆపడం జరిగింది. కానీ ఈసారి కేంద్రం పైన ఒత్తిడి పెట్టి బేలం గని మళ్ళీ సింగరేణికి రావాలని చెప్పి కొట్లాడి ఎంపీ గారు మన సింగరేణి సంస్థకు
0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం ఆకాశవాణి హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HYD ఫాలో కండి. AIR న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. రాష్ట్రంలో రాబోయే 3 రోజుల పాటు అక్కడక్కడా చెదురుమదురుగా వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం తెలియజేసింది. వర్షాలతో పాటు బలమైన గాలులు వీస్తాయని హెచ్చరించింది. రాష్ట్రంలో ఎల్నీన్యో ప్రభావాలను సమర్థంగా ఎదుర్కొనేందుకు ప్రభుత్వం 3 దశల కంటింజెన్సీ ప్రణాళికను సిద్ధం చేసిందని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు చెప్పారు. హైదరాబాద్ క్రిసెట్లో వివిధ పరిశోధనా సంస్థల శాస్త్రవేత్తలు ఉన్నతాధికారులతో నిర్వహించిన సమీక్షలో మాట్లాడుతూ, రాష్ట్రంలోని 20 జిల్లాల్లో వర్షపాతం లోటునందువల్ల జిల్లా కలెక్టర్లు క్షేత్రస్థాయిలో పరిస్థితులను పర్యవేక్షించాలన్నారు. వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా ప్రత్యామ్నాయ పంటలు, విత్తనాలను అందుబాటులో ఉంచామని చెప్పారు. ఆలయాల సంప్రదాయాలు, ఆగమశాస్త్ర విధి విధానాల ప్రకారమే దేవాలయాల నిర్వహణ, పూజా విధానాలు నిర్వహించడం జరుగుతుందని స్టేట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెంపుల్ అడ్మినిస్ట్రేషన్ డైరెక్టర్ చిలకపాటి విజయరాఘవాచార్యులు చెప్పారు. వేములవాడలో రాష్ట్ర ప్రభుత్వం దేవాదాయ ధర్మాదాయ శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న శిక్షణ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ,
3: ముందు దేవాదాయ శాఖలో ఉండే ఉద్యోగులందరికీ కూడా చక్కగా శిక్షణ ఇవ్వవలసిందే. వాళ్ళందరినీ కూడా భారతదేశంలోని ఉత్తమమైనటువంటి దేవాదాయ శాఖ శ్రీకారి నిర్వహణాధికారులుగా నియమించుకొని వాళ్ళ ద్వారా మన దేవాలయాలు అభివృద్ధి చేసుకోవాలి అని మంచి సంకల్పం చేత ఈ కార్యక్రమాన్ని, ఈ మహాసంస్థని మళ్ళా 2026 జూన్ నెలలో ప్రారంభించారు.
0: వరల్డ్ ఆడియో విజువల్ అండ్ ఎంటర్టైన్మెంట్ సమ్మిట్ వేవ్స్ 2027 క్రియేట్ ఇన్ ఇండియా ఛాలెంజ్ సీజన్ 2 కింద

0: పరిశ్రమల నేతృత్వంలోని ఛాలెంజ్ల కోసం సమాచార ప్రసార మంత్రిత్వ శాఖ ప్రతిపాదనలు ఆహ్వానించింది. మీడియా వినోద రంగంలోని సృష్టికర్తలను గుర్తించడం, ప్రోత్సహించడం, వారి నైపుణ్యాలను మెరుగుపరచడం, వారి ప్రతిభను ప్రదర్శించడం ఈ పోటీ లక్ష్యం. రాష్ట్రంలో విద్యార్థుల మధ్య కుల వివక్షను దూరం చేసేందుకు ప్రభుత్వం విప్లవాత్మక చర్యలు చేపట్టిందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పారు. ప్రజాభవన్లో జాతీయ ఎస్సీ కమిషన్ చైర్పర్సన్ కిషోర్ మక్వానతో జరిగిన ఉన్నత స్థాయి భేటీలో ముఖ్యమంత్రి మాట్లాడుతూ, ప్రతి నియోజకవర్గంలో 25 ఎకరాల్లో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ నిర్మిస్తున్నామని, వచ్చే విద్యా సంవత్సరం నుంచి వీటిని అందుబాటులోకి తెస్తామని చెప్పారు. ఎస్సీ వర్గీకరణను అమలు చేస్తూనే జనాభా ప్రతిపదికన ఎస్సీలకు రాజకీయ ఇతర రంగాల్లో పెద్దపీట వేస్తున్నామని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. కాళేశ్వరం మేడిగడ్డ బ్యారేజ్ వద్ద రోజుకు 9 TMC నీరు వృధాగా పోతున్నా ప్రభుత్వం మోటార్ లాంచ్ చేయకుండా రైతులు నష్టపరుస్తోందని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు తారక రామారావు ఆరోపించారు. కరీంనగర్లోని లోవర్ మానేర్ డ్యాం నీటి పరిస్థితిని పార్టీ నాయకులతో కలిసి ఆయన పరిశీలించారు. నల్గొండ జిల్లాలో ఎల్నిన్యో ప్రభావంతో వర్షాభావ పరిస్థితులున్నందువల్ల తాగునీటి సమస్యలు తలెత్తకుండా అధికారులు ముందస్తు చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ చంద్రశేఖర్ ఆదేశించారు. పాఠశాలలు, అంగన్వాడీ కేంద్రాలు, సంక్షేమ హాస్టళ్లు, ప్రభుత్వ ఆసుపత్రుల్లో నీటి కొరత రాకుండా ప్రత్యేక శ్రద్ధ వహించాలన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఎంపిక చేసిన 11 PM శ్రీ పాఠశాలల్లో విద్యార్థినులకు ఆత్మరక్షణ విద్యలో శిక్షణ ఇవ్వనున్నట్లు జిల్లా యువజన క్రీడల శాఖ అధికారి అజ్మీరా రామ్దాస్ చెప్పారు. శిక్షణ కోసం అర్హులైన కరాటే, కుంఫు, జూడో, కళ్లరిపట్టు నిపుణులు దరఖాస్తు చేసుకోవాలని ఆయన చెప్పారు. ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు నాణ్యమైన యూనిఫామ్లను గడువులోగా అందించేందుకు అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని వరంగల్ జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్యశారద ఆదేశించారు. యూనిఫామ్ల కుట్టే ప్రక్రియను సమర్థవంతంగా, పారదర్శకంగా పర్యవేక్షించేందుకు జిల్లా స్థాయిలో ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేశారు. 2040 నాటికి భారత్ సొంత అంతరిక్ష కేంద్రాన్ని స్థాపించడంతో పాటు చంద్రుడిపైకి భారతీయ వ్యోమగామిని పంపనుందని ప్రముఖ వ్యోమగామి గ్రూప్ కెప్టెన్ శుభాంశు శుక్లా వెల్లడించారు. హైదరాబాద్ ఐఐటీలో నిర్వహించిన ఎక్స్ట్రా మ్యూరల్ లెక్చర్స్ కార్యక్రమంలో ఆయన పాల్గొని విద్యార్థులతో ముచ్చటించారు. బోనాల పండుగ సందర్భంగా ఆలయాల వద్ద ఏర్పాట్లు చేయాలని దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ ఆదేశించారు. ఉమ్మడి వరంగల్ జిల్లా అభివృద్ధి పనులపై ఆమె సమీక్ష సమావేశం నిర్వహించారు. విశేషాలు మరొకసారి. హైదరాబాద్లోని మెరియట్ హోటల్లో ఈరోజు బ్రిక్స్ ట్రేడ్ యూనియన్ ఫోరం సమ్మిట్ 2026ను కేంద్ర కార్మిక మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవ్య ప్రారంభించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నొప్పించి తాడిచెర్ల 2 కోల్ బ్లాక్ను ఎలాంటి వేలం లేకుండా సింగరేణి కేటాయించామని కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి సింగరేణి భరోసా యాత్రలో చెప్పారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాష్ట్రానికి సంబంధించిన పలు పెండింగ్ ప్రాజెక్టులపై కేంద్ర మంత్రులతో ఢిల్లీలో వరుస సమావేశాలు నిర్వహిస్తున్నారు. రాష్ట్రంలో రాబోయే 3 రోజుల పాటు అక్కడక్కడ చెదురుమదురుగా వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
1: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియో క్లాక్ల సమయం 1:20 దాటి 25 సెకండ్లు. మరికొద్ది క్షణాల్లో మనందరికీ ఎంతో ఇష్టమైన షో టైమ్.
2: మ్యూజిక్ అండ్ మస్తీ, ఫిల్మీ న్యూస్ తో పాటు మనల్ని అప్డేటెడ్ గా ఉంచడానికి బౌలెడంత గప్షాప్, వాట్సాప్ రిక్వెస్ట్, సాంగ్ డెడికేషన్స్, ఇంకా ఎన్నెన్నో ఓన్లీ ఆన్ వివిధ భారతి ఆకాశవాణి తెలుగు. ప్రపంచమంతా వినొచ్చు. ఎలా అంటారా? సింపుల్, మీ ఆండ్రాయిడ్ లేదా ఐఓఎస్ ఫోన్స్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేయండి. రేడియో ఐకాన్ క్లిక్ చేయండి. బీబీ తెలుగు సెలెక్ట్ చేయండి. వివిధ భారతి ఆకాశవాణి తెలుగు, తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం.
1: ఎస్, 1:21 దాటి 4 సెకండ్లు అయిపోయింది. మేడం గారు, మేమందరం షో టైంకి రెడీ అంటూ చాలా మంది శ్రోతలు సందేశాలు పంపిస్తున్నారు. మరి షో టైం కార్యక్రమంలో పాల్గొనాలంటే ఏం చేయాలి? నేను అడిగిన ప్రశ్నలకు మీకు తెలిసిన సమాధానం, మీ పేరు 0402-3204-08-52 ఈ నంబర్కు వాట్సాప్ సందేశం పంపించడమే. ఎంత సులువు కదా? కాకపోతే ఏంటంటే, పంపించిన వాళ్లే మళ్ళీ మళ్ళీ పంపించకండి. మీరు మళ్ళీ మళ్ళీ పంపిస్తే మీ పేరు, మీ ఆన్సర్ కిందకు వెళ్ళిపోతుంది. ఒక్కసారి పంపించండి, తప్పకుండా మీ పేరు చదివే ప్రయత్నం నేను చేస్తాను. మరి షో టైం ప్రారంభించేసుకుందాం. విత్ ఇన్ నో టైం షో టైంలో వచ్చేస్తుంది మొట్టమొదటి ప్రశ్న. ప్రశ్న ఏంటంటే, ఇది సినిమాకి సంబంధించిన ప్రశ్న. ఒక తెలుగు సినిమాకి మనం రైల్వే స్టేషన్స్కి వెళ్తున్నప్పుడు మన సామాన్లు, లగేజ్ని క్లాక్ రూమ్లో పెడుతూ ఉంటాం కదా. అలా పెట్టినప్పుడు మనకి ఒక కూపన్ ఇస్తారు, అంటే లగేజ్ కూపన్ నెంబర్ ఇస్తూ ఉంటారు. 2, 3, 4 ఇట్లా నెంబర్లు ఇస్తూ ఉంటారు కదా. సో ఇదంతా ఎందుకు మేడం అంటారా? మరి ప్రశ్న అక్కడ.

ఉంది. ఒక తెలుగు సినిమాకి రైల్వే లగేజ్ కూపన్ నెంబర్ 24 లేదా 361 అనే టైటిల్ని అనుకున్నారట. కానీ వేరే పేరును పెట్టి సినిమాని రిలీజ్ చేశారు. మరి అదేమో సూపర్ హిట్ అయిన సినిమా. ఆ సినిమా పేరు ఏంటి? కష్టమైన ప్రశ్న అడిగేశానా? ప్రశ్న మరొకసారి. రైల్వే లగేజ్ కూపన్ నెంబర్ 24 లేదా 361 24 లేదా 361 అనే టైటిల్ని అనుకున్నారట. ఆ సినిమా పేరేంటో తెలిస్తే నాకు 04023240852 ఈ నంబర్కు వాట్సాప్ సందేశం పంపించండి. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి, తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం.

అదే ఆన్సరు, అదన్నమాట ఆన్సరు. అదేంటి అంటారా? ఏంటి మేడం ఇంత తిక్కుమక పట్టి ప్రశ్న అడిగారు అని చాలామంది శ్రోతలు పంపించారు. మీకు ఎంత పెద్ద క్లూ ఇచ్చానో తెలుసా? క్షణక్షణం చిత్రం నుంచి బాలసుబ్రహ్మణ్యం చిత్రం ఆలపించిన పాట విన్నారు. సంగీతం ఎంఎం కీరవాణి. ఆన్సర్ అదేనండి, సినిమా పేరు క్షణక్షణం. సో తెలుగు సినిమాకి రైల్వే క్లాక్ రూమ్లో ఇస్తారు లగేజ్ కూపన్ నెంబర్ 24 లేదా 361 అనే టైటిల్ అనుకున్నారు, కానీ వేరే పేరు పెట్టారని చెప్పాను కదా. ఆ పేరు ఏంటంటే క్షణక్షణం. ఈ సినిమాకి అలా అనుకున్నారనమాట, లగేజ్ కూపన్ నెంబర్ 24 లేదా 361 అనే టైటిల్ పెడదామని. కానీ కథకి సంబంధించి కోటి రూపాయల బ్యాగ్ని లగేజ్ రూమ్లో దాస్తారు, మీకు సినిమా గుర్తుంటే. రైల్వే స్టేషన్ క్లాక్ రూమ్లో ఉంచుతారు కదా, అందుకే నంబర్ 24 లేదా 361 అనుకున్నారట అప్పట్లో రామ్ గోపాల్ వర్మ గారు. కానీ ఆ తర్వాత అది నచ్చక 24 లేదా 48 గంటలు అనే టైటిల్ని కూడా అనుకున్నారట. అది కూడా నచ్చక చివరికి క్షణక్షణం అనే పేరు పెట్టారు. అదేమో సూపర్ హిట్ అయిందనమాట. ఇది ఈరోజు షో టైంలో ప్రశ్న మరియు జవాబు. చాలామంది శ్రోతలు పాపం కూలీ నెంబర్ 1 అని కొంచెం కన్ఫ్యూజ్ అయ్యి మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేయాలనే షో టైంలో మొదటిగా ఈ ప్రశ్న అడిగానమాట. సరైన సమాధానాలు పంపించిన వాళ్ళు పానుగొండి రవి, గౌడ్ బీహెచ్ఎల్ నుండి, కిట్టు కాంచన కీసర్ నుండి, బాలకృష్ణ గారు నర్సంపేట నుండి, పాలెంపోలయ్య ఆలగడ్డ నంద్యాల నుండి, జయలక్ష్మి గారు ఖైరతాబాద్, దివాకర్ ఉమ్మడి నుండి, కృష్ణ బాలనగర్ నుండి, సుజాత శ్రీనివాస్ జయన్పల్లి బీబీనగర్ నుండి, రంగ హైదరాబాద్ నుండి, పునా వెంకటేశం హేమలత నెమ్మాని నుండి, రమణి సుబ్బారావు గారు సైనిక్పురి నుండి, అంజనా మురళీధర్ కొండాపూర్, ఆడిపి సంతోష్ కుమార్ బెల్లంపల్లి నుండి, శేషు కూకట్పల్లి, జ్ఞానేశ్వర్ ప్రవీణ సిరిమల్లె కాలనీ అత్తాపూర్ నుండి, శాలిని యశస్వి మేడిపల్లి నుండి. వీరు సరైన సమాధానాలు గెస్ట్ చేసి తొందరగా పంపించారు. చాలామంది కొత్త శ్రోతలు ఈరోజు మనకి షో టైంలో పాల్గొంటున్నారు. మెనీ మెనీ కంగ్రాచులేషన్స్ అండ్ థ్యాంక్ యూ. షో టైంలో తర్వాత ప్రశ్న వచ్చేస్తోంది, శ్రోతలందరూ సిద్ధంగా ఉన్నారనుకుంటున్నాను. మరి ఇది కూడా సినిమాకి సంబంధించిన ప్రశ్నే. మరి వెయిట్ చేయండి, ప్రశ్న అడుగుతాను.

0: అందరినీ అలరించే బాలల కార్యక్రమాలు బాలానందం, బాల వినోదం. మీ స్కూల్ గురించి కూడా అందరికీ తెలియజేయాలనుకుంటున్నారా? మీ స్కూల్ ప్రచారంలో భాగంగా మీ విద్యార్థులు బాలానందం, బాల వినోదం కార్యక్రమాల్లో పాల్గొనడానికి సంప్రదించండి. 7671892674 7671892674 మీ ఈ ప్రయత్నం మీ విద్యార్థులకు తప్పకుండా ఒక జ్ఞాపకంగా నిలిచిపోతుంది.
1: షో టైంలో తర్వాత ప్రశ్న. నాకు తెలుసు ఈ ప్రశ్న చాలా సులువైంది, మీరందరూ సరైన సమాధానం చెప్పేస్తారు. ఏ దక్షిణ భారత నటి మొదటిసారిగా పద్మభూషణ్ పురస్కారాన్ని అందుకున్నారు? ప్రశ్న మరొకసారి, ఏ దక్షిణ భారత నటి తొలిసారిగా పద్మభూషణ్ పురస్కారాన్ని అందుకున్నారు? మీకు తెలిస్తే 0402324285252 ఈ నంబర్కు సందేశం పంపించండి.

మరణం మృదంగం చిత్రం నుండి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం చిత్ర ఆలపించిన పాట విన్నారు. సంగీతం మైస్ట్రో ఇళయరాజా. మరి నేను అడిగాను, దక్షిణ భారత ఏ దక్షిణ భారత నటి మొదటిసారిగా పద్మభూషణ్ పురస్కారం అందుకున్నారు ఏంటో? ఈరోజు శ్రోతలు కొంచెం నెమ్మదించినట్టున్నారు, ఎందుకంటే చాలామంది తప్పు సమాధానం పంపించారు. ప్రశ్న జాగ్రత్తగా వినాలి మరి, అందుకే నా పేరు చదవలేదు అని మీరు పంపించే కన్నా ప్రశ్న బాగా శ్రద్ధగా వింటే మీరు సమాధానం పంపిస్తారు. సరైన సమాధానం ఏంటంటే, అసలు ముందు చాలామంది శ్రోతలు భానుమతి రామకృష్ణ గారని సందేశం పంపించారు, కానీ కాదు, ఈ బి సరోజాదేవి గారు వారి వర్ధంతిని పురస్కరించుకొని ఈరోజు మన షో టైంలో ఈ ప్రశ్న అడగడం జరిగింది. బి సరోజాదేవి గారు దక్షిణ భారతదేశంలో తొలిసారిగా పద్మభూషణ్ పురస్కారాన్ని

అందుకున్నారు. ఇది అన్నమాట సమాధానం మరియు ప్రశ్న. మరి సరైన సమాధానాలు చాలా తక్కువ మంది పంపించారు. ఏంటో నాకు ఎక్కువ శ్రమ పెట్టకుండా ఇట్లా తక్కువ సమాధానాలు పంపిస్తున్నారా ఏంటో అనిపిస్తోంది. పద్మావతి, శిల్ప, ప్రసాద్, చెంచల్గూడ నుండి, జయలక్ష్మి కరితపాద నుండి, అప్పలరాజ్ గారి పడి నుండి, పంతాడు శ్రీనివాస్ గారు మోరుపల్ల నుండి, బ్రహ్మయ్య కర్నూలు నుండి, దస్తగిరి సంధ్యా కడప నుండి, హర్షిని ఆదిలాబాద్, రంగ హైదరాబాద్ నుండి, అపర్ణ గారు బెంగళూరు నుండి, అలాగే మొహమ్మద్ జైనుద్దీన్ గారు ఉమ్మడి నుండి సరైన సమాధానం పంపించారు. బాలకృష్ణ గారు నరసంపేట నుండి, దివాకర్ ఉమ్మడి నుండి. నేను సమాధానం చెప్పాక మీరు సమాధానం పంపిస్తే నేను పేర్లు చదవనమాట. ఇది షో టైంలో రెండవ ప్రశ్న మరియు సమాధానం. మరి షో టైంలో మూడవ ప్రశ్నకి శ్రోతలందరూ సిద్ధంగా ఉన్నారనుకుంటున్నాను. ప్రశ్న ఏంటంటే, ఇది కూడా సినిమాకి సంబంధించిన ప్రశ్నే. ఈరోజు మూడు సినిమా ప్రశ్నలు ఒక జనరల్ ప్రశ్నతో నేను మీ దగ్గరికి వచ్చానమాట. మరి ప్రశ్న ఏంటంటే, ఇది జాగ్రత్తగా వినండి, దీనికైనా మీరు బాగా రెస్పాండ్ అవ్వాలని నేను కోరుకుంటున్నాను. శివ సినిమా అందరికీ గుర్తుండే ఉంటుంది. తనికెళ్ళ భరణి గారి పుట్టినరోజు కూడా ఈరోజు. శివ సినిమాకి ఆయన సంభాషణలు రాశారు తనికెళ్ళ భరణి గారు. అయితే శివ సినిమాకి సంబంధించి ఈ ప్రశ్న అన్నమాట. ప్రశ్న ఏంటంటే, నాగార్జున గారు శివ సినిమాలో కాలేజీలో చాలామంది స్నేహితులతో తిరుగుతూ ఉంటారు కదా, అలాగా స్నేహితులతో తిరిగే స్టూడెంట్స్ గ్యాంగ్లో ఒక కుర్రాడు అంటే ఒక యువకుడు, ఆ తర్వాత ఒక పెద్ద సినిమా డైరెక్టర్ అయ్యారు. అయితే తేజ గారు మాత్రం కాదు, తేజ గారు అనుకొని తేజ గారు పంపించొద్దు, తేజ గారు కాదు, చాలా పెద్ద సినిమా డైరెక్టర్ అయ్యారు. మరి క్లూ ఇవ్వమంటే ఒక చిన్న క్లూ ఇస్తాను. ఆయన పేరు ఒక క్షేత్రం పేరు. మరి ఎంతకీ ఎవరు ఆ యువకుడు? మీరు గుర్తుపడితే 0402324085252 ఈ నెంబర్కు సందేశం పంపించండి. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి.

నిర్ణయం చిత్రానికి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం జానకం ఆలపించిన పాట విన్నారు. సంగీతం మైస్ట్రో ఇళయరాజా. మరి ఈ సినిమా కొంచెం ఈ ప్రశ్నకి తడబడతారేమో అని నేను అనుకున్నాను, కానీ వీపీ శ్రోతలు లేదు మా ప్రతాపం మేము చూపిస్తామంటూ బోలెడని సందేశాలు పంపించారు. చాలామంది సరిగ్గా గెస్ట్ చేశారు, కాస్త తడబడతారని నేను అనుకున్నాను. ప్రశ్న ఏంటంటే, శివ సినిమాలో స్టూడెంట్స్ గ్యాంగ్లో ఒక కుర్రాడు, ఆ తర్వాత ఒక పెద్ద డైరెక్టర్ అయ్యారు. తేజ కాదు, సుబ్బలక్ష్మి సుధాకర్ కాదు, ఆ డైరెక్టర్ పేరేంటి అని అడిగాను. క్లూ కూడా ఇచ్చాను కాబట్టి చాలామంది గుర్తుపట్టారేమో అనుకున్నాను. క్లూ ఏమిచ్చానంటే ఆయన పేరు ఒక క్షేత్రం పేరు అని చెప్పాను. సరైన సమాధానం ఏంటంటే పూరి జగన్నాథ్. పూరి జగన్నాథ్ గారు ఈ శివ సినిమాలో మనం ఒకసారి మీరు మళ్ళీ వెళ్ళి వెనక్కి వెళ్ళి చూస్తే స్టూడెంట్స్ గ్యాంగ్లో ఒక కుర్రాడుగా కనిపిస్తారనమాట. అది ప్రశ్న మరియు సమాధానం. చాలామంది సరిగ్గా గెస్ట్ చేసి మనకి పంపించారు. వాళ్లలో మధుకర్ నందిపేట నుండి కర్ణాట్ దయానంద్, శివనగర్ వరంగల్ నుండి అరుణ రాజేందర్ జిబ్లక్పల్లి నుండి, నార్కెట్పల్లి నుండి పున్నా వెంకటేశం హేమలత, హర్షిణి ఆదిలాబాద్ నుండి, అరుణ్ ఆదిలాబాద్ నుండి, అప్పలరాజు గారు పెడ నుండి, యలగందుల మార్కండేయ భూదాన్ పోచంపల్లి నుండి, బ్రహ్మయ్య కర్నూలు నుండి, మురళీ రాధాకృష్ణమ్మ దేవనూరు చిన్నంపల్లి నుండి పంపించారు, చిరంజీవి నాగభూషణ హంపాపురం నుండి, అంబదాస్ గారు పెదంబర్పేట్, మురహరి యశోద నిజామాబాద్ నుండి, సేర్ల వెంకటేష్ గజ్వేల్ నుండి, ఇంకా చాలామంది సరైన సమాధానాలు గెస్ట్ చేసి మనకి పంపించారు. సమాధానాలు పంపించిన వాళ్ళందరికీ మెనీ కంగ్రాచులేషన్స్. మరి షో టైంలో తర్వాత ప్రశ్నకి శ్రోతలందరూ సిద్ధంగా ఉన్నారనుకుంటున్నాను. ఇది కాస్త సరదాగా మనం ఎప్పుడు జనరల్గా అడిగే ప్రశ్న. ప్రశ్న ఏంటంటే, రోజు మనం ఈట్ ఫిట్ కార్యక్రమం వింటూ ఉంటాం కదా, ఫిట్గా ఉండడానికి పోలడని ఎక్సర్సైజెస్ చేస్తాము, మంచి ఆరోగ్యం కోసం మంచి ఆహారం తీసుకుంటూ ఉంటాం. కానీ మానసికంగా ఫిట్గా ఉండాలంటే ఏం చేస్తారు? మీరు మానసికంగా ఫిట్గా ఉండడానికి ఏం చేస్తారు? మీ ఎమోషనల్ ఫిట్నెస్ మంత్రం ఏంటో నాకు 0402324 0852 ఈ నంబర్కు సందేశం పంపించండి. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి.

యూ ఎయిట్ సినిమా నుండి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్రం ఆలపించిన పాట విన్నారు. సంగీతం ఏఆర్ రెహమాన్. అబ్బో, చాలా చాలా చాలా చాలామంది శ్రోతలు స్పందించారు, పోలెడని మెసేజెస్ వచ్చాయి. మీ ఎమోషనల్ ఫిట్నెస్ మంత్ర ఏంటి అని నేను అడిగాను. చాలామంది సందేశాలు పంపించారు. కర్ణాటి దయానంద్ వరంగల్ నుండి నేను మెడిటేషన్ చేస్తానంటున్నారు. అలాగే నర్సంపేట్ నుండి అర్చన రాశారు, నేను యోగా చేస్తాను, అదే నా ఎమోషనల్ ఫిట్నెస్ మంత్ర. మంచి పాటలు వింటానంటున్నారు. చింతా శ్రీనివాస్ గారు షాపల్లి నుండి రోజు యోగా వాకింగ్ చేస్తానంటున్నారు. రాగి శంకర్ భీమ్గల్ నుండి మరి బాలకృష్ణ గారు మంచి సంగీతం వింటానండి అంటున్నారు. వావ్. ఇక తోట సంతోష్ పొతంగల్ నుండి రాశారు, యోగా చేస్తానండి, ఎలాంటి ఎమోషనల్ వీక్నెస్ ఉన్నా నా ఫిట్నెస్ మంత్ర అదే అంటున్నారు. వీలున్నంత వరకు సకారాత్మక ధోరణి మనిషికి మానసిక ప్రశాంతత చేకూరుతుంది, అలాగే ఉంటానంటున్నారు. జయలక్ష్మి గారు ఖైరతాబాద్ నుండి, సూపర్ మేడం. అక్కినేని కృష్ణకుమార్ గారి పాటలు వింటానండి, నాకు చాలా ఇష్టం, మనసు ప్రశాంతంగా ఉంటుందంటున్నారు. రవి మాధవి స్నిగ్ధ మల్కాజ్గిరి నుండి మరి నీ వేమల నరసింహరావు గారు రాశారు, మంచి పాటలు వింటాను, వివిధ భారతి వింటే నాకు ఎంతో హాయిగా ఉంటుంది అంటున్నారు. మరి కళ్యాణాచారి గారు ఏంటంటున్నారు, ఆయన కూడా అదే అంటున్నారు, వివిధ భారతి వింటాను అంటున్నారు. నాగర్ కర్నూలు నుండి నేర్నూరు కళ్యాణాచారి గారు, మరి యోగా ధ్యానం నడక ఇవే నా ఫిట్నెస్ మంత్ర అంటున్నారు. వీక్లీ బజార్ నిజామాబాద్ నుండి మురహరి యశోద, నార్కెట్పల్లి నెమ్మాని మండడం నుండి పున్నా వెంకటేశం హేమలత, నేను మాత్రం ప్రశాంతమైన

వాతావరణంలో మెడిటేషన్ చేసుకుంటాను, ఎలాంటి ఆలోచన నా మనసుకు చేరకుండా చూసుకుంటాను అంటున్నారు. సూపర్ అండి. ఇక బుజ్జి హుడా కాలనీ నుండి రాస్తున్నారు, మంచి డివోషనల్ సాంగ్స్ వింటాను, అదే నా ఫిట్నెస్ మంత్ర అంటున్నారు. వివిధ భారతి పాటలు వింటామంటున్నారు. లతా పోచారం నుండి, ప్రగతి నగర్ హైదరాబాద్ నుండి, రోజు యోగా మంచి ఫలితం ఇస్తుంది, అదే నా ఫిట్నెస్ మంత్ర అంటున్నారు. చాలామంది శ్రోతలు, నాకు ఎంతో సంతోషంగా ఉంది, వివిధ భారతి వింటాము, అదే మాకు మా ఎమోషనల్ ఫిట్నెస్ మంత్ర అంటున్నారు. ఆదిలాబాద్ రామ్నగర్ నుండి పోలేపల్లి అరుణ్, అలాగే మనకి ఆరోగ్యంగా ఆనందంగా ఉండడానికి ఎక్కువగా ప్రయత్నించాలి, నేను కూడా మంచి పాటలు వింటాను, నమస్కారం పద్మిని గారు అంటున్నారు. మీకు కూడా నమస్కారం అండి. మహమ్మద్ జైనుద్దీన్ గారు ఉమ్మడి నుండి మనకి రాశారు. దేవనూరు మజరా చిన్నంపల్లి నుండి రాశారు, ఎలాంటి ఒత్తిడికి లోనవ్వకుండా ధైర్యంగా ఉండటమే నా ఫిట్నెస్ మంత్ర, సంతోషంగా ఉంటానంటున్నారు. మురళీ రాధాకృష్ణయ్య గారు, రాధమ్మ గారు, చాలా సంతోషం, యోగా చేస్తామంటున్నారు. ఋషికిరి బాలరాజు గారు, చాలామంది అయితే మంచి పాటలు వింటామంటున్నారు. అపర్ణ బెంగళూరు నుండి, మంచి మ్యాగజైన్స్ చదువుతాం మేడం అంటున్నారు. హర్షిణి ఆదిలాబాద్ నుండి, సంతోషంగా ఉండడం నా ఫిట్నెస్ మంత్ర అంటున్నారు. సీతారాం భాగ్ హైదరాబాద్ నుండి, అరవిందాచారి లావణ్య గారు. ఇంకా చాలా సందేశాలు వచ్చాయి. దేనికి టెన్షన్ పడకుండా నిదానంగా ఆలోచించి ప్రశాంతంగా ఉంటే ఎటువంటి సమస్యనైనా పరిష్కరించుకోగలుగుతాము, అదే నా ఫిట్నెస్ మంత్ర అంటున్నారు. రమణి సుబ్బారావు గారు హైదరాబాద్ నుండి, డైలీ వాకింగ్ చేస్తాను, యోగా నలుగురితో సంతోషంగా ఉంటాను, అదే నా ఫిట్నెస్ మంత్ర అంటున్నారు. ఎమోషనల్ ఫిట్నెస్ మంత్ర అంటున్నారు ఆదర్శ్ నగర్ నిజామాబాద్ నుండి. ఇంకా చాలా సందేశాలు వచ్చాయి, మాట్లాడదాం, చెప్తాను ఈ పాట తర్వాత.

0: ఇంకా చాలామంది శ్రోతలు తన ఫిట్నెస్ మంత్ర, ఎమోషనల్ ఫిట్నెస్ మంత్ర పంపించారు. మనకి మధుకర్ గారు నందిపేట నుంచి పంపించారు, వివిధ భారతిలో వచ్చే క్షేత్ర దర్శిని వింటూ నేను నాకు అది చాలా బాగుంటుంది, రోజంతా నేను ఉత్సాహంగా ఉంటానంటున్నారు. మరి మనకు ఇంకొక సందేశం పంపించారు, 45 ఏళ్ళుగా నేను రోజు వీబి వింటానమ్మా, నాకు అదే చాలా నాకు ఎమోషనల్గా నన్ను ఫిట్గా ఉంచుతుంది అంటున్నారు. మనకి సందేశం పంపించిన వారు నాగరాజ్ నావతి ఫ్రమ్ సైనిక్పురి నుండి పంపించారు. మరి ఓల్డ్ సిటీ శివగంగా నగర్ నుంచి వారు భార్యతో కలిసి రోజు వాకింగ్ చేస్తారట, అదే నా ఫిట్నెస్ మంత్ర అంటున్నారు. మేము రోజు యోగా వాకింగ్ చేస్తాము అంటున్నారు. జక్రాన్పల్లి నుండి అరుణ రాజేందర్ పాలెంపోలే ఆళ్ళగడ్డ నంద్యాల నుండి పంపించారు, వాకింగ్ చేస్తాను యోగా చేస్తాను అదే నా ఫిట్నెస్ మంత్ర అంటున్నారు. ఇంకా హంపాపురం చిరంజీవి నాగభూషణ రాశారు, నడవడం నా ఫిట్నెస్ మంత్ర అంటున్నారు. చాలామంది శ్రోతలు వివిధ భారతి పాటలు వింటాము అదే మాకు ఎంతో హాయిగా ఉంటుంది అంటున్నారు. అప్పలరాజు గారు పెడ నుండి రాశారు ఏంటంటే, ఇళయరాజా గారి పాటలు వింటాను నాకు అది బాగుంటుంది అంటున్నారు. పోలేపల్లి శ్రీనివాస్ గారు సమతుల ఆహారం అరగంట వ్యాయామం ఇదే నా ఫిట్నెస్ మంత్ర అంటున్నారు. రాజన్నపేట సిరిసిల్ల నుండి, అలాగే బుక్స్ చదువుతాను యోగా చేస్తానంటున్నారు డాక్టర్ వెంకన్న బెల్లంపల్లి నుండి. ఇంకా చాలామంది చాలామంది వాకింగ్ చేస్తామంటున్నారు, వివిధ భారతి ప్రోగ్రామ్స్ వింటామండి అంటున్నారు. జ్ఞానేశ్వర్ ప్రవీణ సిరిమల్లె కాలనీ అత్తాపూర్ నుండి, రోజు పండ్లు తింటాము ఆరోగ్యంగా ఉంటాము అదే మా ఫిట్నెస్ మంత్ర అంటున్నారు. ఈరోజు షో టైంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి పేరు పేరున అనేకానేక ధన్యవాదాలు అంటోంది మీ రేడియో నేస్తం పద్మిని. మీ పేర్లు చదివినా చదవకపోయినా రోజు ఇలాగే ఎంత ఉత్సాహంగా మా షో టైంలో పాల్గొనండి. బోలెడంత సరదా మంచి మంచి పాటలు వింటూ ట్యూన్ చేసి ఉంచండి ఆకాశవాణి వివిధ భారతి, తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం.
1: ఆరోగ్య జీవనం ఆనందదాయకం.
2: వైద్య రంగంలో అత్యుత్తమమైన సేవలు, ఎమర్జెన్సీ సేవలు అందిస్తున్న మీ హాస్పిటల్ గురించి అందరికీ తెలియజేయాలనుకుంటున్నారా? ఆరోగ్యవంతమైన సమాజాన్ని నిర్మిద్దామనుకుంటున్నారా? మరింకెందుకు ఆలస్యం? మీ సేవలు సౌకర్యాల గురించి మా రేడియోను మీ గొంతుగా వినిపించండి. 9490463863 నంబర్కు కాల్ చేసి మీ యాడ్స్ను ఇప్పుడే బుక్ చేసుకోండి. నెంబర్ మరవకండి, 9490463863.
0: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియో క్లాక్ లో సమయం 2 గంటలు కావస్తోంది. మరికొద్ది క్షణాల్లో మిడ్ డే న్యూస్ ఇంగ్లీష్లో వార్తలు వింటారు. తిరిగి 2 గంటల 15 నిమిషాలకు శక్తిశీలి కార్యక్రమంలో కలుద్దాం. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి.

ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం శక్తిశీలి కార్యక్రమం వింటున్నారు. మీ రేడియో నేస్తం పద్మినితో. శ్రోతలకు ముందుగా ఒక ముఖ్య గమనిక. ఈ నెల 15వ తేదీ అనగా రేపు బుధవారం ఉదయం 10 గంటల నుండి 11 గంటల వరకు తెలంగాణలో స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ SIR గురించి ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమం నిర్వహిస్తోంది ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం. ఈ కార్యక్రమంలో తెలంగాణ ప్రధాన ఎన్నికల అధికారి IAS శ్రీ సి సుదర్శన్ రెడ్డి గారు పాల్గొని శ్రోతల సందేహాలకు సమాధానమిస్తారు. మీరు ఫోన్ చేయవలసిన మా ఫోన్ నెంబర్స్ STD కోడ్ 0402 జత చేసి 2324085252 2324085353 2955092 ఈ నంబర్లకు ఫోన్ చేసి తెలంగాణలో స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ SIR గురించి ఏమైనా సందేహాలుంటే నేరుగా తెలంగాణ ప్రధాన ఎన్నికల అధికారి IAS శ్రీ సి సుదర్శన్ రెడ్డి గారితో మాట్లాడవచ్చు. ఫోన్ నెంబర్స్ మరొక్కసారి 0402324082 2324085329550923. మర్చిపోకండి, రేపు ఉదయం 10 గంటల నుండి 11 గంటల వరకు. శక్తిశీలి కార్యక్రమం వింటున్నారు. మరి ఈరోజు ఎవరి గురించి మాట్లాడుకోబోతున్నాం అనే ఆసక్తిగా ఎదురు చూస్తున్నారా? చెప్తాను. నవ

అక్టోబర్ 26 2008 రాత్రి, ఒక కాళ్ళరాత్రి, ముంబై నగరంలో జరిగింది ఈ సంఘటన. ఒక పక్క తుపాకీ శబ్దాలు, మరోపక్క బుల్లెట్ల వర్షం. అది ఒక కాళ్ళరాత్రి అని చెప్పాను కదా. ముంబై నగరంపై జరిగిన ఉగ్రదాడి, మృత్యు భయపెడుతున్నా తన ప్రాణాన్ని సైతం లెక్క చేయకుండా ఎదుటివారి ప్రాణాల కోసం ధైర్యంగా నిలబడి కాపాడిన ఒక రియల్ సోల్జర్ ఆవిడ. కానీ ఆమె ధరించింది ఆర్మీ యూనిఫామ్ కాదు, కాకి కానే కాదు, తెల్లటి నర్స్ యూనిఫామ్. వీరవనితగా, ఒక ధైర్యశాలిగా ప్రాణాలు కాపాడిన షీరో ఆవిడే స్టాఫ్ నర్స్ అంజలి కుల్తే. వారే ఈనాటి మన శక్తిశీలి.

పుష్పార్టు చిత్రానికి మహాలింగం ఆలపించిన పాట విన్నారు. సంగీతం దేవిశ్రీ ప్రసాద్, రచన చంద్రబోస్. శక్తిశీలి కార్యక్రమం వింటున్నారు. స్టాఫ్ నర్స్ అంజలి కుల్తే గారి గురించి మాట్లాడుకుంటున్నారు. బోలెడని విషయాలు ఉన్నాయి. అసలు ఎందుకు ఈరోజు దేశమంతా ఆవిడ గురించి మాట్లాడుకుంటోంది? మీరు గమనిస్తే చాలా మటుకు ఇప్పుడున్న సోషల్ మీడియాలో చాలా విషయాలు ఆవిడ గురించి పదే పదే మాట్లాడుకుంటున్నారు. దాని వెనుక కూడా చాలా విషయాలున్నాయి. ముంబై నగరంలో ఉన్న ఒక హాస్పిటల్లో జరిగిన నిజమైన సంఘటన ఇది. ఎప్పట్లాగానే ఆవిడ స్టాఫ్ నర్స్గా పనిచేస్తున్నారు. ఎప్పట్లాగానే ఆ రోజు రాత్రి కూడా నైట్ డ్యూటీలో డ్యూటీకి రిపోర్ట్ చేశారు నర్స్ అంజలి కుల్తే గారు. అయితే డ్యూటీ ఏమో ఒక్కొక్క రోజు ఒక్కొక్క వారం

ఒక్కొక్క నెల ఒక్కొక్క వార్డులో పడుతుందట. ఆ రోజు ఆవిడికి నవంబర్ 26, 2008 ఆ రోజు ఆవిడ నైట్ డ్యూటీ ప్రసవ వార్డులో పడింది. ప్రసవ వార్డులో రిపోర్ట్ చేశారు అంజలి, అంతా బాగానే ఉంది, పేషెంట్స్ అందరినీ టేకింగ్ ఓవర్ హ్యాండింగ్ ఓవర్ చేసుకుంటున్నారు. సడన్గా తుపాకీ శబ్దాలు, బుల్లెట్ల వర్షం. అప్పటికే హాస్పిటల్ ముందున్న సెక్యూరిటీ గార్డ్స్ నేలకొరిగిపోయారు. ఇదంతా గమనించారు అంజలి కుల్తే, కిటికీలోంచి చూశారు. ఉగ్రవాదుల ఆసుపత్రి ప్రాంగణంలోకి చొరబడ్డారు. ఏం జరిగింది, ఆ తర్వాత అంజలి కుల్తే ఏం చేశారు, అవన్నీ కూడా మాట్లాడుకుందాం. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి.

కోట్ చిత్రానికి అనురాగ్ కుల్కర్ణి, సమీరా భరద్వాజ్ ఆలపించిన పాట విన్నారు. సంగీతం విజయ్ బల్గేరియన్, రచన పూర్ణాచారి. శక్తిశీలి కార్యక్రమం వింటున్నారు. స్టూడియోలో సమయం 2:29 దాటి 29 సెకండ్లు. ఈరోజు శక్తిశీలిలో స్టాఫ్ నర్స్ అంజలి కుల్తే గారి గురించి మాట్లాడుకుంటున్నాం. మరి ఆవిడ హాస్పిటల్లో నైట్ డ్యూటీ, ప్రెగ్నెన్సీ వార్డులో, ప్రసవ వార్డులో రిపోర్ట్ చేశారు. బుల్లెట్ల వర్షం వినిపించింది, ఉగ్రవాదులు ఆసుపత్రి ప్రాంగణంలోకి చొరబట్టారు, తర్వాత ఏం జరిగింది చెప్తానన్నాను కదా, ఆ శబ్దాలు విన్న అంజలి గారికి ప్రమాదం ఎంత దగ్గరలో ఉందో అర్థమైంది. ఆ సమయంలో 20 మంది గర్భిణీ స్త్రీలు ఆ ప్రసవ వార్డులో ఉన్నారు. ఊహించండి, 20 మంది గర్భిణీ స్త్రీలు, వాళ్ళ పొట్టలో ఉన్న చిన్న పసికందులు. ఆమె భయంతో వణికిపోలేదు, అత్యంత సమయస్ఫూర్తితో వ్యవహరించారు అంజలి కుల్తే. వార్డుకున్న భారీ ఐరన్ తలుపులను లోపల నుండి లాక్ చేసేశారు. మరి ఎలా తరలించారో తెలియదు, కానీ అతి వేగంగా, అతి కష్టంగా గర్భిణీ స్త్రీలను, వారి సహాయకులను అక్కడ దగ్గరలో ఉన్న, అంటే హాస్పిటల్లోనే ఎవరికీ కనిపించకుండా ఒక పక్కగా ఉన్న ఒక చిన్న ప్యాంట్రీ రూమ్లోకి, వాష్రూమ్లోకి చేర్చేశారు. హమ్మయ్యా అనుకున్నారు అందరూ. ఎవరు ఈ గర్భిణీ స్త్రీలు, మొత్తం ఆ స్టాఫ్ నర్స్ అంజలి గారు, వారందరూ. కానీ కథ అక్కడితో ముగిసిపోలేదు. అమ్మయ్య అనుకున్నారు, కానీ అది క్షణం పాటలోనే మరో రకంగా మారిపోయింది. ఏం జరిగింది చెప్తాను ఈ పాట తర్వాత.

కోరి చిత్రానికి చిన్మయి కార్తీక్ ఆలపించిన పాట విన్నారు. సంగీతం గోపీసుందర్, రచన రామజోగయ్య శాస్త్రి. శక్తిశీల్ కార్యక్రమం వింటున్నారు. స్టూడియోలో సమయం 2:35 దాటి 37 సెకండ్లు.

0: అందరినీ అలరించే బాలల కార్యక్రమాలు బాలానందం, బాల వినోదం. మీ స్కూల్ గురించి కూడా అందరికీ తెలియజేయాలనుకుంటున్నారా? మీ స్కూల్ ప్రచారంలో భాగంగా మీ విద్యార్థులు బాలానందం, బాల వినోదం కార్యక్రమాల్లో పాల్గొనడానికి సంప్రదించండి. 7671892674 7671892674. మీ ఈ ప్రయత్నం మీ విద్యార్థులకు తప్పకుండా ఒక జ్ఞాపకంగా నిలిచిపోతుంది.
1: శక్తిశీలి కార్యక్రమం వింటున్నారు. స్టాఫ్ నర్స్ అంజలి కుల్తే గారి గురించి మాట్లాడుకుంటున్నాం. మరి ప్రసవ్ వార్డులోంచి 20 మంది గర్భిణీ స్త్రీలందరినీ ఒక చిన్న ప్యాంట్రీ రూమ్లోకి తీసుకెళ్లారు. అతి కష్టం మీద అమ్మయ్య అనుకున్నారు అందరూ, ఊపిరి పీల్చుకున్నారు. వార్డులో లైట్లన్నీ ఆర్పేసి నిశ్శబ్దంగా ఉండమన్నారు అంజలి గారు అందరినీ. అక్కడ వచ్చే ఏ చిన్న శబ్దమైనా బయటికి వినిపిస్తుంది కాబట్టి మొత్తం అందరూ కామైపోయారు. 20 మంది తల్లుల ప్రాణానికి ప్రమాదం ఒక చిన్న శబ్దమైనా సరే. అలాంటి సమయంలో ఒక అనుకోని సంఘటన జరిగింది. ఏం జరిగిందంటే, ఒక గర్భిణీ స్త్రీకి ప్రసవ వేదన ఎక్కువైంది, నొప్పులు, ఫుల్ టర్మ్ లేబర్ పెయిన్స్ వచ్చేస్తున్నాయి. బయట ఉగ్రవాదులు విసిరే గ్రానేడ్ల పేలుళ్ళు, లోపల ఆ తల్లి ప్రసవ వేదన. అంజలి గారు మాత్రం ఏ మాత్రం భయపడకుండా చీకట్లో ఆ తల్లిని, గర్భిణీ అయిన ఆ తల్లిని, ప్రసవ వేదన పడుతున్న ఆ తల్లిని లేబర్ రూమ్లోకి తీసుకెళ్ళి అతి కష్టంగా, ఎంత కష్టంగా తీసుకెళ్లారో ఊహించండి. చుట్టూ చిమ్మ చీకటి, ఒక పక్క గ్రెనేడ్ల మూత, ఒక పక్క ఏమో తల్లి ప్రసవ వేదన. ఎంత నిబ్బరంగా ఉంటుంటారు అంజలి గారు! అసలు ఆ సన్నివేశాన్ని నేను ఊహించుకుంటే అమ్మో అని అనిపిస్తోంది నాకు మీకు చెప్తూ ఉంటే. అలాంటి సమయంలో వారు లేబర్ రూమ్కి తీసుకెళ్ళి కాన్పు చేసి పసిపాపకి జన్మనిచ్చారు ఆ తల్లి. మరి ఆ తర్వాత ఏం జరిగింది, ఇంకా చాలా విషయాలు ఉన్నాయి, చెప్పుకుందాం. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి.

కేర్ ఆఫ్ కంచరపాలెం చిత్రానికి అనురాగ్ కుల్కర్ణి ఆలపించిన పాట విన్నారు. శక్తిశీలి కార్యక్రమం వింటున్నారు. స్టూడియోల సమయం 2:42 దాటి 30 సెకండ్లు. మరి ఇందాకల నుంచి చెప్పుకుంటున్నాం అంజలి కుల్తే, స్టాఫ్ నర్స్ అంజలి కుల్తే గురించి. ఇలాంటి సన్నివేశాలు సినిమాల్లోనే చూస్తాం, కానీ నిజ జీవితంలో పేలుళ్ల మధ్య ఎంతో సమయస్ఫూర్తితో ధైర్య సాహసాలతో తన వృత్తి ధర్మం నిర్వహించారు శ్రీమతి అంజలి. చావు నీడలుముకున్న రాత్రి ఒక కొత్త ప్రాణం భూమిపైకి వచ్చింది. ఆ అమ్మాయికి పేరేం పెట్టారో తెలుసా? గోలీ అని పేరు పెట్టారు. ఎందుకంటే చుట్టూ పేలుళ్ళు, తుపాకీ గుళ్ళ వర్షం మధ్యలో ఈ ఆ

ప్రాణం భూమి మీదకి వచ్చిందని ఆ పాపాయికి గోలీ అని పేరు పెట్టారట. ఉగ్రవాదులు ఆ తలుపులను దాటి లోపలికి రాలేకపోయారు. అంజలి గారి ధైర్యం ఆ రాత్రి 20 మంది తల్లులను, వారి పిట్టల ప్రాణాలను కాపాడింది.

ఓజీ చిత్రానికి శృతి రంజని ఆలపించిన పాట విన్నారు. రచన కళ్యాణ్ చక్రవర్తి త్రిపురనేని, సంగీతం ఎస్ఎస్ తమన్. శక్తిశీలి కార్యక్రమం వింటున్నారు. స్టార్

నర్స్ అంజలి కుల్తే గారి గురించి మాట్లాడుకుంటున్నా. దాడి ముగిసిన తర్వాత కూడా ఆమె వెనుకడు వేయలేదు. సాక్ష్యం చెప్పడానికి కోర్టుకు వెళ్లారు. బోన్లో నిలబడి ఉగ్రదాడికి మూల కారణమైన వ్యక్తిని గుర్తించి చూపించి మరీ సాక్ష్యం చెప్పారు. తన వృత్తినే దైవంగా తలిచే అంజలి నర్స్ యూనిఫామ్లోనే కోర్టుకు హాజరై వృత్తి పట్ల దేశం పట్ల తనకున్న గౌరవాన్ని చాటుకున్నారు. ఉగ్రదాడిలో ఆమె అత్యంత కీలకమైన సాక్షిగా నిలబడి కీలక ఉగ్రవాదిని ఆ కోర్టులో ధైర్యంగా గుర్తించి అతడికి శిక్ష పడేలా చేయడంలో ముఖ్య పాత్ర పోషించారు శ్రీమతి అంజలి కుల్తే. ఆవిడ కదా అసలైన ధీశాలి, షీరో. ఏమంటారు మీరు?

వకీల్ సాబ్ చిత్రానికి సిద్ శ్రీరామ్ అలపించిన పాట విన్నారు. సంగీతం ఎస్ఎస్ తమన్, రచన రామజోగయ్య శాస్త్రి. శక్తిశీలి కార్యక్రమం వింటున్నారు.

స్టాఫ్ నర్స్ అంజలి కుల్తే గారి గురించి మాట్లాడుకుంటున్నాం. ఎలాంటి పరిస్థితుల్లోనైనా ఎప్పుడు మన బ్యాలెన్స్, మన సమన్వయాన్ని మనం కోల్పోకుండా వెంటనే నిర్భయంగా స్పందించి ఆపద నుండి బయటపడాలి అనే గొప్ప సందేశాన్నిచ్చారు శ్రీమతి అంజలి. ఇటీవలే ఈ కథ భారత్ భాగ్య విధాత అనే సినిమాగా కూడా వచ్చింది. తుపాకీ గుళ్లకు ఎదురెళ్లి 20 మంది గర్భిణీ స్త్రీలను, వారి కడుపులో పసి ప్రాణాలను కాపాడిన వీరవనిత, శక్తిశీలి స్టాఫ్ నర్స్ అంజలి కుల్తే గారు. ఎందరికో స్ఫూర్తిదాతగా, ప్రాణదాతగా నిలిచిన అంజలి కుల్తే గారికి ఎన్నో శుభాభినందనలు తెలియజేస్తోంది ఆకాశవాణి వివిధ భారతి.

0: పవిత్ర బంధం చిత్రం నుండి కేజేఎస్ దాస్ గారు అల్పించిన పాట విన్నారు. సంగీతం ఎంఎం కీరవాణి. ఇలాంటి ఎన్నో ఉమెన్ అచీవర్ స్టోరీస్, ఎందరో మహిళా మణుల గురించి ప్రతిరోజు 2:15 నుండి 3 వరకు శక్తిశీలి కార్యక్రమంలో రోజు వినొచ్చు. మీరు చేయాల్సిందల్లా ట్యూన్ చేసి వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి. తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం ఇది ఇవాళ శక్తిశీలి. స్టూడియో క్లబ్ సమయం 2:59 దాటి 11 సెకండ్లు.
1: మ్యూజిక్ అండ్ మస్తీ, ఫిల్మీ న్యూస్ తో పాటు మనల్ని అప్డేటెడ్ గా ఉంచడానికి బోలెడంత గప్షాప్, వాట్సాప్ రిక్వెస్ట్, సాంగ్ డెడికేషన్స్ ఇంకా ఎన్నెన్నో ఓన్లీ ఆన్ వివిధ భారతి ఆకాశవాణి తెలుగు. ప్రపంచమంతా వినొచ్చు. ఎలా అంటారా? సింపుల్, మీ ఆండ్రాయిడ్ లేదా ఐఓఎస్ ఫోన్స్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేయండి. రేడియో ఐకాన్ క్లిక్ చేయండి. వివి తెలుగు సెలెక్ట్ చేయండి. వివిధ భారతి ఆకాశవాణి తెలుగు, తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం.

0: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియో క్లాక్లో సమయం 3 గంటలు దాటి 30 సెకండ్లు అవుతోంది. వివిధ భారతి ముంబై కేంద్రం నుండి రిలే వింటారు వెంటనే.
1: సునేంగే కుచ్ హీ పలో మే

ఆకాశవాణి వరంగల్ కేంద్రం. చిత్రసీమ సినిమా పాటలు వింటారు. కార్యక్రమంలో ముందుగా అలవైకుంఠపురంలో చిత్రంలో శ్రీకృష్ణ ప్రియా సిస్టర్స్ పాడిన కళ్యాణ చక్రవర్తి గీతం, సంగీతం ఎస్ఎస్ తమన్.

కార్యక్రమంలో తర్వాత ఆచార్య చిత్రంలో హారికా నారాయణన్ చాగంటి సాహితి పాడిన పాట, గీతరచన రామజోగయ్య శాస్త్రి, సంగీతం మణిశర్మ.

కార్యక్రమంలో తర్వాత భీమ్లా నాయక్ చిత్రంలో రామ్ మిరియాల శ్రీకృష్ణ తమన్ పృథ్వీ పాడిన పాట, గీతరచన రామజోగయ్య శాస్త్రి, సంగీతం ఎస్ఎస్ తమన్.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఆ ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
1: చిత్రసీమ కార్యక్రమంలో సినిమా పాటలు వింటున్నారు ఆకాశవాణి వరంగల్ కేంద్రం. ఇప్పుడు కార్యక్రమంలో వినబోయే పాట భోలాశంకర్ చిత్రంలో మహతి స్వరసాగర్ విజయప్రకాష్ సంజన పాడిన రామజోగయ్య శాస్త్రి గీతం, సంగీతం మహతి స్వరసాగర్.

కార్యక్రమంలో తర్వాత చిత్రలహరి చిత్రంలో డేవిడ్ సిమన్ పాడిన దేవిశ్రీప్రసాద్ గీతం, సంగీతం దేవిశ్రీప్రసాద్,

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఆ ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగి ఇచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
1: చిత్రసీమ కార్యక్రమంలో సినిమా పాటలు వింటున్నారు. కార్యక్రమంలో తర్వాత వినబోయే పాట గేమ్ చేంజర్ చిత్రంలో తమన్ రోష్ని పాడిన పాట. గీతరచన కాసర్ల శ్యామ్, సంగీతం తమన్.

చిత్రసీమ కార్యక్రమంలో సినిమా పాటలు వింటున్నారు. కార్యక్రమంలో తర్వాత వినబోయే పాట పెద్ది చిత్రంలో రెహమాన్ పాడిన పాట. గీత రచన అనంత శ్రీరామ్, సంగీతం ఏఆర్ రెహమాన్.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఆ ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
1: చిత్రసీమ కార్యక్రమంలో సినిమా పాటలు వింటున్నారు. కార్యక్రమంలో తర్వాత వినబోయే పాట ఉస్తాద్ భగత్ సింగ్ చిత్రంలో విశాల్ డాడ్లాని హరిప్రియ పాడిన పాట. గీతరచన భాస్కర్ భట్ల, సంగీతం దేవిశ్రీ ప్రసాద్.

0: కార్యక్రమంలో తర్వాత వినబోయే పాట పుష్ప 2 చిత్రంలో నాకష్ ఆజీజ్ దీపక్ బ్లూ పాడిన చంద్రబోస్ గీతం, సంగీతం దేవిశ్రీ ప్రసాద్.
1: పుష్ప పుష్ప పుష్ప పుష్ప పుష్ప పుష్ప పుష్ప పుష్ప పుష్ప పుష్ప పుష్ప పుష్ప

0: Hasta la
1: కార్యక్రమం తర్వాత మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ చిత్రంలో సిద్ధ శ్రీరామ్ పాడిన పాట, గీత రచన శ్రీమణి, సంగీతం గోపీ సుందర్.

కార్యక్రమంలో చివరిగా డెకాయిడ్ చిత్రంలో రామ్ మిరియాల హరిప్రియ పాడిన పాట, గీతరచన భాస్కర్ భట్ల, సంగీతం భీమ్ సిసి సిరోలియో.

చిత్రసీమ కార్యక్రమంలో మీరు ఇంతవరకు సినిమా పాటలు విన్నారు. ఈ ప్రసారంలో 8 గంటలకు మనోరంజన కార్యక్రమంలో శ్రోతలు వాట్సాప్ ద్వారా కోరిన సినిమా పాటలు వినవచ్చు.

ఆకాశవాణి వరంగల్ కేంద్రం, సమయం 6:05 కావస్తోంది. మరికొద్ది క్షణాల్లో ఆంగ్లంలో వార్తలు వింటారు. ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుంచి రిలే.

ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కంభంపాటి లక్ష్మీ ప్రసూన. రాష్ట్రంలోని రహదారులు, విమానాశ్రయాల గురించి చర్చించేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీలో కేంద్ర మంత్రులతో సమావేశమయ్యారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు సింగరేణి అభివృద్ధిని నిర్లక్ష్యం చేశాయని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఆరోపించారు. ఏఐ సాంకేతికతను అలవరుచుకుని నైపుణ్యాలను పెంపొందించుకోవాలని యువతకు కేంద్ర మంత్రి మన్సుఖ్ మాండవీయ పిలుపునిచ్చారు. ఎల్నినో వర్షాభావ పరిస్థితుల అనుగుణంగా పంటల ప్రణాళికను సిద్ధం చేసుకోవాలని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సూచించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటనలో భాగంగా కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీతో సమావేశమయ్యారు. రీజనల్ రింగ్ రోడ్ ఉత్తర భాగానికి కేంద్ర కేబినెట్ ఆమోదం తెలపాలని, దక్షిణ భాగానికి వెంటనే అనుమతులు మంజూరు చేయాలని కోరారు. అనంతరం కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడును కలిసి వరంగల్, ఆదిలాబాద్ విమానాశ్రయాల ఏర్పాటుపై చర్చించారు. ఈ సమావేశం అనంతరం రామ్మోహన్ నాయుడు మాట్లాడుతూ, వరంగల్ విమానాశ్రయ నిర్మాణ పనులు ఇంకొక 3 వారాల్లో ప్రారంభమవుతాయని, 2028 జూన్ నాటికి దీన్ని పూర్తి చేయడమే తమ లక్ష్యమని ప్రకటించారు. అలాగే రక్షణ శాఖ భూసేకరణ సమస్యల పరిష్కారం కాగానే ఆదిలాబాద్ విమానాశ్రయం ప్రాజెక్టు పనులు వేగవంతం అవుతాయని, ఇది రాష్ట రవాణా అనుసంధానతను మరింత పెంపొందిస్తుందని పేర్కొన్నారు. 135 ఏళ్ల సుదీర్ఘ చరిత్ర కలిగిన సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ను కాంగ్రెస్, బీఆర్ఎస్ ప్రభుత్వాలు దెబ్బతీశాయని కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి ఆరోపించారు. గోదావరి ఖనిలో జరిగిన బీజేపీ భరోసా యాత్రలో భాగంగా ఆయన మాట్లాడుతూ, సింగరేణిలో కార్మికుల సంఖ్య గతంలో 1.2 లక్షలుండగా ప్రస్తుతం 35 వేలకు తగ్గిపోయారని ఆందోళన వ్యక్తం చేశారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం కేవలం రాజకీయ ప్రయోజనాలకే ప్రాధాన్యత ఇచ్చిందని విమర్శించిన ఆయన, ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం తమ అంతర్గత కలహాల వల్ల కార్మికుల సమస్యలను పూర్తిగా విస్మరించిందని అన్నారు. సింగరేణి ఆర్థిక సంక్షోభాన్ని పరిష్కరించడానికి రాష్ట ప్రభుత్వం చెల్లించాల్సిన బకాయిలు వెంటనే విడుదల చేయాలని కిషన్ రెడ్డి డిమాండ్ చేశారు. ఇటీవల కోల్ బ్లాక్ 2 సింగరేణికి కేటాయించడాన్ని ప్రస్తావిస్తూ ఈ సంస్థ అభివృద్ది పట్ల మోదీ ప్రభుత్వానికి ఉన్న నిబద్దతను తెలియజేశారు. అనంతరం మంచిర్యాల జిల్లా శ్రీరాంపూర్ సింగరేణి ఏరియాలో నిర్వహించిన సింగరేణి భరోసా యాత్రలో కిషన్ రెడ్డి పాల్గొని మాట్లాడుతూ, 12 సంవత్సరాల బీజేపీ పాలనలో ఒక్క అవినీతి కూడా జరగలేదని, మన్మోహన్ సింగ్ ప్రధానిగా ఉన్నప్పుడు కోల్ ఇండియా 2లో 260,000 కోట్ల కుంభకోణం జరిగిందన్నారు. ఇండియాలో సింగరేణిలో కొత్త గన్ల కోసం ప్రయత్నాలు చేస్తున్నామని, మణుగూరు గని 3 డీప్ సైడ్ ఎక్స్టెన్షన్ విషయంలో కార్మికులు త్వరలో శుభవార్త వింటారని మంత్రి పేర్కొన్నారు. స్కిల్ ఇండియా మిషన్ కింద యువత తమ నైపుణ్యాలను నిరంతరం పెంపొందించుకోవడం ద్వారా ఉద్యోగాలు కోల్పోతామన్న భయాన్ని అధిగమించాలని కేంద్ర కార్మిక శాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయ పిలుపునిచ్చారు. హైదరాబాద్లో జరిగిన బ్రిక్స్ ట్రేడ్ యూనియన్ ఫోరం సమ్మిట్లో ఆయన మాట్లాడుతూ, కృత్రిమ మేధస్సు, రోబోటిక్స్ వంటి సాంకేతికతలు భారతదేశాన్ని ప్రగతి పథంలో ఎలా నడిపిస్తున్నాయో వివరించారు. దేశ పురోగతిలో కార్మికుల పాత్రలను గురించి తెలియజేస్తూ, పరిశ్రమలు, కార్మిక సంఘాల మధ్య బలమైన భాగస్వామ్యంతో పాటు బ్రిక్స్ దేశాల మధ్య పరస్పరం సహకారం అవసరమని పేర్కొన్నారు. సామాజిక భద్రతా ప్రయోజనాలను అందించడంలో ఈ శ్రమ్ పోర్టల్ సాధించిన విజయాన్ని మంత్రి గుర్తు చేశారు. అదేవిధంగా భారతీయ కార్మికులకు ప్రపంచవ్యాప్తంగా ఉపాధి అవకాశాలను కల్పించేందుకు వీలుగా ప్రభుత్వం అంతర్జాతీయ వలస ఒప్పందాలపై ప్రత్యేక దృష్టి సారించిందని తెలిపారు. హైదరాబాద్లో జరుగుతున్న బ్రిక్స్ ట్రేడ్ యూనియన్ ఫోరం సదస్సు 2026లో కార్మిక శాఖ మంత్రి డాక్టర్ జి వివేక్ వెంకటస్వామి ప్రసంగించారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఆటోమేషన్ సవాళ్ల నేపథ్యంలో కార్మిక హక్కులు, సామాజిక భద్రత, నైపుణ్యాభివృద్దిపై అంతర్జాతీయ సహకారం అవసరమని ఆయన స్పష్టం చేశారు. 14 దేశాల ప్రతినిధులు హాజరైన ఈ 3 రోజుల సదస్సు భవిష్యత్తు ఉపాధి రంగంపై దృష్టి సారించింది. అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్ల ద్వారా కార్మికులకు నైపుణ్య శిక్షణ ఇవ్వడం, అంతర్జాతీయ ఉద్యోగ అవకాశాలను కల్పించడంలో తెలంగాణ కృషి చేస్తోందని వివేక్ పేర్కొన్నారు. ఆగస్టు 4-5 తేదీల్లో హైదరాబాద్లో జరగనున్న 2వ బ్రిక్స్ అవినీతి నిరోధక వర్కింగ్ గ్రూప్ సమావేశాన్ని విజయవంతంగా నిర్వహించేందుకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు సచివాలయంలో ఉన్నత స్థాయి సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. సుమారు 80 మంది అంతర్జాతీయ, దేశీయ ప్రతినిధులు పాల్గొనే ఈ సదస్సు కోసం భద్రత, రవాణా, వైద్య సేవల ఏర్పాట్ల విషయంలో అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని ఆయన ఆదేశించారు. శ్రోతలకు ఒక ముఖ్య గమనిక. రేపు ఉదయం 10:03 నుంచి 11 గంటల వరకు తెలంగాణలో ప్రత్యేక ఓటరు సవరణ ప్రక్రియ ఎస్ఐఆర్ గురించి ప్రత్యక్ష ఫోనిన్ కార్యక్రమం నిర్వహిస్తోంది ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం. ఈ కార్యక్రమంలో తెలంగాణ ప్రధాన ఎన్నికల అధికారి సి సుదర్శన్ రెడ్డి పాల్గొని

0: శ్రోతల సందేహాలకు సమాధానాలిస్తారు. మీరు ఫోన్ చేయవలసిన నంబర్లు 0402324085 0402324085 0402595509 23. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HYDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి. కేంద్ర మంత్రి మన్సుఖ్ మాండవీయ, రాష్ట మంత్రి వివేక్ వెంకటస్వామితో కలిసి సనత్ నగర్ నుంచి వర్చువల్ విధానంలో 668 కోట్ల విలువైన 7 ఈఎస్ఐ ఆరోగ్య ప్రాజెక్టులను ప్రారంభించారు. ఈ నిర్ణయం దేశవ్యాప్తంగా సుమారు 53 లక్షల మంది లబ్దిదారులకు ప్రయోజనం చేకూరుస్తుంది. ఈ ప్రాజెక్టులు ఈఎస్ఐ మౌలిక వసతులను గణనీయంగా బలోపేతం చేస్తాయని, లక్షలాది కార్మిక కుటుంబాలకు నాణ్యమైన వైద్య సేవలు అందుబాటులోకి వస్తాయని అధికారులు పేర్కొన్నారు. రానున్న గోదావరి పుష్కరాల నిర్వహణకు రాష్ట ప్రభుత్వం సమగ్ర ప్రణాళికతో ముందుకు సాగుతోందని సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ తెలిపారు. జగిత్యాల జిల్లా ధర్మపురిలోని గోదావరి పుష్కర ఘాట్లను మంత్రి, దేవాదాయ శాఖ కమిషనర్ ఎం హనుమంతరావు, జిల్లా కలెక్టర్ బి సత్యప్రసాద్తో కలిసి ఈరోజు పరిశీలించారు. హైదరాబాద్ ఇన్ఛార్జ్ మంత్రి పొన్నం ప్రభాకర్ నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రతినిధి బృందం రాష్ట ప్రధాన ఎన్నికల అధికారి సుదర్శన్ రెడ్డిని కలిసి ప్రత్యేక సంక్షిప్త సవరణ గడువును పొడిగించాలని డిమాండ్ చేసింది. హైదరాబాద్లో ఓటర్ల సవరణ ప్రక్రియ నెమ్మదిగా జరుగుతోందని, కేవలం 21% మాత్రమే పూర్తయిందని ప్రభాకర్ తెలిపారు. క్షేత్రస్థాయి పరిశీలనను వేగవంతం చేసేందుకు విద్యార్థులు, జీహెచ్ఎంసీ సిబ్బంది సేవలను ఉపయోగించుకోవాలని, ఓటరు జాబితాలో ప్రతి ఒక్కరి పేరు నమోదయ్యేలా చూడాలని ఆయన కోరారు. ఆంధ్రప్రదేశ్ ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ గడువును కేంద్ర ఎన్నికల సంఘం మరో 10 రోజులు పొడిగించింది. డిజిటలైజేషన్ పనుల పెండింగ్ కారణంగా గడువు పొడిగించాలని రాష్ట ఎన్నికల అధికారి వివేక్ యాదవ్ కోరడంతో ఇంటింటి సర్వే ప్రక్రియ 24 జూలై వరకు కొనసాగనుంది. ముసాయిదా జాబితాను 31 జూలై విడుదల చేయనుండగా తుది జాబితా 3 అక్టోబర్ ప్రచురితమవుతుంది. రాష్ట్రంలో 30-35% వర్షపాత లోటుకుల కారణమైన ఎల్నినో పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని రైతులు పంటల ప్రణాళికలను సిద్దం చేసుకోవాలని రైతు నేస్తం కార్యక్రమంలో వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సూచించారు. కృష్ణా గోదావరి బేసిన్లతో నీటి లభ్యత తక్కువగా ఉన్నందున అధికారులందరూ సమన్వయంతో రైతులకు మార్గదర్శకత్వం చేయాలని ఆదేశించారు. ఎక్కువ నీరు అవసరమయ్యే వరి, చెరుకు పంటల స్థానంలో తక్కువ కాలపరిమితి కలిగిన చిరుధాన్యాలు, పప్పుధాన్యాల వంటి ప్రత్యామ్నాయ ఆరుతడి పంటల వైపు మొగ్గు చూపాలని ఐఎండీ, ఐఐఎంఆర్, భూగర్భ జలవనరుల సంస్థల అధికారులు కోరారు. ఎల్నినో ప్రభావం కారణంగా రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు నీరు లేక పంటలు పండించడానికి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వానాకాలం 2026లో రైతులు 6 తడి పంటలు వేయాలని వ్యవసాయ అధికారులు, ప్రభుత్వాలు సూచిస్తున్నాయి. ఇప్పటికే రాష్ట వ్యవసాయ శాఖ మంత్రి జిల్లా వ్యవసాయ అధికారులతో సమీక్షలు, సమావేశాలు, వీడియో కాన్ఫరెన్స్ నిర్వహిస్తూ రైతులకు అవగాహన కల్పించాలని సూచిస్తున్నారు. తెలంగాణ బీసీ స్టడీ సర్కిల్ యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ 2027 ఉచిత కోచింగ్ కోసం 17 జూలై నుంచి 7 అగస్టు 2026 వరకు ఆన్లైన్ దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. గ్రామీణ ప్రాంతాల్లో వార్షిక కుటుంబ ఆదాయం 150,000, పట్టణ ప్రాంతాల్లో 200,000లోపు ఉన్న 150 మంది గ్రాడ్యుయేట్లను 16 నిర్వహించే స్క్రీనింగ్ టెస్ట్ ద్వారా ఎంపిక చేయనున్నట్లు డైరెక్టర్ డాక్టర్ మామిడి హరికృష్ణ తెలిపారు. ఓటరు జాబితా సమగ్ర సవరణ ప్రక్రియను జిల్లాలో వేగవంతం చేసి అర్హులైన ప్రతి ఒక్కరికి ఓటు హక్కు కల్పించేందుకు సంబంధిత అధికారులు కృషి చేయాలని జనగామ జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా అన్నారు. ఈరోజు జిల్లాలోని జఫర్గఢ్ మండల కేంద్రంలో బీఎల్ఓలు నిర్వహిస్తున్న ఇంటింటి సర్వేను జిల్లా కలెక్టర్ క్షేత్రస్థాయిలో పరిశీలించారు. విద్యార్థులకు సులభంగా అర్థమయ్యేలా బోధన ఉండాలన్న రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ గరిమా అగర్వాల్ సూచించారు. రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని వెంకంపేట జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో జరుగుతున్న ఇన్ సర్వీస్ టీచర్ ట్రైనింగ్ కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ గరిమా అగర్వాల్ పరిశీలించారు. రాష్ట ప్రభుత్వం క్రీడాకారులు, శారీరక విద్యా ఉపాధ్యాయులు, కోచ్లలో ఆధునిక క్రీడా నైపుణ్యాలు పెంపొందించేందుకు ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న స్పోర్ట్స్ నాలెడ్జ్ ఆన్ వీల్స్ శిక్షణ ఆందోల్ జోగిపేటలోని ఎన్టీఆర్ స్టేడియంలో విజయవంతంగా ముగిశాయి. మెదక్ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్రావు మెదక్లోని పలు వార్డులలో సీసీ రోడ్లు, డ్రైనేజ్ పనులు ప్రారంభించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
1: ఆకాశవాణి వరంగల్ కేంద్రం.

ఆకాశవాణి వరంగల్ కేంద్రం ప్రసార విశేషాలు వింటారు. ఈ ప్రసారంలో 6:25 సమాచార దర్శిని, 6:30 యువవాణి యువజనుల కార్యక్రమంలో నారీ శక్తి కుమారి బారెడ్డి సంజారెడ్డి గారి ప్రసంగం, కుమారి నీల వైష్ణవి సమర్పించు కవితలు ప్రసారమవుతాయి. 7:00 ఉద్యోగవాణి ఉద్యోగ వార్తలు, 7:05 తెలుగులో వార్తలు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి రిలే. 7:15 ప్రసారమయ్యే కిసాన్ వాణి కార్యక్రమంలో వానాకాలం వరి పంట సాగులో చీడపీడల నివారణ తెగుళ్ల యాజమాన్యం గురించి వరంగల్ ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం శాస్త్రవేత్త డాక్టర్ ఆర్ శ్రవణ్ కుమార్ గారితో పరిచయం ప్రసారమవుతుంది. 7:40 వికసిత భారత కార్యక్రమం హైదరాబాద్ కేంద్రం నుంచి రిలే. 8:00 మనోరంజని, శ్రోతలు ఉత్తరాలు మరియు వాట్సాప్ ద్వారా కోరే సినీ గీతాల కార్యక్రమం ప్రసారమవుతుంది. 9:00 న్యూస్ 9, 9:15 స్పాట్ లైట్ ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుంచి రిలే. 9:30 శాస్త్రీయ సంగీత కార్యక్రమం, 10:00 మధుర గీతాలు, అలనాటి ఆపాత మధురాలు ప్రసారమవుతాయి. ఇవి ఈరోజు ప్రసారమయ్యే కార్యక్రమాల వివరాలు.

ఇక రేపటి ప్రసారాలలోని కొన్ని ముఖ్యాంశాలు. రేపు ఉదయం ప్రసారంలో 6:10 తరంగిణి భక్తి సంగీత కార్యక్రమం, 6:45 ప్రాంతీయ వార్తలు హైదరాబాద్ కేంద్రం చిరిలే, 7:00 జిల్లా సమాచార లేఖ, 7:15 ఉదయ తరంగిణి కార్యక్రమంలో వ్యర్థాలు అనర్థాలు ఈ అంశం గురించి శ్రీ కృష్ణమూర్తి గారి ప్రసంగం వింటారు. 8:00 జానపద సంగీత కార్యక్రమం, 8:15 మార్నింగ్ న్యూస్ ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుంచి రిలే, 8:30 ఎన్సీఈఆర్టీ వారి ప్రాయోజిత కార్యక్రమం, 9:00 చిత్రసీమ సినిమా పాటలు ప్రసారమవుతాయి. రేపు ఉదయం 10:00 తెలంగాణలో స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఎస్ఐఆర్ గురించి ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమం ప్రసారమవుతుంది. ఈ కార్యక్రమంలో తెలంగాణ ప్రధాన ఎన్నికల అధికారి శ్రీ సి సుదర్శన్ రెడ్డి గారు శ్రోతల సందేహాలకు సమాధానాలు ఇస్తారు. శ్రోతలు ఫోన్ చేయాల్సిన నెంబర్లు ఎస్టీడీ కోడ్ 040 జత చేసి 2324085252, 2324085353, 295509923. ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి రిలే. 11:00 వివిధ భారతి ఆకాశవాణి తెలుగు కార్యక్రమాలు, 12:30 తెలుగులో వార్తలు, 12:40 వివిధ భారతి ఆకాశవాణి తెలుగు కార్యక్రమాలు, 1:10 ప్రాంతీయ వార్తలు, 3:00 వివిధ భారతి వాణిజ్య ప్రసారాలు ఆకాశవాణి ముంబై కేంద్రం నుంచి ప్రసారమవుతాయి. 5:00 చిత్రసీమ సినిమా పాటలు వింటారు. 6:10 ప్రాంతీయ వార్తలు హైదరాబాద్ కేంద్రం నుంచి రిలే. 6:20 సమాచార దర్శిని. 6:30 యువవాణి యువజనుల కార్యక్రమం ప్రసారమవుతుంది. 7:05 తెలుగులో వార్తలు హైదరాబాద్ కేంద్రం నుంచి ప్రసారమవుతాయి. 7:15 పంట పొలాలు వ్యవసాయదారుల కార్యక్రమం ప్రసారమవుతుంది. 7:40 వికసిత భారత్, 8:00 మనోరంజని శ్రోతలు ఉత్తరాలు మరియు వాట్సాప్ ద్వారా కొరే సినీ గీతాలు ప్రసారమవుతాయి. 9:00 న్యూస్ ఎట్ 9, 9:15 స్పాట్ లైట్ ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుంచి రిలే, 9:30 శాస్త్రీయ సంగీత కార్యక్రమం ప్రసారమవుతుంది. రేపు రాత్రి 10:00 మధుర గీతాలు అలనాటి ఆపాత మధురాలు ప్రసారమవుతాయి. ఇవి రేపటి ప్రసారాలలోని కొన్ని ముఖ్యాంశాలు. ప్రసార విశేషాలు విన్నారు.

0: మంగళ కేంద్రం సమాచార దర్శిని వింటారు. ఈనాటి కార్యక్రమంలో కొన్ని ప్రకటనలు.
1: ఎనభై సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రీ అభిలాషి సైబాల్.
2: హే నేహ, ఈ మధ్య నువ్వు చాలా రిలాక్స్ గా కనిపిస్తున్నావు. ఎల్ఐసి యొక్క బీమా లక్ష్మీ ప్లాన్ తీసుకున్నాను. చిన్న మొత్తాల పొదుపు పెద్ద రాబడిగా మారుతుంది. మనకి ఇన్సూరెన్స్ కవరేజ్ కూడా ఉంటుంది. గ్యారంటీడ్ అడిషన్స్, 3 ఆకర్షణీయమైన ఆప్షన్స్ తో అడిషనల్ సర్వైవల్ బెనిఫిట్, ఇందులో ఆటో కవర్ కూడా ఉంది. ఈ ప్లాన్ ప్రత్యేకంగా మహిళల కోసమే. ఎల్ఐసి హర్పల్ ఆప్కె సాథ్.
3: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ని పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
4: ఇంటి కోసం ఎటువంటి సామాన్లు కొనేటప్పుడైనా ముందుగా బిఏఎస్ క్వాలిటీ మార్క్ అంటే ఐఎస్ఐ మార్క్ ను తప్పనిసరిగా చెక్ చేసుకోండి. ఆ చిహ్నం ఉందంటే అంతా బాగున్నట్టే.
5: ఆ చిహ్నం లేకపోతేనో?
4: ఒకవేళ మార్క్ లేదంటే ఆ ఉత్పత్తి మీకు సురక్షితం కాదని అర్థం చేసుకోండి. భారత ప్రభుత్వం 750కి పైగా ఉత్పత్తులపైన బిఏఎస్ మార్క్ ను తప్పనిసరి చేసింది. ఈ రోజే బిఏఎస్ యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి.
6: సోదరా, భద్రత విషయంలో కామెడీ చేయకండి.
7: బిఐఎస్, నమ్మకానికి నాణ్యతకు స్ఫూర్తి.
8: జారీ చేయవారు బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్, హైదరాబాద్.
9: ప్రధానమంత్రి సూక్ష్మ ఆహార ప్రాసెసింగ్ ఎంటర్ప్రైజెస్ పథకం. ఈ పథకంలో మొదటిగా వ్యక్తిగత సూక్ష్మ ఆహార ప్రాసెసింగ్ యూనిట్లు, ఎస్హెచ్జిస్, ఎఫ్పిఓలు, సహకార సంఘాలకు అర్హత గల ప్రాజెక్ట్ వ్యయంలో 35% క్రెడిట్ లింక్ క్యాపిటల్ సబ్సిడీ, ఒక్కో వ్యక్తిగత యూనిట్ కు 10 లక్షల గరిష్ట పరిమితితో మరియు కామన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ గ్రూప్ యూనిట్స్ కు 3 కోట్ల గరిష్ట పరిమితితో సహాయం అందించబడుతుంది. లబ్ధిదారుడు కనీసం 10% స్వయం పెట్టుబడి సమకూర్చుకోవాలి. పిఎంఎఫ్ఎంఈ అమలులో రాష్ట్ర స్థాయిలో తెలంగాణ ఫుడ్ ప్రాసెసింగ్ సొసైటీ నోడల్ ఏజెన్సీగా, జిల్లా స్థాయిలో డిఐసి, గ్రామీణ పట్టణ ప్రాంతాల్లో సెర్ఫ్ మరియు మెప్మా లబ్ధిదారులకు మార్గనిర్దేశం చేస్తూ బ్యాంకులు మరియు సంబంధిత శాఖలకు సమన్వయం ద్వారా రుణాల మంజూరు, సబ్సిడీ అనుసంధానం, ఆహార ప్రాసెసింగ్ యూనిట్లు స్థాపన మరియు అభివృద్ధి ఈ పథకం ద్వారా అమలు చేయబడుతుంది. ఈ పథకం కింద దాదాపు అన్ని ఆహార ప్రాసెసింగ్ కార్యకలాపాలు అర్హత కలిగినవి. అయితే ప్రాసెస్ చేయని ముడి ఉత్పత్తుల కొనుగోలు, అమ్మకాలు, లూస్ పాలు, తేనె, నూనె విక్రయం, పశుశోషణ, తాజా మాంసం లేదా చేపల విక్రయం, అలాగే క్యాంటీన్లు, హోటళ్లు, టిఫిన్ సెంటర్లు వంటి ఆహార సేవల వ్యాపారాలు ఈ పథకంలో అర్హత కలిగినవి కావు.
10: పిఎంఎఫ్ఎంఈ పథకాన్ని మరింత ప్రభావవంతంగా అమలు చేయడానికి ఈ కేంద్ర ప్రభుత్వ పథకాలతో సమన్వయం చేసుకోవచ్చు. ఏఐఎఫ్, పిఎంకేఎస్వై, పిఎంఎంఎస్వై, ఏహెచ్ఐడిఎఫ్, ఎంఐడిహెచ్, ఎన్హెచ్బి, ఎన్ఆర్ఎల్ఎం, ఎన్యుఎల్ఎం, స్టాండప్ ఇండియా, ముద్ర, CGTMSE.
9: మరిన్ని వివరాల కోసం జిల్లా స్థాయిలోని డిఐసి కార్యాలయాలను మరియు రాష్ట్ర స్థాయిలోని తెలంగాణ ఫుడ్ ప్రాసెసింగ్ సొసైటీ డీజీఎఫ్పిఎస్ ను సంప్రదించగలరు.
0: ప్రకటనలు విన్నారు. ఒక గమనిక, రేపు ఉదయం ప్రసారంలో 10 గంటలకు తెలంగాణలో స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఎస్ఐఆర్ గురించి ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమం ప్రసారమవుతుంది. ఈనాటి కార్యక్రమంలో తెలంగాణ ప్రధాన ఎన్నికల అధికారి శ్రీ సి సుదర్శన్ రెడ్డి గారు శ్రోతల సందేహాలకు సమాధానాలు ఇస్తారు. శ్రోతలు ఫోన్ చేయవలసిన ఫోన్ నెంబర్లు ఎస్టీడీ కోడ్ జత చేసి 0402324085852, 23204085352, 95550923. ఈ కార్యక్రమం రేపు ఉదయం 10 గంటలకు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి ప్రసారమవుతుంది. సమాచార దర్శిని విన్నారు.

0: ఈనాటి యువవాణి యువజనుల కార్యక్రమంలో ముందుగా నారీ శక్తి ఈ అంశం గురించి కుమారి బారెడ్డి సంజారెడ్డి గారి ప్రసంగం వింటారు.
1: నారీ శక్తి కుటుంబం నుంచి అంతరిక్షం వరకు భారత భవిష్యత్తుకు పునాది. నా ప్రియమైన యువమిత్రులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. ఒక తల్లి లేని ప్రపంచాన్ని ఊహించగలమా? ఒక మహిళ లేని కుటుంబాన్ని ఊహించగలమా? ఒక నారీ శక్తి లేని భారతదేశాన్ని ఊహించగలమా? మన సమాధానం ఒక్కటే, లేదు. ఎందుకంటే స్త్రీ జీవితం కాదు జీవనానికి మూలం. స్త్రీ ఒక వ్యక్తి కాదు ఒక విశ్వాసం. స్త్రీ ఒక బంధం కాదు ఒక శక్తి. నేను భారెడ్డి సంధ్యారెడ్డి, జాతీయ యువ పార్లమెంట్ 2026లో తెలంగాణ రాష్ట్ర ప్రతినిధిగా, చరిత్రకు చిరునామా అయిన ఓరుగల్లు కాకతీయ విశ్వవిద్యాలయం తరపున మీ ముందుకు రావడం నేను గర్వకారణంగా భావిస్తున్నాను. మన తెలంగాణ నేల పరాక్రమానికి ప్రతీకైన రాణి రుద్రమదేవిని అందించింది. అన్యాయాన్ని ఎదురించి నిలిచిన సమ్మక్క సారలమ్మ త్యాగాన్ని ప్రపంచానికి చాటింది. ఆ వీరనారుల స్ఫూర్తిని హృదయంలో పెట్టుకొని నేను ఈరోజు మీ ముందు మాట్లాడుతున్నాను. మిత్రుల్లారా, ఒక దేశ అభివృద్ధి కేవలం జీడిపితో కొలవలేం. కానీ ఆ దేశంలోని మహిళలు ఎంత సురక్షితంగా ఉన్నారు, ఎంత గౌరవంగా జీవిస్తున్నారు, ఎంత స్వేచ్ఛగా నాయకత్వం వహిస్తున్నారు అనే ప్రశ్నలకు సమాధానమే నిజమైన అభివృద్ధి. భారత రాజ్యాంగం మహిళలకు సమాన హక్కులు కల్పించింది. కానీ ఆ సమాన అవకాశాలు కల్పించడం మన అందరి బాధ్యత. ఈరోజు భారత మహిళలు శాస్త్రవేత్తగా, వైద్యురాలిగా, సైనిక అధికారిగా, అంతరిక్ష పరిశోధకురాలిగా ప్రపంచ వేదికపై తన ప్రతిభను చాటుతుంది. అయితే ఇంకెంతో మంది బాలికలు విద్యకు దూరంగా ఉన్నారు, పోషక ఆహార లోపాలతో బాధపడుతున్నారు, సామాజిక వివక్షతను కూడా ఎదుర్కొంటున్నారు. అందుకే నారీ శక్తి అంటే కేవలం మహిళల అభివృద్ధి కాదు, దేశ అభివృద్ధి. మన పెద్దలు ఒక గొప్ప మాట చెప్పారు, తల్లి ఒడే మొదటి బడి. ఒక మంచి తల్లి ఒక మంచి గురువుని తీర్చిదిద్దుతుంది. ఒక మంచి గురువు వేలాది మంది విద్యార్థులను తీర్చిదిద్దుతారు. ఆ విద్యార్థులే రేపటి శాస్త్రవేత్తలు, డాక్టర్లు, రైతులు, న్యాయమూర్తులు, సైనికులు, దేశ నాయకులు అవుతారు. అంటే ఒక మహిళను తీర్చిదిద్దడం అంటే ఒక కుటుంబాన్ని కాదు, ఒక దేశ భవిష్యత్తుని తీర్చిదిద్దడం. మిత్రుల్లారా, భగవద్గీతలో శ్రీకృష్ణుడు అర్జునుడికి చెప్పిన ఒక మహత్తర సందేశం యుద్ధ భూమిలో మాత్రమే కాదు జీవితంలో కూడా వర్తిస్తుంది. కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన. అంటే నీ కర్తవ్యాన్ని నిజాయితీగా నిర్వర్తించు, ఫలితం గురించి ఆందోళన పడకు. మన దేశంలోని మహిళలు కూడా ఇదే చేస్తున్నారు. వారికి పేరు వస్తుందా, గుర్తింపు లభిస్తుందా అనే ఆలోచన కంటే దేశం గెలవాలి, సమాజం ముందుకు సాగాలి, భారత్ అభివృద్ధి చెందాలి అనే తపనే ఎక్కువ. అందుకే వారి విజయం మన భారతదేశ విజయం. మిత్రుల్లారా, మనం ఈరోజు ఆకాశం వైపు చూసి చంద్రుడిపై భారత జెండా ఇంత అందంగా ఎలా ఎగురుతుంది అని గర్వపడుతున్నాం. కానీ ఆ విజయాల వెనుక వేలాది మందిల శాస్త్రవేత్తల అహర్నిశల కృషి ఉంది. వారిలో ఎందరో మహిళలు ఉన్నారు. ఒకప్పుడు వంటగదిలో మాత్రమే మహిళల ప్రతిభను చూసిన సమాజం ఈరోజు వారిని రాకెట్ల రూపకర్తలుగా, ఉపగ్రహ రూప శిల్పులుగా, అంతరిక్ష పరిశోధకురాలుగా చూస్తుంది. ఇదే కదా నారీ శక్తి అంటే. చంద్రయాన్, ఆదిత్య ఎల్ వంటి భారత అంతరిక్ష ప్రయాణాలలో మహిళల శాస్త్రవేత్తల పాత్ర ప్రపంచానికి ఒక గొప్ప సందేశాన్నిచ్చింది. అవకాశమిస్తే భారత్ మహిళలు అసాధ్యాన్ని కూడా సుసాధ్యం చేస్తుంది. మిత్రుల్లారా, ఇప్పుడు మనం దేశ భద్రత గురించి మాట్లాడుకుందాం. దేశ సరిహద్దుల్లో మైనస్ ఉష్ణోగ్రతలో కుటుంబాన్ని వదిలి మాతృభూమిని కాపాడుతూ నిలబడేది ఎవరు? మన సైనికులు. ఈరోజు ఆ సైన్యంలో కూడా మహిళలు ఉన్నారు. భుజం భుజం కలిపి సేవ చేస్తున్నారు, యుద్ధ విమానాలు నడుపుతున్నారు, యుద్ధ నౌకల్లో విధులు నిర్వహిస్తున్నారు, సరిహద్దుల్లో అప్రమత్తంగా కాపల కాస్తున్నారు, దేశ భద్రత కోసం ప్రాణాల సైతం పణంగ పెడుతున్నారు. అందుకే నారీ శక్తి అంటే కేవలం

మమత కాదు, అవసరమైతే మాతృభూమి కోసం ప్రాణత్యాగం చేసే పరాక్రమ శక్తి కూడా. మిత్రుల్లారా, క్రీడారంగంలోని భారత మహిళలు సాధిస్తున్న విజయాలను గుర్తుకు చేసుకున్నప్పుడు ప్రతి భారతీయుడు హృదయాన్ని గర్వంతో నింపుతున్నాయి. మన తెలంగాణ గర్వ కారణం పీవీ సింధు. తన ర్యాకెట్తో ప్రపంచ వేదికపై భారత జెండాను ఎన్నోసార్లు రెపరెపలాడించింది. ఆమె తన జీవితం మనకు గొప్ప సందేశాన్ని ఇస్తుంది. విజయం అనేది అదృష్టం కాదు, ప్రతిరోజు చేసిన క్రమశిక్షణకు వచ్చిన ఫలితం. పివి సింధు మనకు క్రమశిక్షణను నేర్పితే మనో భారత కుమార్తె శీతల్ దేవి మనకు ఆత్మవిశ్వాసం అంటే ఏమిటో నేర్పింది. పుట్టుకతోనే రెండు చేతులు లేకపోయినా ఆమె తన కలలకు మాత్రం ఎలాంటి హద్దులు పెట్టుకోలేదు. కాలతోనే విలువిద్యలో ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచింది. అంతర్జాతీయ వేదికపై భారత జెండాను గర్వంగా ఎగురవేసింది. ఆమె జీవితం మనకు ఒకటి చెబుతుంది, శరీరంలోని ఉన్న లోపాలు మనిషిని ఓడించదు, కానీ మనసులో ఉన్న భయం మాత్రమే ఓడిస్తుంది. అందుకే నారీశక్తి అంటే బలం ఉన్నవారు గెలవడం కాదు, ఎన్ని కష్టాలు వచ్చినా నిలబడి గెలవడం. మన యువతకు నేను ఒక ప్రశ్న అడగాలనుకుంటున్నాను. మీ చేతిలో మొబైల్ ఉంది, మీ ముందు ప్రపంచమే ఉంది కదా, కానీ మీ మనసులో లక్ష్యముందా? ఈరోజు సోషల్ మీడియా మన సమయాన్ని తీసుకుంటుంది, కానీ పుస్తకాలు మన భవిష్యత్తును నిర్మిస్తాయి. రాత్రంతా రీల్స్ చూస్తే ఒక్కరోజు వినోదం దొరుకుతుంది, కానీ రాత్రంతా కళల కోసం కష్టపడితే జీవితాంతం గౌరవం దొరుకుతుంది. అందుకే నా యువమిత్రులందరికీ చిన్న విజ్ఞప్తి, మొబైల్ను ఉపయోగించండి, కానీ మొబైల్కు బానిస కాకండి. రీల్స్ కంటే రియల్ గోల్స్ ముఖ్యం, లైక్స్ కంటే లైఫ్ ముఖ్యం, ఫాలోవర్స్ కంటే విలువలు ముఖ్యం. మిత్రులారా, ఇప్పుడు మనము ఆర్థిక అభివృద్ధి గురించి మాట్లాడుకుందాం. ఆర్థిక అభివృద్ధి కూడా నారీశక్తిలో అత్యంత ముఖ్యమైన భాగం. ఒక మహిళ చదువుకుంటే ఒక కుటుంబం అభివృద్ధి చెందుతుంది. ఒక మహిళ ఉద్యోగం చేస్తే ఒక తరం ఆత్మవిశ్వాసం పొందుతుంది. ఒక మహిళ వ్యాపారం ప్రారంభిస్తే 100 మందికి ఉపాధి లభిస్తుంది. అందుకే ఈ తరం యువతులు ఉద్యోగం అడిగేవారిగా కాదు, ఉద్యోగాలు ఇచ్చేవారిగా ఎదగాలి. ఇప్పుడు నా తెలంగాణ యువతకు ఒక పిలుపు. మన తెలంగాణ నేల పోరాటాల నేల, పట్టుదల నేల, సంస్కృతి గల నేల. ఈ నేలపై పుట్టిన ప్రతి యువతికి తన కుటుంబానికి మాత్రమే కాదు, దేశానికి కూడా గర్వకారణం కావాలి. హన్మకొండ, వరంగల్, కాజీపేట ఈ 3 నగరాలు కేవలం చరిత్రకు మాత్రమే కాదు, భవిష్యత్తుకు కూడా దారి చూపాలి. ఇక్కడ నుండి మరో శాస్త్రవేత్త పుట్టాలి, మరో ఐఏఎస్ అధికారి రావాలి, మరో ఒలింపిక్ పతక విజేత రావాలి. ఆ వ్యక్తి మనలోనే ఉండవచ్చు, కాబట్టి పెద్ద కలలు కనండి, పెద్ద లక్ష్యాలు పెట్టుకోండి. వ్యక్తిగత విజయానికి మాత్రమే కాదు, దేశ విజయానికి కూడా కృషి చెయ్యండి. ఎందుకంటే యువత మారితే సమాజం మారుతుంది, సమాజం మారితే దేశం మారుతుంది. మిత్రులారా, ఇప్పటి వరకు నేను నారీశక్తి గొప్పతనాన్ని, మహిళల విజయాలను మీ ముందుంచాను. కానీ ఒక ప్రజాప్రతినిధిగా, ఒక యువ పార్లమెంట్ సభ్యురాలిగా నేను కేవలం సమస్యల గురించి చెప్పడానికి రాలేదు, పరిష్కారం కూడా చెప్పడానికి వచ్చాను. విక్సిత్ భారత్ 2047 సాధించాలంటే నారీశక్తి మరింత బలోపేతం చేసే కొన్ని విషయాలు ఈరోజు మీతో పంచుకోవాలనుకుంటున్నాను. మొదటిది, విద్యార్థులందరికీ రెస్పెక్ట్ ఉమెన్ సర్టిఫికేషన్ తప్పనిసరి చెయ్యాలి. లింగ సమానత్వం, రాజ్యాంగ విలువలు, బాధ్యతయుతమైన ప్రవర్తన, వీటిపై అవగాహన కల్పించాలి. 2వది, ప్రతి జిల్లాలో షీ లీడ్స్ ఇండియా మిషన్ ద్వారా 100 మంది బాలికలకు ఐఏఎస్, ఐపీఎస్, శాస్త్రవేత్త, పారిశ్రామికవేత్త, ప్రజాప్రతినిధి అయ్యేలాగా ప్రత్యేక శిక్షణ ఇవ్వాలి. ఒక నాయకురాలు 1000 మందికి స్ఫూర్తి అవుతుంది. 3వది, ప్రతి గ్రామంలో మహిళల కోసం ఇన్నోవేషన్ అండ్ స్కిల్ సెంటర్ ఏర్పాటు చెయ్యాలి. ఏఐ, డిజిటల్ నైపుణ్యాలు, స్టార్టప్ శిక్షణ, ఆర్థిక అభివృద్ధి గ్రామీణ మహిళలకు కూడా అందుబాటులోకి తీసుకురావాలి. 4వది, 18 సంవత్సరాలు నిండిన ప్రతి యువతికి భారత రాజ్యాంగం చిన్న ప్రతిని ఉచితంగా అందించాలి. ఎందుకంటే తన హక్కులు తెలిసిన మహిళను ఎవ్వరూ అణగదొక్కలేరు. 5వది, ప్రతి విశ్వవిద్యాలయంలో ఉమెన్ పార్లమెంట్ ఏర్పాటు చెయ్యాలి. విద్యార్థులు చట్టాలపై చర్చించాలి, కొత్త ఆలోచనలు ప్రతిపాదించాలి, ఉత్తమ సూచనలు ప్రభుత్వాలకు పంపాలి. ఎందుకంటే ఈరోజు యువత చెప్పే ఆలోచనలే రేపటి భారత విధానాలు అవుతాయి. మిత్రులారా,
మహిళలకు రక్షణ ఇవ్వడం ప్రభుత్వం బాధ్యత.

0: కానీ గౌరవం ఇవ్వడం ప్రతి పౌరుడి బాధ్యత. స్త్రీ బలహీనురాలు కాదు, ఆమె బలాన్ని గుర్తించడంలోనే మనమే ఆలస్యం చేస్తున్నాం. ఒక అమ్మాయిని చదివిస్తే ఒక కుటుంబం మారుతుంది, ఒక మహిళకు నాయకత్వం ఇస్తే ఒక దేశం మారుతుంది. ఈరోజు యువతకు ఒక పిలుపునిస్తున్నాను, మహిళను రక్షించడం కాదు అవకాశాలు ఇవ్వండి, మహిళను ప్రోత్సహించడం కాదు నాయకత్వం ఇవ్వండి, సానుభూతి కాదు సమానత్వం ఇవ్వండి. ఎందుకంటే నారీ శక్తి అంటే మహిళల సమస్య కాదు, భారతదేశ సామర్థ్యానికి కొలమానం. 2047లో వికసిత్ భారతాన్ని చూడాలంటే ప్రతి ఇంట్లో చదువుకున్న అమ్మాయి ఉండాలి, ప్రతి గ్రామంలో ఒక నాయకురాలు ఉండాలి, ప్రతి కార్యాలయంలో సమాన అవకాశం ఉండాలి, ప్రతి ఒక్కరి మనసులో మహిళల పట్ల గౌరవం ఉండాలి. అప్పుడే కదా నారీ శక్తి వికసిస్తుంది. నారీ శక్తి వికసిస్తే కుటుంబం బలపడుతుంది, కుటుంబం బలపడితే సమాజం బలపడుతుంది, సమాజం బలపడితేనే భారతదేశం విశ్వగురువుగా వెలుగుతుంది. ఇప్పుడు మనం అందరం కలిసి ఒక సంకల్పం చేద్దాం. మేము చదువుతాం కానీ విలువలతో చదువుతాం, మేము ఎదుగుతాం కానీ ఎదుగుతూ మరో 10 మందిని కూడా ఎదగనిస్తాం, మేము సంపాదిస్తాం కానీ సమాజానికి తిరిగి ఇస్తాం, మేము దేశం కోసం ఆలోచిస్తాం, దేశం కోసం పనిచేస్తాం. ఇప్పుడున్న ప్రసంగాన్ని ఒక వాక్యంతో ముగించాలనుకుంటున్నాను. నారీ శక్తి అనేది ఒక నినాదం కాదు, వికసిత్ భారత్ 2047కు పునాది. భారత్ మాతాకి జై, వందే మాతరం. ధన్యవాదాలు.
1: మీరు ఇంతవరకు కుమారి బారెడ్డి సంజారెడ్డి గారి నారీ శక్తి ప్రసంగం విన్నారు. కార్యక్రమంలో ఇప్పుడు కొన్ని ప్రకటనలు.
2: మన్నికకి మరో పేరు, దర్జాకి దర్పానికి మరో పేరు.
3: మహారాజ్ ప్రాంట్ సర్దార్ పాపారాయుడు లుంగిలు ధోవతులు టవల్స్ అన్ని రిటైల్ షాపుల్లో లభిస్తాయి. ప్రతి సందర్భంలో మిమ్మల్ని ప్రత్యేకంగా నిలుపుతాయి. మహారాజ్ ప్రాంట్ సర్దార్ పాపారాయుడు లుంగిలు ధోవతులు టవల్స్, నాణ్యతలో ఉన్నతం, నడకలో హుందాతనం.
4: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఆ ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగి ఇచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: కార్యక్రమంలో తర్వాత కుమారి నీల వైష్ణవి సమర్పించు కవితలు వింటారు.
5: మమతల కోవెల అమ్మ, అనురాగాల పల్లకి అమ్మ, కళ్ళ ముందు కనిపించే ప్రత్యక్షమైన దైవమే అమ్మ. అమ్మలేని సృష్టి లేదు, అమ్మను మించిన దైవం లేదు. భూదేవంత సహనం అమ్మది, కొండంత ప్రేమ అమ్మది. త్యాగం అమ్మ యొక్క గుణం, ఎప్పటికీ తీర్చలేనిది అమ్మ యొక్క రుణం. అమ్మను ప్రేమించు, అమ్మను గౌరవించు, అమ్మకై శ్రమించు, ఉన్నత లక్ష్యాలను సాధించు. అదే ప్రతి అమ్మ కోరుకునేది. నిజమైన నేస్తం ఒక మంచి పుస్తకం. ఆ పుస్తకంతో స్నేహం ఇస్తుంది గొప్ప విజయం. మంచి విషయాలు నేర్పుతుంది, బంగారు భవిష్యత్తును అందిస్తుంది. అందుకే అన్నారు, చిరిగిన చొక్కానైనా తొడుక్కో కానీ ఒక మంచి పుస్తకం కొనుక్కో అని. చేయాలి పుస్తక పఠనం, పొందాలి అపరిమితమైన జ్ఞానం. అదే నీ విజ్ఞానానికి మూల కారణం. గొప్ప లక్ష్యాన్ని ఎంచుకో, పుస్తకాలతో కుస్తీ పట్టు, విజయ సాధనలో రాణించాలి పట్టు. అదే నీ తొలిమెట్టు. ఆత్మవిశ్వాసంతో ముందుకు వెళ్ళు, నీ ఆశయాన్ని సాధించు. ఆశయ సాధనే జీవిత గమ్యం. పొంగి పొర్లే అలలు చెబుతున్నాయి, జీవితంలో ఒడిదుడుకులు సహజమని. పారుతున్న సెలయేరు చెబుతుంది, జీవితం ఒకచోట ఆగదని. ఆకాశం చెబుతుంది, జీవితంలో ఉన్నత స్థాయికి చేరుకోవాలని. కొండ పర్వతం చెబుతుంది, ఎటువంటి పరిస్థితుల్లోనైనా దృఢంగా ఉండాలని. ఎదిగే వృక్షం చెబుతుంది, ఎదిగే కొద్దీ ఒదిగి ఉండాలని. జీవితం, అందులో సమస్యలు సహజం. వాటన్నిటికీ పరిష్కారం మనలోని దృఢ సంకల్పపు తత్వం. చిరునవ్వు అనే ఆయుధం అవుతాయి ఎటువంటి సమస్యనైనా మటుమాయం. సమస్య అనే ప్రశ్నకు మనలోని ఆత్మస్థైర్యమే సమాధానం. ఆత్మస్థైర్యంతో ముందడుగేద్దాం, జీవిత లక్ష్యాలను ఛేదిద్దాం. చిన్న చిన్న పుల్లలు కలిస్తేనే గదా పిచ్చుకగూడు అయ్యేది. నూలు పోగులన్నీ కలిస్తేనే గదా వస్త్రం తయారయ్యేది. కణాల కలయికతోనే గదా ఈ దేహం ఏర్పడేది. ఏదైనా సూక్ష్మం నుండే గదా స్థూలం అవుతుంది. నేడు నువ్వు చేసే చిన్న అడుగే రేపటి

నీ విజయానికి మార్గం. నేడే అడుగు వేయనంటే భవిష్యత్తు అవుతుంది శూన్యం. నిమిషానికో రంగు మారుస్తూ మంచివారిలా నటించే లోకమిది. అదరములకే పరిమితం ఆ హాస్యం. లోన ఉండేదంతా విషయం. ఊసరి వెళ్ళి కన్నా వేగంగా రంగులు మార్చే లోకం. అందులో మనం బ్రతుకుతున్నాం. అందుకే జాగ్రత్త సుమా. జీవితంలో ఎదుర్కొనే ప్రతి సమస్య ఇస్తుందో అనుభవం. ఆ అనుభవం నేర్పుతుంది గొప్ప పాఠం. ఆ పాఠమే అవుతుంది జీవితంలో గొప్ప గుణపాఠం. ఆ గుణపాఠాలే నేర్పుతాయి సమాజంలో నడుచుకునే విధానం, ఈ స్వార్థపు మనుషుల మధ్య బ్రతికే విధానం. అక్షరాలను మాలగా అల్లాలనుకున్నా, అక్షరమాల చేద్దామనుకున్నా, ఎంత పెద్ద మాలను అల్లినా అమ్మా నాన్నల ప్రేమను వివరించలేకపోతున్నా. ఎంత పెద్ద మాల అయినప్పటికీ అన్నా చెల్లెలి బంధాన్ని అభివర్ణించలేకపోతున్నా. అక్కా చెల్లెలి అనుబంధాన్ని చెప్పలేకపోతున్నా. అక్కా తమ్ముల అనుబంధాన్ని వర్ణించలేకపోతున్నా. ప్రతిరోజును ఒక సహాయంతో మొదలెడితే అందులో కలిగే అనుభూతి ఎంత గొప్పగా ఉంటుందో తెలుసా? అదే సహాయంలో ఉండే గొప్పతనం. అందుకే అన్నారు, ప్రార్థించే పెదవుల కన్నా సాయం చేసే చేతులు విన్నా అని. మరి ఇప్పటి నుంచి చిన్ని సహాయంతో మన రోజును మొదలెడదామా? అందులో ఉండే ఆ మధురానుభూతిని ఆస్వాదిద్దామా? చేతి గీతలలో ఏముంది, చేతి రాతలలో ఉన్నది. నుదుటి రాతలో ఏముంది, శిరస్సులోని జ్ఞానంలో ఉంది. నీ జ్ఞానాన్ని నమ్ముకో, అదృష్టాన్ని కాదు, తలరాతను కాదు. జ్ఞానాన్ని సమకూర్చుకుంటే అదృష్టం దానంతటదే నీ దరి చేరుతుంది. నీ తలరాతను నీవే రాసుకుంటావు, ఉన్నత స్థాయికి చేరుకుంటావు. వీచే గాలిదే కులం, ప్రవహించే ఆ ఉదకమునదే కులం, గగనమునదే కులం, భూమాతదే కులం, ప్రాణవాయువునందించే ఆ వృక్షానిదే కులం, గగనమంతా విహరించే ఆ విహంగానిదే కులం, శాశ్వతమైన భూమి ఆకాశం గాలికి లేని కులం ఈ అశాశ్వతమైన మానవులకెందుకో. ఇష్టపడి చదివే ఆ చదువు జ్ఞాన సముపార్జనకు నెలవు, అగును ఇలలో వెలుగు, ప్రకాశింపజేయును మన బ్రతుకు. ఎగిరే గాలిపటం, దానికి ఆధారం దారం. విద్యార్థి జీవితం అందుకు బహుముఖ్యమైనది క్రమశిక్షణా విధానం. యువత జీవితాశయాలు నెరవేరాలంటే వదలాలి పరధ్యానాలు, అలవర్చుకోవాలి నైతిక విలువలు. ఏకాగ్రతే మన ఆయుధం, అదియే లక్ష్య సాధనకు రహస్యం. మనసుంటే మార్గం ఉంటుంది, మనసు పెట్టి ఆలోచిస్తే మంచి ఆచరణ ఉంటుంది. మంచి ఆచరణ ఉంటే గెలుపు మన స్వంతమవుతుంది. అదే నీవు పరధ్యానాలకు పోతే ఇక నీ జీవితం ఓటమిపాలే. మేలుకో యువత మేలుకో, ఇకనైనా మేలుకో. పరధ్యానాలను వదులుకో, జీవితాన్ని చక్కదిద్దుకో. బాధ్యతలను తెలుసుకో, బాధ్యతాయుతంగా నడుచుకో. సక్రమమైన మార్గాన్ని ఎంచుకో, జీవితాన్ని మలుచుకో. కళ్ళు లేనివారు కాదు అంధకారులు, నిర్దిష్ట లక్ష్యం లేనివారే నిజమైన అంధకారులు. భౌతిక లోపాలున్నవారు కాదు వికలాంగులు, మానవత్వం లేనివారే నిజమైన వికలాంగులు. వైకల్యం ఉన్నవారు కాదు వైకల్యులు, సేవాగుణం లేనివారే నిజమైన వైకల్యులు. ప్రకృతిలో ఉండాలి పచ్చదనం, సృష్టిలో ఉండాలి సౌభ్రాతృత్వం. సమాజంలో ఉండాలి సమానత్వం, అనువనువున ఉండాలి ఐకమత్యం. సహనమే ప్రశాంతతకు మూలం, మానవత్వమే మానవులకు ఉండాల్సిన ముఖ్య లక్షణం. ప్రతి ఏటా వస్తాయి పరీక్షలు, విద్యార్థుల్లో పెరుగుతాయి భయాలు. అప్పుడు పడతారు పుస్తకాలు, చదివేదంతా బట్టి చదువులు. కానీ పొందుతారు అధిక మార్కులు, అవుతారు ర్యాంకర్లు. మార్కులేమో అధికం, జ్ఞానమేమో శూన్యం. నేటి చదువులు మార్కుల కోసం బ్రతుకులు. సమాజంలో ఉన్నాయి బట్టి చదువులు, వాటి వల్ల లేవు ఎటువంటి ప్రయోజనాలు. ఇప్పుడున్నవన్నీ సిద్ధాంతపరమైన చదువులు, కానీ నేటి సమాజానికి కావాలి ఆచరణాత్మకమైన చదువులు. నీట మునిగిన తేలు కుట్టును మన వేలు, కుట్టుట దాని గుణము, దానిని రక్షించుట మన ధర్మము. నాలుగు అక్షరాల గది, నాలుగు గోడల గది. విజ్ఞానాన్ని అందించే గది, అజ్ఞానాన్ని పారద్రోలే గది. తలరాతను తిరగరాసే గది, అది ఏ మన తరగతి గది. పొగడ్తలకు పొంగిపోకు, అవమానాలకు కృంగిపోకు. విజయాలకు మురిసిపోకు, పరాజయాలకు బాధపడకు. అన్నిటినీ ఒకేలా స్వీకరిస్తేనే అనుకున్న లక్ష్యాన్ని చేరగలం, ఆశించిన జీవితాన్ని అందుకోగలం, అందమైన జీవితాన్ని అనుభవించగలం. తను పస్తులున్నా పిల్లల కడుపు నింపే గుణం అమ్మది. తను పడిపోతున్నా పిల్లల రక్షించుకునే తత్వం నాన్నది. తన జీవితం ఎలా ఉన్నా గానీ చెల్లి జీవితం గొప్పగా ఉండాలని భావించే మనస్తత్వం అన్నది. అక్కను చెంటి పాపలా చూసుకునే స్వభావం తమ్ముడిది. సమస్య ఏదైనా నేనున్నానని అండగా నిలిచే లక్షణం నిజమైన స్నేహితులది. నావాళ్ళు నావాళ్ళు అని మురిసిపోకు మిత్రమా. సమయం వస్తే గాని తెలియదు ఎవరు నీవారో, ఎవరు పరాయివారో. ఈ ప్రశ్నకు సమాధానం దొరకడం ఖాయం, కానీ అందుకు కావాలి సమయం. ఆ సమయం వచ్చే వరకు వేచి చూడు, ముందే మురిసిపోకు, అంతా నావాళ్లేనని.

0: ఒక్క క్షణం సహనం ఎటువంటి సమస్యనైనా అవుతుంది దూరం. ఒక్క క్షణం అసహనం అవుతుంది జీవితమంతా నాశనం. నిర్ణయాధికారం, అందుకు కావాలి ఆత్మస్థైర్యం. ఆత్మస్థైర్యానికి కావాలి మనోనిబ్బరం. మనోనిబ్బరానికి కావాలి మనోధైర్యం. మనోధైర్యానికి కావాలి ధైర్యాన్ని అందించే జ్ఞానం. జ్ఞాన సముదాయం విద్యతోనే సాధ్యం. ఆడపిల్లలకు విద్యను అందించి వారికి అపరిమిత జ్ఞానాన్ని సమకూర్చి సమాజ స్థితిగతులపై అవగాహన కలిగించి నిర్ణయాధికారాన్ని కల్పించిన రోజునే మహిళా సాధికారతను సాధించగలం. మహిళా సాధికారతే దేశ అభ్యున్నతికి మూలం. ఎందుకంటే అందరి ఆదిగురువు అమ్మే గదా. మరి ఆ అమ్మే అజ్ఞానంలో కూరుకుపోతే పిల్లలు ఎలా జ్ఞానులవుతారు? చింతగింజ నాటితే మామిడి చెట్టు వచ్చునా? సృష్టికి మూలం స్త్రీ అయినప్పుడు, ఆ స్త్రీ జ్ఞానశీలి అయి నిర్ణయాధికారాన్ని కలిగినప్పుడు, మహిళా సాధికారతను అవలంబించినప్పుడు సమాజ ఎదుగుదలకు తోడ్పడగలం. సమాజ అభివృద్ధికై అడుగులు వేయగలం. జీవితం అనే ప్రయాణంలో ఆటుపోట్లు ఉంటాయి, అడ్డుగోడలు ఉంటాయి, ఆటంకాలు ఉంటాయి, సంతోషాలు ఉంటాయి, బాధలు ఉంటాయి, ఎన్నో ముళ్ళదారులు ఎదురవుతాయి, అవమానాలుంటాయి, అనుమానాలుంటాయి, చీత్కారాలుంటాయి, సత్కారాలుంటాయి. అన్నిటినీ ఎదుర్కొంటేనే జీవితం. అన్నీ దాటుకుని వెళ్తేనే ఉంటుంది అందమైన జీవితం. లక్ష్యం చేరేంత వరకు విశ్రమించకూడదు. అలుపెరగక శ్రమించాలి. జీవిత గమ్యాన్ని చేరాలి. జీవితాన్ని చేసుకోవాలి సార్థకం. అప్పుడే సాఫీగా సాగుతుంది జీవితం అనడి ప్రయాణం. ప్లాస్టిక్, ప్లాస్టిక్, ప్లాస్టిక్. ఎటు చూసినా ప్లాస్టికే, ఎందులో చూసినా ప్లాస్టికే. ఓ ప్లాస్టిక్ భూతమా, నీటిలో ఉంటావు, నీటిని కాలుష్యం చేస్తావు. మట్టిలోన ఉంటావు, మట్టిని కాలుష్యం చేస్తావు. మానవ శరీరంలోకి వెళ్తావు, మానవ మనుగడను తగ్గిస్తావు. వాడే వస్తువుల్లోనూ ప్లాస్టికే, తినే తిండిలోనూ ప్లాస్టిక్ అణువులే. ప్లాస్టిక్ భూతాన్ని పారదోలుదాం, పర్యావరణాన్ని పరిరక్షిద్దాం. చిన్న కుటుంబమే కావచ్చు, కానీ చింతలేని కుటుంబం. మధ్యతరగతి కుటుంబమే కావచ్చు, కానీ మర్యాద గల కుటుంబం. ఆర్థికంగా బలంగా లేకపోవచ్చు, కానీ ఆప్యాయత అనురాగాలలో చాలా దృఢమైన కుటుంబం. వ్యయం పరంగా పేదవాళ్ళం కావచ్చు, కానీ ప్రేమను పంచడంలో ధనవంతులం. ఆస్తిపాస్తులు లేకపోవచ్చు, కానీ మానవత్వం అనే గుణాన్ని ఆభరణంగా ధరించేవాళ్ళం. నీవు పారవేసినప్పుడు తెలియలేదా ఆ విలువ? నీ కంచంలో నిండుగా ఉన్నప్పుడు తెలియలేదా ఆ విలువ? నేడు ఒక పూట కడుపు మాడితే గాని తెలిసిందా ఆ విలువ? ఎన్నో నెలల కష్టం అది, రైతు రక్తం చెమటగా మారిన సంఘటన అది. ఎన్నో మాసాలు కంటికి కనురెప్పలాగా కాపాడుకున్న పంట అది. నీవు అన్నాన్ని వృధా చేశావంటే అన్నదాతను అవమానించినట్లే. అన్నం అందుబాటులో ఉన్నప్పటికీ సాకులు చెబుతూ వంకలు పెడుతూ అన్నాన్ని పడేశావు కదా. కానీ అది లేకపోతే తెలుస్తుంది దాని విలువ. అన్నార్తుల ఆకలిగోస చూసావా ఏనాడైనా? ఒక్కసారి చూడు, తెలుస్తుంది ఆ విలువేంటో. ఉన్న దాంట్లో సంతృప్తిగా బ్రతికేవారు ఎప్పటికీ ధనవంతులే. ఎన్ని ఆస్తిపాస్తులున్నా అత్యాశతో బ్రతికేవారు ధనం ఉన్నప్పటికీ పేదవారే. వస్తాయి ఎన్నో ఆటంకాలు, పట్టించుకోవద్దు ఆ విషయాలు. ఆపవద్దు ప్రయత్నాలు, చేరాలి ఘన విజయాలు. పడుతుంది సమయాకాలం, కానీ విజయం మాత్రం ఖాయం. నిరుపేద కుటుంబమని, మధ్యతరగతి కుటుంబమని ఎన్నడూ దిగులు చెందుకునేస్తామా? పేదరికాన్ని మించిన గురువు లోకంలో లేదు. ఆ గురువే నిన్ను తీర్చిదిద్దుతుంది, ఉన్నత శిఖరాలను అధిరోహించుటకు తోడ్పడుతుంది. వాయసము జూడు బహు నల్లగానుండును, వాసంతము కూడా లాసితము రంగులోనే ఉండును. ఒకటే రంగులు, కానీ వేరువేరు ప్రజాతులు. దానికి ఇవ్వరు విలువ ఈ లోకులు. అగుపడకుండా కూత కూసే కోయిలను మాత్రం అందరూ ఇష్టపడుదురు. కోయిల గానాన్ని ఆస్వాదించుటలో బహు ఆనందపడుదురు. వసంత ఋతువులో వచ్చే గాన కోయిలయందు బహు ప్రీతి చూపించెదరు. కానీ రోజూ పలకరించే కాకిని మాత్రం చీదరించుకుందురు. రాళ్ళు రప్పలతో కొడుతూ, ఎడాపెడా తిడుతూ తరిమి కొడుతూ ఎందురు. కల్మషం లేని కాకిని బాధ పెడుతుందురు. స్వచ్ఛమైన మనసు కలిగిన, రూపులో నలుపైనప్పటికీ మచ్చలేని తెలుపు మనసు కలిగిన వాయసమును అయిష్టపడుదురు. దానికి తోడు చిన్నపిల్లల విషయంలో కాకుల వలె అరుస్తున్నారందరు, కాకుల లొల్లి అందరు. అలాగే సమాజంలోని మనుషులు రంగు రూపు రేఖలను చూసి, వేషధారణను చూసి, వస్త్రధారణను చూసి అంచనాలు వేసెదరు. చూడవలసినది రంగుయో రూపమో కాదు మనసా, వ్యక్తిత్వమే నిజమైన అలంకరణం. వ్యక్తిత్వాన్ని చూడు, అప్పుడే తెలుస్తాయి సద్గుణాలేంటో దుర్గుణాలేంటో. ధన్యవాదాలు.
1: మీరింతవరకు కుమారి నీల వైష్ణవి సమర్పించిన కవితలు విన్నారు.
2: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ SIR 2026 జూన్ 25 నుంచి జూలై 24

0: వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ ఆ ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: యువవాణి కార్యక్రమంలో ఇప్పుడు ఒక చిత్రగీతం వింటారు. RRR చిత్రంలో విశాల్ మిశ్రా, పృథ్వీ, కీరవాణి సాహితీ పాడిన పాట. గీత రచన రామ జోగయ్య శాస్త్రి, సంగీతం MM కీరవాణి.
2: పరాయి పాలనపై కాలు దువ్వి కొమ్ములు విదిలించిన కోడెగిత్తల్లాంటి అమరవీరుల్ని తలుచుకుంటూ

0: ఆకాశవాణి వరంగల్ కేంద్రం ఉద్యోగవాణి ఉద్యోగ సమాచారం వింటారు.
1: ఉద్యోగవాణి ఉద్యోగ సమాచారం. మొదటి ఉద్యోగ సమాచారం.

0: తెలంగాణ పాఠశాల విద్యాశాఖలో డెప్యూటీ ఎడ్యుకేషనల్ ఆఫీసర్ డీఈఓ పోస్టుల భర్తీకి తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నోటిఫికేషన్ను విడుదల చేసింది. ఇందులో భాగంగా 24 డీఈఓ ఖాళీలను భర్తీ చేయనున్నారు. అభ్యర్థులు యూజీసీ గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుండి బీఈడీ కోర్సులో ప్రవేశానికి అర్హత కలిగిన సబ్జెక్టులతో బ్యాచులర్స్ డిగ్రీ పూర్తి చేసి ఉండాలి. 55% మార్కులతో పీజీ డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి. అభ్యర్థుల వయస్సు 1 జూలై 2026 నాటికి 18 నుండి 44 ఏండ్ల మధ్య ఉండాలి. రాత పరీక్ష ద్వారా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. ఇందుకు సంబంధించి పూర్తి సమాచారం కోసం వెబ్సైట్ అడ్రస్ tgpsc.gov.in అనే వెబ్సైట్ను చూడవచ్చు. అభ్యర్థులు దరఖాస్తులను పంపించాల్సిన చివరి తేదీ 19 జూలై 2026. మరొక ఉద్యోగ సమాచారం. ఆంధ్రప్రదేశ్ సెంట్రల్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కార్పొరేషన్ లిమిటెడ్లో 60 అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలయ్యింది. ఈ ఖాళీలను డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా భర్తీ చేయనున్నారు. ఎలక్ట్రికల్ విభాగంలో 56, సివిల్ విభాగంలో 3, టెలికాం విభాగంలో 1. ఈ విధంగా అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఏఏఈ ఖాళీలను భర్తీ చేయనున్నారు. మొత్తం 60 ఖాళీలు. అభ్యర్థులు ఏఐసిటిఈ లేదా యూజీసీ గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుండి సంబంధిత ఇంజనీరింగ్ విభాగాల్లో బీఈ లేదా బీటెక్ పూర్తి చేసి ఉండాలి. 1 జూలై 2026 నాటికి 18 నుండి 42 ఏళ్ల మధ్య అభ్యర్థుల వయసు ఉండాలి. కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. దరఖాస్తులను ఆన్లైన్లో పూరించాల్సి ఉంటుంది. ఇందుకు సంబంధించి పూర్తి సమాచారం కోసం వెబ్సైట్ అడ్రస్ apcpdcl.in అనే వెబ్సైట్ను చూడవచ్చు. అభ్యర్థులు దరఖాస్తులను పంపించాల్సిన చివరి తేదీ 2028. మరొక ఉద్యోగ సమాచారం. కేంద్ర జౌళి మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని ద కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ సిసిఐ వివిధ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ను విడుదల చేసింది. ఈ ఖాళీలను దేశవ్యాప్తంగా ఉన్న కార్యాలయాల్లో భర్తీ చేయనున్నారు. మొత్తం 148 ఖాళీలను భర్తీ చేయనున్నారు. ఇందులో గరిష్టంగా అకౌంట్స్ విభాగంలో జూనియర్ అసిస్టెంట్ 50 ఖాళీలను, అదేవిధంగా జూనియర్ కమర్షియల్ ఎగ్జిక్యూటివ్ 50 ఖాళీలను, జనరల్ విభాగంలో 30 జూనియర్ అసిస్టెంట్ ఖాళీలను, ఇక మిగతావి అకౌంట్ విభాగంలో మేనేజ్మెంట్ ట్రైనీ 8, మార్కెటింగ్ విభాగంలో మేనేజ్మెంట్ ట్రైనీ 8, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ విభాగంలో అసిస్టెంట్ మేనేజర్ ఖాళీని, ఇక జనరల్ విభాగంలో 1 అసిస్టెంట్ మేనేజర్ ఖాళీని భర్తీ చేయనున్నారు. మొత్తంగా 148 ఖాళీలు. అభ్యర్థులు పోస్టుని అనుసరించి సంబంధిత విభాగంలో సిఏ లేదా సిఎంఏ, ఏదైనా డిగ్రీ, ఇంకా బీకామ్, బీఎస్సీ, బీఈ, ఎంబీఏ లేదా ఎంసీఏ ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అభ్యర్థుల వయసు 18 నుండి 30 ఏళ్ల మధ్య ఉండాలి. అసిస్టెంట్ మేనేజర్ ఉద్యోగానికి అభ్యర్థుల వయసు 32 ఏళ్లకు మించకుండా ఉండాలి. దరఖాస్తులను ఆన్లైన్లో పూరించాల్సి ఉంటుంది. ఇందుకు సంబంధించి పూర్తి సమాచారం కోసం వెబ్సైట్ అడ్రస్ cotcorp.org.in అనే వెబ్సైట్ను చూడవచ్చు. అభ్యర్థులు దరఖాస్తులను పంపించాల్సిన చివరి తేదీ 2026. మరొక ఉద్యోగ సమాచారం. ఇన్స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలక్షన్ IBPS వివిధ ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో రెగ్యులర్ ప్రాతిపదికన ప్రొబేషనర్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానిస్తూ నోటిఫికేషన్ను విడుదల చేసింది. ఇందులో వివిధ ప్రభుత్వ రంగ బ్యాంకులు పాల్గొనబోతున్నాయి. మొత్తం 6715 ప్రొబేషనరీ ఆఫీసర్ ఖాళీలను భర్తీ చేయనున్నారు. అభ్యర్థులు సంబంధిత విభాగాల్లో గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుండి డిగ్రీలో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అభ్యర్థుల వయసు 20 నుండి 30 ఏళ్ల మధ్య ఉండాలి. ప్రిలిమినరీ పరీక్ష, మెయిన్స్, ఆ తర్వాత పర్సనాలిటీ టెస్ట్, చివరిగా ఇంటర్వ్యూ ద్వారా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. దరఖాస్తులను ఆన్లైన్లో పూరించాల్సి ఉంటుంది. ఇందుకు సంబంధించి పూర్తి సమాచారం కోసం వెబ్సైట్ అడ్రస్ ibps.in అనే వెబ్సైట్ను చూడవచ్చు. అభ్యర్థులు దరఖాస్తులను పంపించాల్సిన చివరి తేదీ 2026.
1: ఉద్యోగవాణి ఉద్యోగ సమాచారం విన్నారు.
2: ఆకాశవాణి వరంగల్ కేంద్రం. సమయం 7:05 కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో తెలుగులో వార్తలు వింటారు. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి రిలే.

ఆకాశవాణి వార్తలు చదువుతున్నది దుర్గా ఉషారమణి. పశ్చిమాసియాలో పరిస్థితిని జాగ్రత్తగా గమనిస్తున్నామని ప్రభుత్వం ఈరోజు తెలియజేసింది. కృత్రిమ మేధస్సుతో యువజనుల నైపుణ్యాలను గణనీయంగా పెంచవచ్చునని కార్మిక శాఖ మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవ్య చెప్పారు. ఆదాయం పన్ను శాఖ 2026-27 ఆర్థిక సంవత్సరంలో ఇంతవరకు 7,73,000 కోట్ల రూపాయల మేరకు ప్రత్యక్ష పన్నులు వసూలు చేసింది. భారత్ ఇంగ్లాండ్ క్రికెట్ జట్ల మధ్య మొదటి వన్డే మ్యాచ్ ప్రస్తుతం ఎడ్బాస్టన్లో జరుగుతోంది. పశ్చిమాసియాలో చోటు చేసుకుంటున్న పరిణామాలను తాము నిశితంగా గమనిస్తున్నామని ప్రభుత్వం ఈరోజు తెలియజేసింది. హార్ముజ్ జలసంధి ద్వారా సురక్షితమైన ఆటంకాలు లేని నౌకాయానం వాణిజ్య ప్రయాణాలు సాగాలని మనదేశం మరోసారి పిలుపునిచ్చింది. ఈ సాయంత్రం న్యూఢిల్లీలో జరిగిన మీడియా సమావేశంలో విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ప్రతినిధి రణధీర్ జైస్వాల్ మాట్లాడుతూ ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రజల ఆర్థిక ఇంధన భద్రతను నిర్ధారించడానికి

0: తాము నిశ్చితంగా గమనిస్తున్నామని ప్రభుత్వం ఈరోజు తెలియజేసింది. హార్ముజ్ జలసంధి ద్వారా సురక్షితమైన, ఆటంకాలు లేని నౌకాయానం వాణిజ్య ప్రయాణాలు సాగాలని మన దేశం మరోసారి పిలుపునిచ్చింది. ఈ సాయంత్రం న్యూఢిల్లీలో జరిగిన మీడియా సమావేశంలో విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ప్రతినిధి రణధీర్ జైస్వాల్ మాట్లాడుతూ, ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రజల ఆర్థిక ఇంధన భద్రతను నిర్ధారించడానికి ఇది అత్యంత కీలకమని పేర్కొన్నారు.
1: पश्चिम एशिया में जो भी गतिविधियां चल रही हैं उस पर हम लगातार नजर रखे हुए हैं. हमारा मानना है कि स्ट्रेट ऑफ हॉर्मुज के रास्ते सुरक्षित और आजाद नौ परिवहन और व्यापार के पक्ष, जिसका हम हमेशा से बात करते रहे हैं, इससे यह सुनिश्चित किया जा सकता है कि लोगों का आर्थिक सुरक्षा, उनके ऊर्जा का सुरक्षा पूरे दुनिया में, सिर्फ भारत में नहीं पूरे दुनिया में उस पर आधारित है. और ये नौ परिवहन अगर आजाद तरीके से चलेगा तो उनकी आर्थिक और ऊर्जा सुरक्षा को सुनिश्चित किया जा सकता है.
0: ఇరాన్ డిప్యూటీ చీఫ్ ఆఫ్ మిషన్ పిలిపించిన అనంతరం మంత్రిత్వ శాఖ ఒక ప్రకటన విడుదల చేస్తున్నానని చెప్పారు. భారత్ తన తీవ్ర ఆందోళనలను ఇరాన్ డిప్యూటీ చీఫ్ ఆఫ్ మిషన్కు తెలియజేసిందని, అక్కడ జరిగిన పరిణామాలను తీవ్రంగా ఖండించిందని జైస్వాల్ చెప్పారు. ఈ ఘటనలో ఒక భారతీయుడు మరణించాడని, పలువురు భారతీయ పౌరులు గాయపడ్డారని, వారిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉందని ఆయన వెల్లడించారు. ఈ దాడులను వీలైనంత త్వరగా నిలిపివేయాలని డిమాండ్ చేస్తూ, ఈ విషయంపై ఇరాన్ వైఖరి పట్ల భారత్ తన తీవ్ర నిరసన వ్యక్తం చేస్తుందని కూడా విదేశాంగ ప్రతినిధి తెలియజేశారు. పాకిస్తాన్ ఆక్రమిత జమ్మూ కశ్మీర్లో జరుగుతున్న నిరసనలపై ఒక ప్రశ్నకు బదులుగా ప్రతినిధి రణధీర్ జైస్వాల్ స్పందిస్తూ, పీఓజేకేలో జరుగుతున్న నిరసనలు దశాబ్దాలుగా పాకిస్తాన్ సాగిస్తున్న క్రమబద్దమైన దోపిడీ, ప్రాథమిక హక్కుల నిరాకరణ, అక్రమ బలవంతపు ఆక్రమణలో ఉన్న ప్రాంతాల్లో జరుగుతున్న పరిపాలనాపరమైన అణచివేత ప్రత్యక్ష పరిణామమేనని అన్నారు.
1: इस मुद्दे पर हम लोगों ने पिछले प्रेसर में भी हम लोगों ने बयान जारी किया था. देखिए, पाकिस्तान अधिकृत जम्मू कश्मीर में चल रहे विरोध प्रदर्शन पाकिस्तान द्वारा अपने अवैध और जबरन कब्जे वाले क्षेत्रों में दशकों से चल रहे शोषण, मौलिक अधिकारों का हनन और प्रशासनिक उत्पीड़न एडमिनिस्ट्रेटिव ऑपरेशन का सीधा परिणाम है और प्रमाण भी है. स्थानीय आबादी की जायज शिकायतों को समाधान करने के बजाय वहां का प्रशासन, वहां का सरकार ने अत्यधिक पुलिस क्रूरता का सहारा लिया है. इसमें असहाय लोग, जिसमें महिलाएं भी हैं और बच्चे भी हैं, उनके खिलाफ कार्रवाई की गई है. भोजन और दवाओं जैसी आवश्यक चीजों को रोका गया है. इंटरनेट ब्लैकआउट को लागू किया गया है और निहत्थे नागरिकों पर के खिलाफ घातक बल का प्रयोग करना भी शामिल है, जिसके परिणाम स्वरूप कई दुखद मौतें हुई हैं, जिसके बारे में आप जानते हैं. हम यह उम्मीद करते हैं
0: స్థానిక ప్రజల సహేతుకమైన ఫిర్యాదులను పరిష్కరించడానికి బదులుగా పాకిస్తాన్ ప్రభుత్వం అత్యంత క్రూరమైన పోలీస్ బలప్రయోగం చేస్తుందని, నిరాయుధ పౌరులపై ప్రాణాంతక శక్తిని ఉపయోగించిందని, దీనివల్ల విషాదకరణమైన మరణాలు సంభవించాయని రణధీర్ జైస్వాల్ అన్నారు. ఈ అరాచకాలు, దురాగతాలకు పాకిస్తాన్ పూర్తిగా బాధ్యతలు చేయాలని మన దేశం అంతర్జాతీయ సమాజం నుంచి కూడా ఆశిస్తోందని ఆయన చెప్పారు. కృత్రిమ మేధస్సు యువత నైపుణ్యాలను సమర్థవంతంగా పెంపొందించగలదని కేంద్ర కార్మిక ఉపాధి శాఖ మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవ్య చెప్పారు. హైదరాబాద్లో జరిగిన బ్రిక్స్ ట్రేడ్ యూనియన్ ఫోరం సదస్సుకు ముఖ్య అతిథిగా హాజరైన డాక్టర్ మాండవ్య ప్రభుత్వం చేపట్టిన అనేక సామాజిక భద్రతా కార్యక్రమాలు గుర్తు చేశారు. స్కిల్ ఇండియా మిషన్ కింద నిర్వహిస్తున్న వివిధ పథకాల గురించి ఆయన చర్చించారు. దేశవ్యాప్తంగా వస్తున్న ప్రధాన మార్పులకు కృత్రిమ మేధస్సు, రోబోటిక్స్ సాంకేతికతలే చోదక శక్తులుగా ఉన్నాయని మంత్రి పేర్కొన్నారు. సరికొత్త సాంకేతిక పరిజ్ఞానాన్ని ప్రతి ఒక్కరూ బాధ్యతాయుతంగా ఉపయోగించాలని డాక్టర్ మాండవ్య సలహాలు ఇచ్చారు. ఉద్యోగాలు కోల్పోతామనే భయాన్ని వీడి మారుతున్న కాలానికి అనుగుణంగా కార్మికులు తమ నైపుణ్యాలను మెరుగుపరుచుకోవాలన్నారు. దేశ రాష్ట్రాల అభివృద్ధిలో కార్మికుల పాత్ర ఎంతో అమూల్యమైందని, పరిశ్రమలు కార్మిక సంఘాల మధ్య బలమైన సమన్వయం ఉండాలని డాక్టర్ మన్సుఖ్ మాండవ్య పిలుపునిచ్చారు. బ్రిక్స్ దేశాల మధ్య పరస్పర సహకారం కూడా భాగస్వామ్య వృద్ధిని పెంపొందించేందుకు అవసరమని అన్నారు. సాంకేతిక పురోగతికి అనుగుణంగా స్కిల్ ఇండియా మిషన్ ద్వారా సరికొత్త కోర్సులు ప్రవేశపెడతామని మంత్రి ఈ సందర్భంగా హామీ ఇచ్చారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. హైదరాబాద్లోని సనత్ నగర్ ఈఎస్ఐ ఆసుపత్రిలో 211 కోట్ల రూపాయల ఖర్చుతో నిర్మించిన అత్యాధునిక అవుట్ పేషెంట్ డిపార్ట్మెంట్ బ్లాక్ను కేంద్ర కార్మిక ఉపాధి శాఖ మంత్రి డాక్టర్ మాండవ్య ఈరోజు ప్రారంభించారు. దేశవ్యాప్తంగా 650 కోట్ల రూపాయలకు పైగా పెట్టుబడితో చేపట్టిన మరో 6 ఈఎస్ఐ ప్రాజెక్టులు కూడా మంత్రి వర్చువల్ విధానంలో ప్రారంభించారు. ఈ కార్యక్రమాల ద్వారా దేశవ్యాప్తంగా ఉన్న 53 లక్షల మంది లబ్ధిదారులకు ఐసీయు, ఎన్ఐసీయు సేవలతో సహా ఉచిత అత్యాధునిక వైద్య సేవలు అందుతాయి. ప్రారంభోత్సవం అనంతరం ఈ భవన నిర్మాణంలో పాలుపంచుకున్న నిర్మాణ కార్మికులను మంత్రులు సత్కరించారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి మాట్లాడుతూ దేశ ప్రగతికి కార్మిక శక్తి, యువశక్తి అనేవి రెండు

0: అత్యంత కీలకమైన స్తంభాలన్నారు. సాంకేతికత వేగంగా అభివృద్ధి చెందుతున్నప్పటికీ మౌలిక సదుపాయాల కల్పనలో కార్మికుల శారీరక శ్రమకు ప్రత్యామ్నాయం లేదని, అందుకే వారికి సామాజిక భద్రత కల్పించడమే ప్రభుత్వం ప్రథమ ప్రాధాన్యత అని డాక్టర్ మాండవ్య చెప్పారు. ఈఎస్ఐసి లబ్ధిదారుల సంఖ్య గత దశాబ్ద కాలంలో 7.5 కోట్ల నుంచి రెట్టింపై 15 కోట్లకు చేరుకుందని, దీనివల్ల దేశంలో సామాజిక భద్రత పరిధి 19% నుంచి 64% విస్తరించిందని కూడా మంత్రి స్పష్టం చేశారు. ఆదాయం పన్ను శాఖ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం 2026-27లో ఇప్పటి వరకు 7,73,000 కోట్లకు పైగా ప్రత్యక్ష పన్నులు వసూలు చేసింది. గత ఆర్థిక సంవత్సరం 2025-26లో ఇదే కాలంతో పోలిస్తే ఇది 16.11% అధిక వృద్ధిని నమోదు చేసింది. ఈ వసూళ్లలో 3,35,000 కోట్ల రూపాయలకు పైగా కార్పొరేట్ పన్ను, 4,11,000 కోట్ల రూపాయల నాన్ కార్పొరేట్ పన్ను ఉన్నాయి. అలాగే ఆదాయం పన్ను శాఖ 122,000 కోట్ల రూపాయలకు పైగా రిఫండ్లు కూడా జారీ చేసింది. దీంతో నికర ప్రత్యక్ష పన్ను వసూళ్లు 16% పైగా గణనీయమైన వృద్ధి నమోదు చేస్తూ 651,000 కోట్ల రూపాయలకు చేరుకున్నాయి. రైల్వే రవాణాలో సంప్రదాయంగా ఉపయోగించే మూసివేసిన వ్యాగన్లు బాక్స్ వ్యాగన్లకు బదులుగా ప్రత్యేకంగా రూపొందించిన కంటైనర్లలో ఎరువులు రవాణా చేయడానికి అనుమతించే ఒక ప్రధాన విధాన సంస్కరణను రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ ప్రకటించారు. భారతీయ రైల్వేలను ఆధునికీకరించే లక్ష్యంతో చేపట్టిన ఈ సంస్కరణల గురించి ఈరోజు న్యూఢిల్లీలో వివరిస్తూ, ఎరువుల రవాణాలో రైల్వేల వాటా 85% ఉందని మంత్రి చెప్పారు. కంటైనర్ల నిర్వహణ సులభతరమని, ఇది కాలుష్యరహితమైన నిల్వకు వీలు కల్పిస్తుందని అశ్విని వైష్ణవ్ చెప్పారు.
1: అగర్ ఫ్లై యాష్ కా ఏక్ అచ్చా ట్రాన్స్పోర్టేషన్ మెకానిజం బనా సక్తే तो देन वी कैन यूज फ्लाई ऐश इन इकोनॉमिक वे, सीमेंट में, प्रोडक्शन में यूज कर सकते हैं, या फिर रोड कंस्ट्रक्शन या किसी दूसरे कंस्ट्रक्शन में हम काम में ले सकते हैं. अभी तक क्या चैलेंज आता था, रेल ट्रांसपोर्टेशन में जब उसको वैगन में भरते हैं तो फ्लाई ऐश बहुत फाइन होने से उसको लोड करने के टाइम में बड़ा पॉल्यूशन होता. सो दैट्स व्हाई वी ब्रॉट दिस रिफॉर्म, फ्लाई ऐश के लिए स्पेशल कंटेनर डिजाइन किया है.
0: రైల్వేలో నిరంతర సంస్కరణలు తీసుకురావాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రోత్సహిస్తుంటారని, ఫ్లై యాష్ రవాణాలో కూడా మరొక ప్రధాన సంస్కరణను ప్రకటిస్తూ దీన్ని బహిరంగ రైల్వే వ్యాగల నుంచి ప్రత్యేకంగా రూపొందించిన కంటైనర్లోకి మారుస్తున్నట్లు అశ్విని వైష్ణవ్ వెల్లడించారు. భారత ఆహార ధాన్యాల నిల్వ వ్యవస్థను బలోపేతం చేయడంపై కేంద్ర వినియోగదారుల వ్యవహారాలు ఆహార ప్రజా పంపిణీ శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి ఈరోజు న్యూఢిల్లీలో ఒక సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ప్రతిపాదిత స్టోరేజ్ పాలసీ, ప్రైవేట్ వ్యవస్థాపకుల గ్యారంటీ పథకాన్ని సమీక్షించినట్లు ప్రహ్లాద్ జోషి సోషల్ మీడియాలో తెలియజేశారు. క్రికెట్లో బర్మింగ్హామ్లోని ఎడ్బాస్టన్లో భారత్తో జరుగుతున్న 3 మ్యాచ్ల వన్డే సిరీస్లోని తొలి మ్యాచ్లో తాజా సమాచారం అందేసరికి ఇంగ్లండ్ 47.5 ఓవర్లలో 258 పరుగులు చేసింది. అంతకుముందు టాస్ గెలిచిన ఇంగ్లాండ్ కెప్టెన్ మొదట బ్యాటింగ్ ఎంచుకున్నారు. T20లు టెస్ట్ మ్యాచ్ల నుంచి రిటైర్ అయిన తర్వాత ఇప్పుడు పూర్తిగా వన్డే ఫార్మాట్ పైన దృష్టి సారించిన సీనియర్ క్రీడాకారులు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీల పునరాగమనంతో శుభ్మన్ గిల్ నేతృత్వంలోని భారత జట్టుకు గొప్ప బలం చేకూరింది. విశేషాలు మరొకసారి. పశ్చిమాసియాలో పరిస్థితిని జాగ్రత్తగా గమనిస్తున్నామని ప్రభుత్వం ఈరోజు తెలియజేసింది. కృత్రిమ మేధస్సుతో యువజనుల నైపుణ్యాలు గణనీయంగా పెంచవచ్చునని కార్మిక మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవ్య చెప్పారు. 2026-27 ఆర్థిక సంవత్సరంలో ఆదాయం పన్ను శాఖ ఇంతవరకు 7,73,000 కోట్ల రూపాయల ప్రత్యక్ష పన్నులు వసూలు చేసింది. భారత ఇంగ్లాండ్ క్రికెట్ జట్ల మధ్య మొదటి వన్డే మ్యాచ్ ప్రస్తుతం ఎడ్మాస్టన్లో జరుగుతోంది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం.
2: ఆకాశవాణి సమయం 7:15. ఇప్పుడు ఇల్లు వాకిలి కార్యక్రమం విందాం.

0: ఈనాటి కార్యక్రమంలో వానాకాలం వరి పంట సాగులో చీడపీడల నివారణ, తెగుళ్ల యాజమాన్యం గురించి వరంగల్ ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం శాస్త్రవేత్త డాక్టర్ ఆర్ శ్రవణ్ కుమార్ గారితో పరిచయం వింటారు. ఈ కార్యక్రమానికన్నా ముందుగా ఒక ప్రకటన.
1: సర్వోత్తమ రైతు పురస్కారం లభించింది హరికి. హరి, మీ విజయ రహస్యం ఏమిటో చెప్పండి.
2: రైతు మిత్రులారా, మీరు కూడా మీ పొలాల్లో అధిక పంటను పండించగలరు.
1: అదేలా?
2: ఎప్పుడు ఏ సమస్య వచ్చినా వెంటనే కలపండి ఈ నెంబరు 1800 1801551.
3: ఇదెవరి నంబర్ బాబు?
2: కిసాన్ కాల్ సెంటర్ది. అక్కడ విశేషజ్ఞులు మీ పొలం సమస్యలకు వెంటనే పరిష్కారం చెప్తారు.
4: అదేంటయ్యా, విశేషజ్ఞులు అన్ని సమయాల్లోనూ దొరుకుతారా?
2: తప్పకుండా దొరుకుతారు. ఏడాదిలో 365 రోజులును, అది కూడా ఉదయం 6 గంటల నుంచి రాత్రి 10 గంటల దాకా.
3: మరైతే ఎక్కువసేపు మాట్లాడితే డబ్బు చాలా అవుతుందిగా.
2: ఖర్చు లేనే లేదు. మొబైల్ పై గానీ ఇతర ఫోన్ తో కానీ కిసాన్ కాల్ సెంటర్ కు ఉచితంగా కాల్ చేయవచ్చు. సలహాకి కూడా ఖర్చు ఉండదు.
3: నిజంగా?
2: 16 నెలల నిజం.
5: రైతు సోదరులారా, పంట సమస్యల గురించి మీ భాషలో వెంటనే సమాధానం కోసం పూర్తి భారతదేశంలో ఏ ఫోన్ నుంచి అయినా జాతీయ హెల్ప్ లైన్ నంబర్ 1800 1801551 తో ఉచితంగా సంప్రదించండి. రైతు మిత్రుడు కిసాన్ కాల్ సెంటర్.
0: కార్యక్రమంలో ముందుగా వానాకాలం వరి పంట సాగులో చీడపీడల నివారణ, తెగుళ్ల యాజమాన్యం గురించి వరంగల్ ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం శాస్త్రవేత్త డాక్టర్ ఆర్ శ్రవణ్ కుమార్ గారితో పరిచయం వింటారు. పరిచయం చేస్తున్నారు శ్రీ మోటే చిరంజీవి.
6: వానాకాలం పంటలలో ముఖ్యంగా మన ఉమ్మడి వరంగల్ జిల్లా, అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పండించేటువంటి పంటలలో అతి ముఖ్యమైనటువంటి పంట వరి పంట. ఈ వరితో పాటు పత్తి, మొక్కజొన్న, ఇతర పంటలు కూడా పండిస్తూ ఉంటారు. మరి ఈ వానాకాలంలో పండించేటువంటి అతి ముఖ్యమైనటువంటి పంట వరిలో మరి పురుగులు, వాటి యొక్క చీడపీడల నివారణ, తెగుళ్ల యాజమాన్యం అనేటువంటి అంశం గురించి ఈరోజు మనకు వివరించడానికి గాను మన ఆకాశవాణి స్టూడియోలో వరంగల్ ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానంలో వరి కీటక విభాగంలో ప్రధాన శాస్త్రవేత్తగా పనిచేస్తున్నటువంటి డాక్టర్ ఆర్ శ్రవణ్ కుమార్ గారు ఉన్నారు. ఈ వానాకాలం వరి పంటలో ఈ తేమ ఎక్కువగా ఉండడం, ఉష్ణోగ్రతల్లో మార్పులు, ఈ గాలి ప్రసరణ తగ్గడం, రకరకాల కీటకాలు దాడి చేసేటువంటి అవకాశం అనేటువంటిది ఉంటుంది. మరి సరైన సమయంలో దాన్ని గుర్తించి సమగ్ర కీటక యాజమాన్యం పాటిస్తే ఆ నష్టాన్ని గణనీయంగా తగ్గించవచ్చు. దాని గురించి వివరించడానికి గాను మన ఆకాశవాణి స్టూడియోలో డాక్టర్ ఆర్ శ్రవణ్ కుమార్ గారు ఉన్నారు. ముందుగా నమస్కారం అండి.
7: నమస్కారం సార్.
6: సార్ చెప్పండి, వానాకాలం వరిని సాధారణంగా ఏ ఏ పురుగులు, తెగుళ్ళు ఆశించి నష్టం కలిగేస్తాయంటారు?
7: వరి అనేది చాలా మన తెలంగాణ రాష్ట్రంలో కానీ మన ఇండియాలో చూసినట్లయితే వరి అనేది చాలా ప్రధానమైన ఆహార పంట. ముఖ్యంగా తెలంగాణలో గమనించినట్లయితే వరిని వానాకాలం మరియు యాసంగి సీజన్లలో, ఈ మధ్య కాలంలో 2 సీజన్లు కూడా ఎక్కువ విస్తీర్ణంలో సాగు చేయడం అనేది జరుగుతున్నది. ముఖ్యంగా వాతావరణ పరిస్థితుల్లో తేడా వల్ల వానాకాలంలో కొన్ని ముఖ్యమైన పురుగులు ఆశించి నష్టం చేస్తాయి. అట్లా యాసంగిలో కూడా కొన్ని పురుగులు, తెగుళ్ళు వరిని ఆశించి నష్టం చేయడం అనేది జరుగుతుంది. ముఖ్యంగా వానాకాలంలో చూసినట్లయితే ఈ యొక్క వరిని ఉల్లికోడు, కాండం తొలిచే పురుగు, సుడిదోమ, ఆకుముడత, అట్లాగే ఒక వరి ఈగ, కంకినల్లి ఇలాంటివి మనకి వరిని ఆశించి నష్టం చేయడం జరుగుతుంది. వీటిలో మనము చాలా ముఖ్యమైనవి చూసినట్లయితే ఉల్లికోడు అనేది ఈ యొక్క వానాకాలంలో చాలా ప్రధానమైన పురుగు. దీంతో పాటు సుడిదొమ్మ కూడా చాలా ఎక్కువ మొత్తంలో ఈ యొక్క వరి పంటను ఆశించి నష్టం చేయడం మనం గమనించవచ్చు. దీంతో పాటు చివరిలో ఈ యొక్క కాండం తుంచే పురుగు అనేది ఎక్కువ మొత్తంలో ఆశించి నష్టం చేయడం అనేది మనము గత కొన్ని సంవత్సరాల నుంచి చూడడం అనేది జరుగుతుంది. వీటితో పాటుగా మనకి కొన్ని ప్రాంతాల్లో ఆకుముడత అనే పురుగు కూడా కొంత శాతం వరకు ఆశించి నష్టం చేయడం అనేది చూస్తున్నాం. తెగులకు సంబంధించి చూసినట్లయితే ముఖ్యంగా బ్యాక్టీరియా ఇండక్ తెగులు అనేది ఈ మధ్య కాలంలో చాలా ఎక్కువగా ఆశించి ఈ యొక్క వరిని నష్టం చేయడం అనేది మనం గమనిస్తున్నాం. దీంతో పాటు కొంత మోతాదులో పాంపొడ తెగులు కానీ, ఈ యొక్క అగ్గి తెగులు కానీ, కొన్ని ఇతర మనకి

0: గుళ్ళు ఆశించి నష్టం అనేది చేయడం గమనించడం జరిగింది.
1: అంటే ముఖ్యంగా ఇప్పుడు వరిని ఆశించేటువంటి ముఖ్యమైనటువంటి పురుగులు ఏంటంటారు?
0: వరిలో అతి ప్రధానమైన పురుగులు మూడు అండి. అందులో ఒకటి ఉల్లికోడు లేదా గొట్ట పురుగు అని పిలుస్తారు, అట్లాగే సుడిదోమ ఒకటి, ఇంకొకటి మూడోది ముఖ్యమైనది కాండం తొలిచే పురుగు లేదా మొగి పురుగు. ఈ మూడు ప్రధానమైన వరిని చాలా ప్రభావితం చేసి, వరిలో దిగుబడిని రాకుండా దిగుబడిని ప్రభావితం చేసే అతి ముఖ్యమైన పురుగులండి.
1: మరి ఈ ఉల్లికోడు అనేటువంటిది ఎలాంటి నష్టం చేస్తుంది, దానికి ఎటువంటి యాజమాన్యాన్ని చేయాలంటారు?
0: ఉల్లికోడు అనేది చాలా ప్రత్యేకమైన, వరిని వానాకాలంలో చాలా ఎక్కువ మొత్తంలో ఆశించి నష్టం చేసే పురుగు. ముఖ్యంగా మన తెలంగాణ ప్రాంతంలో, ఈ మధ్య తెలంగాణ మండలము అట్లాగే ఉత్తర తెలంగాణ మండలంలో చాలా విపరీతంగా ఈ ప్రాంతానికి పరిమితమై వరిని తొలి దశలో ఆశించి మనకి ఎక్కువ మొత్తంలో దిగుబడిని నష్టం చేయడం అనేది జరుగుతున్నది. ముఖ్యంగా దీని యొక్క ప్రత్యేకమైన లక్షణం ఏంటంటే బయోటైప్స్ అనే పురుగులు ఏర్పడడం. ఈ బయోటైప్స్ వల్ల మనకి ప్రస్తుతం ఉన్న యొక్క తట్టుకునే రకాలు కొత్త బయోటైప్ ఏర్పడడం వల్ల తట్టుకోలేకపోవడం, అట్లాగే లోపల ఉండి ఇది నష్టం అనేది చేస్తుంది. కాబట్టి మనకు అందుబాటులో ఉన్న రసాయనిక మందులు సరిగా పనిచేయకపోవడము అనేది జరుగుతున్నది. ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే చాలా వరకు మనకి వాతావరణ పరిస్థితులు, ముఖ్యంగా వర్షాలు మనకి సరైన సమయంలో పడకపోవడం వల్ల, వేరే ఇతర కారణాల వల్ల మీకు మనకు నాట్లు ఆలస్యమైనట్లయితే ఈ యొక్క పురుగు అనేది చాలా ఎక్కువ మొత్తంలో ఆశించి నష్టం అనేది చేయడం జరుగుతుంది. ఇది ముఖ్యంగా నారుమడిలో ఆశిస్తుంది, తర్వాత పిలక దశలో మన నాటు వేసిన తర్వాత ప్రధాన పొలంలో పిలక దశలో ఆశించడం అనేది జరుగుతుంది. ముఖ్యంగా గొట్టాలు ఏర్పడడం అనేది దీని యొక్క ప్రత్యేకమైన లక్షణం. ఈ యొక్క పురుగు ఆశించినప్పుడు పెరిగే అంకురం దగ్గర ఈ యొక్క పురుగు మనకి తినడం వల్ల అంకురం సరిగా వృద్ధి చెందక ఒక గొట్టం లాగా ఏర్పడడం అనేది జరుగుతుంది. దీన్నే గొట్టం అని, రాగి గొట్టం అని, ఉల్లి గొట్టాలని. ఇది చూసినట్లయితే లేత ఆకుపచ్చ నుంచి ఆకుపచ్చ రంగులో మెరుస్తూ ఒక గొట్టం లాగా ఉంటుంది, కాబట్టి దీని ఉల్లి కాడలాగా ఉంటుంది కాబట్టి ఉల్లి గొట్టం అని, ఉల్లికోడు అని, గొట్ట పురుగు అని, రాగి గొట్టాలు అనేది పిలవడం అనేది జరుగుతుంది. ఇది మన తెలంగాణలో చాలా ప్రాంతాల్లో ఎక్కువ మొత్తంలో రావడం అనేది జరుగుతుంది. ముఖ్యంగా ఈ వానాకాలంలో పరిస్థితులు అనుకూలంగా ఉండటం వల్ల ఎక్కువ ఉధృతిలో రావడం, ఎక్కువ నష్టం అనేది చేయడం అనేది జరుగుతుంది. ఈ మధ్య కాలంలో యాసంగి సీజన్ లో కూడా ఈ యొక్క ఉల్లికోడును మనం గమనిస్తున్నాం. ఇంకా ప్రస్తుతానికి అయితే ఎక్కువ మొత్తంలో మనకి నష్టం అనేది కలగట్లేదు, కానీ కొంత నష్టం అనేది మనకి ప్రారంభ దశలో గమనించడం అనేది జరిగింది. ముఖ్యంగా లక్షణాలు గమనించినట్లయితే నారుమడి లేదా పిలక దశలో ఈ మనకి గొట్టాలు అనేది ఉంటాయి, గొట్టాలను బట్టి మన ఉల్లికోడు పురుగు ఆశించిందని మనం గుర్తించవచ్చు. ముఖ్యంగా మనకి ఈ రైతు సోదరులు సాగు చేసే చాలా రకాలలో ఈ యొక్క ఉల్లికోడును తట్టుకునే రకాలు మనకి లేకపోవడం కూడా ఈ యొక్క ఉల్లికోడు ఎక్కువ రావడానికి ప్రధానమైన కారణం. అట్లాగే కొన్ని మాత్రమే రసాయనిక మందులు మనకి ఈ యొక్క ఉల్లికోడును సరైన సమయంలో మనం వాడినట్లయితే మనం కంట్రోల్ చేయవచ్చు. అందువల్ల మనకి ఈ యొక్క ఉల్లికోడును మనము నియంత్రించాలంటే మనకి సరైన సమయంలో యాజమాన్య పద్ధతులు అనేది చేపట్టాలి. సో వాటిని గమనించినట్లయితే ముఖ్యంగా మనకి ఏంటంటే ఈ మన తెలంగాణ ప్రాంతంలో మనకి ముఖ్యంగా ఈ మధ్య తెలంగాణ మండలం గాని ఉత్తర తెలంగాణ మండలంలో సరైన సమయంలో నాట్లు వేసుకోవాలి. చాలా వీలైనంత వరకు ఎర్లీగా చాలా ముందుగానే మనం నాట్లు వేసుకున్నట్లయితే పురుగు వల్ల కలిగే నష్టాన్ని మనం తగ్గించుకోవచ్చు, చాలా వరకు ఈ పురుగును కంట్రోల్ అనేది చేయవచ్చు. అట్లాగే యాజమాన్య పద్ధతులు అనేది మనకి సరిగ్గా తెలుసుకుని సరైన యాజమాన్య పద్ధతులు పాటించినట్లయితే కూడా మనం దీన్ని, ఈ యొక్క ఉల్లికోడును మనం సమర్థవంతంగా అరికట్టవచ్చు. వాటిలో ముఖ్యంగా ఏంటంటే ఒకటి నాట్లు ముందుగా పూర్తి చేసుకోవడం ఒకటి, అట్లాగే వీలైనంత వరకు మనకి తట్టుకునే రకాలు అందుబాటులో ఉన్నట్లయితే వాటిని సాగు చేసుకోవడం. వీటిలో ఇంకా ముఖ్యమైన అంశం ఏంటంటే ఇప్పుడు మన తెలంగాణ ప్రాంతంలో చాలా మంది రైతులు, కొంతమంది రైతులేమో మనకి ప్రభుత్వ పరిశోధన స్థానాల నుంచి విడుదల అయిన రకాలను సాగు చేస్తున్నారు, కొంతమంది రైతులు ప్రైవేట్ రకాలు సాగు చేయడం అనేది జరుగుతుంది, కొంతమంది రైతులు వేరే రాష్ట్రాల్లో రూపొందించిన రకాలు మన దగ్గర సాగు చేయడం అనేది జరుగుతుంది. ఇక్కడ ముఖ్యమైన అంశం ఏంటంటే ఇప్పుడు మన ప్రాంతంలో రూపొందించిన రకాలు ఏంటంటే మన ప్రాంతంలో పరిశోధన జరుగుతాయి కాబట్టి ఈ ఉల్లికోడును కొంతవరకు తట్టుకునే శక్తి వాటికి ఉంటుంది. ఒకవేళ ఉల్లికోడు వచ్చినప్పటికీ కూడా మనకి ఒక సరాసరి దిగుబడి, కొంత మనకి ఎక్కువ నష్టం కాకుండా దిగుబడి వచ్చే అవకాశం ఉంటుంది. కానీ వేరే ప్రాంతాల్లో కానీ వేరే రాష్ట్రాల్లో కానీ రూపొందించిన రకాలు కానీ ప్రైవేట్ రకాలు కానీ ఈ తట్టుకోలేని రకాలు సాగు చేసినట్లయితే మనకి ఉల్లికోడు వల్ల చాలా నష్టం కలుగుతుంది. కాబట్టి మన ప్రాంతంలో రూపొందించిన రకాలు వీలైనంత వరకు సాగు చేసుకోవాలి. వాటిలలో తట్టుకునే రకాలు ఏమైనా ఉన్నట్లయితే వాటిని తెలుసుకొని వాటి విత్తనాలు తీసుకొని వాటిని సాగు చేసుకున్నట్లయితే మనకి చాలా ఫలితం అనేది ఉంటుంది. అట్లాగే ముఖ్యంగా కలుపు నివారణ అనేది చేపట్టాలి, ఎందుకంటే మనకి పంట లేనప్పుడు కలుపు మీద ఈ పురుగు పెరుగుతుంది కాబట్టి కలుపు అనేది సమర్థవంతంగా చేసుకోవడం, దుక్కులు సరిగ్గా చేసుకోవడం ఇట్లాంటివన్నీ మనం చేసుకున్న తర్వాత ముఖ్యంగా రసాయనిక మందుల వాడకంలో ముఖ్యంగా గుళికలు వాడకం అనేది చేయాలి. దాంట్లో నారుమడిలో నారు పీకడానికి ఒక వారం రోజుల ముందు యొక్క కార్బోఫ్యూరాన్ 3cg గుళికలు అనేది దొరికితే వాటిని ఒక ఎకరానికి సరిపోయే నారుమడిలో 800 గ్రాములు వేసుకొని వారం 10 రోజుల తర్వాత మరి నారును పీక్కొని నాట్లు వేసుకోవచ్చు. అట్లాగే సమగ్ర పోషక యాజమాన్యం చేపట్టాలి. దాంట్లో భాగంగా పొటాష్ ఎరువులు అనేది నిర్దేశించిన మోతాదులో, సిఫారసు చేసిన మోతాదులో తప్పనిసరిగా వాడినట్లయితే మనకి ఈ తెగుళ్లు కానీ పురుగులు కానీ మనకి రాకుండా మనకి మొక్క బలంగా ఉండేటట్లుగా

0: చూసుకోవచ్చు. ప్రధాన పొలంలో నాట్లు వేసిన తర్వాత ముఖ్యంగా గుళికల వాడకం అనేది చాలా ముఖ్యమైనది. ఈ గుళికల వాడకంలో కొన్ని జాగ్రత్తలు అనేది తీసుకోవాలి. చాలా మంది రైతులు ఏంటంటే మార్కెట్ లో ఉన్న చాలా రకాల గుళికలు మనకి పక్కన వేరే తోటి రైతులు వాడుతున్నారనో, తోటి రైతులు చెప్పడం వల్లనో, లేదంటే డీలర్లు చెప్తున్నారనో, లేదంటే ఏదో ఒక కారణంతో ఈ ఉల్లికోడును కంట్రోల్ చేయలేని గుళికల వాడకం అనేది చూడడం జరిగింది. మార్కెట్ లో ఉన్న అన్ని గుళికలు ఒక ఉల్లికోడి మీద పనిచేయవు. కొన్ని ప్రత్యేకమైన గుళికలు, ముఖ్యంగా కార్బోఫిరాన్ 3CG గుళికలు కానీ ఫిప్రోనిల్ గుళికలు కానీ ఈ యొక్క మనకి ఉల్లికోడి మీద పనిచేస్తాయి. కాబట్టి కార్బోఫిరాన్ 3CG గుళికలు ఎకరానికి 10 కిలోల చొప్పున వాడాలి. అట్లాగే ఫిప్రోనిల్ గుళికల్లో 0.3, 0.6 ఫార్ములేషన్స్ మనకి అందుబాటులో ఉంటాయి. 0.3 అయితే 6 కిలోల ఎకరానికి, 0.6 అయితే 4 కిలోల ఎకరానికి చొప్పున మనకి నాటు వేసిన తర్వాత, ముఖ్యంగా ప్రధాన పొలంలో నాటు వేసిన తర్వాత నాటు వేసిన 15 రోజుల్లోపే ఈ మనం వాడాలి. వాడేటప్పుడు కూడా పొలంలో నీళ్లు ఎక్కువగా ఉండటం గాని, మనకి గుళికలు వేయగానే నీళ్లు వరద పోవడం గాని అట్లాంటి చేయకుండా బురద పదంలో వేయాలి. వేసిన తర్వాత ఒక 2-3 రోజులు ఆ వేసిన పొలంలోకి నీరు పోవడం గాని, అందులోంచి నీరు బయటకి గాని రాకుండా మనం చూసినట్లయితే మనము ఈ చల్లిన గుళికలు చాలా ప్రభావవంతంగా పనిచేసి ఉల్లికోడ్ అనేది సమర్థవంతంగా అరికట్టబడుతుంది. సో ఇలాంటి మనం సూచనలు, ముఖ్యంగా ఈ గుళికలు మాత్రమే మనకి ఫిప్రోనిల్ ఉన్నాయి గుళికలు గాని, లేదా కార్బోఫిరాన్ గుళికలు అని ఇలాంటి ఫార్ములేషన్సే మనం వాడాలి. అంతేగాని రకరకాల గుళికలు వాడినట్లయితే మనకి ఫలితం ఉండదు. అట్లాగే ఇంకొకటి ఏంటంటే మోతాదు అనేది చాలా ముఖ్యమైనది. చాలా మంది రైతులు తెలిసి తెలియక తక్కువ మోతాదు గాని, చాలా ఎక్కువ మోతాదు గాని వాడుతున్నారు. చాలా మంది రైతులు ఏంటంటే తక్కువ మోతాదు కూడా వాడుతున్న రైతులు ఉన్నారు. అట్లా కాకుండా సరైన మోతాదు మనం వాడినట్లయితే, తక్కువ మోతాదు వాడితే అసలు పనిచేయదు కాబట్టి అది క్రమక్రమంగా నిరోధక శక్తి పెంచుకుంటుంది. మనకి సిఫారసు చేసిన మోతాదులో ఈ యొక్క గుళికలు వాడినట్లయితే మనకి మంచి ఫలితం ఉండి ఈ యొక్క ప్రమాద ఉల్లికోడును మనం సమర్థవంతంగా అరికట్టవచ్చు.
1: మరి వరిలో ముఖ్యమైనటువంటిది సుడిదోమ అనేటువంటిది కూడా అన్నారు. అయితే ఈ సుడిదోమ ఉధృతికి అనుకూలమైనటువంటి పరిస్థితులు ఏంటంటారు? దాన్ని అరికట్టడానికి ఎటువంటి యాజమాన్య చర్యలు అనేటువంటివి తీసుకోవాలంటారు?
0: మనకి వానకాలం వరిని ఆశించి మనకి నష్టాన్ని కలిగించే పురుగులలో ఇది కూడా చాలా ముఖ్యమైనది, సుడిదోమ అనేది. ఈ సుడిదోమ అనేది రసాన్ని పీల్చి మనకి నష్టం కలగజేస్తుంది. ముఖ్యంగా కొన్ని చేసే పొరపాట్లు అనొచ్చు, కొన్ని యాజమాన్య పద్ధతుల లోపాలు లాంటి, లేదా అనుకూల పరిస్థితులు వల్ల యొక్క సుడిదోమ అనేది ఎక్కువగా రావడం అనేది జరుగుతుంది. ముఖ్యంగా వాటిలో అనేది ఏంటంటే, ముఖ్యంగా మనకి చాలా మంది రైతులు ఏంటంటే సన్నగింజ రకాలు సాగుకి మొగ్గు చూపడం మనం చూస్తూ ఉంటాం. సన్నగింజ రకాల్లో చాలా రకాలు కూడా మనకి ఆ యొక్క సుడిదోమను తట్టుకోలేవు, చాలా సున్నితంగా ఉంటాయి. కాబట్టి సన్నగింజ రకాలు సాగు చేసేటప్పుడు చాలా జాగ్రత్త వహించాలి, ఎందుకంటే అవి సున్నితంగా ఉంటాయి కాబట్టి ఎక్కువ నష్టం కలిగే అవకాశం ఉంటుంది. కాబట్టి వీటిలో ముఖ్యంగా BPT 5204 కానీ ఇలాంటి సన్నగింజ రకాలు మనకి ఒక సుడిదోమను తట్టుకోలేవు. కాబట్టి వీలైనంత వరకు మనకి తట్టుకునే రకాలు ఎంచుకొని మనం సాగు చేసుకున్నట్లయితే మనకి ఫలితం ఉంటుంది. ముఖ్యంగా ఈ యొక్క తట్టుకోలేని రకాలు సాగు చేయడం అనేది ఒకటి. మనకి వరి పంట అనగానే నీళ్లలో పెరిగే పంట అని చెప్పేసి పంట మొదటి నుంచి పంట చివరి దాకా నీళ్లు ఎక్కువ ఉండాలి, నీళ్లు లేకుండా అసలే ఉండకూడదు అనే ఉద్దేశంతో నీళ్లు పొలం నిండా నీళ్లు ఉంచడం అనేది, ఉంచి సాగు చేయడం అనేది చేస్తూ ఉంటారు. కాబట్టి అది ఇట్లా మనకు పొలంలో నీరు ఎల్లవేళలా మనకి నీరు ఉన్నట్లయితే ఆ వాతావరణ పరిస్థితులు ఈ సుడిదోమకి అనుకూలంగా ఉండి సుడిదోమ ఎక్కువగా ఆశించి మనము నష్టం కలిగే అవకాశం ఉంటుంది. కాబట్టి అదొకటి మన దృష్టిలో ఉంచుకోవాలి. అట్లాగే పంట మంచిగా పండాలనే ఉద్దేశంతో ఈ యొక్క నత్రజని సంబంధించిన ఎరువులు, ముఖ్యంగా యూరియా కానీ 20-20 కానీ, 28-28 కానీ, అమ్మోనియా కానీ, ఇలాంటి నత్రజని సంబంధించిన ఎరువులు సిఫారసు కంటే ఎక్కువ వాడడం అనేది జరుగుతుంటుంది. ఈ యొక్క నత్రజని ఎరువులు ఎక్కువగా వాడినట్లయితే మొక్క అంతా కూడా సున్నితంగా తయారైపోయి చాలా ఎక్కువ నష్టం కలిగే అవకాశం ఉంటుంది. కాబట్టి అది కూడా ఒకటి మనకి ఒక దోమ ఎక్కువగా పెరగడానికి ఇది ఒక అనుకూలమైన పరిస్థితి. అట్లాగే దగ్గర దగ్గర నాట్లు వేసుకోవడం అనేది కూడా ఒకటి. అలాంటి పరిస్థితుల్లో కూడా మనకి ఈ యొక్క సుడిదోమ ఎక్కువగా రావడం అనేది జరుగుతుంది. ఇంకోటి కాలిబాట్లు అనేది తీయకపోవడం, దానివల్ల కూడా మనకి ఈ యొక్క సుడిదోమ ఎక్కువగా రావడం అనేది జరుగుతుంది. వీటితో పాటు మనకి సుడిదోమని ఉధృతిని పెంచే కొన్ని ముఖ్యమైన రసాయనిక మందులు పంట తొలిదశలో వేరే పురుగుల నివారణ కోసం వాడినట్లయితే, వాటిలో ముఖ్యమైనవి క్లోరోపైరిఫాస్ గాని, ప్రోఫినోఫాస్ గాని, సింథటిక్ పైరెథ్రైడ్లో లాంబ్డా సైలూత్రిన్, బీటా సిఫిలూత్రిన్ అనేవి. ఈ మందులు మనము పంట తొలిదశలో ముఖ్యంగా ఈ సుడిదోమ ఎక్కువగా ఆశించే ప్రాంతాల్లో వాడినట్లయితే అప్పుడు ఏమైందంటే మనకి సుడిదోమను నియంత్రణ చేసే మిత్ర పురుగులు చనిపోవడం జరుగుతుంది. సుడిదోమలో నిరోధక శక్తి పెరిగి సుడిదోమ అనేది కంట్రోల్ కాదు కాబట్టి సుడిదోమి ఉధృతి ఎక్కువగా పెరగడం అనేది జరుగుతుంది. సో ఈ సూచించిన రసాయనిక మందులు మనం వాడేటప్పుడు చాలా జాగ్రత్త వహించాలి, వీలైనంత వరకు వాడకపోవడం అనేది ఉత్తమం. సో ఇలాంటి పరిస్థితులు యొక్క సుడిదోమకి అనుకూలంగా ఉండి సుడిదోమ ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా నష్టము ఎలా చేస్తుంది గమనించినట్లయితే, సుడిదోమ అనేది చిన్న పురుగులు ఎగురుతూ ఉంటాయి, ఎక్కువ ఎత్తు ఎగరలేవు, కొద్ది ఎత్తు వరకు ఎగిరే పురుగులు ఇవి. మనకి నీటి మట్టానికి పైన మనకి మొక్క మొదలలో ఇవి ఉండి గుంపులు గుంపులుగా ఉండి పంట మొక్క మొదట్లో నుంచి రసాన్ని పీల్చి మనకి నష్టం అనేది కలగజేయడం జరుగుతుంది. తొలిదశలు ఇదేంటంటే పంట అంతా కూడా క్లేత పసుపు వర్ణంలోకి మారిపోవడం, క్రమక్రమంగా పంట అంతా కూడా సుడులు సుడులుగా వలయాకారం

0: రూపంలో ఎండిపోవడం అనేది జరుగుతుంది. దీన్నే దోమపోట అని పిలవడం అనేది జరుగుతుంది. సో మనకి తొలి దశలో ఈ యొక్క పురుగు మొక్క మొదలు ఉంటుంది కాబట్టి మనకు అర్థం కాదు. క్రమక్రమంగా ఉధృతి పెరిగే కొద్దీ అది పైన లక్షణాలు కనిపిస్తాయి. అప్పుడు చాలా వరకు నష్టము ఎక్కువగా కలిగిన తర్వాత మనకి యొక్క ఉధృతి యొక్క సురిదం యొక్క ఉనికి మనకి కనిపిస్తుంది. ప్రమాదకరమైన పురుగు ఉధృతి ఎక్కువగా ఉన్నప్పుడు మనకి నీళ్ల మీద ఒక పొరలాగా ఒక తెట్టులాగా ఈ యొక్క పురుగులు అనేది తేలుతూ మనకు కనిపిస్తూ ఉంటాయి. సో ఇట్లా మనకి నష్టం అనేది సురిదమ్మ వల్ల కలుగుతుంది. దీని యాజమాన్య పద్ధతిలో ముఖ్యంగా వీలైనంత వరకు తట్టుకునే రకాలు సాగు చేయడం అనేది ముఖ్యం. తప్పనిసరి పరిస్థితుల్లో ఈ యొక్క సన్నగింజ రకాలు కానీ తట్టుకోలేని రకాలు సాగు చేసినట్లయితే సరైన యాజమాన్య పద్ధతులు అనేది చేపట్టాలి. వాటిలో ముఖ్యంగా ఏంటంటే నత్రజని సంబంధించిన ఎరువులు సిఫరస్ మేరకు వాడడం, పొలంలో ప్రతి 2 మీటర్లకి 20 సెంటీమీటర్ల చొప్పున కాలిబాట్లు అనేది తీయడం అనేది చేయాలి. పంట పండించేటప్పుడు పంట మొదటి నుంచి చివరి దాకా నీళ్లు నిల్వ ఉంచకుండా మధ్య మధ్యలో తీస్తూ మళ్ళీ పెడుతూ ఉండాలి. అడపదడప నీళ్లు తీసి మళ్ళీ పెట్టినట్లయితే మనకి ఈ యొక్క పురుగుకి ప్రతికూల వాతావరణ పరిస్థితులు ఏర్పడి మనకి పురుగు అనేది కంట్రోల్లో ఉండటం జరుగుతుంది. అట్లాగే కాలిబాట్లు తీసినట్లయితే కాలిబాట్ల వల్ల మనకి వరి పొలంలో వెళ్ళడానికి అనుకూలంగా ఉంటుంది, వెళ్లి గమనించడానికి అనుకూలంగా ఉంటుంది. అట్లాగే ఆ కాలిబాటల్లో వెళ్లి మనము మందులు పిచ్చికారి చేయడం గానీ యొక్క ఎరువులు చల్లడం గానీ ఇలాంటివి మనం చేయవచ్చు. వీటితో పాటు మనకి సంబంధించిన ముఖ్యంగా ఈ యొక్క సుడిదోమకి ఈ యొక్క వాతావరణ పరిస్థితి ప్రతికూలంగా ఉండి సుడిదోమ ఎక్కువగా పెరగదు, దానివల్ల సుడిదోమ అదుపులో ఉండడం అనేది జరుగుతుంది. ఈ యొక్క రిసర్జెన్స్ ను కలగజేసే రసాయనిక మందులు ముఖ్యంగా ప్రొఫినోఫాస్ గానీ క్లోరిపైరిఫాస్ గానీ లాంబ్డాసైలిత్రిన్ లాంటి మందులు వీలైనంత వరకు వాడకుండా ఉండడం ఉత్తమం. సో అట్లా ఇలాంటి మనం కొన్ని రసాయనేతర పద్ధతులు పాటించి తర్వాత మనకి రసాయనిక మందులో ముఖ్యంగా తొలి దశలో బిప్రోఫిజిన్ అనే మందు 1.6 మిల్లీలీటర్ నీటికి కలిపి పిచికారీ చేసుకోవాలి. అట్లాగే ఈ మందు పిచికారీ చేసేటప్పుడు మొక్క మొదల్లో పడేటట్లుగా పిచికారీ చేసినట్లయితే సుడిదోమ అనేది పూర్తిగా అదుపులో ఉంటుంది. దీంతో పాటు డైనటెఫ్ర అనే మందు 0.4 గ్రాముల లీటర్ నీటికి, పైమెట్రోజన్ అనే మందు 0.5 గ్రాముల లీటర్ నీటికి, ట్రైఫ్లూమిజోపైరమ్ అనే మందు 0.48 మిల్లీలీటర్లు 1 లీటర్ నీటికి కలిపి మొక్క మొదలలో పడేటట్టుగా మనం పిచికారీ చేసినట్లయితే ఏదైనా ఒక మందునే మాత్రమే వాడాలి. అట్లాగే మనకి తెలిసి తెలియక అన్ని రకాల మందులు కలిపి పిచికారీ చేయకుండా ఈ తెలిపిన మందులు మనకి మొక్క మొదలలో పడేటట్టుగా పిచికారీ చేసినట్లయితే ఈ సుడిదోమ అనేది అదుపులో ఉండి మనము మంచి దిగుబడులు సాధించే అవకాశం ఉంటుంది.
1: మరి ఈ సుడిదోమతో పాటు ఎక్కువగా వరిని నష్టపరిచేటువంటి పురుగులలో ఈ మొగి పురుగు అనేటువంటిది కూడా ఎక్కువగా నష్టం కలిగిస్తుంది. మరి దాని నివారణకు ఏం చేయాలి, దాని యొక్క యాజమాన్య చర్యల గురించి చెప్పండి.
0: ఈ మొగి పురుగు అనేది దీన్నే కాండం తులిచే పురుగు అని పిలవడం జరుగుతుందండి. ఈ యొక్క మొగి పురుగు లేదా కాండం తులిచే పురుగు అనేది వానాకాలంలో పంటను ఆశిస్తుంది. అట్లాగే ముఖ్యంగా యాసంగి సీజన్లో ఎక్కువగా రావడం అనేది జరుగుతుంది. కాకపోతే వానాకాలంలో కూడా మనకి పంట చివరి దశలో పూత దశలో ఎక్కువగా ఆశించి మనకు నష్టం కలిగజేసే అవకాశం ఉంటుంది. ఇది ముఖ్యంగా నారుమడి దశలో ఆశిస్తుంది, పిలక దశలో ఆశిస్తుంది, పూత దశలో ఆశించి మనకు నష్టం అనేది చేస్తుంది. ముఖ్యంగా నారుమడిలో ఆశించినట్లయితే నారు అంతా కూడా చనిపోతుంది, నారు మొక్కలన్నీ కూడా చనిపోతాయి. అట్లాగే పిలక దశలో ప్రధాన పొలంలో యొక్క పిలక దశలో ఆశించినప్పుడు మధ్య కాండం అనేది కాండాన్ని కత్తిరించడం వల్ల కాండము మనకి ఎండిపోవడం అనేది జరుగుతుంది. అంటే మొవ్వు చనిపోవడం అనే మధ్యలో ఉన్న మొవ్వు అనేది చనిపోవడం అనేది జరుగుతుంది. సో మొవ్వు చనిపోతుంది కాబట్టి దీని మొవ్వును ఆశించి నష్టం చేస్తుంది కాబట్టి దీని మొగి పురుగు అనేది పిలవడం జరుగుతుంది. అట్లాగే పూత దశలో ముఖ్యంగా చిరుపుట్ట దశలో లేదా అంకురం ఏర్పడే దశలో ఆశించినప్పుడు ఏంటంటే కంకి మొదట్లో ఇది కత్తిరించడం వల్ల మన కంకిని పీకినట్లయితే కంకి అనేది మన చేతులకి రావడం అనేది జరుగుతుంది. అట్లా మనకి తెల్ల కంకులు అనేది ఏర్పడతాయి. సో ఈ విధంగా నారు చనిపోవడం అనేది నార్మల్ జరుగుతుంది. పిలక దశలో మొవ్వు చనిపోతుంది, పూత దశలో తెల్ల కంకులు అనేది ఏర్పడతాయి. సో ఇవి మనకి యొక్క మొగి పురుగు యొక్క నష్టం చేసినప్పుడు మనకు కనిపించే లక్షణాలు. వీటిలో ముఖ్యంగా ఈ పురుగులను ఎట్లా గమనించవచ్చు అంటే ముఖ్యంగా ఈ మొగి పురుగు పురుగులు ముఖ్యంగా తల్లి రెక్కల పురుగులు మధ్యస్థ ఆకారంలో ఉంటాయి, ఉండి ఎండు గోధుమ రంగులో లేదా పసుపు రంగులో యొక్క పురుగు రెక్కలు మనకి కనిపిస్తాయి. ముందు రెక్కలపై మనకి ఒక నల్లటి చుక్కు అనేది కనిపిస్తాయి. మనము రెగ్యులర్గా మనము ఫీల్డ్కి వెళ్ళినప్పుడు మనం చూసినట్లయితే అవి మనకి ఎగురుతూ మనకు కనిపించడం జరుగుతుంది. అట్లాగే ఈ యొక్క తల్లి రెక్కల పురుగులు ఆకు చివరిలో మనకి గుడ్లను సముదాయాలుగా పెట్టడం జరుగుతుంది. ఒక్కొక్కసారి కాండం మీద కూడా పెట్టి మనకి నష్టాన్ని ప్రారంభిస్తాయి. ఆ గుడ్ల నుంచి బయటకు వచ్చిన లార్వ మన కాండం లోపలికి పోయి మనకి మొవ్వును కత్తిరించడం, మొవ్వు చనిపోవడం అనేది జరుగుతుంది. సో ఇట్లా మనకి నష్టం అనేది కలుగుతుంది. ఈ యొక్క పురుగు మనకి ఉధృతిని మనం ముందే గమనించవచ్చు ఈ యొక్క లక్షణాలను బట్టి. సో అట్లా మనకి నష్టం అనేది కలిగజేస్తుంది. దీనికి ముఖ్యంగా మనము యాజమాన్య పద్ధతులు ఎట్లా చేపట్టాలంటే ముఖ్యంగా అంతకుముందు ఉన్న పంట అవశేషాలు మనం లేకుండా చూసుకోవాలి. అంటే పంట పండిన తర్వాత దాని యొక్క ముఖ్యంగా మొదలని భూమికి దగ్గరగా కోయడం, తర్వాత దుక్కులు సరిగ్గా చేసుకోవడం, వేసవిలో దుక్కులు చేసుకోవడం, వేసవిలో కూడా లోతు దుక్కులు చేసినట్టయితే లోపల ఉండే లార్వ కానీ పీప దశలు కానీ చనిపోవడం అనేది జరుగుతుంది. సో అట్లా ఒకటి మనకి చేయాలి. మనకి అట్లాగే లింగాకర్షి బుట్టల వాడకం అనేది చేసినట్లయితే కూడా మనం పురుగు యొక్క ఉనికిని కానీ ఉధృతిని మనం గమనించవచ్చు. ముఖ్యంగా ఎకరానికి ఒక 3

0: గురుత్వాకర్ష బుట్టలు మనం పెట్టినట్లయితే వాటిలో వారానికి ఒక 25 యొక్క మగరెక్కల పురుగులు మనం గమనించినట్లయితే సస్యరక్షణ చర్యలు చేపట్టాలి. అట్లాగే ట్రైకోకార్డ్స్ అనేది మనకు జీవనియంత్రణ పద్ధతి మనం చేపట్టినట్లయితే ఈ యొక్క ట్రైకోకార్డుల ద్వారా మనకు పరాన్న జీవులను వాడి అట్లా కూడా మనం ఈ యొక్క పురుగును అదుపులో ఉంచడం జరుగుతుంది. సో వీటితో పాటు మనకు ముఖ్యంగా నారు ముదిరినప్పుడు అట్లాగే కాండం బలహీనంగా ఉన్నప్పుడు ఈ యొక్క మొగి పురుగు అనేది ఎక్కువగా ఆశించడం జరుగుతుంది. కాబట్టి మనకు సిఫారసు చేసిన మోతాదులో ఎరువులు వాడడం చేయాలి, మొక్క బలంగా ఉండేటట్లు చూసుకోవాలి. వీలైనంత వరకు నాట్లు ఆలస్యం కాకుండా సరైన సమయంలో మనం నాట్లు పూర్తి చేసినట్లయితే ఈ యొక్క మొగి పురుగు అనేది చాలా వరకు కంట్రోల్లో ఉంటుంది. రసాయనిక మందులకు సంబంధించి ముఖ్యంగా నారుమడిలో నారు పీకడానికి ఒక వారం 10 రోజుల ముందు ఈ యొక్క కార్బోఫ్యూరాన్ 3C జిగ్గులికలు ఎకరానికి సరిపోయే నారుమడిలో 800 గ్రాములు వేసుకోవడం, అట్లాగే ప్రధాన పొలంలో నాట్లు వేసిన తర్వాత పిలక దశలో అంటే నాటు వేసిన తర్వాత 15 నుంచి 20 రోజుల లోపు ఈ యొక్క కార్బోఫ్యూరాన్ గుళికలు ఎకరానికి 10 కిలోలు కానీ, లేదంటే కార్టా హైడ్రోక్లోరైడ్ అనే గుళికలు ఎకరానికి 8 కిలోలు కానీ, లేదా క్లోరంటర్ నిలుపుడు అనే గుళికలు ఎకరానికి 4 కిలోలు కానీ మనం చల్లుకున్నట్లయితే ఈ యొక్క పురుగును కంట్రోల్ చేసుకోవచ్చు. లేనట్లయితే అప్పటికి కొంత మనకి ఈ యొక్క పురుగు యొక్క నష్టం గమనించినట్లయితే ఎసిఫేట్ అనే మందు 1.5 గ్రాములు లీటర్ నీటి కలిపి పిచికారి చేసుకున్నట్లయితే ఈ యొక్క మొగి పురుగును మనం సమర్థవంతంగా అరికట్టవచ్చు. అట్లాగే ఇంకో ముఖ్యమైన అంశం ఏంటంటే మనకి పిలక దశలో ఈ యొక్క పురుగును సరిగ్గా మనము నివారించినట్లయితే మళ్ళీ పూత దశలో కూడా ఆశిస్తుంది. కాబట్టి చిరుపొట్ట దశలో మనకి కంకి బయటికి రాకముందు మనం ఈ యొక్క రెక్కల పురుగుల ఉనికిని కానీ గుడ్ల సముదాయాలు కానీ గమనించినట్లయితే క్లోరాన్ ఈ యొక్క కాటా పైడక్లోరైడ్ మందు 2 గ్రాములు లీటర్ నీటి కానీ, క్లోరంటర్ నిలుపు అనే మందు 0.3 మిల్లీలీటర్ లీటర్ నీటికి కానీ మనము ఏదైనా ఒక మందు మనం పిచికారి చేసినట్లయితే ఈ యొక్క మొగి పురుగును సమర్థవంతంగా అరికట్టవచ్చు. ఈ మధ్య కాలంలో టెట్రా నిలిపిడ్ అనే మందు కూడా రావడం జరిగింది, దాన్ని కూడా వాడవచ్చు. లేదంటే ఐసోసైక్లోసిరమ్ అనే మందు కూడా ఈ యొక్క మొగి పురుగు మీద సమర్థవంతంగా పనిచేస్తుంది. కాబట్టి ఈ కెమికల్స్ కూడా వాడినట్లయితే మనం ఈ యొక్క మొగి పురుగును అదుపులో ఉంచవచ్చు. ముఖ్యంగా ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన అంశం ఏంటిదంటే ఈ యొక్క కంకి బయటికి రాకముందే చిరుపొట్ట దశలో పొట్ట మీద ఉన్నప్పుడే, పంట అనేది పొట్ట మీద ఉన్నప్పుడే ఈ యొక్క మందులను పిచికారి చేయాలి. ఒకసారి మనకి కంకి బయటికి వచ్చింది అంటే అప్పుడు మనం ఎలాంటి రసాయనిక చర్యలు కానీ సస్యరక్షణ చర్యలు చేపట్టినా కూడా ఫలితం ఉండదు. కాబట్టి పొట్ట మీద పొట్ట దశలో ఉన్నప్పుడే ఈ యొక్క సస్యరక్షణ చర్యలు అనేది చేపట్టినట్లయితే ఈ మొగి పురుగును మనం సమర్థవంతంగా అరికట్టవచ్చు. ఇవి మనకి మొగి పురుగు సంబంధించిన ముఖ్యమైన అంశాలు.
1: మరి ఈ మధ్య కాలంలో వరిని ఎక్కువగా ఆశిస్తున్నటువంటి ఈ బ్యాక్టీరియా ఎండాకు తెగులు అనేటువంటిది ఎక్కువగా వినిపిస్తుంది. మరి ఈ బ్యాక్టీరియా ఎండాకు తెగులు వచ్చినప్పుడు ఎటువంటి యాజమాన్య చర్యలు అనేటువంటివి చేపట్టాలంటారు?
0: ముఖ్యంగా మనకు ఈ బ్యాక్టీరియా ఎండాకు తెగులు అనేది చాలా ఈ మధ్య కాలంలో వరిని చాలా ఎక్కువగా ఆశించి నష్టం చేస్తున్నది. గత 4 నుంచి 5 సంవత్సరాల నుంచి వానాకాలంలో ఈ యొక్క ఎండాకు తెగులు అనేది వరిని ఆశించి నష్టం చేయడం అనేది చూడవచ్చు. ఇక్కడ కీలకమైన అంశం ఏంటంటే దీన్ని నివారించడానికి సరైన రసాయనిక మందులు కానీ తట్టుకునే రకాలు కానీ మనకు అందుబాటులో మనకి లేవు. సో అట్లా మనకి ఇది ఎక్కువ మొత్తంలో మనకి వరి పంటను ఆశించి నష్టేస్తున్నట్లుగా మనం చూస్తున్నాం. ఇది ఇక్కడ ముఖ్యంగా అనుకూల అంశాలు గమనించినట్లయితే మనకి ఈ పండించేటప్పుడు ఒక 4-5 రోజులు కానీ వరుసగా మనకి వర్షాలు చిరుజల్లుతో కూడిన వర్షాలు పడినట్లయితే ఈ యొక్క బ్యాక్టీరియా ఎండక్ తెగులు అనేది ఎక్కువగా రావడం అనేది గమనించవచ్చు. నత్రజని సంబంధించిన ఎరువులు కూడా ఎక్కువ పాత్ర మనకి పోషిస్తాయి. నత్రజని ఎరువులు ఎక్కువ వాడినట్లయితే కూడా ఈ బ్యాక్టీరియా ఎండక్ తెగులు అనేది రావడం అనేది జరుగుతుంది. ముఖ్యంగా దీని నష్ట లక్షణాలు గమనించినట్లయితే తొలి దశలో మనకి ఆకు చివరి నుంచి కిందకి మనకి అంచుల వెంబడి యొక్క ఎండిపోవడం అనేది గమనించవచ్చు. అది కూడా సముద్ర అలల వలె మనకి చారలుగా పైనుంచి కిందకు మనకి ఎండిపోతాయి. మనకి తొలి దశలు అంతగా మనకి క్లియర్గా మనకి అర్థం కాకపోవచ్చు, కానీ మనం తీక్షణంగా చూసి మనం కరెక్ట్గా మనం గమనించినట్లయితే మనకి యొక్క లక్షణాలు అనేవి గమనిస్తాయి. ముఖ్యంగా ఆకు అంచులు కానీ ఆకు చివర్లు కానీ మొత్తం ఎండిపోవడం అనేది జరుగుతుంది. క్రమక్రమంగా పంట అంతా కూడా మనకి ఎండిపోవడం అనేది జరుగుతుంది. సో అట్లా మనకి నష్టం అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. ముఖ్యంగా మనం సరైన సమయంలో మనం గమనించినట్లయితే ఈ యొక్క తెగులు అనేది పూర్తిగా పంట మొత్తం వ్యాపించి పంట మొత్తం కూడా ఎండిపోయి విపరీతంగా మనకి చాలా ఎక్కువ శాతం మనకి పంట మొత్తం కూడా నష్టమయ్యే అవకాశం ఉంటుంది. సో వీటిని గమనించినప్పుడు మనకి యాజమాన్య పద్ధతులు రైతులు గమనించినట్లయితే ముఖ్యంగా నత్రజని సంబంధించిన ఎరువులు ఎంబడే నిలిపివేయాలి, తాత్కాలికంగా నిలిపివేయాలి. అట్లా

0: అలాగే ఉన్న నీళ్లు, పొలంలో ఉన్న నీళ్ళని కూడా తీసేసి కొంత కొన్ని అట్లా మనకి ఆపేసేయాలి నీళ్లు. అట్లా మనకి ఎంబడే కొన్ని చర్యలు చేపట్టాలి. తర్వాత మనకి ఈ యొక్క బ్యాక్టీరియా సంబంధించిన మందులు, ముఖ్యంగా ప్లాంటమైసిన్ అనే మందు లేదా అగ్రిమైసిన్ అనే మందు, దాంతో పాటు కాపరాక్సిక్లోడే మందును కలిపి స్ప్రే చేసినట్లయితే ఈ యొక్క బ్యాక్టీరియా ఎండకు తెగులని మనకు అదుపులో ఉంటుంది. ముఖ్యంగా ఇక్కడ రైతు సోదరులు చేసే చిన్న పొరపాటు ఏంటంటే, ఈ బ్యాక్టీరియా ఎండకు తెగులు వచ్చినప్పుడు ఏదో తెగులు వేరే తెగులు అనుకుని చెప్పేసి వేరే శిలీంద్ర నాశనంలో కొన్ని వాళ్ళు స్ప్రే చేస్తున్నట్లుగా గమనించడం జరిగింది. ముఖ్యంగా వేరే శిలీంద్రాలను కంట్రోల్ చేసే మందులు వాడుతున్నట్లుగా మనం గమనించడం జరిగింది. సో ఇక్కడ ప్రత్యేకంగా ఏంటిదంటే, ముఖ్యంగా బ్యాక్టీరియాను నివారించే మందులు, ముఖ్యంగా ఈ ప్లాంటమైసిన్ గానీ అగ్రిమైసిన్ గానీ, ప్లాంటమైసిన్ అయితే 0.2 నుంచి 0.4 గ్రాములు, దాంతో పాటు కాపరాక్సిక్లోరైడ్ 3 గ్రాములు కాంబినేషన్ లో లీటర్ నీటికి కలిపి పిచికారి చేసినట్లయితే ఈ యొక్క బ్యాక్టీరియా ఎండాకు తెగులు అనేది మనం నివారించవచ్చు. దీంతో పాటు అగ్రిమేసిన్ కూడా మనం వాడవచ్చు. ముఖ్యంగా పంట పూత దశలో ఉన్నట్లయితే కాపరాక్సిక్లోరైడ్ కాకుండా కేవలం ప్లాంటమైసిన్ వాడినట్లయితే మనకి ఫలితం అనేది ఉంటుంది. అట్లాగే అన్ని రకాల మందులు పనిచేయవు కాబట్టి కొన్ని మాత్రమే పనిచేస్తాయి కాబట్టి వాటిని గమనించి వాటిని వాడి ఈ యొక్క బ్యాక్టీరియా ఎండా తెగులు మనం అదుపులో ఉంచవచ్చు.
1: మరి వానాకాలం వరిలో ఈ పురుగులు మరియు తెగుళ్ల యాజమాన్యంలో ఎటువంటి సస్య రక్షణ చర్యలు తీసుకోవాలి, ముఖ్యంగా ఎటువంటి యాజమాన్య చర్యలు తీసుకున్నట్లయితే రైతులు అధిక దిగుబడి సాధించవచ్చు అనేటువంటి చాలా చక్కటి విషయాలను మా వ్యవసాయదారులకు, మా శ్రోతలకు చాలా చక్కగా వివరించినందుకు మీకు మా ఆకాశవాణి వరంగల్ కేంద్రం తరపున ప్రత్యేకంగా ధన్యవాదాలు.
0: ధన్యవాదాలు సార్.
2: మీరు ఇంతవరకు వానాకాలం వరి పంట సాగులో చీడపీడల నివారణ, తెగుళ్ల యాజమాన్యం ఈ అంశం గురించి వరంగల్ ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం శాస్త్రవేత్త డాక్టర్ ఆర్ శ్రవణ్ కుమార్ గారితో పరిచయం విన్నారు. పరిచయం చేసిన వారు శ్రీ మోటే చిరంజీవి. కార్యక్రమంలో ఇప్పుడు కొన్ని ప్రకటనలు.
3: ఈ పథకం కింద 2 హెక్టార్ల వరకు పొలం కలిగిన రైతుల కుటుంబాలకు ఏడాదికి 6,000 రూపాయలు చెల్లించడం జరుగుతుంది. అది అర్హత గల రైతులకు 2,000 రూపాయల చొప్పున 3 వాయిదాల్లో నేరుగా వారి ఖాతాల్లో జమ చేయబడుతుంది. ఈ సన్న చిన్నకారు రైతుల కుటుంబాలను రాష్ట్ర ప్రభుత్వాలు ఎంపిక చేస్తున్నాయి. ఈ పథకం యొక్క పూర్తి ఖర్చును భారత ప్రభుత్వం భరిస్తోంది.
4: ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి రైతుల వ్యవసాయానికి సరికొత్త గౌరవం.
3: వ్యవసాయ మరియు రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ భారత ప్రభుత్వం ద్వారా జనహితార్థం జారీ.

0: आज ही मिट्टी की जांच कराएं, राज्य सरकार के कृषि अधिकारी से संपर्क करें और मुफ्त में सॉयल हेल्थ कार्ड पाएं। कृषि और किसान कल्याण मंत्रालय द्वारा किसान हित में जारी।
1: మరింతవరకు కేంద్ర వ్యవసాయ మరియు రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ భారత ప్రభుత్వం వారు సమర్పించిన కిసాన్ వాణి కార్యక్రమం విన్నారు. ఆకాశవాణి వరంగల్ కేంద్రం, సమయం 7:45 అవుతుంది. మరికొద్ది క్షణాల్లో వికసిత భారత కార్యక్రమం వింటారు. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి రిలే.

0: నీలిమ గారితో పరిచయ కార్యక్రమం. పరిచయకర్త శ్రీ గుర్రం చంద్రశేఖర్, కార్యక్రమ నిర్వాహకులు గుర్రం చంద్రశేఖర్, ఆకాశవాణి కర్నూలు కేంద్రం సమర్పణ.
1: ఆకాశవాణి వికసిత్ భారత్. వికసిత్ భారత్ 2047లో భాగమైన పిఎం సూర్యఘర్ ముఫ్త్ బిజిలీ యోజన, ఈ అంశం గురించి విద్యావేత్త శ్రీమతి పసుపులేటి నీలిమా గారితో పరిచయ కార్యక్రమం. పరిచయకర్త డాక్టర్ గుర్రం చంద్రశేఖర్.
2: ఈరోజు మన ఆకాశవాణి స్టూడియోలో

0: శ్రీమతి పసుపులేటి నీల్మా గారు ఉన్నారు. వీరు వచ్చేసి విద్యావేత్త, అందులోనూ ప్రభుత్వ విద్యాశాఖలో ఉన్నత విద్యాధికారిగా విధులు నిర్వహిస్తున్నారు. వీరి ద్వారా మన ఉభయ రాష్ట్ర ప్రజలు పిఎం సూర్యగారి యోజన గురించి తెలుసుకుందాం. నమస్కారం అండి శ్రీమతి పసుపులేటి నీలిమ గారు.
1: నమస్కారం సార్.
0: మరి ముఖ్యంగా అండి, వికసిత్ భారత్ అంటే ఏంటి, దాని లక్ష్యం అంటే ఏంటో తెలియజేయగలరా?
1: తప్పకుండా సార్. ముందుగా ఆకాశవాణి మిత్రులకు, శ్రోతలకు నా నమస్సులు. వికసిత్ భారత్ అంటే అభివృద్ధి చెందిన భారత్ అని అర్థం. అంటే 2047 నాటికి భారతదేశాన్ని ఒక సంపూర్ణ అభివృద్ధి చెందిన దేశంగా మార్చాలనే మన ప్రధాని నరేంద్ర మోదీ గారి లక్ష్యం. స్వాతంత్ర శతాభివందన సంవత్సరానికి భారత్ను ఒక అభివృద్ధి చెందిన దేశంగా తీర్చిదిద్దాలని నిర్ణయించారు. ఇందులో ఆర్థిక శ్రేయస్సు, మౌలిక సదుపాయాల అభివృద్ధి, సాంకేతిక, విద్య, ఆరోగ్యం వంటి రంగాలలో సమగ్ర ప్రగతి సాధించడం లక్ష్యం. ప్రపంచంలోనే అగ్రగామిగా నిలపడం దీని ముఖ్య ఉద్దేశం. ఈ లక్ష్యం 4 ప్రధాన స్తంభాల మీద ఆధారపడి ఉంది. మొదటిది యువత శక్తి. నైపుణ్యాభివృద్ధి మరియు ఉపాధి, ఈ లక్ష్య సాధనలో దేశ యువత భాగస్వామ్యం అత్యంత కీలకమని ప్రధాని మోదీ గారు పదే పదే నొక్కి చెప్తారు. రెండవది మహిళా శక్తి. మహిళా సాధికారత మరియు ఆర్థిక వ్యవస్థలో వారిని భాగస్వామ్యం చేయడం. మూడు రైతులు, అన్నదాతలకు ఆధునిక పద్ధతులు మరియు మద్దతును అందించడం. నాలుగవది పేదల సంక్షేమం. పేదరికంలో ఉన్న వారికి అండగా నిలవడం. సమగ్ర సామాజిక ప్రగతి. ఈ 4 ప్రధాన స్తంభాలు కలిసి ఒక అభివృద్ధి చెందిన భారత్ నిర్మాణానికి పునాదులు వేస్తున్నాయి.
0: చాలా చక్కగా చెప్పారండి. ముఖ్యంగా వికసిత్ భారత్ లో ప్రధాన స్తంభాల గురించి తెలియజేశారు. 4 స్తంభాలు, యువత శక్తి, మహిళా శక్తి, రైతులు, పేదల సంక్షేమం. వీటి గురించి చాలా చక్కగా చెప్పారండి. వికసిత్ భారత్ లో ముఖ్యంగా ఇటీవలి కాలంలో మనము పిఎం సూర్యగర్ ముఫ్తీ బిజ్లీ యోజన గురించి చాలా వింటా ఉన్నామండి. ఇటీవలి కాలంలో మన కర్నూలు జిల్లాలో కూడా నంద్యాల దగ్గర పిన్నాపురంలో కూడా సోలార్ పవర్ ప్లాంట్ ఏర్పాటు చేయడం జరిగింది. దానివల్ల మనము విద్యుత్ కూడా ఈరోజు తయారు చేయగలుగుతున్నాము. తర్వాత గృహ అవసరాలకు కూడా సోలార్ ప్యానెల్స్ పెట్టి విద్యుత్ని మనమే ప్రిపేర్ చేసుకోవడం జరుగుతూ ఉందండి. గృహ అవసరాలకు కావాల్సిన విద్యుత్ని సోలార్ ప్యానెల్స్ ద్వారా విద్యుత్ని మనము సృష్టించుకోవడం జరుగుతూ ఉంది. దీనివల్ల ఇటీవలి కాలంలో విద్యుత్ శక్తి ఎంతో ఉపయోగిస్తా ఉన్నాము. మరి ఇప్పుడు విద్యుత్ శక్తి ఉపయోగించినప్పటికీ మనకు కరెంటు బిల్లులు చాలా వరకు తగ్గుతా ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఈ సూర్యగర్ ముఫ్తీ బిజ్లీ యోజన గురించి మా శ్రోతలకు కాస్త వివరంగా వివరిస్తారా అండి?
1: తప్పకుండా సార్. పిఎం సూర్యగర్ ముఫ్త్ బిజ్లీ యోజన భారత ప్రభుత్వం 2024 ఫిబ్రవరిలో ప్రారంభించిన చారిత్రాత్మక పథకం. ఈ పథకము ఇంటి పైకప్పు మీద సోలార్ ప్యానెల్లు అమర్చడానికి సబ్సిడీ ఇవ్వబడుతుంది. నెలకు 300 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ అందుతుంది. కోటి కుటుంబాలకు సోలార్ వ్యవస్థలు అందించడం ద్వారా విద్యుత్ బిల్లులను శూన్యం అంటే జీరోగా తగ్గించడం మరియు మిగులు విద్యుత్ను గ్రిడ్కు అమ్మడం ద్వారా అదనపు ఆదాయం పొందే వీలు కల్పించడం ఈ పథకం ముఖ్య లక్షణం. ఈ పథకము వలన ఆర్థిక ప్రయోజనాలు ఎక్కువగా ఉన్నాయి. మొదటగా చెప్పుకున్నట్టు 300 యూనిట్ల ఉచిత విద్యుత్, మిగులు విద్యుత్ను అమ్మడం ద్వారా నెలకు 1500 నుండి 3000 వరకు అదనపు ఆదాయం లభిస్తుంది. 25 సంవత్సరాల పాటు సోలార్ ప్యానెళ్లు పనిచేస్తాయి. 5 నుంచి 7 సంవత్సరాలలో పెట్టిన పెట్టుబడి తిరిగి వస్తుంది. దీర్ఘకాలంలో లక్షల రూపాయలు ఆదా అవుతాయి. మరి సబ్సిడీ వివరాలు కొంత తెలుసుకుందాం. సబ్సిడీ వివరాలు చాలా ఆకర్షణీయంగా ఉన్నాయి. 1.2 కిలోవాట్ల సోలార్ వ్యవస్థకు కేంద్రం నుంచి 30,000 నుండి 60,000 రూపాయల వరకు సబ్సిడీ ఇవ్వబడుతుంది. 3 కిలోవాట్ల వ్యవస్థకు 78,000 వరకు సబ్సిడీ వస్తుంది. దీనికి ఎవరు అర్హులంటే సొంత ఇల్లు ఉన్న ప్రతి కుటుంబం దీనికి అర్హులు. ఇంటి పేరు మీద విద్యుత్ కనెక్షన్ ఉండాలి. దీనికి జాతీయ పోర్టల్ ద్వారా నమోదు చేసుకోవాలి. ఈ పథకంలో అదనంగా రాష్ట్ర ప్రభుత్వాలు కూడా సబ్సిడీ అందించవచ్చు. మరి మహిళలకు ఎంతవరకు ఈ పథకము వర్తిస్తుంది, ఉపయోగపడుతుంది అంటే, ఈ పథకము మహిళల జీవితాలను 3 రకాలుగా మారుస్తుంది. మొదటిది ఆర్థిక స్వేచ్ఛ. విద్యుత్ బిల్లు తగ్గడం ద్వారా ఇంటి ఖర్చులు తగ్గుతాయి. మిగులు సొమ్మును పిల్లల చదువుకు, ఆరోగ్యానికి ఉపయోగించుకోవచ్చు. రెండవది మిగులు విద్యుత్ గ్రిడ్కు అమ్మడం ద్వారా ఇంటి మహిళకే నేరుగా ఆదాయం వస్తుంది. మూడవది నిరంతర విద్యుత్ వల్ల రాత్రిపూట పిల్లలకు చదువు చెప్పడం, ఇంటి పనులు ఇట్లాంటివి సులభంగా చేసుకోవడానికి వీలవుతుంది. ఇంకా స్వయం సహాయక బృందాల మహిళలకు ఈ పథకం

0: ఒక వ్యాపార అవకాశం కూడా. అనేక రాష్ట్రాలలో ఎస్హెచ్జి మహిళలకు సోలార్ ప్యానెళ్లు అమర్చుట మరియు నిర్వహణలో శిక్షణ ఇవ్వబడుతుంది. వారు తమ గ్రామంలో సోలార్ సఖీగా పనిచేస్తూ ఇతర ఇళ్లలో ప్యానెళ్లు అమర్చడంలో సహాయం చేసి అదనపు సంపాదన పొందవచ్చు. లక్పతి దీదీ కార్యక్రమంలో అనుసంధానించి ఎస్హెచ్జి మహిళలు ఈ పథకం ద్వారా కూడా లక్షల రూపాయలు సంపాదించవచ్చు. గ్రామీణ ప్రాంత మహిళలు తమ ఇంటి పేరు మీద విద్యుత్ కనెక్షన్ ఉంటే నేరుగా దరఖాస్తు చేసుకోవచ్చు. ప్రభుత్వం మహిళా లబ్ధిదారులకు ప్రాధాన్యత ఇస్తుంది. పిఎం ఆవాస్ యోజన ఇంట్లో ఉన్న మహిళలకు ఇంటిపైన సోలార్ అమర్చుకునే అవకాశం ఉంది. ముఖ్యంగా బ్యాంక్ రుణ సదుపాయము మహిళలకు తక్కువ వడ్డీకి ఇవ్వబడుతుంది. మహిళలు స్వయంగా ఈ పథకం నుండి ఆదాయం పొందడం వల్ల వారి నిర్ణయాధికారం కుటుంబంలో పెరుగుతుంది. ఇది వారి దైనందిన జీవితంలో అద్భుతమైన మార్పు తీసుకొస్తుంది. అంతేకాకుండా విద్యుత్ కోత లేకపోవడం వల్ల ఫ్రిడ్జ్, మిక్సీ, వాషింగ్ మిషన్ వంటివి నిరంతరం వాడుకోవచ్చు. వేసవిలో అయితే ఇంకా కూలరు, ఫ్యాన్లు నిరంతరం వేసుకోవచ్చు. ముఖ్యంగా కర్నూలు వంటి వేడి జిల్లాలలో ఇది చాలా ఉపయోగపడుతుంది. రాత్రిపూట భయం లేకుండా వెలుతురులో ఉండవచ్చు. ఆన్లైన్ వ్యాపారాలు, అల్లిక పనులు, ఇంటి పనులు చేయడానికి నిరంతర విద్యుత్ వల్ల ఇంకా ఆదాయము పెరుగుతుంది. ముఖ్యంగా గ్రామాలలో నివసించే వారికి, రైతులకు ఈ పథకం ఏ విధంగా సహాయపడుతుందో కొంత తెలుసుకుందాం సార్. మనం వింటూ ఉంటాం, చూస్తూ ఉంటాం, గ్రామీణ ప్రాంతాలలో విద్యుత్ కోతలు ఎక్కువగా ఉంటాయి. కొన్ని చోట్ల రోజుకు 6 నుంచి 10 గంటలు కోత ఉంటుంది. సోలార్ వ్యవస్థ ఒకసారి అమర్చుకుంటే ఈ సమస్య పూర్తిగా తీరుతుంది. వారి ఇంటి పైకప్పు స్థలం విశాలంగా ఉంటుంది, ఎక్కువ ప్యానెళ్లు అమర్చుకోవచ్చు. వ్యవసాయపు పనులకు, నీటి పంపులకు సోలార్ విద్యుత్ నేరుగా వాడుకోవచ్చు. మొత్తంగా గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలపడుతుంది. మోటార్ పంపులు సోలార్ విద్యుత్ మీద నడపడం వల్ల పొలానికి నీళ్లు పెట్టే ఖర్చు భారీగా తగ్గుతుంది. అదనంగా కేంద్ర ప్రభుత్వం పిఎం కుసుమ్ పథకం కింద పొలంలో సోలార్ పంప్ అమర్చుకోవడానికి కూడా సబ్సిడీ ఇస్తుంది. ఇంటి మీద సోలారు మరియు పొలంలో సోలార్ పంపు కలిపి రైతు కుటుంబం విద్యుత్ ఖర్చు దాదాపు 0 అవుతుంది. ఇది ఇంట, పొలంలోనూ సోలార్ కలను నిజం చేస్తుంది. మరి విద్యుత్ కనెక్షన్ లేని గ్రామాల వారికి ఈ పథకం ఎలా వర్తిస్తుంది అంటే, విద్యుత్ కనెక్షన్ పొందడం ముందు అవసరం. సౌభాగ్య యోజన కింద ఇంకా అనేక గ్రామాలలో కనెక్షన్ ఇస్తున్నారు. ముందు సౌభాగ్య పథకం కింద కనెక్షన్ పొంది తర్వాత పిఎం సూర్యాఘర్లో చేరవచ్చు. గ్రామ పంచాయతీలు కూడా ఈ పథకం కింద సోలార్ వ్యవస్థలు అమర్చుకొని వీధి దీపాలు, కమ్యూనిటీ భవనాలకు విద్యుత్ సరఫరా చేయవచ్చు. ఒక గ్రామంలోని అందరూ కలిసి సోలార్ విలేజ్గా మార్చవచ్చు. ఇది ఒక ఆదర్శం అవుతుంది. బ్యాంకు రుణం గురించి కొంత తెలుసుకుందాం సార్. గ్రామాలలో బ్యాంకు రుణం పొందడంలో ఎటువంటి కష్టము లేదు. ఈ విషయంలో ప్రభుత్వం ప్రత్యేక ఏర్పాటు చేసింది. జాతీయకృత బ్యాంకులు 7% వడ్డీకి సోలార్ రుణాలు ఇస్తున్నాయి. కొన్ని బ్యాంకులు సబ్సిడీ మొత్తాన్ని మినహాయించి మిగతా మొత్తానికి మాత్రమే రుణం ఇస్తున్నాయి. సబ్సిడీ డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ ద్వారా నేరుగా బ్యాంకు ఖాతాలోకి వస్తుంది. కాబట్టి రుణ చెల్లింపు సులభంగా ఉంటుంది. పొదుపు సంఘాల ద్వారా కూడా సమూహంగా రుణం పొంది అందరూ కలిసి సోలార్ అమర్చుకోవచ్చు.
1: నీలిమా గారు, పర్యావరణంపై ఈ ప్రభావం ఎలా ఉంటుందో తెలియజేయగలరా
0: సార్? సోలార్ విద్యుత్ వలన బొగ్గు ఆధారిత విద్యుత్ ఉత్పత్తి తగ్గుతుంది. ఒక్కో ఇంట్లో సోలార్ వ్యవస్థ వల్ల సంవత్సరానికి సుమారు 1.5 టన్నుల కర్బన ఉద్గారాలు తగ్గుతాయి. కోటి ఇళ్లలో అమలైతే 1.5 కోట్ల టన్నుల కార్బన్ డయాక్సైడ్ తగ్గుతుంది. భారత్ 2030 నాటికి 500 గిగావాట్ల పునరుత్పాదక విద్యుత్ సాధించాలని లక్ష్యంగా నిర్ణయించింది. ఈ పథకము ఆ లక్ష్యానికి సమర్థవంతంగా దోహదం చేస్తుంది. వికసిత్ భారత్ దీర్ఘకాలిక దృష్టి అయితే పిఎం సూర్యాగర్ దానికి ముఖ్యమైన సాధనం. శక్తి స్వావలంబన ఇంటింటా సోలార్ అమర్చుకుంటే దేశం విద్యుత్తులో స్వయం సమృద్ధి అవుతుంది. పేద మరియు మధ్యతరగతి కుటుంబాలు ఆర్థికంగా బలపడతాయి. సబ్కా సాథ్ సబ్కా వికాస్ సూత్రం ఈ 2 పథకాలలోనూ ప్రతిబింబిస్తుంది.
1: చాలా చక్కగా చెప్పారండి ఫస్ట్ ప్లేట్ నీలిమా గారు. ఇక మన ఉభయ రాష్ట్ర శ్రోతలకు, ముఖ్యంగా తెలంగాణ ఆంధ్రప్రదేశ్ శ్రోతలకు ఏమైనా సందేశం ఇవ్వదలుచుకుంటున్నారా?
0: తప్పకుండా సార్. మన కర్నూలు జిల్లా ప్రజలకు ముఖ్యంగా నా విజ్ఞప్తి ఏమిటంటే, ఈ పథకాలు మన కోసమే రూపొందించబడ్డాయి. ముఖ్యంగా పిఎం సూర్యాఘర్ పథకాన్ని వెంటనే అందుకోండి. మన జిల్లాలో సూర్యుడు కుమ్మరిస్తాడు. సోలార్ ప్యానెళ్లకు ఇది స్వర్గం లాంటి చోటు. విద్యుత్ బిల్లు తగ్గించుకొని అదనపు ఆదాయం

0: పొందండి, పర్యావరణాన్ని కాపాడండి. వికసిత్ భారత్ కల సాకారం చేయడంలో మనవంతు భాగస్వామ్యం అవుదాం. చివరగా మన రేడియో శ్రోతలందరికీ మళ్ళీ ఒకసారి చెప్పాలంటే pmsuryagar.gov.in వెబ్సైట్ లేదా సమీపంలో కామన్ సర్వీస్ సెంటర్ను సందర్శించండి. ఈ పథకాల వివరాల కోసం 1800 1830333 టోల్ ఫ్రీ నెంబర్కు కూడా కాల్ చేయవచ్చు. అందరికీ మంచి భవిష్యత్తు కలగాలని ఆశిస్తూ ఈ అవకాశం కల్పించిన డైరెక్టర్ గారికి, ఆకాశవాణి సిబ్బందికి అందరికీ ధన్యవాదాలు.
1: నమస్కారం అండి, చాలా చక్కని సమాచారం తెలియజేశారు. ముఖ్యంగా ఇటీవలి కాలంలో ఇది కొత్త పథకం అండి, వికసిత్ భారత్ 2047లో భాగంగా పిఎం సూర్యగర్ పథకాన్ని 2024లో నే ప్రారంభించారు. మరి ఇప్పుడిప్పుడే అది పుంజుకుంటా ఉంది. మరి ఈ పథకం గురించి విలువైన సమాచారం ఇచ్చినందుకు మీకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నమస్కారం అండి. ధన్యవాదాలు అండి, స్వస్తి.
0: నమస్కారం సార్.
1: మరి ఈరోజు శ్రీమతి పసుపులేటి నీలిమ గారు ఈరోజు మన స్టూడియోకి ఇచ్చేసి ఉభయ రాష్ట్ర ప్రజలను ఉద్దేశించి పిఎం సూర్యగర్ యోజన గురించి చాలా చక్కగా వివరించారు. మరి విద్యుత్ రంగంలో పిఎం సూర్యగర్ ముఫ్తి బిజ్లీ యోజన పథకము ఎంతో ప్రాముఖ్యమైనదని, అలాగే వికసిత్ భారత్ 2047లో ఇది ఎంతో ప్రభావం చూపుతుందని, వికసిత్ భారత్ 2047కు ఎంతో దోహదపడుతుందని చెప్పి తెలియజేసినందుకు మీకు కర్నూలు ఆకాశవాణి తరపున, అలాగే వింటున్న ఉభయ రాష్ట్ర శ్రోతలందరి తరపున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నామండి. నమస్కారం అండి.
0: ధన్యవాదాలు సార్, అవకాశం కల్పించినందుకు మీకు అందరికీ కూడా ధన్యవాదాలు.
2: మీరింతవరకు వికసిత్ భారత్ 2047లో భాగమైన పిఎం సూర్యఘర్ ముఫ్త్ బిజ్లీ యోజన అంశం గురించి పరిచయ కార్యక్రమం విన్నారు. పరిచయకర్త, కార్యక్రమ నిర్వాహకులు డాక్టర్ గుర్రం చంద్రశేఖర్. ఈ కార్యక్రమం ఆకాశవాణి కర్నూలు కేంద్ర సమర్పణ.
3: ఆకాశవాణి వరంగల్ కేంద్రం.

రేపు ఉదయం ప్రసారంలో 10 గంటలకు తెలంగాణలో స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఎస్ఐఆర్ గురించి ప్రత్యక్ష ఫోనిన్ కార్యక్రమం ప్రసారమవుతుంది. ఈ కార్యక్రమంలో తెలంగాణ ప్రధాన ఎన్నికల అధికారి శ్రీ సి సుదర్శన్ రెడ్డి ఐఏఎస్ గారు శ్రోతల సందేహాలకు సమాధానాలు ఇస్తారు. శ్రోతలు ఫోన్ చేయవలసిన నెంబరు STD కోడ్ 040 జత చేసి 232-408-52 232-408-53 2955-09-23. ఈ కార్యక్రమం రేపు ఉదయం 10 గంటలకు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి ప్రసారమవుతుంది.

ఆకాశవాణి వరంగల్ కేంద్రం మనోరంజని శ్రోతలు ఉత్తరాలు వాట్సాప్ ద్వారా కోరే సినిమా పాటల కార్యక్రమం. ఈనాటి కార్యక్రమంలో ముందుగా వరంగల్ జిల్లా సంగం మండలం ముండ్రాయ్ గ్రామం నుంచి అనుమల మోహన్, సుభద్ర, రాజ్కుమార్, రచన, మహిర, మానస, అనిల్, అన్విక, ఆరుషి, కౌశిక్ రెడ్డి వీరంతా కోరుతున్న పాట బావా బావమర్ది చిత్రంలో ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్ర పాడిన పాట. గీతరచన వేటూరి, సంగీతం రాజ్కోటి.

కార్యక్రమంలో తర్వాత సూర్యాపేట జిల్లా తిరుమలగిరి మున్సిపాలిటీ నుంచి గజ్జల ఉపేందర్, రాజేశ్వరి, మోనిక, విద్య, జాన్విక వీరి కుటుంబ సభ్యులు కోరుతున్న పాట. దొంగమ్మగుడు చిత్రంలో ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల పాడిన పాట. గీతరచన వేటూరి, సంగీతం చక్రవర్తి.

కార్యక్రమంలో తర్వాత విల్సన్ గార్డెన్ బెంగళూరు నుంచి మూర్తి మంగమ్మ వీరు కోరుతున్న పాట జ్వాల చిత్రంలో ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పి సుశీల పాడిన పాట.

కార్యక్రమంలో తర్వాత చౌటుప్పల్ నుంచి కస్తూరిరాముడు, లక్ష్మణుడు, భరతుడు, శత్రుఘ్నుడు, పృథ్వీనారాయణ, పృథ్వీరాజ్, రుద్రగణేష్ వీరంతా కోరుతున్న పాట మరో చరిత్ర చిత్రంలో ఎస్ జానకి పాడిన పాట. గీతి రచన ఆత్రేయ, సంగీతం ఎంఎస్ విశ్వనాథన్.

0: మన్నికకి మారు పేరు, దర్జాకి దర్పానికి మరో పేరు. మహారాజ్ ప్రింట్ సర్దార్ పాపారాయుడు లుంగీలు ధోవతులు టవల్స్ అన్ని రిటైల్ షాపుల్లో లభిస్తాయి. ప్రతి సందర్భంలో మిమ్మల్ని ప్రత్యేకంగా నిలుపుతాయి. మహారాజ్ ప్రింట్ సర్దార్ పాపారాయుడు లుంగీలు ధోవతులు టవల్స్ నాణ్యతలో ఉన్నతం, నడకలో హుందాతనం.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ.

0: ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ ఆ ఫామ్ ని పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: మనోరంజని కార్యక్రమంలో శ్రోతలు వాట్సాప్ ద్వారా కోరిన సినిమా పాటలు వింటున్నారు. కార్యక్రమంలో తర్వాత హన్మకొండ జిల్లా కాజీపేట మండలం తరాలపల్లి గ్రామం నుంచి జరిపోతుల బుచ్చయ్య వారి కుటుంబ సభ్యులు కోరుతున్న పాట స్నేహం కోసం చిత్రంలో మంచి పాటను వినిపించమంటున్నారు. వారి కోసం ఈ పాట స్నేహం కోసం చిత్రంలో రాజేష్ పాడిన పాట, సంగీతం ఎస్ఏ రాజ్కుమార్.

కార్యక్రమంలో తర్వాత జనగామ జిల్లా జఫర్గఢ్ మండల్ షాపల్లి విలేజ్ నుంచి చింతా శ్రీనివాస్ రాజా మూవీలోంచి ఒక పాటను కోరుతున్నారు. రాజా చిత్రంలో రాజేష్ సుజాత పాడిన పాట, గీత రచన సిరివెన్నెల, సంగీతం ఎస్ఏ రాజ్కుమార్.

మనోరంజన కార్యక్రమంలో శ్రోతలు వాట్సాప్ ద్వారా కోరిన సినిమా పాటలు వింటున్నారు. కార్యక్రమంలో ఇప్పుడు ములకలపల్లి గ్రామం నుంచి సాయి కృష్ణ, రవళి, నాగనిర్వన్, నిక్షిత్, గిరిజ, సాయినాథ్, స్వాతి, శ్రీనివాస్, ప్రశాంత్, సుష్మ వీరంతా కోరుతున్నారు. నాని చిత్రంలో ఒక మంచి పాటను కోరుతున్నారు. నాని చిత్రంలో హరిహరన్ హారిణి పాడిన పాట, గీతరచన సిరివెన్నెల, సంగీతం ఏఆర్ రెహమాన్.

0: ఇంటి కోసం ఎటువంటి సామాన్లు కొనేటప్పుడైనా ముందుగా బిఏఎస్ క్వాలిటీ మార్క్ అంటే ఐఎస్ఐ మార్క్ ను తప్పనిసరిగా చెక్ చేసుకోండి. ఆ చిహ్నం ఉందంటే అంతా బాగున్నట్టే.
1: ఆ చిహ్నం లేకపోతేనో?
0: ఒకవేళ మార్క్ లేదంటే ఆ ఉత్పత్తి మీకు సురక్షితం కాదని అర్థం చేసుకోండి. భారత ప్రభుత్వం 750కి పైగా ఉత్పత్తులపైన బిఏఎస్ మార్క్ ను తప్పనిసరి చేసింది. ఈ రోజే బిఏఎస్ యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి.
2: సోదరా, భద్రత విషయంలో కామెడీ చేయకండి.
3: బిఐఎస్, నమ్మకానికి నాణ్యతకు స్ఫూర్తి.
4: జారీ చేయవారు బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్, హైదరాబాద్.
5: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్లు ఆ ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
6: మనోరంజన కార్యక్రమంలో శ్రోతలు వాట్సాప్ ద్వారా కోరిన సినిమా పాటలు వింటున్నారు. కార్యక్రమంలో ఇప్పుడు మేడ్చల్ జిల్లా కీసర మండలం గోధుమగుంట గ్రామం నుంచి బండి కృష్ణగౌడ్, మల్లేష్ గౌడ్, విజయలక్ష్మి, కళ్యాణి, భవానీ, సుప్రియ, కృష్ణకాంత్, సాయి చరణ్, బృంద, చినముంతల వీరంతా గోపాలుడు భూపాలుడు చిత్రంలో ఎస్ జానకి పాడిన పాటను వినిపించమని కోరుతున్నారు. గీతరచన డాక్టర్ సి నారాయణ రెడ్డి, సంగీతం ఎస్పి కోదండపాణి, గానం ఘంటసాల ఎస్ జానకి.
7: ఒకసారి కల్

కార్యక్రమంల తర్వాత నెక్కొండ హనుమాన్ బజార్ నుంచి కోరుతున్న శ్రోతలు ముత్తోజు లింగమూర్తి, సరోజన, శ్రీధర్, సౌమ్య, శారద, ప్రవీణ్, భరత్ వీరంతా కోరుతున్న పాట అల్లరి ప్రియుడి చిత్రంలో ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాడిన పాట. గీతరచన సిరివెన్నెల, సంగీతం ఎంఎం కీరవాణి.

మనోరంజన కార్యక్రమంలో శ్రోతలు వాట్సాప్ ద్వారా కోరిన సినిమా పాటలు వింటున్నారు. కార్యక్రమంలో ఇప్పుడు హన్మకొండ ఎర్రగట్టు నుంచి బోడ కమల, బోడ జయేందర్, నాగరాజు, సోనీ, ప్రవీణ్, అరుణ, బిల్లా నవీన్, బిల్లా లావణ్య, మురళి, పావని, శరత్ వీరందరూ కోరుతున్న పాట అమరజీవి చిత్రంలో ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల పాడిన పాట. గీతరచన వేటూరి, సంగీతం చక్రవర్తి.

కార్యక్రమంలో తర్వాత ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా పెద్దాపురం మండలం ఎన్టీఆర్ నగర్ కాలనీ నుంచి బండారు త్రిమూర్తులు గుప్త, గొల్లపూడి నాగలక్ష్మి, జగదీష్, రేవతి, రేష్వంత్ బాబు, నాగభాగ్యశ్రీ, గొల్లపూడి సూర్య భార్గవి వీరందరూ కోరుతున్న పాట గణేష్ చిత్రంలో ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాడిన పాట. గీత రచన సిరివెన్నెల, సంగీతం మణిశర్మ.

మనోరంజన కార్యక్రమంలో శ్రోతలు వాట్సాప్ ద్వారా కోరిన సినిమా పాటలు విన్నారు. ఆకాశవాణి వరంగల్ కేంద్రం, సమయం 9 గంటలుగా వస్తుంది. మరికొద్ది క్షణాల్లో న్యూస్ 8 ఆంగ్లంలో వార్తలు వింటారు. ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుంచి రిలే.

0: ఆకాశవాణి వరంగల్ కేంద్రం శాస్త్రీయ సంగీతం ఈనాటి శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో బోంబే ఎస్ జయశ్రీ గారి గాత్ర సంగీతం వింటారు. ముందుగా ప్రకటన.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఆ ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
0: కార్యక్రమంలో ఇప్పుడు బాంబే ఎస్ జయశ్రీ గారి గాత్ర సంగీతం.

0: మీరింతవరకు బోంబే ఎస్ జయశ్రీ గారి గాత్ర సంగీతం విన్నారు.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
0: ఇంతటితో ఈనాటి శాస్త్రీయ సంగీత కార్యక్రమం సమాప్తం. ఆకాశవాణి వరంగల్ కేంద్రం మధుర గీతాలు అలనాటి ఆపాద మధురాల కార్యక్రమానికి స్వాగతం. ముందుగా ఈనాటి కార్యక్రమంలో రాజమ్మకుటం చిత్రంలో పీలీలా పాడిన పాట, గీత రచన కృష్ణశాస్త్రి, సంగీతం మాస్టర్ వేణు.

కార్యక్రమంలో తర్వాత వినబోయే పాట లక్షాధికారి చిత్రంలో ఘంటసాల పి సుశీల పాడిన పాట. గీతరచన డాక్టర్ సి నారాయణరెడ్డి. సంగీతం టి చలపతిరావు.

మధుర గీతాల కార్యక్రమంలో అలనాటి ఆపాద మధురాలు వింటున్నారు. ఆకాశవాణి వరంగల్ కేంద్రం 103.5 మెగాహెర్ట్జ్ నుంచి కార్యక్రమంలో తర్వాత వినబోయే పాట పవిత్ర వందన్ చిత్రంలో ఘంటసాల పి సుశీల పాడిన పాట. గీతరచన ఆరుద్ర, సంగీతం సాలూరి రాజేశ్వరరావు.

కార్యక్రమంలో తర్వాత జగదేక వీరుని కథ చిత్రంలో ఘంటసాల పి సుశీల పాడిన పాట, గీతరచన పింగళి, సంగీతం పెండియాల.

కార్యక్రమంలో తర్వాత వినబోయే పాట అప్పుజేసి పప్పుకూడు చిత్రంలో పి లీలా ఏఎం రాజా పాడిన పాట. గీత రచన పింగళి, సంగీతం సాలూరి రాజేశ్వరరావు.

మధుర గీతాలు కార్యక్రమంలో అలనాటి ఆపాత మధురాలు వింటున్నారు. కార్యక్రమంలో తర్వాత వినబోయే పాట దేవత చిత్రంలో ఘంటసాల పాడిన పాట. గీత రచన వేటూరి సుందరరామ్మూర్తి, సంగీతం ఎస్పి కోదండపాణి.

0: కార్యక్రమంలో తర్వాత ప్రేమనగర్ చిత్రంలో ఘంటసాల పాడిన పాట, గీత రచన ఆచార్యాత్రేయ, సంగీతం కెవి మహాదేవన్.
1: తాగితే మరిచిపోగలను, తాగనివ్వదు. మరిచిపోతే తాగగలను, మరువనివ్వదు.

కార్యక్రమంలో తర్వాత ముత్యాల ముగ్గు చిత్రంలో పి సుశీల పాడిన డాక్టర్ సి నారాయణ రెడ్డి గీతం, సంగీతం కెవి మహాదేవన్.

మధుర గీతాల కార్యక్రమంలో అలనాటి ఆ పాత మధురాలు వింటున్నారు. కార్యక్రమంలో తరువాత వినబోయే పాట శివరంజన్ చిత్రంలో ఎస్వి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల పాడిన వేటూరి సుందరరామూర్తి గీతం, సంగీతం రమేష్ నాయుడు.

కార్యక్రమంలో తర్వాత సుందరి సుబ్బారావు ఈ చిత్రంలో ఎస్పి బాలసుబ్రహ్మణ్యం ఎస్ జానకి పాడిన వేటూరి గీతం, సంగీతం సత్యం.

మధుర గీతాల కార్యక్రమంలో అలనాటి ఆపాత మధురాలు వింటున్నారు. కార్యక్రమంలో చివరిగా గాజులకిష్టయ్య చిత్రంలో ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల పాడిన ఆచార్య ఆత్రేయ గీతం, సంగీతం కెవి మహాదేవన్.

మధుర గీతాల కార్యక్రమంలో అలనాటి ఆపాత మధురాలు విన్నారు. ఆకాశవాణి వరంగల్ కేంద్రం నిలయం సమయం 11:18. ఈ ప్రసారం ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఉదయం 6:03.5 MHz పై మా ప్రభాత ప్రసారంలో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం. జై హింద్.